శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కపురం కేంద్రం 101.5 మెగాహెర్జెస్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 28వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, మే నెల 16వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 52 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే.

వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. రేఖామయధ్వజ సుధాకలశాత భద్రవజ్రాంబుశాంబురుహకల్పక శంఖ చక్రైః భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నైః శ్రీ వెంకటేశ చరణౌ.

0: భక్తిరంజని కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కపురం కేంద్రం సూక్తి ముక్తావళి ఈనాటి కార్యక్రమంలో సహనం సర్వశ్రేష్టం ఈ అంశం గురించి డాక్టర్ బీరం సుందరరావు గారి వ్యాఖ్యానం విందాం.
1: సహనం సర్వశ్రేష్టం. సద్గుణాల్లో సహనం గొప్పది, సర్వశ్రేష్టమైంది. ఆవేశం అనర్థదాయకం, సహనం సర్వజనామోదం అన్నారు పెద్దలు. నిగ్రహం కోల్పోయిన మనిషి ఆగ్రహం

తో పశుప్రాయుడవుతాడు, చెయ్యకూడని పనులు చేస్తాడు, అప్రతిష్ట పాలవుతాడు. కాబట్టి సహనం కలిగి ఉండటం సర్వ విధాలా ఉత్తమ మార్గం. మహాభారతంలో ధర్మరాజు సహనానికి మారుపేరు, దుర్యోధనుడు అసూయకు చిరునామ. ధర్మరాజు అన్ని కష్టాలను సహనంతోనే అధిగమించాడు, దుర్యోధనుడు అసూయతో కోరి కష్టాలు కొని తెచ్చుకున్నాడు. యుద్ధాన్ని నివారించి సంధి కుదిరేలా చేయమని ధర్మరాజు శ్రీకృష్ణునితో చెబుతాడు. పగవలన ప్రయోజనం లేదంటాడు, పగవలన పగ చల్లారదంటాడు. కాబట్టి శాంతి ఒక్కటే అన్నదమ్ముల ఐక్యతకు మేలు చేస్తుందంటాడు. అంతేకాదు, కష్టకాలంలో శ్రీకృష్ణుని తనకు దిక్కుగా నమ్మాడు. అన్నీ తెలిసిన నీకంటే నాకు వేరెవ్వరూ గొప్ప కాదన్నాడు. కనుకనే ధర్మ సంగ్రామంలో విజేతగా నిలిచాడు. ఎన్ని ఇబ్బందులున్నా సహనమే జయిస్తుందని ధర్మరాజు నిరూపించాడు. శుక్రాచార్యుడు రాక్షస గురువు, గొప్ప తపోనిష్ట కలిగిన మహిమాన్వితుడు. తన కుమార్తె దేవయానితో సహనగుణం యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ, అనుపమ నియమాన్వితులై అనూన దక్షిణల క్రతు సహస్రంబు చేసిన వారి కంటే అక్రోధనుడు కరంబు అధికంబండ్రు తత్వ విధిజ్ఞులు అంటాడు. ఎంతో నియమనిష్టలు కలిగి నిరంతరం దానధర్మాలు చేస్తూ వేల యజ్ఞాలు చేసిన వారికంటే కోపం లేనివాళ్లే గొప్పవాళ్లని శుక్రాచార్యుని యొక్క మాటల యొక్క భావం. అంతేకాకుండా కోపం అన్ని విధాలా అనర్థదాయకమని మనం ఇక్కడ గమనించాలి. సహనాన్ని అలవాటు చేసుకుంటే కోపగుణం దానంతటదే కనుమరుగవుతుంది. మానసిక పరిపక్వతకు చిహ్నం సహనం. ఆవేశంతో ఏదీ సాధించలేం మనం. ఆలోచనతో ముందడుగు వేస్తే అనుకున్నది చేయగలం. అనుకున్నది నెరవేరే వరకు నిరీక్షించడమే సహనగుణం యొక్క గొప్పతనం. అదే స్థితప్రజ్ఞత. కష్టాలకు కుంగిపోకుండా, సుఖాలకు పొంగిపోకుండా రెంటినీ సమానంగా చూడటమే స్థితప్రజ్ఞత. మహాభారతంలో అర్జునుడు గొప్ప సహనశీలుడు, కర్ణుడు ఆవేశపరుడు. విద్యార్థి దశ నుండే అర్జునుడు తన వినయ సౌజన్యాలతో గురువుల మెప్పు పొందాడు. నేర్పుతో తన విద్యలను ప్రదర్శించి పెద్దల ప్రశంసలు అందుకున్నాడు. కర్ణుడు అర్జునుని పరాక్రమం చూసి అసూయపడ్డాడు. ఎలాగైనా తాను గొప్పవాణ్ణి అనిపించుకోవాలనుకున్నాడు. ఆహ్వానం లేకుండానే సభలోకి ప్రవేశించాడు. గురువుల అనుమతి లేకుండానే అర్జునునిపై సవాలు విసిరాడు. అనంతరం భంగపడ్డాడు. కాబట్టి అసందర్భ సాహసం కంటే సంయమనం సర్వదా శ్రేష్టమైనదని మనం ఇక్కడ గమనించాలి. ఎగ్గులు పలికిన మరి వినని ఎట్ల ప్రతివచనంబుల్ పలుకక బన్నమువడి ఎడతలపకయున్నతడే చూవి ధర్మజ్ఞుడిలన్ అంటారు పెద్దలు. ఎదుటివాళ్లు కోపిస్తే మనం కోపించకూడదు. ఎదుటివాళ్లు దూషించినా మనం వాళ్ళని పట్టించుకోకుండా మౌనంగా ఉండాలి. ఒకవేళ అవమానాన్ని సైతం మనసులో భరించి సహనంతో మెలిగేవాళ్లే లోకంలో ధర్మాత్ములని శుక్రాచార్యుడు హితవు పలుకాడు. యేసుక్రీస్తు తనను సిలువ వేసి హింసించిన వారి పట్ల సహనగుణాన్ని ప్రదర్శించాడు. తన రక్తం వృధా కాదన్నాడు. సోక్రటిస్ సహనశీలి అయినందువల్లనే శిష్యలోకానికి ఆదర్శప్రాయుడయ్యాడు, ఆరాధ్యుడయ్యాడు. గౌతమ బుద్ధుడు సహనంతో సత్యశోధన చేశాడు. తదేక ధ్యానంతో సత్యాన్ని గ్రహించాడు. ఉత్తమ విలువల్ని ప్రబోధించి బౌద్ధమత ప్రవక్తగా నిలిచాడు. భూమి సహనానికి మారుపేరు. ప్రపంచ భారాన్ని, ప్రజల పాపభారాన్ని మోస్తున్న భూమి ఏనాడూ తన సహనాన్ని కోల్పోలేదు. తన భ్రమణాన్ని ఆపనూ లేదు. అహాన్ని

యాజమాన్య పద్ధతులు పాటిస్తూ లాభాలు పొందవచ్చని పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా తెలియజేయడం జరుగుతుంది. వ్యవసాయ రంగంతో పాటు జీవాల పెంపకంతోనూ రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు. ఈ నేపథ్యంలో జీవాల పెంపకానికి సంబంధించి పశుసంవర్ధక శాఖ అధికారులు పలు సూచనలు సలహాలు తెలియజేయటం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మేకల పెంపకం విషయానికి వచ్చినప్పుడు మేకలు స్వల్పంగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఎక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకుంటాయి. అవి త్వరగా వృద్ధి చెందాలంటే వాటికి సరిపడినంత మేత అందించాలి. వాటిని రోజుకు 8 నుండి 10 గంటల వరకు మేపాలి. మేకలను ఉంచే ఖాళీ స్థలంలో గ్రాసాన్ని పెంచాలి. ఇవి ఎక్కువగా ఆకులు అలుములు పండ్లు అరటి తొక్కలు కూరగాయలు ఆకులు తింటుంటాయి. అవిస రావి తుమ్మ అల్లునేరేడు సీమచింత వేప సుబాబుల్ మొదలైనవి నాటుకొని వాటి నుంచి ఆకులు తీసి మేకలను మేపుతుండాలి. వీటితో పాటు కాయజాతిలో ఏకవార్షిక రకాలైన జొన్న కాయజాతి పశుగ్రాసాలైన లూసర్స్ మొదలైనవి పెంచాలి. పచ్చిమేత వేసేటప్పుడు 3 కిలోల ఇతర పశుగ్రాసాలు కూడా ఇస్తే మంచిది. ఇందులో భాగంగా విత్తన మేకపోతుల పెంపకం గురించిన కొన్ని విషయాలు ఏంటంటే, విత్తన మేకపోతులను ప్రత్యేకంగా పెంచాలి. మంచి వసతి వాటికి కల్పించాలి. ఒక్కోదానికి 300 గ్రాముల మిశ్రమ దానా ఇవ్వాలి. మేకలను దాటడానికి ఉపయోగించే రోజుల్లో రోజుకు 500 గ్రాముల దానా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతిరోజు శుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి. పోతులు పెద్ద మేకలకు ఇచ్చే దానా మిశ్రమంలో 20% మొక్కజొన్నలు 50% వేరుశనగ పిండి 20% గోధుమ పొట్టు 20% తవుడు 18% బియ్యం నూకలు జొన్నలు సజ్జలు 2% లవణ మిశ్రమం 1 భాగం ఉప్పు ఉండేటట్లు చూసుకోవాలి. స్థానికంగా దొరికే ముడి సరుకులను ఉపయోగించి కావలసిన పోషక విలువలు ఉండేలా దానా మిశ్రమం తయారు చేసుకోవచ్చు. తర్వాత చూడు మేకల పెంపకంలో కూడా పలు జాగ్రత్తలు పాటించాలి. చూడు కట్టిన 3 నెలల తరువాత కడుపులోని పిల్ల ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మంచి మేతతో పాటు దానా ఇవ్వాలి. 200 నుంచి 250 గ్రాముల మిశ్రమ దానా అదనంగా ఇవ్వాలి. ఇలా అందిస్తేనే పిల్లలు ఎక్కువ బరువుతో పుడతాయి. అలాగే తల్లి ఆరోగ్యంగా ఉండటంతో పాటు పిల్లలకు పాలు ఎక్కువగా ఇస్తుంది. ఇందులోనే పిల్లల పోషణ గురించి చూసుకున్నట్లయితే మేకపిల్ల పోషణలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి పుట్టిన వెంటనే ముక్కు రంధ్రాలు నోటిపై ఉన్న పొరలను తొలగించాలి. బొడ్డుకు టించర్ అయోడిన్ పూయాలి. పిల్లలను ఉంచిన ప్రదేశంలో 10% ఫినాయిల్ చల్లి శుభ్రపరచాలి. ఈనిన వెంటనే పొదుగును శుభ్రంగా కడిగి తర్వాత పిల్లలకు పాలు తాగించాలి. ముర్రుపాలు బాగా తాగించటం వలన వాటికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోజుకు 3 నుంచి 4 సార్లు పాలు తాగించాలి. పుట్టిన 6 గంటల వ్యవధిలో ముర్రుపాలు తాగించాలి. 2 నెలల వయసు వచ్చే వరకు తల్లిపాలు తాగిస్తే మంచిది. తర్వాత తల్లి నుంచి వేరు చేసి దానా పచ్చిమేత లేత ఆకులను అందుబాటులో ఉండేటట్లు చూసుకోవాలి. 2 వారాల సమయంలో 10 గ్రాముల దానా ఇవ్వాలి. పిల్లల షెడ్డు పాకల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలా చేయకపోతే పిల్లలు నేలను నాకి అనారోగ్యానికి గురవటం జరుగుతుంది. షెడ్డుల్లో కానీ పాకల్లో కానీ ఉప్పు లవణ మిశ్రమ ఇటుకలు ఏర్పాటు చేసుకోవాలి. ముందు జాగ్రత్తగా రోగాలు రాకుండా టీకాలు వేయించాలి. మొక్కజొన్న వేరుశనగ చెక్క గోధుమ పొట్టు బియ్యం నూక జొన్నలు లవణ మిశ్రమం ఉండేలా చూసుకోవాలి. మేకలకు రోగ నిరోధక శక్తిని కూడా మనం అందించాలి. కాబట్టి జీవాల్లో గొర్రెలతో పాటు చూస్తే

0: మేకలకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వ్యాధులు వచ్చిన సమయంలో తట్టుకొని జీవించే స్వభావము అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఒకే ఈతలో రెండు లేక మూడు మేక పిల్లలకు జన్మనిచ్చే అవకాశం ఉండటం వల్ల మేకల్లో జాతి సంతతిని అధిక శాతము వృద్ధి చేసే గుణాలు మెండుగా ఉంటాయనే చెప్పవచ్చు. అలాగే సకాలంలో టీకాలు కూడా వేయించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మేత నీరు ఉండే ప్రాంతాల్లో మేపాలి. ఈ పరిస్థితుల్లోనే తినే గడ్డి ఇతర ఆకులతో పాటు ఏలికపాములు, బద్దె పురుగులు వాటి శరీరంలో చేరి పోషకాలను పీల్చి పిప్పి చేస్తాయి. దీంతో మేకలు అనారోగ్యానికి గురై మృత్యువాత పడే ప్రమాదం లేకపోలేదు. సకాలంలో టీకాలు వేయించాలి. 3 నెలలు దాటిన తర్వాత పిల్లలకు నట్టల నివారణ మందు తాగించాలి. ఇంకా పేలు, పిరుదులు, గోమార్లు మొదలైనవి శరీరంలో రక్తాన్ని పీలుస్తాయి. వీటి నివారణకు పశువైద్యులను సంప్రదించి వారు సూచించిన మందులు వాడాలి. మందులను శరీరానికి పిచికారీ చేసినప్పటి నుంచి ఆరిపోయే వరకు మూతులను చిక్కంలాగా ఉట్టి వంటి తాడుతో కట్టి ఉంచాలి. అలా చేయకపోతే మందును నాలుకతో నాకి ప్రమాదానికి గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇలాంటి కీలకమైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మేకల పెంపకంలో మంచి లాభాలు సాధించడానికి వీలవుతుంది.
1: చేను ముచ్చట్లు కార్యక్రమంలో మీరు ఇంతవరకు మేకల పెంపకం వివరాలు విన్నారు. ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి నరసన్నపేట సమీపంలోని తామ్రపల్లి చేరుకోనున్నారు. అనంతరం నరసన్నపేటలో జరిగే ప్రజావేదిక సమావేశం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం స్థానిక ప్రజలతో సమావేశమై సమస్యలు, అభివృద్ది అంశాలపై చర్చించనున్నారు.

0: తరువాత తామ్రపల్లిలో నిర్వహించే పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం తిరిగి ఉండవల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న పదేళ్లలో తెలంగాణ ఎలా ఉండబోతోంది అనే అంశంపై హైదరాబాదులో ఒక మీడియా సంస్థ నిన్న నిర్వహించిన కాంక్లేవ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వంలో సంక్షేమం నిరంతర ప్రక్రియలాగా అభివృద్ది దీర్ఘకాలిక ప్రణాళికలతో కొనసాగాలని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంటును ప్రపంచస్థాయి మేధావులు, కార్పొరేట్ సంస్థల సూచనలతో రూపొందించామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ, మెట్రో, హైవేలు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ వంటి మౌలిక వసతుల అభివృద్దితో భారీ పెట్టుబడులు ఆకర్షిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. చమురు దిగుమతులపై భారం తగ్గించేందుకు పెట్రోలియం ఉత్పత్తుల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20-40% పెంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. ఈ అంశంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో నిన్న ఫోన్లో మాట్లాడారు. బ్రెజిల్ వంటి దేశాల్లో అధిక స్థాయిలో ఇథనాల్ మిశ్రమం అమలవుతోందని ప్రస్తావించిన ముఖ్యమంత్రి, ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటం తగ్గి విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందన్నారు. ఇప్పటికే ఇథనాల్ మిశ్రమం వల్ల 110,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా కావడంతో పాటు 500,00,000 టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయని వివరించారు. ఇథనాల్ వినియోగం వల్ల మొక్కజొన్న రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. గతేడాది జనవరి నుంచి ప్రతీ నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో గణనీయమైన మార్పు తీసుకువచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజల సహకారంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని, 16 నెలలుగా సాధించిన ఫలితాల నుంచి స్ఫూర్తి పొంది మరింత కృషి చేయాలని అధికారులకు సూచించారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: స్కిల్ డెవలప్మెంట్ ని ఏ విధంగా సెంట్రల్లో ఉన్నటువంటి స్కీమ్స్, స్టేట్ లో ఉన్నటువంటి స్కీమ్స్ ని ఉపయోగించుకుని ఇచ్చిన కెపాసిటీస్ కాకుండా అడిషనల్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేసి చేయాలనే దాని మీద అందరూ కూర్చొని రివ్యూ చేశాం. ట్రైనింగ్ సెంటర్స్ ఇవన్నీ హాస్టల్ ఫెసిలిటీస్ తోటి చేయాలి. అటువంటి ట్రైనింగ్ సెంటర్లు లేకపోవటం, సో వీటికి ఏ విధంగా అంటే ఇక్కడ 1-2 ఇంజనీరింగ్ కాలేజీలు క్లోజ్ అయినవి ఉన్నాయి చుట్టుపక్కల, వాటిని తోటి వర్కౌట్ చేసి వాటిని ఏమన్నా వీళ్ళకి ఇవ్వగలిగితే కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఫాస్ట్ గా చేయగలవా, ఇంకొక 9,000 చేయగలిగితే దాదాపు 17,000 మందికి పర్ ఇయర్ ఈ గుంటూరు ప్రాంతంలో చేయగలమనే ఉద్దేశంతో ఇవాళ ఫుల్ రివ్యూ మీటింగ్ తీసుకున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ అంతర్జాతీయ చిత్రలేఖన దినోత్సవం, డ్రాయింగ్డే సందర్భంగా ప్రముఖ చిత్రకారులు శ్రీ ఎన్ శ్రీధర్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది.
3: యాక్చువల్ గా ఇంటర్నేషనల్ డ్రాయింగ్ డే అనేది 2008లో ఆన్లైన్ కమ్యూనిటీ అనేది స్టార్ట్ అయింది. డ్రాయింగ్ స్పేస్ అండ్ ఆర్టిస్ట్ అరౌండ్ ద వరల్డ్ సంస్థ ద్వారా 2008లో మే 16.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల కేంద్రంలో నిన్న నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దంకి నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం 10వ తరగతి పరీక్షల్లో నియోజకవర్గంలోని ప్రతి మండలంలో మొదటి 5 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన లబ్దిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ,

0: ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున మన అర్థం కాన్ఫిడెన్స్ అయితే దాదాపు 2935 మంది ఉన్నారు, 25 కోట్ల 35 లక్షలు చేశాం. ఇంకా మనకి రావాల్సిన కేసులు కూడా ఇంకా చాలా మంది మాకు రాలేదంటున్నారు. ఇంకా 8 రోజుల నుంచి 9 రోజులు ఉండే కేసులు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. వచ్చి వచ్చినట్టు అందరం కొనిపించి ఊరి ఆ ఊరు అందరం కొనిస్తాం.
1: పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో నిన్న సమావేశమైన ఆయన వారికి 306 కోట్ల రూపాయల పరిహారం ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ చెక్కులను అందించారు. పలువురు లబ్దిదారులకు ఆర్ఎండ్ఆర్ కాలనీల ఇళ్ల తాళాలను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం పూర్తి నిబద్దతతో పనిచేస్తోందని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 3000 కోట్ల రూపాయలతో రహదారుల అభివృద్ది పనులు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. త్వరలో మరో 2000 కోట్ల రూపాయలతో వంతెనల అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని వెల్లడించారు. శ్రీశైలం నియోజకవర్గంలో ఒంగోలు నంద్యాల రహదారిని మహానందితో కలిపే సుమారు 8 కోట్ల వ్యయంతో నిర్మించిన 3 కిలోమీటర్ల రోడ్డును మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
2: చాలా రోడ్లు కూడా స్ట్రెంథనింగ్ చేయడము, అదేవిధంగా చేయడం కూడా మొత్తం రోడ్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. బ్రిడ్జిలు కూడా ఈ రోజు కొత్తగా మళ్ళీ దాదాపుగా 2000 కోట్లతో బ్రిడ్జిలు కూడా చేయాలనేటువంటి ఆలోచనతో అన్ని కూడా రెడీ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పాలేరు వాగు సంబంధించిన 5 కోట్లు కూడా పైప్ లైన్లు ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈ ప్రజలు ఉన్నటువంటి ఈ యొక్క శ్రీశైలం నియోజకవర్గంలో ఇప్పటికే పనులు కొనసాగుతున్నాయి, కొన్ని నెమ్మదిగా ఈ యొక్క విటమిన్ రేట్లు పెరగడము, ఈ వారు సందర్భంలో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి, ఏదేమైనా చేస్తున్నాం.
1: వాతావరణం. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతున్నాయి. వచ్చే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారనున్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం కొనసాగడంతో పాటు దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశముందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో సమాజ సేవలో కళలు, వాటి రక్షణ, ఈ అంశం గురించి చర్చా కార్యక్రమం వింటారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీతులు సయ్యద్ జావేద్ అన్వర్, చిత్తారి రంగనాయకులు, టీడీ వెంకటేశ్వర్లు, ఎస్ నాగరాజరావు గారు, అనుసంధానం శ్రీ కెవి నరసింహారావు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే. 8:30 పల్నాడు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కె శ్రీను. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం.

ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393 ఎస్టీడీ కోడ్ 0859 96. ఈరోజు శనివారం, మరి మహిళా శ్రోతలకు ప్రత్యేకం. హలో ఎఫ్ఎం కార్యక్రమంలో మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ చేయవలసి ఉంటుంది. ఇక 1:30 క్షమించాలి, హలో ఎఫ్ఎం కార్యక్రమం అనంతరం 9:30 మహిళా భారతీయ స్త్రీల కార్యక్రమంలో మానవ హక్కులు అవగాహన ఈ అంశం గురించి శ్రీమతి ఏ ఝాన్సీ రాణి గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఇక ఈ ఉదయం 10:00, మధ్యాహ్నం 12:40, 1:30 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఇక ఈ సాయంత్రం 6 గంటలకు హిందీలోను 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి. 6 గంటల 30 నిమిషాలకు ప్రసార విశేషాలు. సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు వింటారు. సమర్పణశ్రీ వేములకొండ శ్రీనివాసులు. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో బత్తాయి సాగులో సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పి ఆదిరెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఈ రాత్రి 7 గంటల 45 నిమిషాలకు 8 గంటల 40 నిమిషాలకు సినీ గీతాల కార్యక్రమం చిత్రమంజరి. 8 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం. అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన ఈ వారంలో జరిగిన కరెంట్ అఫైర్స్ వింటారు. 8 గంటల 15 నిమిషాలకు 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవాలు ఈ అంశం గురించి ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి. రాత్రి 9 గంటలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్ ఢిల్లీ నుంచి రిలే. రాత్రి 9 గంటల 30 నిమిషాలకు మధుర గీతాలు అలనాటి పాత చిత్రాల నుంచి చక్కని సినీ గీతాలు వింటారు. 10 గంటలకు జాతీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ నుంచి రిలే. రాత్రి 11 గంటలకు హిందీలోను 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు మీరు ఇంతవరకు విన్నారు.

నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడినట్లే నిరంతరం శ్రమించే వారిని చూసి ఓటమి భయపడుతుంది అన్నారు స్వామి వివేకానంద. కాబట్టి శ్రమ మన ఆయుధమైతే విజయం బానిస అవుతుంది.

దేశభక్తి గీతం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

జరిగిన థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్ సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో లక్నో సూపర్ జాయింట్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 7 వికెట్ల తేడాతో ఓడించింది. భారత్కు యూరోపియన్ దేశాలతో ఉన్న వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 5 దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో 2వ దేశమైన నెదర్లాండ్స్కు నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత చేరుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బెరెన్సన్ స్వాగతం పలికారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కొంతసేపు ఆగిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ చేరుకున్నారు. ద హేగ్లోని హోటల్ వద్ద ప్రవాస

భారతీయులు సాంస్కృతిక సంగీత ప్రదర్శనతో ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు. అలాగే డచ్ సైనికులు కూడా ఆయనకు అధికారిక సైనిక వందనంతో స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రి రాబ్ చిటెన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అక్కడ రాజు రాణిని కూడా కలుసుకుంటారు. ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా ఇటీవల ముగిసిన భారత్ యూరప్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో విస్తృతమైన భారత యూరోపియన్ యూనియన్ సంబంధాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. డచ్ కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు. నెదర్లాండ్స్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సెమీకండక్టర్ చిప్స్ కృత్రిమ మేధస్సు రంగాల్లో ముఖ్యంగా కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి మోదీ రేపు తన 5 దేశాల పర్యటనలో మూడో భాగంగా స్వీడన్కి ప్రయాణమవుతారు. అక్కడ ఆయన స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అంతకుముందు నిన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబీలో అధ్యక్షుడు షేక్ మొహమ్మద్

0: డచ్ కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు. నెదర్లాండ్స్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సెమీకండక్టర్ చిప్స్ కృత్రిమ మేధస్సు రంగాల్లో ముఖ్యంగా కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి మోదీ రేపు తన 5 దేశాల పర్యటనలో 3 భాగంగా స్వీడన్కి ప్రయాణమవుతారు. అక్కడ ఆయన స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అంతకుముందు నిన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబీలో అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ఉన్నత స్థాయి చర్చలు జరిపిన ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రాంతీయ స్థిరత్వంతో పాటు ప్రపంచ ఇంధన ఆహార భద్రతకు అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధి గుండా సురక్షితమైన ఆటంకం లేని నౌకాయానికి భారత్ మద్దతిస్తుందని పునరుద్ఘాటించారు. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై జరిగిన దాడులను ప్రధానమంత్రి మోదీ తీవ్రంగా ఖండించారు.
1: आपने जिस संयम करे और विजन का परिचय दिखाया यह बहुत ही सराहनीय है। राष्ट्रीय एकता, सुरक्षा और क्षेत्रीय अखंडता को बनाए रखने आपके नेतृत्व में उठाए गए कदमों का हम अभिनंदन करते हैं.
0: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో అనేక విస్తృత స్థాయి ఒప్పందాలు కుదిరాయి. ఇంధన రంగంలోనూ భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల్లో యుఏఈ భాగస్వామ్యాన్ని 3 కోట్ల బ్యారెల్స్కు పెంచేందుకు ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ మధ్య వ్యూహాత్మక సహకార ఒప్పందం కుదిరింది. ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై లీటర్కు 3 రూపాయల ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. నిన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 23 రూపాయల నుంచి 16.50 రూపాయలకు తగ్గించారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్పై ఉన్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కూడా లీటర్కు 33 రూపాయల నుంచి 16 రూపాయలకు తగ్గించారు. సవరించిన ఈ కొత్త రేట్లు ఈవేళ ప్రారంభమై రాబోయే పక్షం రోజులు పట్టమల్లో ఉంటాయి. అయితే దేశీయ వినియోగం కోసం వాడుకునే పెట్రోల్ డీజిల్పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకం రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశ ప్రజల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన ఒక మీడియా నివేదికను మోదీ సోషల్ మీడియా పోస్టులో తోసిపుచ్చారు. ఆ నివేదిక పూర్తిగా వాస్తవమని, అందులో ఎంతమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. విదేశీ ప్రయాణాలపై ఇలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 12వ తరగతి విద్యార్థుల కోసం ఫలితాల ప్రకటన తర్వాత అనేక సదుపాయాలను వివరిస్తూ కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు సిబిఎస్ఈ ఒక నోటీసు జారీ చేసింది. తద్వారా నిష్పక్షపాతమైన, పారదర్శకమైన మూల్యాంకన ప్రక్రియ పట్ల తనకున్న నిబద్ధతను పునరుద్ఘాటించింది. తమ 12వ తరగతి ఫలితాల పట్ల అసంతృప్తితో ఉన్న విద్యార్థులు 2 అంచెలుగా సమీక్షా విధానాన్ని ఉపయోగించుకోవచ్చునని సిబిఎస్ఈ ఒక నోటీసులో పేర్కొంది. మొదటి స్థాయిలో విద్యార్థులు తాము రాసిన సమాధాన పత్రాల స్కాన్ చేసిన కాపీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని సమీక్ష కోసం డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది. 2వ దశలో విద్యార్థులు మార్కింగ్ విధానం ఆధారంగా ధృవీకరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా నిర్దిష్ట సమాధానాలను రీవాల్యుయేషన్ చేయాలని కోరవచ్చు. స్కాన్ చేసిన కాపీల కోసం ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని, ప్రతి సబ్జెక్టుకు 700 రూపాయల రుసుము చెల్లించవలసి ఉంటుందని సిబిఎస్ఈ తెలియజేసింది. ఈ నెల 26-29 మధ్య వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్థులకి ఒక గమనిక. ఈరోజు జరిగే ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వం పిలుపునకు అనుగుణంగా సుప్రీంకోర్టు అనేక పొదుపు చర్యలు ప్రకటించింది. అందులో భాగంగా మిసిలనియస్ రోజుల్లో వర్చువల్ విచారణలు, న్యాయమూర్తుల కార్ పూలింగ్, రిజిస్టర్ సిబ్బందికి వర్క్ ఫ్రం హోం సదుపాయాలు కల్పించారు.

0: ఇచ్చింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భరత్ పారాషత్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం సోమవారాలు, శుక్రవారం లేదా మిసలేనియస్ రోజులుగా ప్రకటించిన ఇతర రోజుల్లో లిస్ట్ చేసిన కేసులు, అలాగే పాక్షిక పనిదినాల్లో చేపట్టే విచారణలు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతాయి. ప్రశ్నోత్తరాల సమయం, చర్చలు, బిల్లులు, బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ వ్యవహారాల్లో మరింత పారదర్శకత ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి పిలుపునిచ్చారు. కూచ్బీహార్ సౌత్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ శాసనసభ్యుడు రతీంద్ర బసు 18వ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మాటలన్నారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పనితీరును చూసే పూర్తి హక్కు ప్రజలకుందని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఇది జరిగేలా చూడవచ్చునని ముఖ్యమంత్రి చెప్పారు. నైరుతి ఋతుపవనాలు ఈ నెల 26వ తేదీన కేరళం తాకే అవకాశం ఉందని, దీనికి 4 రోజులు అటు ఇటుగా మార్పు ఉండవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా కేరళలో నైరుతి ఋతుపవనాల రాక జూన్ 1 తేదీన ఉంటుంది. రాబోయే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి ఋతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. బ్యాంకాక్ లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ సెమీఫైనల్స్ లో భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈ రోజు మలేషియాకు చెందిన షట్లర్లు నూరుజుద్దీన్ గోస్టేఫీలతో తలపడనున్నారు. అంతకుముందు నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో భారత జోడీ జపాన్కు చెందిన ప్రత్యర్థులను ఓడించారు. పివి సింధు, లక్ష్య సేన్తో సహా ఇతర అగ్రశ్రేణి భారత షట్లర్లు మాత్రం టోర్నమెంట్ నుండి నిష్క్రమించారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఎకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జయింట్స్ జట్టు 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జయింట్స్ 16.4 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఈ రోజు జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ తో సాయంత్రం 7:30 కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. తమ 12వ తరగతి పరీక్షా ఫలితాలతో సంతృప్తి చెందిన విద్యార్థులు 2 దశల రివ్యూ జరుపుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు సిబిఎస్ఈ ప్రకటించింది. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్స్ సెమీఫైనల్స్ చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో లక్నో సూపర్ జయింట్స్ చెన్నై సూపర్ కింగ్స్ ని నిన్న 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో సమాజ సేవలో కళలు వాటి రక్షణ ఈ అంశం గురించి చర్చా కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: ముఖాన్ మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబలా
3: సై బాల్,
2: నడుగుల తామరా
3: సై బాల్,
4: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి.

0: మేం మీ ఆస్తుల వివరాలు అడగం. ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: टेलीलॉ के ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: మార్చండి మార్చండి అలవాటు మార్చండి
2: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి
1: మార్చండి మార్చండి అలవాటు మార్చండి ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి జాగృతంగా ఉండండి
3: కార్యక్రమంలో ఇప్పుడు వినండి సమాజ సేవలో కళలు వాటి రక్షణ ఈ అంశం గురించి చర్చా కార్యక్రమం. ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు సయ్యద్ జావేద్ అన్వర్, చిత్తారి రంగనాయకులు, టీడీ వెంకటేశ్వర్లు, ఎస్ నాగరాజరావు గారు, అనుసంధానం శ్రీ కెవి నరసింహారావు.
4: మనం ఈనాడు చాలా అభివృద్ధి చెందాం అని అనుకుంటున్నాం. ఎంత అభివృద్ధి చెందినా మనిషికంటూ ఒక కళ అనేది చాలా అవసరం. మనం రోజంతా పనిచేసి ఇంటి దగ్గరికి వెళ్ళి హాయిగా రెస్ట్ ఎలా తీసుకుంటామో ఒక కళారంగం వైపు కూడా ఒక మనిషి ఉన్నట్టయితే ఇతోధికంగా అభివృద్ధి చెందొచ్చు. అలాగే జ్ఞాపక శక్తి ఇలాంటివి కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయనేది మన కళాకారులందరూ చెప్పేటువంటి విషయం. ఈ నేపథ్యంలో కళలు సమాజానికి సమాజ హితం కోసం ఎలా దోహదం చేస్తాయి, ఈ కళల నిర్వహణ కోసం కొన్ని సాంస్కృతిక సంస్థలు ఈ మార్కపురంలో ఉన్నాయి, ఆ సంస్థలు ఏ విధంగా ఈ కళల్ని బ్రతికించుకుంటూ వాటి ద్వారా సమాజానికి ఎలాంటి మంచిని ప్రబోధిస్తున్నాయి ఇచ్చేది విషయాలు తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనకు మార్కాపురంలోని వివిధ సాంస్కృతిక సంస్థలు అధ్యక్షులు కార్యదర్శులు ఉన్నారు. వారిలో ముందుగా మనం ప్రస్తావించదగినటువంటి వ్యక్తి ముస్లిం యూత్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు, అలాగే త్రివిక్రమ్ అభ్యుదయ కళా సమితి అధ్యక్షులు అయినటువంటి సయ్యద్ జావేద్ అన్వర్ గారు మన ముందున్నారు. అలాగే మదర్సస్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ జాయింట్ సెక్రటరీ తాళ్ళూరి దుర్గా వెంకటేశ్వరరావు గారు, అలాగే త్రివిక్రమ అభ్యుదయ కళా సమితి మార్కాపురం కార్యదర్శి చిత్తారి రంగనాయకులు గారు, ఇంకా చైతన్య కళాశ్రవంతి వ్యవస్థాపక అధ్యక్షులు నాగశ్రీ గారు మన స్టూడియోస్లో మనతోటి శ్రోతలతోటి ముచ్చటించేందుకు సిద్ధంగా ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మీరంతా ఒక సాంస్కృతిక సంస్థలను నిర్వహిస్తూ సమాజానికి కళలు ఏ విధంగా సేవ చేస్తాయి, ఎలాంటి మెసేజ్ని మన ప్రజలకు పిల్లలకి మన వారసత్వానికి అందిస్తున్నాయో ఈ విషయాలన్నీ చర్చించుకుందాం. మనం గతంలో ఈ ఎంటర్టైన్మెంట్ అంటే కళలు అనేవి ఎక్కువగా చెప్పొచ్చు. అందుకే అన్నిటిల్లో కూడాను 64 కళలు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ 64 కళలు ప్రస్తుతం ఉన్నాయా సమాజంలో, ఉంటే ఎలా ఉన్నాయి, మనుగడలో ఉన్నటువంటి కళలు ఏమిటి, ఈ కళలు సమాజానికి ఎలాంటి హితాన్ని కలగజేస్తున్నాయి, ముందుగా మదర్సస్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ జాయింట్ సెక్రటరీ తాళ్ళూరి దుర్గా వెంకటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి వెంకటేశ్వరరావు గారు, ఈ కళల గురించి కళలు ఏ విధంగా సమాజానికి దోహదం చేస్తూ ఉన్నాయి?
5: కళలు దైవ స్వరూపం అండి. కళలు ముఖ్యంగా మానవుల్లోని జిజ్ఞాసని, తర్వాత ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి సామాజికమైనటువంటి అంశాల పట్ల ప్రజల్ని చైతన్యపరిచేటువంటి ఉద్దేశం కళల అసలు స్వరూపం. అయితే ఇటీవల కాలంలో ఆధ్యాత్మిక తత్వం కూడా అన్ని రంగాల్లో విజృంభిస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా మనకు ప్రపంచ స్థాయి కీర్తి తెచ్చినటువంటిది భరతనాట్యం, మనకు తెలిసిన విషయమే. అదేవిధంగా కూచిపూడి, కథాకళి, భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఉన్న విశేష అంశాల్లో ఇప్పుడు మనకు ఆనందాన్ని పంచడమే కాకుండా అంతర్జాతీయ కీర్తి ప్రతిష్టలను తెచ్చేటువంటి కళలు ప్రాధాన్యత చెప్పుకోవచ్చు అన్నమాట.

0: అయితే ముఖ్యంగా మనకు రెండు విధాలైనటువంటి ఉంటాయి. ఈ రెండు విధాలైన ప్రధాన రంగాలు రెండు నేత్రాలు, అవి ఒకటి కళలు, రెండు క్రీడలు. ప్రపంచ యవనికలో ప్రత్యేకమైన గౌరవాన్ని ఇనమడించాలంటే మన సంస్కృతిని పరిరక్షించే ప్రధానంగా మన కళలు. ఈ కళల ద్వారా ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి విశేషమైన పేరు తెచ్చుకున్నటువంటి అంశం మనకు తెలిసిందే. ఒక ఉపన్యాసం కానీ, లేదా ఒక భరతనాట్యం కానీ, ఒక చిత్రలేఖనం కానీ, ఓ శిల్పకళ కానీ ఈరోజు ప్రపంచంలో మిగతా దేశాల్లో కూడా చాలా తక్కువగా ఉంది. భారతదేశంలో మరి సాంప్రదాయక పరంగా మన సంస్కృతి ఆధారంగా ఈరోజు కళలు బాగా వృద్ధిలోకి వచ్చాయి.
1: అంటే మీ మాట ప్రకారం మనం ఒకసారి కనుక ఆలోచించినట్టయితే, గతంలో మన వేషభాషల్ని తెలియజెప్పేటువంటి ఈ కళారూపాలు చాలా ఉన్నాయి. కొన్ని కనుమరుగైనటువంటి పరిస్థితులు కూడా ఈనాడు మనం చూస్తూ ఉన్నాం.
0: అవునండి,
1: ఆ వేషభాషల్ని ఏ విధంగా ముందు తరాలకి, రానున్న తరాలకి ఏ విధంగా అందించాయి, ఏ విధంగా ఎడ్యుకేట్ చేయగలిగాయి అనేది కూడా మరి చైతన్య కళాశ్రవంతి వ్యవస్థాపక అధ్యక్షులు నాగశ్రీ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి నాగశ్రీ గారు.
2: మంచి విషయం ఇది. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలోనైనా చారిత్రాత్మకం చేసేది కళలు ఒక్కటి. ఈ కళలు శక్తివంతమైన ఆయుధాలు. ఏ ప్రాంతంలో భాష కానీ, వాళ్ళ యొక్క సంస్కృతి కానీ, వాళ్ళ యొక్క సాంప్రదాయాలు కానీ తెలియజేసేది ఒక కళారంగమే కానీ మరి ఏది కూడా కాదు. కాబట్టి ఈ కళలు ఏంటంటే శక్తివంతమైన ఆయుధాలు.
1: అంటే కళ అనేది ఒక వినోదాత్మకమైనటువంటి అంశమే కాకుండా, ఇప్పుడు ఏదైనా చిన్న నెగిషి పనులు, అంటే కార్పెంటరు వడ్రంగం వృత్తి వారు చేపట్టేటువంటి పనులు కానీ, అలాగే నిర్మాణాత్మకమైనటువంటి పనులు, కళాత్మకమైనటువంటి పనులు కూడా ఉంటాయి. అవి కూడాను ఈ
0: శిల్పాలు
1: 64 కళల్లో ఒక భాగం అనే చెప్పాలి. ఆనాటి వేషభాషలకి, ఆనాటి కట్టడాలకి, నిర్మాణాలకి మనం ఉదాహరణకు మనం చెప్పుకోవాలంటే, మన దేశంలో ఎక్కువగా అందరూ అభిమానించేటువంటి తాజ్మహల్, తాజ్మహల్ని ఏ విధంగా నిర్మించారు, అలాగే టవర్స్ కూడాను ఏ విధంగా నిర్మించారు, ఇప్పటికీ మనం చెప్పుకుంటామంటే అవి కూడాను ఒక కళాత్మకమైన రంగమే. అందులో శాస్త్రీయత కూడా ఇమిడి ఉంది. ఏమంటారు?
2: మంచిదండి. కళారంగం గురించి మనం చెప్పుకోవాలన్నప్పుడు 64 కళల్లో, ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా ఈ యొక్క వడ్రంగము, శిల్పము, ఇవన్నీ కూడా అది ఒక విధానానికి సంబంధించింది. ప్రస్తుతము మానవులకు అందరికీ ఉపయోగపడేటువంటి కళారంగం ఏంటంటే మొట్టమొదటగా నాటక రంగం, లలిత కళలు. ఈ లలిత కళలు అనేవి చిత్రలేఖనము, శిల్పము, సంగీతము, నాట్యము, ఇవన్నీ కూడా లలిత కళల కిందకు వస్తుంది. ఎందుకంటే అందరికీ, ప్రపంచమంతటికీ, ఈ విశ్వమంతటికీ తెలిసిన ఏకైక భాష సంగీతం మాత్రమే. ఈ సంగీతముతోటి ప్రతి జీవిని కూడా రంజింపజేయవచ్చు, చైతన్యవంతం చేయవచ్చు. మానవుడిలో ఉన్నటువంటి రుగ్మతలను పోగొట్టి ఒక వ్యక్తిని సన్మార్గంగా తీర్చిదిద్ది ఒక మహాత్ముడిగా తయారు చేసేదానికి ఒక కళలనే పనిచేస్తాయి. ఉదాహరణకు అత్త కోడళ్ళు తగాదు ఉంటుంది, అది ఎవరు తీర్చలేనిది. భార్యాభర్తల మధ్య తగాదు ఉంటుంది, వాళ్ళు విడాకుల వరకు వెళ్తారు, వాళ్ళు ఎవరు తీర్చలేరు. మరి మన రాష్ట్రానికి పెద్ద పెద్ద సమస్యలు కూడా ఉంటాయి. ఎవరూ తీర్చలేకపోయినా ఒక రంగస్థల కళాకారుడు ఒక నాటకం ద్వారా ప్రదర్శించి ప్రజల్లో ఉండే రుగ్మతలను పోగొట్టడానికి ఒక శక్తివంతమైన ఆయుధంగా తయారయ్యేందుకు నాటక రంగం ఉపయోగపడుతుంది. సర్వ కళల సమాహారమే నాటకం. నాటక రంగం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో, ఏ ప్రాంతమైనా కూడా అభివృద్ధి చెందుతుంది, ఎటువంటి సమస్యలు ఉండవు. ముఖ్యంగా ఏంటంటే, జైళ్ళు లేని సమాజం కానీ, కోర్టులు లేని సమాజం కానీ, పోలీస్ స్టేషన్లు లేని సమాజం కానీ రావాలి అంటే సంగీతము, నాటకాన్ని ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చినప్పుడు సర్వేజన సుఖినో భవంతు అంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా జ్ఞానవంతంగా, మేధావిగా ఉంటారు. అప్పుడు మన భారతదేశం ప్రపంచ స్థాయిలో కీర్తించబడేందుకు ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా నాటక రంగాన్ని, సంగీతాన్ని పాఠ్యాంశాలలో చేర్చి వాటికి క్వాలిఫైడ్ టీచర్లను పెట్టి విద్యార్థి దశ నుంచి పీజీ స్థాయి వరకు కూడా సంగీతము, నాటకాన్ని ఏర్పాటు చేస్తే మంచి సమాజం వస్తుందని, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఇనుమడింపజేసేదానికి దోహదపడుతుందని నా యొక్క అభిప్రాయం.
1: మరి మంచి విషయాన్ని చైతన్య కళాశ్రవంతి వ్యవస్థాపక అధ్యక్షులు నాగశ్రీ గారు చెప్పారు. మనం ఉత్తమమైనటువంటి సమాజాన్ని, అలాగే పోలీస్ స్టేషన్లు కానీ, కోర్టులు కానీ, న్యాయ వ్యవస్థ కానీ లేనటువంటి సమాజాన్ని మనం చూడాలంటే కళలకు తగినటువంటి ప్రాధాన్యము ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ముస్లిం యూత్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు, అలాగే త్రివిక్రమ అభ్యుదయ కళా సమితి అధ్యక్షులు, అలాగే ప్రముఖ అడ్వకేట్ మీరు అన్నదానికి మరి వారి

0: కథనం చూద్దాం. జావేద్ అన్వర్ గారు, మీరు చెప్పండి.
1: సమాజంలో చెడును నిర్మూలించాలి, మంచిని ప్రోత్సహించాలి అంటే తద్వారా మనిషికి విజ్ఞానాన్ని అందించడానికి ఒక మార్గం కావాలి. విజ్ఞానాన్ని అందించడానికి వారిలో ఉన్నటువంటి రుగ్మతను, వారిలో నాటుకుపోయినటువంటి భేదాభిప్రాయాన్ని తీయడానికి ఒక మార్గం కావాలి. ఆ మార్గం నాటక రంగంలో అయినా కావచ్చు, లేదా సమాజాన్ని శ్రేయస్సు చేయటానికి ఇంకొక మార్గాన్నైనా ఎంచుకోవచ్చు. ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి ఒక నైపుణ్యాన్ని వెతికి తీయటానికి ఒక మార్గం కావాలి. దాన్ని ప్రోత్సహించే ఒక వ్యక్తి కావాలి, ఒక సంస్థ కావాలి. ఆ విధంగా ప్రోత్సహించినప్పుడే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మంచిని మనము చూడగలుగుతాము. అదేవిధంగా ఒక చెడు దాగి ఉంటే చెడును రూపమాపడాని కోసము మనం తీసుకునేటటువంటి చర్యలు, మనము సూచించేటటువంటి మార్గమే ఆ వ్యక్తిలో ఉన్నట్టు దాగి ఉన్నటువంటి నేర ప్రవృత్తి అయినటువంటి సరే అయినా, లేదా ఇంకొకటి అయినా, దాగి ఉన్న చెడును రూపుమాపడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు నాగశ్రీ గారు చెప్పినట్లు ఒక చట్టము, నువ్వు కోర్టును పోలీస్ స్టేషన్ను లేకుండా చూడాలి అని అంటే నాటక రంగం అభివృద్ధి చెందాలని చెప్పారు. నాటక రంగం అభివృద్ధి చెందడం వల్ల సమాజంలో మనలో జరుగుతున్నటువంటి భేదాభిప్రాయాలను పాలద్రోలటానికి ఉపయోగపడుతుందే తప్ప, అలాంటిది లేనప్పుడు, ఏ అలాంటి అవకాశం లేనప్పుడు మనకేమవుతుందంటే చట్టంతో అవసరం లేకుండా సహజంగా కలిసిపోయే పరిష్కారం ఏర్పడుతుంది. దానికోసం మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా తన వంతుగా ముందుకు వచ్చి మనతోటి మన కలిసి జీవిస్తున్నటువంటి వ్యక్తుల్లో దాగి ఉన్నటువంటి మంచిని ప్రోత్సహించాలి, కళను వృద్ధి చెందేటట్లు ప్రోత్సహించాలి. అదేవిధంగా చెడును రూపమాపడానికి తను ఎంచుకున్న మార్గం ఏదైనా సరే ఆ మార్గంలో పయనించి గమ్యాన్ని చేరుకోగలిగితే సమాజంలో చెడు రూపుమాపుతుంది, అదేవిధంగా మంచి వృద్ధి చెందుతుంది.
0: అలాగే మీరు చాలా చక్కగా చెప్పారు. ఈ నాగశ్రీ గారు చెప్పినట్లు మొత్తం సమాజం అంతా బాగుండాలి, మనిషి వ్యక్తి వికాసం జరగాలి అంటే కళల్ని ఆదరించాల్సిందే. ఈ కళ ఎప్పుడైతే ఆదరణకు నోచుకుంటుందో, ఏ సమాజం అయితే కళను ఆదరిస్తుందో, అక్కడ ప్రకాశవంతమైనటువంటి, వికాసవంతమైనటువంటి వ్యక్తి వికాసం జరుగుతుందనేది అందరు వక్తులు చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో ఇక్కడే ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఇతోధికమైనటువంటి సేవ చేస్తున్నటువంటి త్రివిక్రమ అభ్యుదయ కళా సమితి కార్యదర్శి చిత్తా రంగనాయకులు గారు వారు ఉన్నారు. వారిని అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రజల్లోకి ఎలాంటి సందేశాన్ని కళల ద్వారా తీసుకెళ్లారు?
2: ప్రస్తుతము సమాజము 1980కి ముందు మన ఆంధ్రప్రదేశ్ కానీ యావత్ భారతదేశంలో ఎలా ఉన్నాయో, నాటక రంగం ఎలా ఉండేదో మరి ప్రజలందరికీ సుపరిచితమే. మరి ప్రస్తుతం నాటక రంగం ఏ విధంగా ఉంది, మరి ఇప్పుడు సినిమా పరిశ్రమ బాగా జరుగుతుంది, అభివృద్ధి అయింది, వజ్రోత్సవాలు చేసుకున్నారు చిత్రసీమలో, అంటే దాని కారణం, అసలు దాని బీజం ఎక్కడ ఉంది, ఆ వృక్షం? మరి ఆ బీజం వేసింది ఎవరు? పెద్దలు. నాటక రంగం, మెయిన్ నాటక రంగం. నాటక రంగం ద్వారా మరి స్టేజీ టీవీ రంగం ద్వారా, బుల్లితెర ద్వారా, సినిమా పరిశ్రమ ద్వారా, బుల్లితెర ద్వారా ఇప్పుడు ఎంతోమంది నటీ నటులు వెలుగులోకి వచ్చారు, నటీ నటీమణులు. మరి దీనికి కారణం నాటక రంగం. మరి దాన్ని మర్చిపోతున్నారు ఇవాళ. నాటక రంగాన్ని వెలుగులోకి తీసుకొని వస్తామన్నటువంటి ఒక కృషి ప్రభుత్వం చేయలేకపోవడం చాలా లోపాయికారితనం. తర్వాత కొన్ని సంస్థలు సమాజంలో కళలను పోగొట్టకుండా కళలను తీసుకురావాలి, సమాజం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అంటే ముందుగా కళలు వికసించాలి. ఎక్కడ కళలు భాషిల్లుతాయో అక్కడ సస్యశ్యామలంగా ఉంటుంది అంటారు పెద్దలు. మరి కొన్ని ప్రాంతాలు తీసుకోండి, ఆంధ్రలో మీరు కోస్తా ప్రాంతాన్ని కానీ మరి వేరే ప్రాంతాలను తీసుకుంటే నిత్యం ఏదో ఒక కళారూపాలు అక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. మరి కొన్ని ప్రాంతాలు తీసుకోండి, అక్కడ కళలకు ఎటువంటి ఆదరణ ఉండదు. అది మన ప్రాంతీయ భేదం కావచ్చు, లేకపోతే కళల పట్ల నిరాధారణ కావచ్చు, లేకపోతే కొంతమందికి కళల పట్ల అవగాహన ఉండొచ్చు ఉండకపోవచ్చు. దాన్ని కల్పించా ప్రజల్లో భావన కల్పించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది.
0: అది ప్రభుత్వమే చేయాలి, ప్రజలకు కూడా అవగాహన
2: ప్రభుత్వం చేయవాలే. కాకపోతే సంస్థలు, కొన్ని సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థల ద్వారా ప్రజలే కొంతమంది నడుము ముందుకు వచ్చి, కళాకారులు కొంతమంది ముందుకు వచ్చి, ఇప్పుడు ఎందుకంటే కళాకారులకు అంతరించిపోతున్నారు, పాత కళాకారులందరూ వృద్ధులైపోయి కాబట్టి వాళ్ళకు సరైన ఆదరణ లేక నిరాదరణకు గురవుతూ కనీసం పెన్షన్ తీసుకోకుండా నాటక రంగంలో పనిచేసిన వాళ్ళు గతంలో ఎంతోమంది మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఈ ప్రకాశం జిల్లాలో. మరి వారికి ఆదరణ కరువై, నాటక రంగం కరువైపోయి వాళ్ళని చూసేవాళ్ళు లేక ఆదరించేవాళ్ళు లేక

0: గవర్నమెంట్ పరంగా సరైనటువంటి పెన్షన్ సౌకర్యాలు వాళ్ళకు అందక మరుగున పడుతున్నారు. పోనీ వాళ్ళేమన్నా కొత్త కుర్రకారును యువతను ఎంకరేజ్మెంట్ చేసి ఈ కళలను ఆదరించి ఈ డెవలప్మెంట్ చేసి అంతరించకుండా యువకులను తీసుకొని వస్తామా అంటే యువకులు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ విధంగా నిర్వీర్యమైపోతుంది యువత సమాజంలో. పెడద్రోవ పట్టి వారు ఇష్టం వచ్చినట్లుగా వ్యసనాలకు బానిసలైపోయి కళలంటే ఇష్టం అయిష్టతతో ప్రవర్తిస్తూ.
1: అంటే అలాగే ఎందుకు అనుకోవాలి, ఇప్పుడు రానున్న సమాజంలో రానున్నటువంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ఎవరికి వాళ్ళు వృద్ధి చెందాలి అన్న ఉద్దేశంతో ఎక్కువగా ఈ ఎడ్యుకేషన్ వైపు కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ కళల్ని కొంతవరకు మర్చిపోయారని మనం అనుకోవచ్చు కదా.
0: కరెక్ట్ అండి, మీరు
1: కేవలం దుర్వ్యసనాలకే బానిసై మాత్రం కళలను విస్మరించలేదు.
0: నేనంటే యువత అందరు చెప్పట్లేదు, యువతలో 50% నైరాశ్యతకు, తర్వాత అభద్రతా భావానికి, తర్వాత నిరాశ నిస్పృహలకు ఏదో చేయాలా ఏదో చేయాలనే తపనతో దురాశకు లోనైపోయి సంపాదనకు అలవాట్లు పడిపోయి దురలవాట్లకు బానిసలై కొంతమంది వెళుతున్నారు. అలా ఆ మార్గం నుంచి యువతను మంచి మార్గం వైపు మళ్ళించాలి అంటే అసలు మన చరిత్ర ఏంది, మన సినిమా చరిత్ర ఏంది, నాటక రంగం చరిత్ర ఏంది, మరి పెద్దవాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు చేస్తున్న ఆ పెద్దలలో ఎవరన్నా ఉన్నారా, కళలను ఎంతవరకు పట్టుకొస్తున్నారు, అసలు ఏంది పాట అంటే ఏంది, నాటకం అంటే ఏంది, నాటకం ద్వారా ఏం సమాజానికి సందేశం అందుతుంది, అవి గనక వాటి పట్ల శ్రద్ధ వహిస్తే యువతలో మంచి మార్పును తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ప్రతి కాలేజీలోనూ ప్రతి స్కూల్లోనూ మరి లలిత కళలు కానివ్వండి, నాట్యరంగం కానివ్వండి, తర్వాత నాటకాలు కానివ్వండి, ఇట్టాటి చిత్రలేఖనం కానివ్వండి, వాళ్లకు పోటీలు పెట్టి వాళ్లలో యువతలో ఉన్నటువంటి నిద్రాణమైన మేల్కొన్నటువంటి శక్తిని మేల్కొలిపి వాళ్ళని కళారంగం వైపు మళ్ళిస్తే నిజంగా మరి వాల్మీకి, మరి చూసుకోండి వాల్మీకి గజదొంగగా ఉన్నటువంటి వాల్మీకి మరి మహర్షిగా మారాడు. మరి అలాగే నిర్వీర్యమైపోతున్న యువతకు కంకణం కట్టుకొని వాళ్ళు నిజంగా మారి సమాజానికి అభివృద్ధిలోకి రావాలంటే వాళ్ళు కళలకు ప్రాధాన్యత ఇచ్చి కళల పట్ల ఇంట్రెస్ట్ను పెంచుకొని వాళ్ళు ముందుకొచ్చే ఖచ్చితంగా కళలు నిలబడతాయి.
1: మీరు అన్నట్టు కావ్యేషు నాటకం రమ్యం అన్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఉన్నటువంటి 64 కళల్లో కూడా ప్రజల్ని అతి దగ్గరకు చేర్చి చేరువకు చేర్చి బాగా మార్పు తెచ్చినటువంటి రంగం ఏదైనా ఉంది కళల్లో అంటే అది నాటకమనే చెప్పాలి. ఎందుకంటే మనం వేసేటువంటి ప్రతి నాటకం కూడా తన కుటుంబంలోనూ తన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజంలో నిత్యం జరిగేటువంటిది. సమాజం ఎలా ఉంటుంది, సమాజం ఎలా పయనిస్తోంది, సమాజం మన గురించి ఏమనుకుంటుంది, మనం సమాజం గురించి ఏమనుకుంటున్నాం, ఇవన్నీ కూడా తెలియజేసేటువంటిది మెయిన్ మనం చెప్పుకున్నట్టయితే నాటక రంగమనే చెప్పొచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. దానికోసం మనం ఒక దినోత్సవాన్ని మార్చి 27వ తేదీన ప్రపంచ రంగస్థల నాటక దినోత్సవం అని చెప్పేసి మనం జరుపుకుంటూ ఉన్నాం, అందులో డౌట్ లేదు. ఇలా దినోత్సవాలు జరుపుకోవడమేనా, మనం ఏదైనా సరే అభివృద్ధి చెందేదానికి మనం గతంలో ఏదైనా కాలేజీ ఫంక్షన్స్లోనో స్కూల్స్ యానివర్స్ డేలోనో కొన్ని కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉండటం జరుగుతోంది. అప్పుడు నాటకాలు కానీ, అది పిల్లల చేత చెప్పించడం, పిల్లల చేత నేర్పించడం, వాళ్ళే స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ ఇవ్వటం, వాళ్ళే భవిష్యత్తులో గొప్ప నటీనటులుగానో గొప్ప కళాకారులుగానే తయారవ్వటం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ పరిస్థితి, ఆ పరిస్థితి ఈనాడు ఉందంటారా, లేకపోతే ఎలాంటి పరిస్థితులు మన ముందున్నాయి ఇప్పుడు? వెంకటేశ్వరరావు గారు మీరు చెప్పండి.
2: ఈ రోజుల్లో అంతా విద్య వ్యాపారంగా మారిపోయిందండి. ఈరోజు పరిస్థితుల్లో ఎక్కడ చూసినా కూడా విద్య వ్యాపారంగా మారిపోయింది. ఎంతవరకు కూడా పిల్లవాడి మీద ఒత్తిడి పెంచేసి మంచి పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలా, విదేశాలకు వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన తప్పితే మన సంస్కృతి పరంగా ఆలోచనలు వీడి బుర్రలో లేకుండా చేశారు. ఆంగ్ల ప్రాథమిక మాధ్యమం వచ్చేసింది పూర్తి స్థాయిలో. అందుకే మహాకవి శ్రీశ్రీ గారు అంటారు, తాతగారి నాన్నగారి భావాలకు దాసులు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు, వీరికి కళలన్నా రసమన్నా చుక్కెదురు, గోల చేసి అరవటం ఒకటే వీళ్ళెరుగుదురు.
1: నాటి సమాజాన్ని చూసి శ్రీశ్రీ గారి కలవం నుంచి జాలువారినటువంటి ధారలు కూడా అక్షరాలుగా మలచడం జరిగింది.
2: అందుకండి ఆ మహాకవి రాయబట్టే ఈరోజు సామాన్యుడివి కూడా ఒక కళారంగం. మీరు అన్నట్టు ఇందాక చెప్పారు, వడ్రంగి, కుమ్మరి, అనేక వృత్తులు, సాహస వృత్తులు అన్నీ కూడా కలిపి కళారంగంలో ఆపాదిచ్చారన్నమాట. కాదేది కళకనార్హం, ఏదైనా కూడా ఒక ఆర్టే అన్నమాట ఈరోజు. అయితే భారతీయ దేశంలో ఉన్నటువంటి ప్రాచీన సాంప్రదాయ కళలు ఈరోజు కాస్త మరుగున పడేటువంటి పరిస్థితి వచ్చింది, దురదృష్టకరమైంది. ఈరోజు చూస్తే మనకు వెనకడ జరిగినటువంటి ప్రాచీనమైన పండుగలు ఉన్నాయి, సంక్రాంతి, అదే ఉగాది ఇలాంటి పండుగలు ఉన్నాయి. ఈ పండుగలను ఆశ్రయించుకుని బతికేటువంటి బుడబుక్కల వాళ్ళు, జంగం వాళ్ళు ఇప్పుడు కనపట్లేదు. అదేవిధంగా కాటికాపర్లు ప్రత్యేకంగా వాళ్ళని సమాజం గౌరవంగా చూశారు. పూర్వకాలంలో హరిచంద్రుడు అంతటి మహారాజే కాటికాపరి చేశాడు, ఆ వృత్తికి అంత విశేష ప్రాధాన్యత ఉంది. ఇటీవల ఎక్కడో గుంటూరులో ఒక కాటికాపరికి ఘనమైన సన్మానం చేసి ఆయనకు రుణం తీర్చుకొని ఆయన ఊరేగింపు చేశారట. చాలా ఆశ్చర్యపోతాం. అంటే సమాజం

0: కొంచెం ఆలోచన మొదలు పెడుతుంది. మన కళలకున్న విదేశీయులు ఇప్పుడు గుర్తించినటువంటిది ఏంటంటే భారతీయ సంస్కృతి చాలా గొప్పది. ఈరోజు చూడండి, ఓ తంజావూరు వెళ్ళండి, ఓ బృహదీశ్వర ఆలయం వెళ్ళండి, భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మతపరం కాకుండా అనేకమైన మెదక్ చర్చి చూడండి. ఈరోజు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మెదక్ చర్చి. అలాగే మనకు దర్గాలు ఉన్నాయి, మరి కడప దగ్గర ఉన్నటువంటి ఒక దర్గా
1: అమీన్పూర్ దర్గా.
0: అలాగనే మసీదులు ఉన్నాయి, మనకు హైదరాబాద్లో ఉన్న ప్రసిద్ధ మసీదు, అలాగనే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి మసీదులు మనకు మత సామరస్యానికి ప్రతిదలంగా ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. అయితే దురదృష్టం ఏమిటంటే వీళ్ళకి ఎంతవరకు కూడా బ్రతుకు తెరువు మార్గాలకు సంబంధించిన విద్య బోధిస్తున్నాయి కానీ మన శాస్త్రాలు కళలను బోధించేటువంటి పరిస్థితి లేకుండా పోయింది ఈరోజు. అయితే ఏ కొద్దిమందో నేర్చుకుంటున్నారు, వారు మంచి స్థాయికి ఎదిగిపోతున్నారు. ఇది చూడండి, ఈరోజు సినిమా రంగం ఎంతోమందికి ఆదరణ కల్పిస్తుంది. మన సినిమాలు చూద్దామా, ఒక పరిస్థితి జనం నాడిని పట్టుకొని ఎంతవరకు కమర్షియలైజ్డ్ అంటే వ్యాపార పరంగా ధనం వస్తుంది అనేటువంటి ఆలోచన పరిస్థితులు వచ్చే సినిమాలు తీస్తున్నారు ఈరోజు. సంస్కృతి ఎటు పయనిస్తుంది అంటే మరి తిరోగమన దిశలో వెళ్ళిపోతుంది అని చెప్పడానికి ఇంతకుమంది ఉదాహరణ అక్కర్లేదు. ఈరోజు పరిస్థితులు చూస్తే ఒక వాల్ పోస్టర్ గారు చూసామనుకోండి, అక్కడ వేసినటువంటి ఆ చిత్రం తాలూకు ఒక సంసార పరంగా ఉన్నటువంటి వాళ్ళు భార్యాభర్తలు కానీ లేదా ఆడపిల్లలు కానీ అటువైపు వెళుతూ ఉంటే ఆ గర్ల్స్ హై స్కూలు ఆ ప్రిమిసెస్లో ఉన్న ఆ బొమ్మలు చూస్తే ఒకసారి తలదించుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అశ్లీలాన్ని ఆపేసేయాలని చట్టాలు ఒక పక్క జరుగుతుంది, ర్యాగింగ్ ఆపాలని ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఈ పోస్టర్లు ఇవ్వకండి, అశ్లీలను ప్రచురించకూడదు అంటాం, ఓ పక్క నుంచి జరుగుతూనే ఉంటుంది, వీటిని ఎవరు ఆపలా. ముఖ్యంగా ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఈ కళలు అసలు పరమార్థమే చైతన్యం. ఒక క్రమశిక్షణ గనే సైనికుడు 1000 మందికి సమానం అన్నమాట. మీకు తెలుసు, మనకు స్వాతంత్రం రానటువంటి ఆ రోజుల్లో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు స్వాతంత్రం నా జన్మ హక్కు అంటే అని పాట పాడితే సుమారుగా 1000 మంది అక్కడ నిలబడిపోతే ఆ 1000 మందిని జైల్లో పెట్టడం చేతకాలని బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ కళాకారుని తీసుకెళ్లి ఒక 18 నెలల పాటు ఖైదీ చేసినటువంటి విషయం చరిత్రలో మనకు తెలిసిన విషయం.
1: మీరు ఆ మాట అంటే గుర్తొస్తుంది, ఆనాడు స్వాతంత్ర సిద్ధింప చేసుకోవడం కోసం పాటను ఒక ఆయుధంగా తీసుకున్నటువంటి సందర్భం కూడా ఉంది. గరిమెళ్ళ సత్యనారాయణ రాసినటువంటి మా కొద్ది తెల్లదరతనము దేవ అంటూ ఆయన రాసినటువంటి ఆ పాట ప్రజల్లోకి పోయి చాలామంది నాయకులు ఆ రోజున ఏది స్వచ్ఛందంగా ఆడవాళ్ళతో సహా బయటికి వచ్చి జైళ్ళకు వెళ్ళినటువంటి పరిస్థితుల్ని మనం ఆ రోజు చూసాం. కానీ ఈనాడు కూడాను ఈ కళారంగం అనేది చైతన్యం దిశగా నడవాలి అనేది మనందరి భావన. మీ ఉద్దేశం చెప్పండి అన్వర్ గారు.
2: కళ అనేది ఇందాకనా నేను చెప్పినప్పుడు చెప్పాను, కళ అనేది ఒక వ్యక్తిలో దాగి ఉన్నటువంటి విషయాన్ని బహిర్గతం చేసి దాన్ని ప్రోత్సహించేటట్లు ఉండాలి,
1: సృజనాత్మకత
2: వెలికి తీయాలి. ఆ వెతికి తీసినప్పుడే మనము ఆ కళను ఆస్వాదించిన వాళ్ళం అవుతాము, ఆ కళకు నిజమైన ప్రాణం పోసిన వాళ్ళం అవుతాం. ఉదాహరణకు ఇందాక మనకు వెంకటేశ్వరరావు గారు మాట్లాడేటప్పుడు చెప్పినట్లు ఒక పాట ద్వారా మనుషులను ఆ వైపు ఒక మంచి సమాజం వైపు లేదా ఒక మంచి ఉద్దేశం వైపు లేదా ఒక మంచి గోల్ వైపు ఉత్తేజపరిచేటటువంటి విధంగా ఉండేటటువంటిదే కళ. ఆ కళ ద్వారా మనకు ఉపయోగపడాలి తప్ప మనిషికి సమాజానికి ఆ కళ ద్వారా మనకు సమాజానికి నష్టం కలిగేటట్లు ఉండకూడదు. ఉదాహరణకు తీసుకుంటే నేటి సమాజంలో ఇందాక చిత్రాల గురించి ప్రస్తావించినట్టు ఆ రకంగా తీసుకుంటే సినిమా అనేది వినోదం కోసము కాసేపు దానిలో ఉన్నటువంటి మంచి భావనను ఉద్దేశాన్ని ఆ కథ యొక్క ఉద్దేశాన్ని మన జీవితంలో కొంతమందికి ఉపయోగపడేటట్లు ఉండేటట్లు తీయాలి. కానీ నేటి సినిమాలు ఏమైందంటే కుటుంబ సమేతంగా భార్యాభర్తలు తల్లిదండ్రులు పిల్లలతో కలిసి సినిమా చూసే పరిస్థితి లేదు. దానికి చక్కటి ఉదాహరణ ఏంటంటే అశ్లీలాన్ని దాంట్లో తీసుకొచ్చి నూరిపోశారు. అదేవిధంగా అశ్లీలం అంటే ఏ విధంగా తీసుకొచ్చారంటే అశ్లీలము ఆకర్షణ వైపు తీసుకుపోయారు. ఆ ఆకర్షణ ఎక్కడిదాకా వెళ్ళిపోయిందంటే నేటి సమాజంలో యువకులు మొత్తము అశ్లీలం వైపు ఆకర్షితులై పెడదోవకి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మనము సమాజాన్ని ఆకర్షించే విధంగా సమాజాన్ని మన వైపు మంచి వైపు నడిపే విధంగా ఉండాలి. కళ అనేది అప్పుడే దానికి ఒక ఉపయోగం.
1: ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ కళలన్నీ కూడాను వినోదాత్మకమైనటువంటి సాధనంగానే మనం చూస్తున్నాం. అలా కాకుండా కళాత్మకమైనటువంటి వస్తువులను కూడా మనం తయారు చేయగలం, అది కూడా ఒక రకమైనటువంటి కళే. ఉదాహరణకి అగ్గిపెట్టెలో పట్టు చీర ఎలా సాధ్యం, బియ్యపు గింజ పైన బాపు బొమ్మ అది ఎలా సాధ్యం, అంటే ఆ పిల్లవాడి యొక్క సృజనాత్మకత ఏ విధంగా దాగి ఉంది, అతను ఇంకా ఏమైనా చేయగలడా, ఇలాంటివన్నీ మనం ఆలోచించి మన ఇంటి దగ్గర తల్లిదండ్రులు ప్రోత్సహించాలి.

0: అలాగే మనం చదువుకునేటప్పుడు ఏ మెకానికల్ ఇంజనీరింగో లేకపోతే ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగో చదువుకునేటప్పుడు పిల్లవాళ్ళు ఈ సృజనాత్మకత, క్రియేటివిటీ, ఇంకా ఇన్నోవేటివ్ ఐటమ్స్ తయారు చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా కళాత్మకమైనటువంటి రంగమనే మనం అనుకోవాలి తప్పితే అతను ఏదో చేశాడు ఏదో కాస్త డబ్బు సంపాదన కోసం అని అనుకుంటున్నాం, కానీ ఒక వస్తువును కనిపెట్టడం అనేదే ఒక కళ. అది
1: అంతేగా.
0: ఏ విధంగా మనిషికి ఉపయోగపడుతుంది అనేది కళ. ఇది ఎంతకాలం ఉపయోగపడుతోంది అని జడ్జి చేయడం కూడా ఒక కళ. అలాగే మనం ఏదైనా సరే ఒక పాట రాసినా, ఒక పద్యం రాసినా, ఒక మాట చెప్పినా ఈ మాట ఎంతకాలం మనగలుగుతోంది అనేది కూడా ఒక కళ. దాన్ని బట్టి మన ఊహాశక్తి, ఊహాశక్తి ఏ విధంగా ఉంటుంది అనేది ఒక పెద్ద కళ. ఈ నేపథ్యంలో మీరు మీ మీ సంస్థల ద్వారా ప్రజల్ని ఏ విధంగా చైతన్యవంతం చేయాలనుకుంటున్నారు, ఇక ముందు ఎలా చేస్తారు ఒక్కొక్కరుగా చెప్పండి.
1: మా సంస్థ ద్వారా ప్రతి సంవత్సరము ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని, అంటే ఒక బహుశా ఫర్ ఎగ్జాంపుల్ మా త్రివిక్రమ అభ్యుదయ కళా సంఘం ద్వారా నేను, రంగనాయకులు గారు, మన మిత్రులు దుర్గా వెంకటేశ్వర్లు గారు కూడా దాంట్లో ఉన్నారు. ఈ విధంగా మనము ఒక సందర్భాన్ని, ఏదో ఒక సంవత్సరం సందర్భం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఘంటసాల గారి పుట్టినరోజో, లేకపోతే వివేకానంద గారి జన్మదినమో, ఏదో ఒక సందర్భంగా ప్రజలు విద్యార్థుల్లో ఉన్నటువంటి కళను, విద్యార్థుల్లో ఉన్నటువంటి భావాలను వెతికి తీయటాని కోసము వాళ్లకు పోటీలను నిర్వహించి, వాళ్ళలో మంచిగా మొదటి రెండు బహుమతులు ఇచ్చి వాళ్ళను ప్రోత్సహిస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదేవిధంగా మా సంస్థ ద్వారా అనేక చైతన్యవంతమైన కార్యక్రమాలు చేయుటకు మేము ప్లాన్ చేస్తున్నాము. వాటిని ముందుకు తీసుకెళ్ళటానికి మాకు మా సహోదరులు కూడా సహకరిస్తారని, వాటిని మేము మా సంస్థ ద్వారా ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తూ ఈ విధంగా మేము చేస్తున్నాము అని మీకు తెలియజేస్తాం.
0: ముందుకు వెళ్తూ ఉన్నాను. నాగశ్రీ గారు మీరు చెప్పండి, మీరు చైతన్య కళాశ్రవంతి తరఫున ఎలాంటి కార్యక్రమాలు చేసి అది ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళగలిగింది, ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లారు ఆ కార్యక్రమాలు?
2: మేము చైతన్య కళాశ్రవంతిని 1984లో, అంటే 30 సంవత్సరాల పైచిలుకుగా సంస్థను ప్రారంభించాము. ప్రారంభించిన నాటి నుంచి ప్రజా సమస్యల మీద మేము సబ్జెక్టు తీసుకున్నాము. రాష్ట్ర స్థాయి ఏకపాత్రాభినయ పోటీలు దాదాపుగా ముప్పాళ్ళ, పీసిపల్లి, కనిగిరి, ఒంగోలు, హైదరాబాదు, ఎర్రగొండపాలెం, దోర్నాల, మార్కాపూర్ అనేక ప్రాంతాలలో ఏకపాత్రలు, నాటికలు, నాటకాలు, సంగీతము, అనేక కార్యక్రమాలు, మహనీయులు త్యాగరాజస్వామి జయంతి లాంటి అనేక కార్యక్రమాలు జరుపుతున్నప్పుడు హైదరాబాదు త్యాగరాయ గానసభలో రాష్ట్ర స్థాయి ఏకపాత్రాభినయ పోటీలు నిర్వహిస్తున్నప్పుడు రైతు రోడ్డును పడ్డాడు అనేటువంటి ఏకపాత్రను చూసి జనము నిజంగా నివ్వెరపోయినారు. ఎందుకంటే ఆ ఏకపాత్రలో ఆనాటి పరిస్థితులు రాష్ట్రంలో అంతా కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతూ ఉన్నప్పుడు రైతు ఏ విధంగా తన నకిలీ మందులతోటి, పురుగు మందులతోటి, నాణ్యత లేని విత్తనాలతోటి ఏ విధంగా దిగాలు పడి దళారుల చేతిలో మోసపోతున్నాడో, రైతు అడుగున పడిపోతే మేడి పట్టవలసిన రైతు గన్ను పట్టవలసి వస్తుంది అనేటువంటి చెప్పిన డైలాగుల్లో కానీ రైతు ఆవేదన కానీ ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దీనికి పరిష్కారం ఏమిటి అని చక్కగా చెప్పి శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయ పద్ధతులను ఉపయోగించుకోవాలి అని చక్కగా చెప్పినటువంటి ఇది ఉంది. అలాగే హరిశ్చంద్ర నాటకాన్ని కూడా మేము చాలా చోట్ల ప్రదర్శించాము. హరిశ్చంద్ర ద్వారా అసలు ముఖ్యంగా చెప్పాలంటే మహాత్మా గాంధీ గారు కూడా సత్యహరిశ్చంద్ర నాటకాన్ని చూసి ప్రభావితమైనాడు. అలాగే రక్తకన్నీరు, రక్తకన్నీరు గొప్ప నాటకం, విదేశీ సంస్కృతి మన దేశంలోకి వస్తే ఏ విధంగా ఉంటుందో, గోపాల్ అనే పాత్రలో మరి నాగభూషణం గారు దాంట్లోనే రక్తకన్నీరు అనేటువంటి మంచి ఇది కూడా వచ్చింది. అలాగే తిరుపతి వెంకట కవులు గారు రచించినటువంటి నాటకాలు కానీ ప్రతి ఒక్క నాటకం తీసుకుంటే అందులో ఒక సమస్యను పరిష్కారం చేసే విధంగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే నాటకరంగం ఎటువంటిదంటే నాటకరంగం ఉత్తేజభావాలను సృష్టించే కర్మాగారం. నాటకరంగం ఉత్తేజభావాలను సృష్టించే కర్మాగారం, చైతన్యాన్ని ఉత్తేజింపజేసే మహాశక్తి, సాంఘిక సత్ప్రవర్తనకు దారిచూపే దివ్య జ్యోతి, నిశ్శబ్ద నిరాశలను రూపుమాపే వజ్రాయుధం, మానవుని ఔన్నత్య ప్రస్థానం యొక్క పవిత్ర దేవాలయం అన్నాడు బెర్నార్డ్ షా. అలాగే దుఃఖార్థానాం, శ్రమార్థానాం, శోకార్థానాం, తపస్వినాం విశ్రాంతి జననే కాలే నాట్యమే తద్భవిష్యత్ అన్నాడు భరతుడు. కానీ ఈ నాటకరంగం కానీ ఈ యొక్క సంగీతం కానీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే తల్లి ఒడిలో ఉన్నప్పుడు బిడ్డకు తల్లి నూరిపోయాలి, తర్వాత ప్రభుత్వం పాఠ్యాంశాలలో చేర్చి విధిగా నాటకాన్ని సంగీతాన్ని ఏర్పాటు చేయాలి. ఇతర జిల్లాల్లో చూడండి, కర్నూలు జిల్లాలో కొన్ని ఉన్నత పాఠశాలలో సంగీతపు టీచర్లు ఉన్నారు, మనకెందుకు లేరు?

0: ప్రభుత్వం కూడా పోరాడి ప్రతి ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు సంగీతపు టీచర్లను, క్వాలిఫైడ్ టీచర్లను నియమించాలని, దాని ద్వారా సమాజం మంచి భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటున్నాను.
1: మీరు చెప్పండి దుర్గా వెంకటేశ్వరరావు గారు, మీరు మదర్సెస్ ఇండియా తరఫున మీరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?
2: మదర్సెస్ ఇండియా కార్యక్రమాలన్నీ ఎక్కువగా వచ్చేసి వైద్యపరంగా చేస్తూ ఉంటారండి కార్యక్రమాలు. అయితే ముఖ్యంగా ఏంటంటే, మీరు అన్నట్లు మనం సంస్కృతిని పరిరక్షించాలి కాబట్టి పిల్లల్లో ఎక్కువగా ధార్మిక భావాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఈరోజు సమాజంలో. అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువగా ఆధ్యాత్మికాన్ని ప్రబోధించేటువంటి అనేక పరమైనటువంటి కార్యక్రమాలు, అంటే వాళ్ళలో వక్తృత్వం కానీ, వ్యాసరచన పోటీలు కానీ, ధార్మికంగా ఇప్పుడు లింగాష్టకం, బిల్వాష్టకం, పంచశివ పంచాక్షరి ఇటువంటి పిల్లల్లో తీసుకొచ్చినప్పుడు వాడు రేపు దేశానికి సేవ చేసేవాడు అవుతాడు. ఆంగ్ల మాధ్యమం చదువుకున్నాడు, దేశానికి, వేరే దేశాలకు వెళ్ళిపోయి ఆ దేశంలో సేవ చేస్తాడు. ఈ దేశం గాలి, ఈ దేశంతో కూడా పని లేనటువంటి పరిస్థితి, వాడు దేశ ద్రోహిగా మిగిలిపోతాడు. కాబట్టి ఏంటంటే, మనం వాడు చిన్నపిల్లల్లోనే మన సంస్కృతి ప్రధానంగా సర్వే జన సుఖినుభవంతు, సమస్త జను సన్మంగళాన్ని భవంతు అనే వేద ప్రవచనాలు చెప్పేటువంటి ఈ పవిత్రమైన పుణ్యభూమి భారతదేశంలో మన పిల్లవాడికి మన సంస్కృతి గురించి నేర్పాలి. ఇక్కడ కులమతాలకు తావిలేదు, అందరూ కూడా ఈరోజు పర్వత సహనం ఎక్కువగా ఉంది. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా అందరు ఏకతాటి పైకి వచ్చేసారన్నమాట యూనివర్సల్గా. అయితే ప్రపంచమే ఈరోజు భారతదేశం వైపే చూస్తుంది ఈరోజు, మనందరికీ తెలుసు. అంటే ఇన్ని కళలు, ఇన్ని దేశాల్లో ఇన్ని మతాలు, అన్నీ కూడా ప్రపంచమంతా ఎక్కడుందంటే యూనివర్సల్గా చూస్తే ఒక ఇండియాలో కనపడుతున్నారు. అందువల్ల పిల్లల్లోంచి బేసిక్ తీసుకొని, వాళ్ళ నుంచి ప్రారంభం నుంచే ఆధ్యాత్మిక భక్తిభావాలు తీసుకొస్తూ తద్వారా కళారంగానికి తీసుకురావాలి. ఈరోజు ఎవరైనా పిల్లల్ని కళారంగానికి నేరుగా తీసుకొద్దామంటే వచ్చేటువంటి వాళ్ళు లేరు, నేర్చుకునేటువంటి వాళ్ళు లేరు. ఈరోజు పిల్లల్లో ఔత్సాహిక పరంగా ఒక గాయకుడు తయారైనటువంటి ఆలోచన ఈ మధ్యకాలంలో కనపడుతుంది.
1: అంటే ఏమిటో వాళ్ళకు ముందు తెలియజేయాలి.
2: నిజమండి,
1: తెలియజేసి వాళ్లకు కాస్త ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తే ఆ రంగం వైపు అడుగులు వేయడం జరుగుతుంది.
2: నిజంగండి, ఈరోజు ప్రసార మాధ్యమాల పరంగా
1: ఉదాహరణకి చెప్పాలి అంటే, స్కూళ్ళల్లో ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే, ఒక పాఠ్యాంశాన్ని బోధించే ముందు పిల్లలకి ముందు మాటగా ఆ పాఠంలోకి తీసుకువెళ్లేందుకు, కాస్త ఇంట్రెస్ట్ కలిగించేందుకు ఓ చిన్న ముందు మాట చెప్పడం జరుగుతుంది. అలా పాఠ్యాంశంలోకి వాళ్ళను తీసుకు వచ్చి వాళ్ళకు అప్పుడు పాఠ్యాన్ని వివరిస్తే చక్కగా ఎదిగేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ కళలు కూడా మనం కూడా మన సంస్థల ద్వారా చేసుకుంటే చాలా మంచిది.
3: మీరు ఇంతవరకు సమాజ సేవలో కళలు, వాటి రక్షణ ఈ అంశం గురించి చర్చా కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు సయ్యద్ జావేద్ అన్వర్, చిత్తారి రంగనాయకులు, టీడీ వెంకటేశ్వర్లు, ఎస్ నాగరాజారావు గారు, అనుసంధానం శ్రీ కెవి నరసింహారావు.

0: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కప్రం కేంద్రం. భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి భావలహరి కార్యక్రమంలో దేవిశ్రీ ప్రసాద్ గారు స్వరపరిచిన సూపర్ హిట్ మూవీస్ నుంచి జోష్ఫుల్ సాంగ్స్ విందాం. మరి కార్యక్రమంలో ముందుగా విందాం నమో వెంకటేశ. ఈ చిత్రం కోసం మను మేఘ బృందం ఆలపించిన రామజోగయ్య శాస్త్రి సాహిత్యం. ఇది స్వరకల్పన దేవిశ్రీ ప్రసాద్.
1: ఏకపాత్రను ప్రోత్సహించాలని ఉంటుంది.

0: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: భావలహరి మృదుమధుర గీతమంజరి సినీంగీతల కార్యక్రమం వింటూ ఉన్నారు. మీ అభిమాన మార్కాపూర్ ఎఫ్ఎం 101.5 మెగాహెడ్జెస్పై దేవిశ్రీ ప్రసాద్ గారి స్వరకల్పనలో వచ్చిన జోష్ఫుల్ సాంగ్స్ వింటూ ఉన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సింగం చిత్రం నుంచి జావేద్ అలీ, ప్రియా హమేష్ ఆలపించిన రామజోగయ్య శాస్త్రి సాహిత్యం. స్వరకల్పన దేవిశ్రీ ప్రసాద్.

0: The Telelock app, website www.tele-law.in या toll free number 14454 से प्राप्त की जा सकती है।
1: భావల హరి కార్యక్రమం వింటున్నారు. మీ అభిమాన మార్కాపూర్ ఎఫ్ఎం 101.5 MHz. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఢమరుకం చిత్రం కోసం జస్ప్రీత్ సునీత ఆలపించిన ఈ పాట విందాం.

0: Government says exam to be online from next year, leads the Indian Express, while the Times of India headlines, NEET retest to be held on June 21st, CBI arrests retired chemistry professor in Latur. Most papers also carry the story of petrol and diesel prices being hiked by 3 rupees a litre, even though LPG and PNG prices remain unaffected. Economic Times headlines, turmoil spills over. Mostly all papers lead with the story of Madhya Pradesh High Court holding that the Bhojshala complex in Dhar town is a temple dedicated to Goddess Saraswati and barring Muslims from offering Friday prayers. Times of India headlines, disputed Bhojshala site a temple, declares HC. In its editorial titled When Trump and Xi Met, the Hindustan Times says that their meeting in Beijing failed to deliver any big deal. In April 2025, US President Donald Trump fired the first shots in the trade war against China and the rest of the world. Some countries quickly capitulated, but the Chinese dug in their heels and responded in kind. The paper concludes what the meeting has achieved is that the two most powerful men are talking and open to more talking. And finally, the Hindu reports monsoons to arrive 1 week earlier on the 26th of May in Keralam. And with that, it's back to you, Pramod.
1: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. India and UAE signed slew of agreements including setting up strategic petroleum and gas reserves in India. Prime Minister Narendra Modi reaches Netherlands on second leg of his five-nation tour. Prime Minister Modi rejects media report imposing tax on foreign travel. CBSE announces window for re-evaluation of answer sheets for class 12 students. Israel and Lebanon extend ceasefire for 45 days. And in badminton, Indian men's doubles pair of Satwik Sairaj Ranki Reddy and Chirag Shetty to take on Malaysian duo in semi-finals of Thailand Open. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి పల్నాడు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కె శ్రీను.
3: ఆకాశవాణి పల్నాడు జిల్లా సమాచార లేఖ. పల్నాడు జిల్లా అమరావతిలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ మలేరియా దినోత్సవం, వెనుకొండలో విద్యుత్ సబ్ స్టేషన్ను ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తదితర అంశాలతో కూడిన పల్నాడు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. గ్రామీణ పేదల ఆకలి తీర్చేందుకు పల్నాడు జిల్లా అమరావతిలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను గత నెల 15వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, ఆటో డ్రైవర్లు, పోల విక్రేతలు, నీటి సరఫరా ఆపరేటర్ తదితరులకు అన్నం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. వారందరికీ కూడా ముఖ్యమంత్రి టోకెన్లు తీసుకున్నారు. జిల్లా కేంద్రమైన నర్సాపేటలోని జిల్లా ఆరోగ్య శాఖ కార్యాలయం నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి, జిల్లా మలేరియా శాఖ అధికారి షేక్ నజీర్ ఆధ్వర్యంలో గత నెల 20వ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి మాట్లాడుతూ, 2030 నాటికి మన దేశం కూడా మలేరియా నిర్మూలన దిశగా అందరం పనిచేస్తామని అన్నారు. దానికి ప్రజలు సహకరించి మలేరియా వ్యాధి నిర్మూలన దిశలో సహకరించవలసిందిగా ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరు పరిసరాలు, ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీరు నిల్వ ఉండకుండా చూడడం, దోమల తెరలు వాడడం, జ్వరం వచ్చిన వెంటనే వైద్యం చేయించుకోవాల్సిందిగా కోరారు. జిల్లా మలేరియా అధికారి నజీర్ మాట్లాడుతూ, అందరూ దోమల తెరలు వాడడం, డోర్ మాస్టర్లు ఏర్పాటు చేయడం, పిల్లలకు ఫుల్ డ్రెస్ వేయడం, వేపాకు పొగలాంటివి వాడి దోమలు కుట్టకుండా చూసుకోవచ్చునని ఆయన తెలిపారు. వినుకొండలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ నెల 1వ తేదీన పట్టణంలోని 5 కోట్లతో నిర్మితమవుతున్న 3311 కేవీ సబ్ స్టేషన్ విటంరాజపల్లి కాలనీలో పీఎం సూర్యగర్ పథకం కింద మంజూరైన సోలార్ ప్యానల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 6 నెలల్లో సెమీ ఇండోర్ సబ్ స్టేషన్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని, సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే చుట్టుపక్కల ప్రాంతాలకు లో వోల్టేజ్ సమస్యలు ఉండవని, 2 కిలోవాట్ల వరకు ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు ఉచితంగా సోలార్ కనెక్షన్లు అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మేర ఉచిత పీఎం సూర్యగారు సోలార్ కనెక్షన్లు అందిస్తున్నామని అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశానుసారం 6 లక్షల కనెక్షన్ 3 నెలల్లో పూర్తి చేశామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు. కరెంటు బిల్లులు తగ్గించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రమైన నర్సాపేట కలెక్టర్ కార్యాలయంలో అమరావతి రాజు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 260వ జయంతిని గత నెల 20వ తేదీన ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సూచనలతో జిల్లా రెవెన్యూ అధికారి సమక్షంలో జిల్లా అధికారులందరూ పాల్గొని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి రాజా వాసిరెడ్డి వంశానికి చెందిన 6వ తర వారసు

0: సభ్యులు అమరావతి సంస్థానం ఫౌండర్ ట్రస్టీ శ్రీమంత్ రాజా వాసిరెడ్డి, సుధా స్వరూప్, మన్నే సుల్తాన్ బహదూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 266వ జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తింపునకు కృషి చేసిన అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. రాజావారు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రముఖులు మాట్లాడుతూ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ప్రజాహిత పాలన, ధార్మికత, అభివృద్ధి దృక్పథం నేటి తరాలకు దార్శనికమని కొనియాడారు. మాచర్లలో 25 కోట్లతో కేంద్రీయ విద్యాలయ భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చోలకంటి బ్రహ్మారెడ్డి తెలిపారు. మాచర్లలోని సాగర్ రోడ్డు నందు 4.56 ఎకరాలను విద్యాలయానికి ప్రభుత్వం కేటాయించిందని, ఆ స్థలాన్ని గత నెల 19వ తేదీన పరిశీలించిన ఎంపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ భవన నిర్మాణాలు త్వరలో ప్రారంభిస్తామన్నారు. జెడ్పీ బాలరుణ పాఠశాల తాత్కాలికంగా తరగతులు ప్రారంభిస్తామన్నారు. మాచర్ల నియోజకవర్గంలో 1000 కోట్లతో టెక్స్టైల్ పార్క్ నిర్మించినట్లు తెలిపారు. 800 కోట్లతో జల్జీవన్ మిషన్ పైప్ లైన్ పనులు ప్రారంభించామన్నారు. వరికపూడిశాల ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలో పూర్తిస్థాయి అనుమతులు వస్తాయన్నారు. అనంతరం పట్టణంలో చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను అందజేస్తామని ఎంపీ తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నందుకు అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ నాణ్యత హామీ గుర్తింపు లభించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఎన్క్యూఏఎస్ బృంద సభ్యులు డాక్టర్ రాజంబాల్, డాక్టర్ పనిభూషణ్ గత నెల 27-28 తేదీల్లో ఆరోగ్య కేంద్రం సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యం, ప్రసూతి సేవలు, ల్యాబ్ పనితీరు, స్టాఫ్ నర్స్ సేవలు, పరిపాలన విధానాన్ని పరిశీలించారు. జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పిహెచ్సి పనిచేస్తున్నట్లు గుర్తించి 3 ఏళ్ల కాలానికి ఎన్క్యూఏఎస్ ధృవపత్రం మంజూరు చేశారు. మరిన్ని వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఆకాశవాణి పల్నాడు జిల్లా ప్రతినిధి కొత్తపల్లి శ్రీను.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతలు, ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 085596. మరి ఈరోజు మహిళా శ్రోతలకు ప్రత్యేకం, మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ చేసి పాటలు కోరుకోవాల్సిందిగా మనవి. మొట్టమొదటి శ్రోతను పలకరిద్దాం. హలో హలో హలో
3: నమస్తే సార్.
2: ఇవాళ మహిళా శ్రోతలకు ప్రత్యేకం అండి.
3: సారీ మేడం. ఓకే.
2: హలో హలో నమస్తే అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు?
4: గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు పుష్పలత.
2: పుష్పలత గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
4: మార్కాపురం మేడం, పోలీస్ బకాలి.
2: ఓకే, చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు పుష్పలత గారు?
4: ఈ రోజు భద్రా మూవీ కావాలి మేడం. ఉండే
2: భద్రా, భద్రాలో ఏ పాట అండి?
4: ఏమైంది సారు, ఏంటా హుషార్.
2: ఓకే, ఏం చేస్తుంటారు మీరు?
4: హౌస్ వైఫ్ మేడం.
2: హౌస్ వైఫ్, వింటుంటారా మార్కాపురం ఎఫ్ఎం కార్యక్రమాలన్నీ?
4: ఖచ్చితంగా వింటాం మేడం, తెలుగులో వింటాం.
2: అవునా, ఏమి ఇష్టం మీకు బాగా?
4: పొద్దున్నే న్యూస్ ఉంటాము, తర్వాత నేటి మాట తీర్చుకుని ఉంటాము.
2: మీకు ఇష్టమైన ప్రోగ్రామ్ ఏంటి అంటున్నాను?
4: నాకు ఇష్టమైన ప్రోగ్రామ్ బావలహరి మ్యామ్.
2: బావలహరి
4: బాగా చెప్తారు, పెద్ద పెద్ద సినీ యాక్టర్ల గురించి, ప్రముఖుల గురించి, నేచర్ గురించి కొన్ని కొన్ని అంశాలతో చెప్తారు, చాలా బాగుంటుంది.
2: ఓకే పుష్పలత గారు, మరి పాట వచ్చేస్తుంది భద్ర నుంచి, విందామా?
4: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం,
2: థ్యాంక్ యూ.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ముఖాన మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగులో తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
5: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.

0: ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకు కి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: హలో.
3: హలో.
2: హలో, నమస్తే అండి.
3: నమస్తే మేడం.
2: ఎవరు మాట్లాడుతున్నారు?
3: నేను సీతమ్మ.
2: ఎక్కడి నుంచి?
3: మార్కాపురం నుండి.
2: ఓకే, సీతామ్మలక్ష్మి మీ పేరు?
3: అవును.
2: ఓకే, చెప్పండి, వాళ్ళు ఏ పాట వినాలనుకుంటున్నారు సీతామ్మలక్ష్మి గారు?
3: ఇవాళ మా అన్నయ్య సినిమాలో నుంచి.
2: మా అన్నయ్య? అందులో ఏ పాట అండి? ఏం చేస్తుంటారు మీరు? ఏం చేస్తూ ఉంటారు మీరు? ఓకే, వింటూ ఉంటారా మార్కాపుర ఎఫ్ఎం కార్యక్రమాలన్నీ? సరే, మరి పాట ఏదైనా పర్లేదన్నారు కదా, మరి తాజాగా మా ఇంట్లో అనే పాట వినిపించమంటారా?
3: వినిపించండి మేడం.
2: ఓకే, వచ్చేస్తుంది మరి, పాట విందాం. థ్యాంక్ యూ.

0: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2027 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్ లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
3: హలో
4: హలో
3: హలో,
4: నమస్తే మేడం.
3: నమస్తే అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? హలో
5: హలో
3: హలో, ఇవాళ మహిళా శ్రోతలకు ప్రత్యేకమండి. మహిళా శ్రోతలకు ప్రత్యేకమండి ఈరోజు. హలో
4: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
3: గుడ్ మార్నింగ్ అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు?
4: లీలావతి మేడం.
3: ఓకే, లీలావతి గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. వింటున్నారా రేడియో?
4: వింటున్నాం మేడం.
3: చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నారా?
4: నెల అయింది మేడం, 2 సార్లు వచ్చిన నెలలో. అంతకుముందు మాట్లాడాలని అంత ట్రై చేసినా కలసలేదు మేడం.
3: అవునా? దొరకలేదు.
4: దొరకలేదు.
3: ఓకే, చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
4: పాట కానీ అని తీసేరు కాలేదు మేడం, నీతో కలుపుతో కలవలో అని
3: గబగబా ట్రై చేస్తూ ఉన్నారు అలాగే. ఓకే చెప్పండి, మరి మంచి పాట వింటారా, ఏదైనా చెప్తారా, లేకపోతే వేయమంటారా?
4: భర్తలకు జ్ఞప్తి మేడం.
3: అది మన దగ్గర ప్రజెంట్ అయితే లేదమ్మా. ఓకే విందాం మరి పాట, ఏదైనా మంచి పాట వినిపిస్తాను. లీలావతి గారు ఇలాగే వింటూ ఉండండి, ఫోన్ చేస్తుండండి. థ్యాంక్ యూ.

0: హలో హలో
1: హలో,
0: హలో, నమస్తే అమ్మా. ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ రమాదేవి గారా? ఓకే, రమాదేవి గారు చెప్పండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి.
1: బాగున్నారా?
0: బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? మీరు సిగ్నల్ ఒకసారి సరిచూసుకోండి, మొబైల్ డైరెక్షన్ సరిచూసుకోండి. మేడం, కొంచెం బ్రేక్ అవుతుందండి మీ వాయిస్. ఇప్పుడు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కడప నుంచి రమ్మాదేవి గారు. ఓకే చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు? భరత్ అనే నేను. ఓకే,

0: ఇవాళ ప్రోగ్రామ్స్ విన్నారా?
1: విన్నాను మేడం.
0: ఏం విన్నారు? ఏంటండి? ఓకే, వాయిస్ బ్రేక్ అవుతుంది రమాదేవి గారు. భరత్ అనే నేనులో ఏ పాట అండి? భరత్ అనే నేనున్నా. ఓకే అండి, బ్రేక్ అవుతుంది, సారీ, విందాం మరి పాట. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, పాట వచ్చేస్తుంది మరి, అయితే విందా. థ్యాంక్ యూ.

0: హలో
1: హలో,
0: హలో, నమస్తే అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారమ్మా?
1: నా పేరు లక్ష్మి మేడం, మార్కాపురం
0: లక్ష్మి.
1: నుంచి మాట్లాడుతున్నా.
0: ఓకే లక్ష్మి గారు, చెప్పండి, వాళ్ళు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: శ్రీ ఆంజనేయం సినిమా నుంచి.
0: శ్రీ ఆంజనేయం, అందులో ఏ పాట అండి?
1: ఏదైనా మంచి పాట మేడం.
0: శ్రీ ఆంజనేయంలో రామరామ రఘురామ పాట బాగుంటుంది, వినిపించమంటారా? ఓకే లక్ష్మి గారు, పాట వచ్చేస్తుంది. ఓకే, పేరేంటి?
1: ఆదిలక్ష్మ.
0: ఓకే, పాట వచ్చేస్తుందండి, విందాం మరి. థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ.

0: నా పేరు మహాలక్ష్మి మేడం.
1: మహాలక్ష్మి గారు ఎక్కడి నుంచి?
0: మార్కాపురం నుండి.
1: ఓకే, చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: మాపల్లె గోపాల్లో నుంచి రాణి రాణెమ్మ అని ఉన్నారు.
1: మాపల్లెలో గోపాలుడు. ఓకే, చూసారా ఆ సినిమా?
0: చూసాం మేడం.
1: బాగా ఇష్టమా ఆ పాట అంటే?
0: ఇష్టం మేడం.
1: ఓకే, విందామా మరి పాట?
0: ఇంత మేడం.
1: థ్యాంక్ యూ.

0: మేడం.
1: గుడ్ మార్నింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
0: మేఘన
1: మేఘన, ఎక్కడి నుంచి?
0: కొత్తపల్లి నుంచి.
1: ఓకే మేఘన, చెప్పు, ఏ పాట వినాలనుకుంటున్నావు ఇవాళ?
0: రాజా
1: రాజా చిత్రం నుంచి ఏ పాట కావాలమ్మా? ఏ పాట కావాలి?
0: రాజన్న.
1: రాజన్న చిత్రం నుంచా? అందులో ఏ పాట
0: అమ్మ అవని
1: పాడతావా? పాట వచ్చా నీకు ఆ పాట? పాడు మరి.
0: అమ్మ అవని నేల తల్లి అని పిలిచేవమ్మ.
1: ఓకే, పాట వచ్చేస్తుంది, విందాం మరి. ఓకే, థ్యాంక్ యూ.

0: हेलो हेलो हेलो हेलो हेलो नमस्ते అండి.
1: హలో
0: హలో ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్.

0: హలో
1: హలో
0: హలో,
1: హలో,
0: ఇవాళ మహిళా శ్రోతలకు ప్రత్యేకమండి. హలో హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
1: పోలమ్మ మేడం, కే కొత్తపల్లె.
0: ఓకే, పూలమ్మ గారు చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: నమో వెంకటేష్ మేడం.
0: నమో వెంకటేశాలు. ఏ పాట అండి?
1: ఆ
0: ఏ పాట?
1: దాంట్లో కళ్యాణం, కళ్యాణం అని పాట ఉంది మేడం.
0: ఓం నమో వెంకటేశ. అది
1: ఓం నమో వెంకటేశ్వర.
0: అందులో కళ్యాణం అనే పాట కావాలా?
1: అవును మేడం.
0: కలియుగ వైకుంఠం అని ఉంది,
1: అదే మేడం ఆ పాట.
0: కలియుగ వైకుంఠమేనా? ఓకే, విందాం. మరి పాట వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
0: నాగమణి మేడం,
1: నాగమణి గారు ఎక్కడి నుంచండి?
0: కొత్తపల్లె.
1: ఓకే నాగమణి గారు, చెప్పండి, వాళ్ళ ఏ పాట కావాలి?
0: శ్రీరామరాజ్యంలో పాట ఏంటి మేడం?
1: శ్రీరామరాజ్యమా?
0: అవును మేడం.
1: శ్రీరామరాజ్యంలో ఏ పాట?
0: సీతా శ్రీమంతం.
1: సీతా శ్రీమంతమా? ఓకే. సీతారామ చరితం ఉంది, సీతా శ్రీమంతమా మీరు అడిగింది?
0: అవును మేడం.
1: ఓకే, వచ్చేస్తుందమ్మా, విందాం మరి. థ్యాంక్ యూ,
0: ఓకే మేడం.
1: థ్యాంక్ యూ.

మీరు ఇంతవరకు హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కప్రం కేంద్రం.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మానవ హక్కులు అవగాహన ఈ అంశం గురించి శ్రీమతి ఏ ఝాన్సీ రాణి గారితో పరిచయం వింటారు. కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి మానవ హక్కులు అవగాహన ఈ అంశం గురించి శ్రీమతి ఏ ఝాన్సీ రాణి గారితో పరిచయం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ న్యాయవాది, అలాగే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కు సంబంధించి డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ చైర్మన్ శ్రీమతి ఏ ఝాన్సీ రాణి గారు ఉన్నారు. వారి ద్వారా మానవ హక్కులకు సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
2: నమస్కారం అండి.
0: మేడం గారు, ముందుగా మానవ హక్కులు అంటే ఏంటి, అవి ఎప్పుడు ఆవిర్భవించాయి, దీని గురించి తెలియజేస్తారా?
2: మానవ హక్కులు అంటే మనిషి జీవించడానికి కావలసినటువంటి స్వేచ్ఛే మానవ హక్కు. ఆ విషయాన్ని అరిస్టాటిల్ క్రీస్తు పూర్వమే ప్రతిపాదించడం జరిగింది. మనిషి యొక్క స్వేచ్ఛ జీవనం ఉండాలి అనేది అరిస్టాటిల్ అనే తత్వవేత్తల ద్వారా ముందు ప్రతిపాదించబడింది. అలాగే 1215లో రోనాల్డ్ డార్విన్ అనే సిద్ధాంతం ప్రకారం

0: తను ఒక ఇంగ్లీష్ బిల్ ఆఫ్ రైట్స్ అని ఒక ప్రతిపాదన చేయటం జరిగింది, ఒక శాసనంలాగా. దాని ద్వారా మనిషికి కావలసిన రైట్స్ ఏంటి అని ఒక ప్రతిపాదన చేశాడు. అతను ఇలా ఉండాలి, మనిషి జీవించడానికి కావలసిన హక్కులు ఇలా ఉండాలి అని చెప్పేసి ఎప్పుడైతే రొనాల్డ్ డార్విన్ గారు చేయటం జరిగిందో అక్కడ నుంచి ఒక్కొక్కళ్ళు తత్వవేత్తలందరూ వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తూ వచ్చారు. అట్లా క్రమేపీ ప్యారిస్లోను ఇట్లా అప్పుడు రాజ్యరిక వ్యవస్థ ఉండేది, ఫ్యూడలిజం ఉండేది, బ్రిటన్ వంటి దేశాలు, యూరోప్ వంటి దేశాలలో ఉండేది. అవి ఇవి ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నప్పుడు అనేక ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి కనుక ఇలా ఉండకూడదు, ఒక రాజ్యరిక వ్యవస్థ అనేది ఉండకూడదు, మనిషికి స్వేచ్ఛ ఉండాలి, తనకు జీవించే హక్కు కావాలి, నిర్బంధమైన పనులు ఏవి చేయకూడదు అనే ఆలోచనతోటి రాను రాను దేశాలలో అది అన్ని అనేక దేశాలలో అది ఈ మానవ హక్కుల గురించి ప్రతిపాదన జరుగుతూ వస్తూ 175 దేశాలు ఆ ఐక్యరాజ్య సమితిలో 1945 ఒక సమావేశం జరగటం జరిగింది. అప్పుడు మానవ హక్కులకి ఈ విధంగా ఉండాలి, మనిషి యొక్క జీవన విధానం ఈ విధంగా ఉండాలి, తను జీవించే స్వేచ్ఛ కావాలని చెప్పేసి పెట్టుకోవటం. అలాగే 1948 మానవ హక్కుల యొక్క నిర్మాణం ఇలా ఉండాలని చెప్పేసి ప్రపంచ మానవ హక్కుల దినోత్సవంగా కూడా అప్పుడు ప్రతిపాదించడం జరిగింది, దాన్ని ఆమోదించడం జరిగింది. అది ప్రపంచ దినోత్సవంగా 10 జరుపుకుంటారండి.
1: బ్రీఫ్గా అసలు మానవ హక్కులు ఏమేమి ఉన్నాయి వాటి గురించి తెలియజేస్తా.
0: మానవ హక్కులు ప్రాథమిక హక్కుల నుంచి వచ్చిందండి. మన భారత రాజ్యంలో 1950 ప్రాథమిక హక్కులు పొందుపరచడం జరిగింది. దాంట్లో 3వ విభాగంలో 12 నుంచి 35 ఆర్టికల్స్ మానవ యొక్క హక్కుల గురించి చెప్తున్నాయి. ఒక్కొక్క ఆర్టికల్ ఒక్కొక్క హక్కుని అంటే మొత్తం రిలేటెడ్ మనిషి యొక్క స్వేచ్ఛ జీవనం గురించి తెలియజేసేది. ఈ ఆర్టికల్ 12 వచ్చేసరికి ప్రభుత్వ విధానాలేంటి, శాసనాలు ఏ విధంగా చేస్తే ఆర్టికల్ 12 ఉంటుంది. అలాగే మనిషి జీవన విధానం గురించి స్వేచ్ఛ సమానత్వం కలిగి ఉండాలి అనే దానికోసం ఈ ముఖ్యం మన ఆర్టికల్స్ అన్నింటిలో 16, 14, 15, 16, 21 అనేది ముఖ్య పాత్రను పోషిస్తాయండి. మన స్వేచ్ఛ జీవనంకు సంబంధించి వాళ్ళ హక్కులను పొందుపరచడానికి ఏ విధంగా ఉండాలి అనేది మెయిన్ ఆర్టికల్ అంటే ప్రాణం లాంటివి అనమాట. అవి ఆర్టికల్ 14, 15, 16, 17, 21 ఒక్కొక్క ఆర్టికల్ ఒక్కొక్క విధానం చెప్తుందండి.
1: అంటే ఇప్పుడు 14, 15, 16 అన్నారు, అవి వేటికి సంబంధించి?
0: ఇప్పుడు ఆర్టికల్ 14 వచ్చి స్వేచ్ఛ సమానత్వం అండి. 15 అనేది ఈక్వల్ రైట్స్ అనమాట, అందరు సమానము, ఒకళ్ళు ఎక్కువ తక్కువ లేవు అనేది ఆర్టికల్ 14 యొక్క ముఖ్య ఉద్దేశం. అదే 15కి వచ్చరికి లింగ వివక్ష అనేది ఉండకూడదు, కుల మత వర్గ వర్ణ లింగ భేదం అనేది ఉండకూడదు, రాజకీయ అసమానతలు ఉండకూడదు అనేది. అట్లా అయితే ఆర్టికల్ 15 యొక్క ఇంకొక కొన్ని సవరించడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఏంటంటే స్త్రీ పురుషులు స్త్రీ పిల్లలు అనేది కొంచెము వాళ్ళు శారీరకంగా బలహీనలు కాబట్టి కొన్ని విషయాలలో వాళ్ళు కొంచెం సర్దుబాటు జరగడం జరిగింది. కానీ వాస్తవానికైతే అందరూ పురుషుడు స్త్రీ అనేది వేరు వేరు కాదు, అందరు సమానమే అనేది ఆ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. 16 వచ్చేసరికి సమాన వేతనము, సమాన ఉద్యోగ ప్రతిపాదన కలిగించటము స్త్రీకి ఒకటి. అంటే ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు ఎయిర్ ఫోర్స్లలో జాబ్స్ చేస్తూ ఉంటారు, దాంట్లో ఏముంటుందంటే పెళ్లి చేసుకోకూడదు, అలాగే గర్భం దాల్చకూడదు, ఇవి ఉంటే ఉద్యోగానికి రిజైన్ చేసేయాలి, 35 జాబ్ చేయాలి. అలాంటి నిర్బంధాలు ఉండడం అనేది కొన్ని కాదు అనేది కొంతమంది అభిప్రాయం. అది అంటే స్వేచ్ఛను వాళ్ళని వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలని మనం హరించినటువంటి, అంటే వాళ్ళు పెట్టడానికి కూడా కొన్ని వాళ్ళ విషయానికి కూడా కొన్ని విషయాలు ఉంటాయి. అంటే ఏరోప్లేన్లలో ప్రయాణం చేస్తే స్త్రీకి గర్భం దాలిస్తే కష్టంగా ఉంటుంది, వాళ్ళ లిమిటేషన్స్ ఏ ఉంటాయి, దాన్ని మనం ఇగ్నోర్ చేయలేము. కానీ కొన్ని మనకు కూడా స్త్రీకి అన్ని సమానమైన ఇది ఉండాలని అడగడం జరిగింది. ఇట్లా గ్రాడ్యువల్గా స్త్రీ హక్కులు చిల్డ్రన్స్ హక్కులు అని వచ్చాయి. అలాగే

0: ఆర్టికల్ 19 కూడా భావ ప్రకటన స్వేచ్ఛ, అంటే తను మాట్లాడగలగాలి. ఏదైనా మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు, ఏదైనా ఎదుటివాడు తప్పు చేసినప్పుడు, ప్రభుత్వం తప్పు చేసినా, ఇంకా ఎవరు చేసినా, అది మనం ప్రశ్నించే హక్కు కలిగి ఉండాలి. అది అది హెల్దీగా ఉండాలి ఆ అడగడం కూడా. అంటే భావ ప్రకటన అంటే నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అనేది అలా ఉండకూడదు, అలా కాకుండా అది అందరు ఉపయోగకరమైన ప్రశ్న అయి ఉండాలి, లేదా మాట్లాడడం అయి ఉండాలి. మన హక్కులు మనం వినియోగించుకోవడానికి ఒక సమావేశం కావచ్చు, అసెంబ్లీ అవ్వడము, ఏదో సొసైటీలు పెట్టుకోవడం కానీ, సొసైటీకి ఉపయోగపడేది తన వ్యక్తిగత విషయానికి సొసైటీ కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి ఆర్టికల్ 19.
1: మరి మన దేశంలో మానవ హక్కులు ఎప్పుడు గుర్తించారు?
0: యాక్చువల్గా అయితే అండి, ప్యారిస్లో కొన్ని దేశాలు సమావేశమయ్యి మానవ హక్కుల గురించి. అంటే ఈ అమెరికా రాజ్యాల నుంచి, అమెరికా సంయుక్త రాజ్యాల నుంచి ప్రాథమిక హక్కులు తీసుకోవడం జరిగింది మన రాజ్యాంగం. అట్లా ఈ యుద్ధాల వల్ల చాలా ప్రాణ నష్టాలు జరిగినాయి అని అనుకున్నాం కదా, అట్లా కాకుండా అంతేకాకుండా గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ వస్తూ చాలా విషయాలలో స్త్రీకి ఓటు హక్కు లేదు, ఓటు హక్కు లేకపోవటం, ఇలా కొన్ని అసమానతలు అనేవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇలా జరగటం అనేది కాదు, 19వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దం వరకు కూడా కొన్ని సమావేశాలు జరుగుతూ అందుకొని చాలామంది తత్వవేత్తలు అలాంటి వాళ్ళు ప్రతిపాదించడం వల్ల ప్యారిస్లో ఒక మీటింగ్ జరిగింది. కొన్ని దేశాలు కలిసి మీటింగ్ చేశారు. ఆ సమావేశంలో మానవ హక్కులు అనేది ఉండాలి ప్రతి ఒక్క దేశానికి, ప్రతి ఒక్క వ్యక్తి మనిషి మానవుడై పుట్టినవాడు స్వేచ్ఛగా జీవించే జీవన హక్కు కావాలి. ఇది అరిస్టాటిల్ నుంచి వచ్చింది అన్నాను కదా, అదే ప్రతిపాదనతో ఇక్కడ వీళ్ళు కూడా ఆలోచన చేసి ఒక నిర్ణయం చేసుకున్నారు. 1992 జరిగింది ఆ సమావేశం. అది మన భారతదేశంలో కూడా 93 దాన్ని ప్రతిపాదించుకొని 93 మానవ హక్కుల చట్టంగా చేశారు జరిగింది. మనకు అక్టోబర్ 12 జరిగిందండి,
1: 1993
0: అక్టోబర్ 12. ఆ తర్వాత సవరించడం కూడా జరిగింది. కొంత మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 2005 కమిషన్స్ ఏర్పడడం, మానవ హక్కులను చేసుకోవటం, 2006 కొన్ని సవరణలు కూడా జరిగాయి.
1: మన రాజ్యాంగంలో ఏ ఏ మానవ హక్కులు పొందుపరచబడ్డాయి?
0: మన రాజ్యాంగంలో 7 చెప్పాం కదండి, మామూలుగా 7 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఒక హక్కుని, 7 హక్కుని తీసేసారు, ఆస్తి హక్కుని తీసేసి అది చట్టబద్ధం చేశారు. మిగతా 6 హక్కులు రాజ్యాంగంలో ఎలాగ ఉన్నాయి, 12 నుంచి 35 ఆర్టికల్స్ మొత్తం కూడా మానవ యొక్క జీవన విధానాన్ని ఏమేమి అవసరతలు ఉన్నాయి, హక్కులు ఏంటి అనేది ప్రతి ఆర్టికల్ మానవుల యొక్క హక్కుల గురించి తెలియజేస్తుంది.
1: అయితే మరి వీటిల్లో ఏమైనా అసమానతలు ఉన్నాయా, ఈ హక్కుల విషయంలో ఏమైనా అసమానతలు ఉన్నాయా?
0: అదేనండి, స్త్రీల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు శారీరకంగా బలహీనలు కాబట్టి ఈక్వల్గా, అదే ఇందాక చెప్పాను కదా మీకు, ప్రయాణం చేసేటప్పుడు ఏరోప్లేన్ ప్రయాణం, ఎయిర్ హోస్టెస్కి ఎలా ఉంటాయి, కొన్ని జాబ్స్కి వీళ్ళు పనికిరారు, కొన్ని జాబ్స్కి వీళ్ళు పనికి వస్తారు అనేది అట్లా కాకుండా అందరు ఈక్వల్గా జాబ్ చేయడానికి అవసరము ఉండాలి అని చెప్పేసి అండము. పోతే ఈక్వల్ వేజెస్ అంటే సమాన వేతనం, స్త్రీ అంతే శక్తి మేరకు కష్టపడుతుంది, పురుషుడు అంతే కష్టపడతాడు. తనకు ఒకటి అట్లా, పురుషుడికి ఒక వేతనము, స్త్రీకి ఒక వేతనం అని అట్లా అసమానత అనేది ఉండకూడదు అనేది ఒకటి. అట్లాగే మీరు ఇప్పుడు అసమానతలు అంటే కుల వివక్ష సంబంధించి కూడా కొన్ని ఉన్నాయి కదండి ఆర్టికల్ 16. కుల వివక్ష అనేది లేకుండా, అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే బలహీన వర్గాలు ఉన్నారు ఆర్థికంగా, ఎకనామికల్ మెయిన్ ఏంటంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్స్ ఉంటారు, వాళ్ళు ముందుకు రాలేని పరిస్థితిలో ఉంది కాబట్టి కొంచెం రిజర్వేషన్ అనేది ఏర్పాటు చేస్తే వాళ్ళు ముందుకు, వీళ్ళతో సమానం అవ్వాలన్న ఉద్దేశంతో 1950 పెట్టారు రిజర్వేషన్, 50% పెట్టింది, అది ఇప్పటికి కొనసాగుతూ ఉందన్నమాట.
1: మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే మరి ఎవరిని అప్రోచ్ కావాలి?
0: దీనికోసం మానవ హక్కుల కమిషన్కి ఎవరైనా రాతపూర్వకంగా తెలియజేయచ్చండి, మనిషిగా తెలియజేయచ్చు, తను పర్సనల్గా పోయి కలిసి అని చెప్పుకోవచ్చు, అలా లేని పక్షంలో పోస్టుల ద్వారా అయినా వాళ్ళు వేసినా స్పందిస్తారు. లేకున్నా ఈ మానవ హక్కుల కమిషన్ వాళ్ళ దృష్టికి వస్తే మీడియా ద్వారా కావచ్చు, పేపర్స్ పత్రికల ద్వారా కావచ్చు, వాళ్ళకి ఆ విషయం తెలిస్తే అక్కడికి వెళ్ళి అసలు విషయం కనుక్కొని వాళ్ళ సమస్య యొక్క పరిష్కారం

0: చేయడానికి ముందుకొస్తారని.
1: మేడం గారు, మరి నిర్బంధ విద్య అనేది బాలల హక్కులను హరించినట్లవుతుందా?
0: కొన్ని హక్కులు హరించడం అనేది మనం అనుకోకూడదండి. కొన్ని సమాజానికి మేలు చేసేటి ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి పోలీసు వాళ్ళు ఒక దొమ్మిగా ఒక మంచి కార్యం జరుగుతున్నప్పుడు పోలీసులు వచ్చి నిర్బంధించి ముందు జాగ్రత్త చర్యగా కొంతమందిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి అంటే ఆ గొడవ జరగకుండా ఆపడానికి కానీ, దాన్ని అది మానవ హక్కుల ఉల్లంఘన అని మనం అనుకోకూడదు. అట్లాగే ఇప్పుడు బాలలకు మనం చదువు చెప్పాలంటే వాడు విద్య ఉంటేనే జ్ఞానవంతుడైతాడు. అప్పుడు పేరెంట్స్ కొంతమంది ఇల్లిటరేటర్స్ అవ్వడం వల్ల, చదువు లేని వాళ్ళు అవడం వల్ల వాళ్ళ పిల్లలు చదువు లేకుండా మా కూలి పనులకు పంపించడం లాంటి అలా చేస్తుంటారు కదా. అలా కాకుండా కార్మికులుగా వాళ్ళు ఎదగకుండా వాళ్ళు విద్యావంతులుగా ఎదగడానికి కోసం ప్రభుత్వం కొన్ని చర్యలు చేపడింది. Article 21 కింద 14 ఏళ్ల వయసు వరకు నిర్బంధ విద్య అని పెట్టారు. అది మానవ హక్కులను ఉల్లంఘించినట్టు కాదు, బాలల హక్కులను ఉల్లంఘించినట్టు కాదండి, వాళ్ళ యొక్క సంక్షేమం గురించి ఆలోచించినట్టు.
1: మరి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఉంది కదా, మరి దాని యొక్క విధులు ఏంటి మేడం గారు?
0: ముఖ్యంగా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు ఫిర్యాదు చేస్తే గనక వాళ్ళకి అక్కడికి వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళని ఇది నిజమా కాదని, వీళ్ళకి ఒక కొంత రైట్స్ కూడా ఉన్నాయి. కోర్టులో కనుక ఎలాగ సాక్ష్యాలను ప్రవేశపెట్టడం జరిగిందో Section 13 కింద సాక్ష్యాలను సేకరించుకొని ఇది వాస్తవం కాదని తెలియజేసుకొని అది విచారణ జరిపి ప్రభుత్వానికి వాళ్ళకి ఈ వీళ్ళు ఈ విధంగా నష్టపోయారని వాళ్ళకి సంబంధించిన కంపెన్సేషన్ ఇప్పించడం లాంటివి చేస్తాం. అట్లాగే ఏదన్నా ఎక్కడ ఏం జరిగిందనేది వీళ్ళు తెలుసుకోవటం, అట్లా హాస్టల్స్ కానీ లేదా జైల్స్ కానీ ప్రభుత్వ కార్యాలయాలు కానీ సందర్శించి ఎవరికైనా ఏదైనా నష్టాలు జరుగుతున్నా, జైళ్లలో ఖైదీలు ఏమైనా ఇబ్బందులు పాలవుతున్నారా, స్టేషన్లు కూడా ఈవెన్ వెళ్ళి అసలు నిర్బంధపు ఏమన్నా జరిగినాయా, అరెస్టులు ఏమైనా జరిగినాయా అని తెలుసుకోవడం లాంటివి వీళ్ళ యొక్క విధి విధానం అండి. అది వాళ్ళు పరిష్కారానికి మన దగ్గరకు అంటే ఈ కమిషన్ దగ్గరకు వస్తే ఆ కమిషన్ వాళ్ళు వాళ్ళకి Section 13-12 కింద వాళ్ళకి పరిష్కారం చేసి ఒకవేళ వాళ్ళకి రావాల్సినది ఏదైనా ఉంటే వాళ్ళకి నష్టపరిహారం కింద Section 18 కింద వాళ్ళకి ప్రభుత్వం ద్వారా వాళ్ళకి కంపెన్సేషన్ ఇప్పించడం లాంటివి జరుస్తారు.
1: మరి మానవ హక్కుల రక్షణ చట్టం దీని గురించి తెలియజేస్తారా?
0: అదేనండి, మానవ హక్కుల రక్షణ చట్టం అంటే 1993లోనే October 12 అమలులోకి వచ్చింది అన్నాను కదా. దీనికి మామూలుగా న్యాయస్థానాలు పరిష్కారం చేస్తాయండి. అయితే వీళ్ళు కూడా ఇప్పుడు ఒక కమిషన్ కూడా దానికి న్యాయ వ్యవస్థ సలహా మేరకు వీళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ చేయొచ్చు. అయితే మొత్తం మీద ఏదైనా వాళ్ళకి లోబడి ఉండవలసిందే, న్యాయస్థానానికి మనం లోబడి ఉండవలసిందే. ఆ చట్టానికి వ్యతిరేకంగా అంటే ఉల్లంఘన జరిగినప్పుడు ఆ మనమే పిటిషన్ల ద్వారా అంటే ఇలా జరిగిందని మనకు తెలియజేయడం కానీ ఎక్కడ ఏదైనా రిట్ పిటిషన్ల ద్వారా Article 32 కింద ఇప్పుడు ఒక నిర్బంధపు అరెస్టులు జరిగినాయి అనుకోండి, అంటే ఒక వ్యక్తి నేరం చేయకుండా నేరం చేశాడు అని చెప్పేసి వాళ్ళు ఆ నేర నిరూపణ చూపకుండా అసలు నిన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో తెలియజేయకుండా, లేదా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఇమీడియట్లీగా 24 గంటల లోపల కోర్టు కన్నా ప్రొడ్యూస్ చేయాలి, ఆ సంబంధిత బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు ఒకళ్ళు ఇట్లా పలాని వ్యక్తిని అరెస్ట్ చేశారని చెప్పాలి. అలా చెప్పకుండా కొన్ని రోజులు కనపడకుండా వాళ్ళు నిర్బంధంలో పెట్టుకొని చిత్రహింసలకు గురి చేయటం లాంటివి అట్లా చేశారనుకోండి, దాని మీద మనం అతన్ని కోర్టు ప్రొడ్యూస్ చేయమని అడగడానికి హెబియస్ కార్పస్ కింద మనం Article 32 ప్రొడ్యూస్ చేసుకొని ఈ కోర్టుకి రిట్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకి మనం సహకరించడానికి మానవ హక్కుల వాళ్ళు ముందుకు వస్తారు.
1: మరి ముఖ్యంగా అల్పసంఖ్యాక వర్గాల వారికి ఏమైనా ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయా?
0: అల్పసంఖ్యాక వర్గాలు అంటే అదే వాళ్ళకి ఆర్థికంగా అసమానతలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి రిజర్వేషన్ల కింద ఏదన్నా ప్రభుత్వం వారు కల్పిస్తున్నారు, ఎటు వసతులు కల్పిస్తున్నారు. అంతకుమించి ప్రత్యేకమైన హక్కులు అంటూ కాదండి, వాళ్ళకి వాళ్ళ అసమానతను కోల్పోకుండా ఉండడానికి కోసం రిజర్వేషన్ అనే సిస్టమ్ అనేది మనకి 50 నుంచే ఉంది.
1: ఓకే మేడం గారు, మానవ హక్కులు అంటే ఏంటి, వాటికి సంబంధించిన అనేక విశేషాలు మాకు ఈరోజు తెలియచేశారు. ధన్యవాదాలు మేడం.
0: ఓకే, నమస్కారం అండి.
1: మీరు ఇంతవరకు మానవ హక్కులు అవగాహన ఈ అంశం గురించి శ్రీమతి ఏ ఝాన్సీ రాణి గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని లలిత గీతాలు వింటారు.

ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలుగా వస్తోంది. మరి కొంచెం సేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల పాటు చైనాలో పర్యటించారు. గురువారం చైనా చేరుకున్న డొనాల్డ్ ట్రంప్ కు ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్ స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ షీ జిన్పింగ్ బృందంతో చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగా అనేక విభిన్న సమస్యలు పరిష్కారమయ్యాయని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా చమురును కొనమని షీ జిన్పింగ్ కు చెప్పానని, అందుకు ఆయన సానుకూలంగానే స్పందించారని తెలిపారు. 200 బోయింగ్ విమానాలకు ఆర్డర్లు ఇచ్చేందుకు చైనా అంగీకరించిందని, అలాగే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను కొనేందుకు చైనా సిద్దంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ పర్యటన సందర్భంగా ఇరుపక్షాలు ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలపై కూడా చర్చలు జరిపినట్లు తెలిపారు.
2: We've made some fantastic trade deals, great for both countries. He's a man I respect greatly, become really a friend. We've known each other now 11 years, almost 12 years, it's a long time. And we've settled a lot of different problems that other people wouldn't have been able to settle. And the relationship is a very strong one. We've really done some wonderful things, I believe. We did discuss Iran. We feel very similar in Iran. We want that to end.
1: ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా నిరోధించడం, వ్యూహాత్మక సముద్ర మార్గమైన హార్మా జలసంధిని తెరిచి ఉంచడంపై షీ జిన్పింగ్ తాను చర్చించామని, ఈ విషయంలో ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయని ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ పర్యటనపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరు దేశాధినేతలు ప్రధాన ద్వైపాక్షిక ప్రపంచ సమస్యలపై లోతైన చర్చలు జరిపారని, ఒక ఉమ్మడి అవగాహనకు వచ్చారని ఆ ప్రకటనలో తెలిపింది. రానున్న 2-3 ఏళ్లలో చైనా అమెరికా సంబంధాలకు వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందించడానికి, ఇరు దేశాల మధ్య సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఒక నిర్మాణాత్మకమైన చైనా అమెరికా సంబంధాన్ని నిర్మించాలనే ప్రతిపాదనను ఇరువురు నాయకులు అంగీకరించారని ఆ ప్రకటనలో పేర్కొంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతలను ఎదుర్కోవడానికి గౌరవంతో కూడిన అధికారిక చర్చలతో పాటు ఇరాన్కు అనేక మార్గాలున్నాయని ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ అన్నారు. అమెరికా తన ఏకపక్ష వైఖరిని వీడి ఇరాన్ చట్టబద్దమైన డిమాండ్లను అంగీకరించాలని కోరారు. ఇందులో యుద్ధాన్ని ముగించడం, దిగ్బంధాలను ఎత్తివేయడం, సముద్రపు దోపిడీని అరికట్టడం, స్తంభింపచేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం వంటివి ఉన్నాయని తెలిపారు. ఫరాజ్ పోలీస్ దళం కమాండర్ ఇన్ చీఫ్ సీనియర్ కమాండర్ల బృందంతో జరిగిన సమావేశంలో పెజిష్కియాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇరాన్ శాంతి ప్రతిపాదనలు ఆమోదయోగ్యం కాదని డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ యురేనియం శుద్ధి నిలిపివేయాల్సిందేనని మరోసారి ఉద్ఘాటించారు. ఇరాన్ ప్రతిపాదనలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడినట్లు ట్రంప్ వెల్లడించారు. తమ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, చాలా సానుకూలంగా ఈ చర్చ జరిగిందని తెలిపారు. అయితే ఇరాన్తో చర్చలు తన పరిధిలోనే జరుగుతున్నాయని, ఇతరుల జోక్యం ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు. లెబనాన్ రాజధాని బీరూట్లో ఇజ్రాయెల్ దళాలు డ్రోన్ దాడులు చేశాయి. ఈ దాడుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారని లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ లెబనాన్లోని 6 గ్రామాల నివాసితులను ఖాళీ చేయమని హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఆ ప్రాంతాల్లో ఇరాన్ మద్దతుగల సాయుధ సంస్థ హిజ్బుల్లాకు చెందిన

0: మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తుంది. ఇక మరోవైపు అమెరికాలోని వాషింగ్టన్ నగరం వేదికగా ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. రష్యాలో గత శనివారం జరిగిన విక్టరీ డే పెరేడ్ అనంతరం ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పశ్చిమాసియాలో అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘర్షణను అత్యంత క్లిష్టమైనదిగా ఆయన అభివర్ణించారు. రష్యాకు ఇరాన్తో పాటు పర్షియన్ గల్ఫ్ దేశాలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని, ఈ పరిస్థితులు తమకు కూడా చాలా సంక్లిష్టంగా మారాయన్నారు. ఇరు పక్షాలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని, ఈ ఘర్షణ త్వరగా ముగుస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. ఇరాన్ అణ్వాయుధాల తయారీ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని పుతిన్ స్పష్టం చేశారు. అలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు తాము ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. ఇరాన్ శాంతియుత అణుశక్తి కార్యక్రమాలకే పరిమితమవుతుందనే నమ్మకం తమకుందన్నారు. ఇక యుక్రెయిన్తో కొనసాగుతున్న యుద్దం ముగింపు దశకు చేరుకుందని పుతిన్ తెలిపారు. ఈ యుద్దానికి పాశ్చాత్య దేశాలే కారణమని ఆరోపించారు. ఆయా దేశాల భౌగోళిక రాజకీయ లక్ష్యాల కోసం పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ను సాధారణంగా ఉపయోగించుకున్నాయని విమర్శించారు. రష్యా ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారని, యుక్రెయిన్ యూరోపియన్ యూనియన్ లో చేరాలన్న ప్రయత్నాలు, నాటో విస్తరణ ప్రస్తుత యుద్దానికి ప్రధాన కారణాలని పుతిన్ పేర్కొన్నారు. యుక్రెయిన్ కు పాశ్చాత్య దేశాలు భారీ స్థాయిలో సైనిక రాజకీయ మద్దతు ఇవ్వడం వల్లే యుద్దం ఇంతకాలం కొనసాగుతోందని పుతిన్ ఆరోపించారు. ఇదిలా ఉండగా యుక్రెయిన్ పై రష్యా నిన్న డ్రోన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో తమ దేశానికి చెందిన 24 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే 45 మంది గాయపడ్డారని యుక్రెయిన్ తెలిపింది. రష్యా 675 డ్రోన్లు 56 క్షిపణులతో కీవ్ నగరంపై భీకరమైన దాడులు చేసిందని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఈ దాడులు బట్టి రష్యాకు ఈ యుద్దాన్ని ముగించే ఉద్దేశం లేదని, ప్రపంచ దేశాలు ఈ దాడిని ఖండించాలని ఆయన కోరారు. 2026 బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సు గురువు శుక్రవారంలో న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా జరిగింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు రష్యా, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఇరాన్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదలగు సభ్య దేశాలతో పాటు భాగస్వామ్య దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాలు కూడా హాజరయ్యాయి. ఈ బ్రిక్స్ సదస్సులో జయశంకర్ స్వాగతోపన్యాసం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సైనిక ఘర్షణలు, ఆర్థిక అనిశ్చితులు, వాణిజ్య అవరోధాలు, సాంకేతిక సవాళ్లు, వాతావరణ మార్పులు, ప్రపంచ స్వరూపాన్ని మార్చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ సమావేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు సవాళ్లతో పాటు అంచనాలను సృష్టిస్తున్నాయని జయశంకర్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఇంధన భద్రత, ఆహార భద్రత, ఎరువుల లభ్యత, ఆరోగ్య వ్యవస్థలు, ఆర్థిక సహాయం పొందడం వంటి విభాగాల్లో ఏర్పడిన కొత్త సవాళ్లతో అనేక దేశాలు ఆందోళనకు గురవుతున్నాయని చెప్పారు. బ్రిక్స్ కూటమి దేశాల ఆర్థిక వృద్ధి కొనసాగాలంటే సరఫరా గొలుసులో స్థిరత్వం, మార్కెట్ల వైవిధ్యీకరణ అనే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రపంచ రాజకీయ అస్థిరతలు, వాణిజ్య అంతరాలతో ఏర్పడుతున్న పర్యవసానాలను మరింత మెరుగ్గా ఎదుర్కొనేందుకు ఆచరణాత్మక మార్గాలను బ్రిక్స్ దేశాలు కనుగొనాలని జయశంకర్ విజ్ఞప్తి చేశారు.
1: And challenges in trade and technology and climate are shaping the global landscape. There is a growing expectation, particularly from emerging markets and developing countries, that BRICS will play a constructive and stabilizing role. In this background, our discussions today are an opportunity to reflect on global and regional developments and to consider practical ways to strengthen our cooperation.
0: ప్రస్తుతం సైనిక సంఘర్షణలకు పాల్పడుతున్న దేశాలు శాంతి చర్చలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో శాంతి భద్రతల పరిరక్షణ జరగాలని, అదే సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై కూడా బ్రిక్స్ దేశాలన్నింటికీ అమితమైన ఆసక్తి ఉందన్నారు. బ్రిక్స్ సమావేశం 2వ రోజున ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇరాన్లోని పౌరులపై, మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. పౌరులపై దాడులను అంతర్జాతీయ సమాజం ఖండించాలని, ద్వంద్వ విధానాలను వీడాలని ఆయన కోరారు.
2: ఇరాన్ దేర్ఫోర్ కాల్స్ అపాన్ బ్రిక్స్ మెంబర్ స్టేట్స్ అండ్ ఆల్ రెస్పాన్సిబుల్ మెంబర్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ టు ఎక్స్ప్లిసిట్లీ కండెమ్ వయోలేషన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా బై ది యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇజ్రాయెల్ ఇంక్లూడింగ్ దేర్ ఇల్లీగల్ అగ్రెషన్ అగైన్స్ ఇరాన్ ఎ మెంబర్ ఆఫ్ బ్రిక్స్ ప్రివెంట్ ది పొలిటిసైజేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ టేక్ కంక్రీట్ యాక్షన్ టు హాల్ట్ వార్ మాంగరింగ్ అండ్ టు బ్రింగ్ అన్ ఎండ్ to the impunity of those who violate the UN charter.
0: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని సంస్కరించడం అనేది ఒక ఐచ్ఛికం కాదని, అది ఐక్యరాజ్య సమితి మనుగడకే అత్యంత అవసరమని అరాగ్చీ స్పష్టం చేశారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు నిజమైన ప్రాతినిధ్యం వహించే కౌన్సిల్ తమకు కావాలని, అధికారం కేవలం కొద్ది మంది దుర్వినియోగ దురాక్రమణ శక్తుల ప్రయోజనాల కోసమే కాకుండా సమానంగా పంపిణీ చేయబడే కౌన్సిల్ తమకు కావాలన్నారు. ఈ నిజమైన బహుళపక్ష విధానానికి బ్రిక్స్ కూటమి ఒక వెన్నెముక్కగా మారగల సామర్థ్యాన్ని కలిగి ఉందని అబ్బాస్ అరాగ్చీ

ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మీడియాతో మాట్లాడుతూ, పశ్చిమాసియాలో ఇరాన్ అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను ముగించేందుకు భారత్ ఈ రెండు దేశాల మధ్య సమర్థవంతమైన మధ్యవర్తిగా సేవలు అందించగలదని పేర్కొన్నారు. ఇరాన్ ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగకపోయినా ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ దేశాలు దాడులు చేశాయని, ఇది దురాక్రమణే అవుతుందని ఆయన పేర్కొన్నారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుత అస్థిర వాతావరణానికి ఇరాన్ ఎంతమాత్రం కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై దాడి చేయకముందు

0: ఆక్రమణే అవుతుందని ఆయన పేర్కొన్నారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుత అస్థిర వాతావరణానికి ఇరాన్ ఎంతమాత్రం కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై దాడి చేయకముందు హార్మో జలసెందులో సురక్షితమైన నౌకాయనం ఉండేదని ఆయన గుర్తు చేశారు. ఉగాండా అధ్యక్షుడిగా యోవేరి ముసేవేని మరోసారి బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఆయన భారీ విజయం సాధించడంతో తన 40 ఏళ్ల పదవీ కాలాన్ని పొడిగించుకుంటూ చారిత్రాత్మకంగా 7వసారి ఆ దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆఫ్రికాలో అత్యధిక కాలం పనిచేసిన నాయకుల్లో ఒకరైన ముసేవేని మంగళవారం ఉగాండా రాజధాని కంపాలలోని కొలలో ఇండిపెండెన్స్ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఈశాన్య ప్రాంతంలో ప్రబలిన ఎబోలో వైరస్ కారణంగా 65 మంది ప్రాణాలు కోల్పోగా 100 మందికి ఇది సోకింది. దీంతో ఈ వ్యాధి సరిహద్దులు దాటి వ్యాపించవచ్చనే ఆందోళనలు తలెత్తాయి. సుమారు 246 మందికి ఎబోలో సోకినట్లు అనుమానిస్తున్నారని, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రాంతీయ ఆరోగ్య అధికారులు నిన్న అత్యవసర సమావేశం నిర్వహించారని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపాయి. హంటా వైరస్ వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో థాయిలాండ్ హంటా వైరస్ ను ప్రమాదకరమైన అంటువ్యాధిగా ప్రకటించింది. అనుమానిత కేసులను 3 గంటల్లోగా నివేదించడం, 12 గంటల్లోగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టడం, అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులకు 42 రోజుల క్వారంటైన్ విధించడం వంటి కఠినమైన చర్యలను ఆ దేశ జాతీయ అంటువ్యాధుల కమిటీ ఆమోదించింది. థాయిలాండ్ దేశవ్యాప్తంగా పటిష్టమైన నిఘా, ప్రయోగశాల పరీక్షలు, చికిత్సా విధానాలను అమలు చేస్తున్నారు. అలాగే అంతర్జాతీయ ప్రవేశ మార్గాల వద్ద నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా నిన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుని ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహియాన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లడంతో పాటు పశ్చిమాసియా సంక్షోభంపై ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఎల్పీజీ సరఫరా, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల రంగాల్లో సహకారంతో పాటు పలు ఒప్పందాలు చేసుకున్నారు. భారతదేశంలో మౌలిక సదుపాయాల రంగంలో $5 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు యుఏఈ ప్రకటించింది. అలాగే వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం, నౌకల మరమ్మతు కేంద్రం ఏర్పాటుపై యుఏఈతో అవగాహన ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. మరోవైపు పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో యుఏఈపై ఇరాన్ దాడిని నరేంద్ర మోదీ ఖండించారు. పశ్చిమాసియా యుద్దం ప్రభావం ప్రపంచం మొత్తంపై ఉందని, అయితే భారత్ ఇప్పుడు చర్చలు, సంప్రదింపులకే ప్రాధాన్యమిస్తుందన్నారు. చమురు రవాణాకు కీలక మార్గమైన హార్మోజ్ జలసంధి ఎప్పుడూ తెరిచే ఉండాలని, అదేవిధంగా హార్మోజ్ పై అన్ని పక్షాలు అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలన్నారు. అనంతరం యుఏఈ పర్యటన ముగించుకుని నెదర్లాండ్స్ కు బయలుదేరారు. నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెట్టన్ తో చర్చలు జరపడంతో పాటు కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుస్తారు. ఇక మే 17-18 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ లో పర్యటించనున్నారు. ఆ దేశ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే యుయు కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వ్యాండర్లేయన్ తో కలిసి యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీలో పాల్గొంటారు. ఇక మే 19 నార్వేలోని ఓస్లోలో జరగబోయే 3వ భారత నార్డిక్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. చివరగా మే 19-20 తేదీలలో ఇటలీలో పర్యటిస్తారు. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఇప్పుడు రావోయి అతిథి. వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవిరాధిక, శ్రీరామదాసు, అనిత, సాయి, సాయి రితిక్, పండు వీరంతా కోరుతున్నారు లంకేశ్వరుడు ఈ చిత్రానికి. ఎస్ జానకి మనో పాడిన పాట, గీత రచన దాసరి నారాయణరావు.

గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం

0: ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించిన, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగిన, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్ళి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: కార్యక్రమంలో తరువాత తూర్పుగోదావరి జిల్లా అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి శ్రీ తులసి అద్దంకి కామేశ్వరి వీరు కోరుతున్నారు గోవిందుడు అందరి వాడేలే. ఈ చిత్రానికి హరిహరన్ పాడిన పాట, గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం యువన్ శంకర్ రాజా.

0: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

కార్యక్రమంలో చివరిగా ఏలూరు జిల్లా లక్కవరం శ్రోతలు లీలామహాలక్ష్మి, గీతికాసిరి, స్నిగ్ధ, సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య, మూర్తి, శ్రీదేవి వీరు కోరుతున్నారు భద్రాచలం ఈ చిత్రానికి చిత్ర శంకర్ మహాదేవన్ పాడిన పాట.

0: మీరింతవరకు రాబోయే అతిథి ఈ కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి ఇవాళ అంతర్జాతీయ చిత్రలేఖన దినోత్సవం డ్రాయింగ్ డే సందర్భంగా ఆంధ్ర రాయల కాలేజ్ విజయవాడ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ ఎన్ శ్రీధర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయం చేస్తూ ఉన్నవారు రావుల సాయి గురీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఉన్న ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. డ్రాయింగ్ అనేది కేవలం ఒక కళ మాత్రమే కాదు, భావాలను వ్యక్తపరిచే అద్భుతమైన మాధ్యమం కూడా. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరిలోనూ సృజనాత్మకతను వెలికితీయడంలో డ్రాయింగ్ ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంది. ఈ సందర్భంగా డ్రాయింగ్ ప్రాముఖ్యత, కళారంగంలో అవకాశాలు, యువతకు సూచనలు వంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాల గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు విజువల్ కమ్యూనికేషన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా సేవలందిస్తున్న శ్రీ ఎన్ శ్రీధర్ గారు. పెయింటింగ్ లో బిఎఫ్ఏ, ఫైన్ ఆర్ట్స్ లో ఎంఏ పూర్తి చేసిన ఇతను గ్రాఫిక్ డిజైన్, విజువల్ లిటరసీ వంటి అనేక అంశాలలో విద్యార్థులకు బోధిస్తూ ఉన్నారు. చిత్రకళా రంగంలో ఎన్నో విశిష్ట కృతులను రూపొందించిన వీరు కరోనా కాలంలో లైవ్ డ్రూయింగ్ కోవిడ్, బి పార్ట్ ఆఫ్ ది నేచర్ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. అలాగే ఆంధ్ర లయోల కాలేజీ శతాబ్దిక వేడుకల సందర్భంగా రూపొందించిన పోస్టర్ కవర్ను భారత మాజీ ఉపరాష్ట్రపతి విడుదల చేయడం విశేషం. కళారంగంలో విశేష అనుభవం, సృజనాత్మకతతో ముందుకు సాగుతూ ఉన్న శ్రీ ఎన్ శ్రీధర్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారితో మనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి.
1: సార్, కార్యక్రమంలో ముందుగా మీ పరిచయంతో పాటు డ్రాయింగ్ మీద మీకు ఆసక్తి ఎలా మొదలైందంటారు సార్?
2: అది నా చిన్నతనం నుండి విద్యాభ్యాసం మొదలు బై జీన్స్ ద్వారా, మా తండ్రి గారు జీన్స్ ద్వారా నాకు వచ్చినండి. మా ఫస్ట్ మా తండ్రి గారిని గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మా తండ్రి గారి పేరు నడిపల్లి సంజీవరావు గారు. వారు ప్రముఖ చిత్రకారులు. వారు ద్వారా వారి పెయింటింగ్స్ వేస్తుంటే చూసి నేను చాలా ముగ్ధుణ్ణయ్యి నేను కూడా చేయాలి, ప్రాక్టీస్ చేయాలి అనేటువంటి ఆకాంక్ష ఆ రోజుల్లో నా ఊహ తెలిసిన దగ్గర నుంచి 1984 నుంచి బాగా ఆకట్టుకునే వారు వేసినటువంటి చిత్రాలన్నీ చూసి. తర్వాత అవి చూసి నేను కూడా వేయాలి అనేటువంటి ఆకాంక్ష పెరిగింది. అలా స్కూల్ విద్యాసం టైం నుంచి ఈ పెయింటింగ్స్ చేస్తుండేవాడిని. స్కూల్ వెళ్ళే దోవలో స్కూల్కి వెళ్లకుండా మధ్యలో ఆగిపోయి నోట్బుక్లు ఉంటాయి కదా, ఆ నోట్బుక్ తీసి దాన్ని పెన్సిల్తో తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని చూసి అన్ని డ్రా చేస్తూ కూర్చునేవాడిని. ఆ డ్రా చేసే సమయంలో స్కూల్ టైం అయిపోయేది. తీరా స్కూల్కి వెళ్ళేసరికి అంత అర్థం చేసుకోకుండా బయట పంపించేసేవారు స్కూల్ నుంచి. సో అలాగే మళ్ళీ వెనక్కి వచ్చేసి అలాగే అదే ప్రదేశంలో కూర్చొని బొమ్మలు వేస్తా కూర్చునేవాడిని. అలాగా ఈ స్టిల్ ఆ మెమరీస్ ఉన్నాయి, కానీ ఇప్పుడున్న ప్రదేశాలన్నీ, అక్కడ వేసినటువంటి ప్రదేశాలన్నీ కూడా మారిపోయినాయి. దాదాపుగా ఒక 30-40 ఏళ్ల క్రితం జరిగింది. అలాగా నాకు దీన్ని చూసి మా ఫాదర్ గారు, తండ్రి గారు చూసి నాకంటూ ఒక రూమ్ ఇచ్చారు డ్రాయింగ్ వేసుకోవడానికి, డిస్టర్బెన్స్ లేకుండా దాంట్లో కూర్చొని పెయింటింగ్ చేస్తూ కూర్చునేవాడిని. అలాగా స్కూల్ విద్యాసంలోనే ఎక్కువగా ఉండేది. కానీ ఎవరు అంటే ఆ రోజుల్లో ఆర్ట్ ఉండేది, కానీ ఇంజనీరింగ్, మెడిసిన్ ఇలాంటి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. ఈ ఫైన్ ఆర్ట్స్ అని యొక్క ఇంపార్టెన్స్ ఉండేది, కానీ అంత
1: అవగాహన
2: లేక లేదు. మా స్కూల్కి వెళ్ళినా కానీ ఎక్కువగా స్కూల్లో ఇంజనీరింగ్ మీద, ఈ మ్యాథ్స్ చేసేవాళ్ళ మీద, మ్యాథ్స్ చదివేవాళ్ళు, సైన్స్ చదివేవాళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. ఫైన్ ఆర్ట్స్ అనేసరికి ఎవరికి అంత ఇంట్రెస్ట్ స్కూళ్ళలో కనిపించేది కాదు. నాకు చదువుకునే టైంలో స్కూల్లో క్రాఫ్ట్ టీచర్ గారు ఉండేవారు. ఆ క్రాఫ్ట్ టీచర్ ఏదైనా ఎగ్జిబిషన్ అంటే ఏదైనా

0: జరిగినప్పుడు అలా పెయింటింగ్స్ అన్నీ చూస్తే నన్ను అడిగేవారు అన్నమాట, చేసిన వర్క్ శ్రీధర్ని ఒకసారి తీసుకురా, పెయింటింగ్స్ తీసుకురా పెడదాం, అందరికి తెలుస్తుందని. అలా అడప తడప సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు అలా ఎంకరేజ్మెంట్ వచ్చేది, అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడు అనమాట. సో అలాగే ఎంకరేజ్ అయింది. తర్వాత స్కూల్స్ అయిపోయింది, ఇంటర్మీడియట్ సిద్ధార్థ కాలేజ్లో చదువుకున్నాను ఇంటర్మీడియట్. తర్వాత 1 ఇయర్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేసిన తర్వాత అయినా సరే ఇంటర్మీడియట్ కూడా ఫెయిల్యూర్. ఫస్ట్ 2 ఇయర్స్ అన్ని సబ్జెక్ట్స్ అన్ని ఫెయిల్ అయిపోయాయి, మెయిన్ సబ్జెక్ట్స్. ఓన్లీ పాస్ అయింది ఏంటంటే లాంగ్వేజెస్ పాస్ అయ్యాను. నీకెంతో భవిష్యత్తు ఉండాలి అంటే శ్రద్ధ అంతా ఇటువైపు ఉండేది, ఇటువైపు ఉండేది కాదు. ఇలాంటి సబ్జెక్ట్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్
1: ఇంట్రెస్ట్
0: ఉండేది
1: లేదు.
0: కాదు. అంటే ఎక్కువ కారణం ఏంటంటే ప్రకృతిని ఆస్వాదించడం, వాటితో మమేకి అవ్వడం బాగా ఇష్టపడేవాడు అనమాట. సో తర్వాత మా తండ్రి గారు దీన్ని చూసి, నువ్వు ఒక దీనికి రావాలంటే, ఏదో ఒక ప్రొఫెషన్కి రావాలంటే నీకు అంటే నువ్వు ఒక డిగ్రీ ఇంటర్మీడియట్ అవ్వాలి కదా, చదివితే మంచి ఇది ఉంటుంది, ఫైన్ ఆర్ట్స్లో కూడా నువ్వు ఒక చేయొచ్చు, దీంతో డిగ్రీ కూడా ఉంటుంది, ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ కూడా ఉన్నాయి, అలాంటి యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి, బరోడాలో బరోడా సయాజీరావు యూనివర్సిటీ, జేఎన్ఎఫ్, అలా రకరకాలటువంటి ఎంఎస్ యూనివర్సిటీ చాలా ఉన్నాయి, దాంట్లో కూడా ఉన్నాయి. డెఫినెట్గా నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయితే కనుక డెఫినెట్గా నిన్ను అక్కడ పంపిస్తాను అని అన్నారు. సో నిజంగానే పంపిస్తారా అనే దీంతో అంటే చాలా ఆనందపడిపోయాను అన్నమాట. అప్పుడు తర్వాత కష్టపడి కూర్చొని 2 ఇయర్స్ పోయినటువంటి మెయిన్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఎట్ ఏ టైం ఆల్ 2 ఇయర్స్, ఫస్ట్ ఇయర్లో 3 సబ్జెక్ట్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, సెకండ్ ఇయర్లో కూడా అదే సబ్జెక్ట్స్, రెండు ఒకేసారి 1 అటెంప్ట్లో పాస్ అయ్యానండి. ఏంటంటే దీంట్లో ప్రొఫెషన్లోకి వెళ్ళాలనేటువంటి, నా ఆర్ట్ ప్రొఫెషన్లో ఇంట్రెస్ట్కి వెళ్ళాలనేటువంటి దీంతో కష్టపడి చదివాను. కానీ మా నాన్నగారు అసలు మా తండ్రి గారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పాస్ అవుతానని ఇంటర్మీడియట్. సరే చూద్దాము అని చెప్పి తీసుకుని వెళ్ళి ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా ఫస్ట్ ఇయర్ చదివిన తర్వాత, ఫస్ట్ ఇయర్ చేస్తున్న టైంలో అప్పుడు యూనివర్సిటీస్కి అప్లై చేశాను అనమాట అండి. అప్పుడు ఎంట్రన్స్ రాస్తానికి ఎంట్రన్స్ కండక్ట్ చేశారు, జేఎన్ఎఫ్ఏలో కండక్ట్ చేసి లక్కీ ఐ గాట్ 5th ర్యాంక్ అండి. దాంట్లో ర్యాంక్ రావడం చాలా కష్టం పెయింటింగ్లో. ఇప్పుడు కూడా పెయింటింగ్లో 10 సీట్లు, స్కల్ప్చర్లో 5 సీట్లు, ఇట్లా మనకి ఇన్నిన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ లాగా ఇన్నిన్ని సీట్లు ఉండవు, ఓన్లీ
1: లిమిటెడ్ సీట్స్ ఉంటాయి.
0: లిమిటెడ్ సీట్స్. స్కల్ప్చర్లో 5 సీట్స్, పెయింటింగ్లో ఏమో 10 సీట్స్, అప్లైడ్ ఆర్ట్లో 20 సీట్స్ అట్లా ఉండేమాట. లక్కీగా ఇవాట 5th ర్యాంక్ వచ్చింది. సో అది నా అదృష్టంగా భావిస్తాను. అది అక్కడి నుంచి నా యొక్క జీవితం మారింది. అది మెయిన్ కారణం. ఇంత ఏంటంటే కారణం అంటే ప్రకృతి, నేచర్. దాన్ని కరెక్ట్గా నాకు ఇష్టమైన దానికి పంపించినట్టు మా తండ్రి గారికి చాలా రుణపడి ఉన్నాను. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు యొక్క ఇంట్రెస్ట్ని కనుక్కొని తల్లిదండ్రులు అర్థం చేసుకొని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్టులు పంపిస్తే చాలా ఆనందపడతారు.
1: సార్, మరి ఈరోజు మనం ఇంటర్నేషనల్ డ్రాయింగ్ డేని జరుపుకుంటున్నాం కదా సార్, సో దీనిపై మీ అభిప్రాయంతో పాటు ఈ రోజుకి ఒక ప్రాముఖ్యత ఏంటంటారు సార్?
0: యాక్చువల్గా ఇంటర్నేషనల్ డ్రాయింగ్ డే అనేది మెయిన్ డ్రాయింగ్ యొక్క ఉద్దేశము, డ్రాయింగ్ యొక్క ప్రాముఖ్యత ఇది అందరికీ తెలవాలి అనే ఉద్దేశంతో 2008లో ఆన్లైన్ కమ్యూనిటీ అనేది స్టార్ట్ అయింది. ఆన్లైన్ కమ్యూనిటీ అనేది డ్రాయింగ్ స్పేస్ అండ్ ఆర్టిస్ట్ అరౌండ్ ద వరల్డ్ సంస్థ ద్వారా ఇది స్టార్ట్ అయింది 2008లో మే 16. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము మే 16 నుంచి ఈ కార్యక్రమాన్ని, ఈ డ్రాయింగ్ అనే దీన్ని అందరికీ చెరువులో ఉండాలి, దాని యొక్క ముఖ్య ఉద్దేశం తెలవాలి అనే ఉద్దేశంతో రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. పాతకాలంలో ఇవన్నీ లేవు. ఇన్ని డేస్ అనేది ప్రతిదానికి ఒక డే పెడుతున్నారు, ఒక మంచి ఉద్దేశం, చాలా మంచి ఉద్దేశం. కనీసం ఆ రోజన్నా సరే దాని యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటారు అనే దీంతో ఉద్దేశంతో చేశారు. ఇది ఒక మంచి పరిణామం.
1: సరే, అదేవిధంగా డ్రాయింగ్ అనేది మన జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందంటారు?
0: చాలా ముఖ్య పాత్రతో పోషిస్తుంది. డ్రాయింగ్ అనేది చేయడం వలన ఏంటంటే ఒక మానసిక ఆనందాన్ని, మానసిక ఉల్లాసాన్ని స్టెబిలైజ్ చేస్తుంది మన జీవితాన్ని. అది ఒక మనదంటూ చేయడం వలన అంటూ ఏది శాశ్వతం కాదు, జీవితంలో ఏది శాశ్వతం కాదు. మన ద్వారా, మనసు ద్వారా మనం ఒకసారి క్రియేట్ చేసినటువంటి రేఖ ద్వారా, అంటే డ్రాయింగ్ అంటే రేఖ అంటారు, ఈ రేఖల ద్వారా మనం చేసి మనసులో ఉండే దాన్ని ఒక రూపాన్ని, రేఖల ద్వారా రూపం ఇవ్వడం అనేది అది అది వచ్చేటువంటి ఆనందం అంత ఎంత కాదండి. మనం అనుకున్నది చూపించడం అనేది అలా ఉండమంటే, ప్రతిరోజు కూడా డ్రాయింగ్, నేను చెప్పాను నేను విద్యా కాలేజీలో చదువుకునేటప్పుడు మాస్టర్ గారు చెప్పారన్నమాట, ఆయన నువ్వు ఏ రోజైతే డ్రాయింగ్ వేయడం మానేశావో ఆ రోజు నువ్వు చనిపోయిన వాడు లెక్క అన్నారు. అది ఇప్పటికీ కూడా మేము పాటిస్తాం. కనీసం ఒక 5 6

0: అట్లీస్ట్ 5 to 10 డ్రాయింగ్స్ రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం.
1: ఇప్పటికి కూడా.
0: ఎప్పటికీ కూడా స్కెచ్ బుక్ అంటారండి అది, మనం ఎప్పుడు కూడా మన యొక్క మార్గానికి కనెక్టివిటీ
1: సరే, కానీ
0: ఇస్తుంది.
1: మనం ఈ రోజుల్లో చూస్తే కనుక, ఈ రోజుల్లో పిల్లలకి డ్రాయింగ్ మీద ఆసక్తి అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు కదా సార్. సో దాన్ని
0: అవునండి,
1: మీరేమంటారు సార్?
0: అది పిల్లల యొక్క తప్పు కాదండి, మనం చేస్తున్న తప్పిదాలి. పిల్లలకి మనం వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు పిల్లలు. అది ఈ డ్రాయింగ్ అనేది ఒక ఇంపార్టెన్స్ ని ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు స్కూల్స్ ఎక్కువగా వాళ్ళు ఉండేది, చిన్నపిల్లలు స్కూల్లో ఎక్కువ టైం ఉంటుంది, అలాగే సాయంత్రం వస్తే ఇంటికి వస్తారు, ఇంటి యొక్క ప్రాంగణంలో కూడా పరిసరాల్లో కూడా ఆ యొక్క ఇది ఉంటే గనక అది చాలా వాళ్ళు మారుతారు. ఇప్పుడు ప్రజెంట్ ఫోన్లు ఇస్తున్నాం, ఫోన్ వాళ్ళు ఒక డ్రాయింగ్ బుక్ ఇస్తే ఇది ఇట్లా చేస్తా ఉంటే మన అంటే ఇమిటేషన్ చేస్తారు పిల్లలు, చిన్నపిల్లలు. అది డ్యామ్ షూర్ మనం ఏం చేస్తాం, తండ్రి ఏం చేస్తాడు, తల్లి ఏం చేస్తారు, అమ్మ ఏం చేస్తారు, అదే చేస్తారు పిల్లలు.
1: అంటే చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ నేర్పించడం చాలా ముఖ్యం అంటారు.
0: చాలా అవసరం. డ్రాయింగ్ వేయడం వలన మూలం ఒకటి ఉంటుంది, ఆ మూలంకి తీసుకెళ్తే దాన్ని దృఢత్వం చేస్తుంది. ఆ దృఢత్వం చేయడం వల్ల ఒక సంకల్పం వస్తుంది, ఆ సంకల్పమే మనం నిలబడడానికి ఆస్కారం ఇస్తుంది.
1: అంటే ఈ డ్రాయింగ్ అనేది ఆ యొక్క పిల్లల యొక్క మానసిక ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుంది
0: ప్రభావం
1: అంటారు.
0: డెఫినెట్ గా చూపిస్తుందండి, తప్పనిసరిగా చూపిస్తుంది. మానసిక అంటే ఒక ఇప్పుడు కూడా చెప్తున్నా కానీ డాక్టర్స్ కరోనా వచ్చినప్పుడు అందరూ కూడా ఆల్ ఆఫ్ ది టర్న్ టువర్డ్స్ టు లర్న్ ద ఫైన్ ఆర్ట్స్. కారణం ఏంటంటే రోగం అనేది మనసుకు సంబంధించిన అన్నారు. ఎప్పుడు మనసు కరెక్ట్గా ఉంటే ఏ రోగం దరిదాయకు రాదు. అలాంటి మనసుని ఆహ్లాదపరిచేది ఫైన్ ఆర్ట్స్, దాంట్లో ఏ రోగం దగ్గరికి రాదు, ధైర్యాన్ని ఇస్తుంది.
1: సరే అండి, మీరు ఎక్కువగా ఎలాంటి డ్రాయింగ్స్ వేసేవాళ్ళు సార్
0: అంటే ఇప్పుడు డ్రాయింగ్ అనేది రకరకాలుగా ఉంటా ఉంటాయి. అంటే కళాకారుడు ఎప్పుడు కూడా ప్రకృతిని వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యి చేస్తూ ఉంటారు. పర్టికులర్ టైంలో ఇది అని ఉండదు, తేనె తుమ్మిదలాగా ఎటు వెళ్తే అటు వెళ్తూ ఉంటాడు. ఏది అందంగా ఉంటే, ఏది ఇంపార్టెంట్ అయితే, సమాజంలో చూసిన ఏంటి, ఎన్నో రకాలైనటువంటి ఉంటాయి, వాటిని ప్రేరణ చెందుతాడు. ఆ ప్రేరణ చెంది దాన్ని చూసిన దాన్ని అది నాది అనుకుంటాడు, నాది అనే దాన్ని నేను ఇది చూపించాలి అనేది అనుకుంటాడు. ఫస్ట్ ఎవరికి చూపించకపోయినా తనను తను చూసుకోవాలి అని అనుకుంటాడు. చూసింది నేను చూసుకో, తిరిగి చూసుకోవడమే, ఇది తిరిగి క్యాన్వాస్ మీద చూసుకోవడమే. అసలైనటువంటి విజువల్ అనేది అసలైనటువంటి మనసులో ఉంటుంది, ఉన్నది లేనట్టుగా చేస్తారు, మాయ చేస్తూ ఉంటారు మెజీషియన్స్. ఎస్ ఎగ్జాక్ట్లీ, మెజీషియన్ అది ఏదో పిక్చర్ ఉన్నది అంటే అది ఒక తలకాయ ప్రవేశం లాంటిది, మనసులో ఉన్న దాన్ని తిరిగి మరి చూపించడం అనేది ఒక తలకాయ ప్రవేశం. ఆ వేసే టైంలో కొన్ని కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, కొన్ని రోజులు పట్టచ్చు, కొన్ని నిమిషాలు పట్టచ్చు, ఆ టైం వరకు కూడా ఆ దీంట్లోనే ఉంటాడు. ఆ దీంతో ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు, వాడి వాడి లోకంలో ఉంటారు, టచ్ మీద అంటే ఉంటారు, కానీ అది మెయిన్ వాళ్ళు చేస్తున్నటువంటి చిత్రం మీదే ఉంటుంది ధ్యాస అయ్యేంత వరకు. సో అలాగా రకరకాలైనటువంటి సన్నివేశాలు తీసుకుంటూ ఉంటారు, సమాజానికి పనికి వచ్చే రకరకాలైనటువంటి శైలులు ఉంటాయి, అన్నీ తీసుకొని చేస్తూ ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ పాబ్లో పికాసో, మన ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్లూ పీరియడ్ అండ్ పింక్ పీరియడ్ ఉంటుంది. బ్లూ పీరియడ్ అండ్ పింక్ పీరియడ్, బ్లూ పీరియడ్ లో ఆయనకు డియరెస్ట్ ఫ్రెండ్ చనిపోతారు. చనిపోవడం వలన చాలా డిప్రెషన్కి వెళ్తారు. ఆ దాంట్లో ఆ డిప్రెషన్ ఎన్నో పెయింటింగ్స్ చేశారన్నమాట, దీంట్లో చేసిన అన్ని కూడా బ్లూ కలర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకని ఆర్ట్ క్రిటిక్స్ అందరు ఎందుకు బ్లూ ఎందుకు ఎక్కువ యూజ్ చేశారంటే ఇట్ లీస్ట్ బ్లూ ఇస్ లీస్ట్ డిప్రెషన్ కని అనమాట. ఆ పీరియడ్ కొంతకాలం ఉంటుంది, మనం కొంత టైం ఏదైనా సరే దాని యొక్క ప్రభావం కొంత కాలం ఉంటుంది, తర్వాత అది పరిమితంగా ఉండదు, అది టెంపరీ, మళ్ళీ వ్యానిష్ అయిపోతుంది. ఇప్పుడు మనం నచ్చిన వాళ్ళు చనిపోయారు అనుకోండి, ఒక 2 ఏళ్ళు 4 ఏళ్ళు 4 రోజులు ఏడుస్తాం, మళ్ళీ 5 రోజులు మళ్ళీ మామూలు స్టేజ్. అట్లాగే వీడు కూడా ఆర్టిస్ట్ కూడా చూసిన దాన్ని ప్రభావితం అయ్యి దాని మీద ఉండిపోయి అది అయ్యేంతవరకు అట్లాగే ఉంటాడు, మళ్ళీ వేరే దానికి. నెక్స్ట్ జాయ్ పీరియడ్ అని వచ్చింది, జాయ్ దాంట్లో అన్ని పింక్ కలర్ యూస్ చేశాడు, పింక్ రిప్రజెంట్ జాయ్, అట్లా బ్లూ పీరియడ్ జాయ్. అట్లాగా చూస్తే మనం ఒక ఆర్టిస్ట్ యొక్క పెయింటింగ్ చూస్తే అన్ని దగ్గర పెట్టి చూస్తే రకరకాలుగా ఉంటాయి అన్ని, ఒక్కొక్కటి ఒక్కోలాగా ఉంటుంది.
1: సరే, అంటే మనం ఇప్పుడు ఈ మోడర్న్ డేస్ లో ఉన్నాం కాబట్టి మనకి ఇక్కడ డిజిటల్ డ్రాయింగ్ అదే విధంగా ట్రెడిషనల్ డ్రాయింగ్ ఈ రెండు తేడా కానీ చూస్తే కనుక, సో ఆ వ్యత్యాసాలు ఎలా ఉంటాయంటే?
0: చాలా ఉంది వ్యత్యాసం. ఇప్పుడు అన్ని డిజిటాలిటీ అనేది అది లేటెస్ట్ వచ్చినటువంటి మార్పు. ఎప్పుడు టెక్నాలజీ మారుతూ ఉంటుంది. ఇది వరకు పాతకాలంలో ఓల్డెన్ డేస్ లో కేవ్ ఆర్ట్ అని ఉండేది, కేవ్ పీరియడ్, మెసపటోమియా టైంలోను, తర్వాత ఆల్ట్రమీరా, అట్లాగే రకరకాలైనటువంటి కేవ్స్ ఉన్నాయండి దాంట్లో. దాంట్లో చూస్తే ఆది మానవులు ఎన్నో రకం కుటి చిత్రాలు అంటే లైన్ డ్రాయింగ్స్ వేశారు. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ఎలా వేశారే అంటే బోన్ తీసుకొని ఆ బోన్ మ్యారో తినేసిన తర్వాత ఆ బోన్ లోంచి ఈ న్యాచురల్ కలర్స్ తీసుకుని

0: వేసుకొని బోన్ ద్వారా స్ప్రింకిల్ చేసేవారు ఆ వాల్స్ మీద. ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఎన్నో రకమైనటువంటి చిత్రాలు, అన్ని ప్రకృతికి సంబంధించిన జంతువులు, మనుషులు ఎలా, వాళ్ళు ఆ రోజులు అలా వేయకపోతే మనకి అలా ఉన్నారని తెలిసేది కాదు, తెలియజేసింది ఆర్టిస్ట్. అది చేయకపోతే మనకు తెలిసేదే కాదు. అలాంటి గొప్ప చిత్రం ఆ కాలంలో అట్లా వేశారు. తర్వాత పేపర్ వచ్చింది, పాపిరస్, ఈజిప్షియన్ పీరియడ్ లో. అట్లాగే స్క్రైబ్స్ మెయిన్, దాంట్లో ఎన్నో రకమైనటువంటి డెడ్ ఆఫ్ దాని పేపర్ ఎన్నో, దాని మీద ఎన్నో చిత్రాలు వేశారు, డెడ్ సీ స్క్రాల్స్ అని, డెడ్ సీ స్క్రాల్స్. అలాగే ఎన్నో, తర్వాత క్యాన్వాస్ వచ్చింది. ఇక క్యాన్వాస్ తర్వాత రీసెంట్ ట్రెండ్ ఈ దీంట్లో, ఈ సెంచరీలో డిజిటాలిటీ అనేది ఎక్కువ దీని మీద వచ్చింది. ఏంటంటే రెండు, ఏది ఇంపార్టెంట్ అంటే, ఏది ఇంపార్టెంట్ అంటే క్యాన్, ఇవన్నీ ఇప్పుడు అన్ని పాత, అన్ని ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ ఫార్మ్స్. ఇప్పుడు నౌ ఈవెన్ ఐ ఆల్సో ఐమ్ డూయింగ్ అండ్ డిజిటల్ ఆర్ట్. ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకోవాలి, టెక్నాలజీ పాటు మనం పరిగెత్తాలి. రెండు అవసరం, రెండు అవసరము. కానీ ఎక్కువగా ఏది ఎక్కువ ప్రాముఖ్యత అంటే, మనం చేత్తో నిజంగా కాగితం మీద వేసినప్పుడే దాని యొక్క ఆనందాన్ని ఎక్కువ ఆస్వాదిస్తాం. నిజమేంటంటే దీంట్లో డిజిటల్లో కలర్ డైరెక్ట్గా తీసుకోలేము, డైరెక్ట్ కలర్తో ఇంటరాక్ట్ కావలేము, డైరెక్ట్ పెన్సిల్తో దాని యొక్క అనుభూతి పొందలేము. డిజిటల్లో అది ఉండదు, ఆ అనుభూతి ఉండదు. నిజంగా పెయింటింగ్
1: అదే
0: చేస్తే,
1: ట్రెడిషనల్ లో కానైతే మనమే.
0: చేస్తే చాలా ఆనందాన్ని అనుభవించవచ్చు.
1: ఎస్ సార్. సార్ అంటే ఇప్పుడు డ్రాయింగ్ లో నైపుణ్యం పెంపొందించుకోవడానికి సో ప్రారంభ స్థాయి విద్యార్థులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, అండ్ వీళ్ళు ప్రాక్టీస్ అనేది ఎట్లా స్టార్ట్ చేయాలంటారు?
0: ప్రారంభ దశలో విద్యార్థులకి మెయిన్గా అవసరమైనటువంటిది మనం ప్రకృతిని ప్రేమించడం, చుట్టుతున్న వాటిని, ప్రకృతిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ యొక్క బంధాన్ని, అనుబంధాన్ని మనం తెలుసుకోవాలి. అడవిలో పశుపక్షాదులు నిజంగా మనం ఒకసారి అనిపిస్తుంది మనం ఎక్కడ బతుకుతున్నాం అనేది. నిజంగా చెప్పాలంటే అడవిలో ఉన్నటువంటి జీవరాశులు నిజమైనటువంటి బతుకుని బతుకుతున్నాయి. మనం మనుషులు అలా అడవిలో ఎవరికి అనేవారు, అడవి మనుషులా తయారయ్యేవని, ఇప్పుడు రివర్స్ అయింది, డిటాచ్డ్ లైఫ్ అయిపోయింది. సంబంధం లేకుండా ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసరికి మనం చుట్టుపక్కల వాళ్ళు కూడా మాట్లాడడం మానేస్తున్నాం. సో అలా కాకుండా మెయిన్ పిల్లలకి ప్రకృతిని చూపించడం, ప్రకృతిలో ఉన్నటువంటి జంతువులు కానీ ఏదైనా సరే వాటిని ఆంతర్యాన్ని, వాటికి మనసుని ఎక్కువగా. ఇంకోటి అంటే బాహ్య సౌందర్యం ఉంటారు, బాహ్య సౌందర్యం గురించి పాకులాడుతున్నారు కానీ ఆంతరికమైనటువంటి సౌందర్యం అనేది ఒకటి ఉంటుంది. అది ఇప్పుడు వస్తుంది, కొంతసేపు దాంతో టైం స్పెండ్ చేసినప్పుడు, వెచ్చించినప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది, అర్థం అవుతుంది. మొబైల్ ఇచ్చేస్తే ఏం అర్థం అవుతుంది, ఏం తెలియదు. సో నేనంటే అదేంటో, ఆ రావాలంటే ఆ నాన్న, తండ్రి కానీ గురువు కానీ ఎవరైనా సరే, అరే నాన్న నువ్వు చూస్తున్నావు కదా, ఆ చూసిన దానికి కాసేపు పోయి చూపించు, జస్ట్ గివ్ ఎన్ అడ్వైస్ పిల్లలకి, చిన్నపిల్లలకి. చూస్తున్నావు కదా ఇంటికి వచ్చి చూస్తావు, చూసిన ఎక్స్కర్షన్ తీసుకెళ్తే చూసావు కదా, ఏం చూసావు అని జస్ట్ స్మాల్ ఎక్సర్సైజెస్ చేస్తే
1: వాళ్ళు కూడా
0: రీఇమాజినేషన్ చేసుకుంటారు. ఆ రీఇమాజినేషన్ అనేది అక్కడ స్ట్రాంగ్ గా ఇది అన్నమాట. లేకపోతే మిస్ అయిపోతుంది, పాత దాంట్లో బ్రెయిన్ ఎన్నో స్టోర్ చేసుకుంటూ ఉంటుంది, అది మిస్ అయిపోయి దాంట్లో పోతుంది. రీఇమాజినేషన్ తీసుకొని మనం ఎప్పుడైతే పేపర్, అదే అంటారు 4-5 సార్లు రాయిరా అంటారు, రాయడం చదువు రాయి అంటారు. రాయడం మన ఏంటంటే, అంటే రాయటం గీతే, రాసేది గీతే, టెక్స్ట్ కూడా కాంబినేషన్ ఆఫ్ లైన్స్. దానివల్ల ఏమంటే మళ్ళీ తిరిగి అది ఎప్పుడైతే మనం తిరిగి చేస్తామో అది మనసుకు వెళ్తుంది, బ్రెయిన్ నోట్ అవుతుంది అనమాట. కేవలం చూడడం ద్వారా అది వైప్ అవుట్ అయిపోతుంది, కొంతకాలం ఉంటుంది వైప్ అవుట్ అవుతుంది, మళ్ళీ తిరిగి వేయడం వల్ల ఏమవుతుందంటే జీవితాంతం గుర్తుంటుంది. అలా అలాంటి ఎక్సర్సైజ్ చేస్తే చాలా మంది, చూడండి మమ్మీ పిల్లలు, చిన్నపిల్లలు కూడా మీ మమ్మీ ఎలా ఉంటారని బొమ్మ ఏరా అంటే అలా చూపిస్తారు, మమ్మీ డాడీ ఎలా ఉంటారు, గ్రాండ్ ఫాదర్ ఎలా అని చక్కగా చేస్తారు. నాకు వంటలు అనిపిస్తుంది, చిన్నపిల్లల వరకు ఒక 6th క్లాస్ వరకు డ్రాయింగ్ ఎట్టకూడ కష్టపడి పేరెంట్స్ నేర్పిస్తారు. తర్వాత ఏమవుద్దో, 10th కి వచ్చేసరికి, 11th కి వచ్చేసరికి మై ఎంకరేజ్మెంట్ ఉండదు. ఎందుకని ఉండదు అనేది పెద్ద క్వశ్చన్. దానికి కనెక్టివిటీ ఉంది, ఎప్పుడో నేను చిన్నప్పుడు వేసేవాడిని సార్, ఇప్పుడు ఎందుకు వెయిట్ లేదు,
1: జనరల్ గా కూడా వింటూ ఉంటాను సార్
0: ఎందుకు వెయిట్ లేదు. అది దానికి ఇంపార్టెన్స్ ఇస్తే డాక్టర్ల దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు, మనసు ప్రశాంతంగా ఉంటుంది.
1: సార్ అంటే మనం చూస్తే కనుక మీరు ఎన్నో కళలను వేసి ఉంటారు కదా సార్, సో వాటిలో మీకు బాగా ఇష్టమైన కళ అంటే ఏంది, అండ్ మీకు ఇన్స్పిరేషన్ గా నిలిచిన కళాకారులు ఎవరు సార్?
0: నాకు స్టార్టింగ్ లో నేను డ్రాయింగ్ అది చెప్పాను నా విద్యాసభ టైంలో, అంతకుముందు అసేం అసలు కళ్ళంటే ఏంటి ఏంటి అనేది తెలియదు. ఇంతమంది కళాకారులు ఉంటారా, పాబ్లో పికాసో అయినా లియోనార్డో డా విన్సీ ఉంటారు అనేది తెలియదు. నేను ఈ విద్యాభ్యాసం, ఈ కళలో విద్యాభ్యాసం చేసినప్పుడు చూస్తుంటే అసలు వాళ్ళు చేసినటువంటి పరిశీలనలు కానీ చాలా అద్భుతం.

0: పుస్తకాలు కానీ చాలా ఇన్స్పైర్ చేసినాయి. లియోనో డావిన్సీ గారు వేసినటువంటి, అలాగే మైకెలాంజెలో వారి సిస్టైన్ చాపల్లో వేసినటువంటి పెయింటింగ్స్ కానీ, అలాగే రెంబ్రాండ్ వ్యాన్ రిచెన్, వీళ్ళందరూ పాశ్చాత్య చిత్రకారులు. అలాగే మన ఇండియాలోను చాలా గొప్ప ఆర్టిస్ట్ రాజా రవివర్మ గారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి ఉంది. అలాగే రాజమండ్రిలో ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నారు, దామెల రామారావు గారు. నిజంగా ఎవరు ఆయన్ని గుర్తు తెచ్చుకోవట్లేదు, దామెల రామారావు గారు. ఆ రోజులోనే పాశ్చాత్య శైలిలో మన ఇండియన్ ఆర్ట్ని తీసుకొని, ఇండియన్ స్టైల్ని తీసుకొని దాని ప్రాముఖ్యత చూపించారు. డ్రాయింగ్ అంటున్నాము కదా మనం, ఇవాళటువంటి విషయం అనేది డ్రాయింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. మన భారతదేశము అలాగే చైనీస్ వీళ్ళిద్దరూ రేఖను బేస్ చేసుకొని చిత్రాలు వేయడంలో ప్రాముఖ్యత చెందాం. రేఖా చిత్రాలు జటహస్తులు ఏక దేశాలంటే మన భారతదేశం, చైనా దేశం. రేఖ బేస్ పట్టుతో ఉన్నటువంటి రేఖ వేరు, మాస్ వేరు. పాశ్చాత్య చిత్రకారులంటే అంత మాస్ ఉండదు, లైన్ ఎక్కడ కనబడదు, రేఖ ఎక్కడ చూసినా రేఖ కనబడదు, అంత కూడా మసిపూసినట్టు. అంటే డెప్త్ కలర్, ఫ్లాట్ కలర్ అలా ఉంటే అవుట్లైన్ అనేది ఉండదు. ఒక దాంట్లో గ్రెడేషన్ అని ఉంటాయి, కలర్లో గ్రెడేషన్ చూపించడం అలా ఉంటాయి. కానీ మనకు వచ్చేసరికి రేఖ ప్రాముఖ్యత ఇచ్చినటువంటి దీంట్లో దామెల రామారావు గారు, అలాగే అడవి బాపిరాజు గారు, అలాగే కలకత్తా శాంతినికేతన్లో ఉన్నటువంటి ఎన్నో కొంతమంది నందలాల్ బోస్, రవీంద్రనాథ్ ఠాగూర్, వీళ్ళందరూ కూడా ఎన్నో అంటే మన రేఖను బేస్ చేసుకొని, డ్రాయింగ్ ని బేస్ చేసుకుని కొని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఉన్నటువంటి, ఆల్మోస్ట్ ఇప్పుడు టర్న్అప్ అయిపోయింది, చాలా అరుదుగా మనం చూస్తాం. అలాగే బాపు గారు రేఖ దీంట్లో ప్రాముఖ్యత చాలా అందంగా ఉంటుందండి. రేఖ చేసేటప్పుడు ఆ ఐస్ కానీ కళ్ళు కానీ, పెదవుల యొక్క ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, భావం అనేది ఎక్కడికి ఎక్కువ కనబడుతుంది, కళ్ళల్లోనూ పెదాల కనబడుతూ ఉంటాయి, నించునేటువంటి పాశ్చర్ చేస్తుంటే దాంట్లోనే చూపించాలి, దాంట్లో నిష్ణాతులు మాట. ఇవన్నీ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాం. వీళ్ళందరినీ ఎలా నేర్చుకోవడం, ఇవన్నీ నేర్చుకోవడం సాధ్యమా? చూసి కొంత అనుకరణ చేశాను, అందుకే అనుకరణ చేసి చాలా ఎన్నో రకమైనటువంటి ప్రాక్టీస్ చేశాను. రెంబ్రాండ్ వ్యాన్ రిజెన్ మీద, మైకెలాంజెలో మీద, లియోనో డావిన్సీ మీద, అలాగే బాపు గారి లైన్ డ్రాయింగ్ మీద, దామెల రామారావు వాష్ టెక్నిక్ చాలా ఫేమస్ మన ఇండియన్ దీంట్లో చేసి, లైట్ కలర్స్ ఎక్కువ కలర్ యొక్క అది ఇంపార్టెంటే, కానీ రేఖకన్ అంత ఇంపార్టెన్స్ ఉండేది దాంట్లో చూపించిన అన్నమాట. అవన్నీ ఇన్స్పైర్ అయ్యి చేసిన తర్వాత కొన్ని నాకంటూ నేను ఒక స్టైల్ కావాలి కావండి. ఇప్పుడు నవడేసి టీ ఆర్ట్ అంటారు, టీ వేసిన దాంతో కూడా వేస్తూ ఉంటారు. ఒకప్పుడు నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు పేడతో కూడా వేసాను, పేడ వచ్చినటువంటి వచ్చిన రసం ఉంటుంది, జ్యూస్ ఉంటుంది, దాంతోను పేడతోను డైరెక్ట్ వాటితో కూడా ఆర్ట్ చేశారు. అంటే చెయ్యాలనుకుంటే ఏదైనా ఇది అది కళకి చూపించడానికి కలరే ఏదైనా పెన్సిల్తో వేయచ్చు, ఏదైనా దాంతోనే వేయచ్చు.
1: ఈ మధ్య మనం చూస్తున్నాం కదా సార్, ఇది యాష్ తో కూడా అండ్ బ్లడ్ తో కూడా సో ఎక్కువగా ఇప్పుడు అందరికి గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నారు. ఇవి కూడా ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి సార్.
0: చూడండి, మీరు సినిమాలో కూడా చూపిస్తారు, దీంట్లో కూడా మన సినిమాలో ఈ మసి మీద వేసి కొన్ని కొన్ని సీన్స్ చూపిస్తూ ఉంటారు, దాంట్లో కొన్ని లైన్ డ్రాయింగ్స్ లాగా చూపిస్తారు.
1: అవి చూసినప్పుడు కూడా మనకి ఒక వింటేజ్ లుక్
0: వస్తుంది. ఎగ్జాక్ట్, ఎక్కువ సూట్ అనేది వాడేవారు డ్రాయింగ్ కి, సూట్ ని తీసుకొని దాన్ని తీసుకొని చార్కోల్ టైప్ లో అలాగా చేశారు. చాలా అద్భుతాన్ని సృష్టించవచ్చు వాటితో. అంటే నిజంగా నాచురల్ మెటీరియల్స్ అయి సూట్ అనేది మసి.
1: సరే, ఇప్పుడు మనం చూస్తే కనుక సార్, ఈ డ్రాయింగ్ ని ఒక కెరీర్ గా ఎంచుకుంటే కనుక దీనికి ఎలాంటి అవకాశాలు మనకు దొరుకుతాయంటారు?
0: మా కాలంలో అన్ని అవకాశాలు లేవండి. అవ్వాలనుకుంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ మేము విద్యాభ్యాసం అయిపోయిన టైంలో, అవ్వాలనుకుంటే ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ గా అవ్వడం, తర్వాత ఏదైనా స్కూల్ టీచర్ కింద, లేకపోతే ఆర్ట్ డైరెక్టర్స్ కింద సినిమా వాటిలో అట్లాగా అలాంటి ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆర్ట్ ని బేస్ చేసుకుని అప్లైడ్ ఆర్ట్స్ వచ్చాయి, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్ట్స్ ఉన్నాయి. ప్రొడక్ట్ డిజైనింగ్ అని, జమ్ డిజైనింగ్ అని, జ్యువెలరీ డిజైనింగ్ అని, అంటే ఆర్టిటెక్చరల్ డ్రాయింగ్ అని, ఇంటీరియర్ డ్రాయింగ్ అని ఎన్నో రకాల, అట్లాగే గార్మెంట్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ గార్మెంట్ డ్రాయింగ్, లెదర్ డ్రాయింగ్స్, అలాగా ఎన్నో రకాలైనటువంటి దానికి సంబంధించిన స్టడీస్ కూడా వచ్చినాయి. ఇవన్నీ కూడా ఈ మోడర్న్ వరల్డ్ లో వీటి మీద ఎన్నో రకాలైనటువంటి స్టడీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ ఉంది, దాంట్లో టెక్స్టైల్ డిజైనింగ్,
1: ఇప్పుడు
0: టెక్స్టైల్ లో కూడా డ్రాయింగ్ ఎంత ఇంపార్టెన్స్ ఉంది. మనకు ఉన్నటువంటి దీంట్లో సంపద ఏంటంటే మనకు మోటివ్స్, ఫార్మ్స్ ఎన్నో రకాలు ఉన్నాయి కూడా. దాంట్లో లేపాక్షి అలాంటి ప్లేసెస్ లో, తంజావూరు లేపాక్షి చాలా గుప్తంగా దాయబడి ఉన్నాయని, వాటన్నిటిని తీసుకొని టెక్స్టైల్ డిజైనింగ్ ఎంత బ్యూటిఫుల్ ఫార్మ్స్ చేస్తాం, అలాగే రకరకాలైనటువంటి దాంట్లో ప్రతి దాంట్లోనూ ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు విజువల్ కమ్యూనికేషన్ అనేది ఒక కోర్స్, అది ఆంధ్ర లైలా కళాశాలలో పెట్టిన 25 ఏళ్ళు అవుతుంది పెట్టి, దాంట్లో అద్భుతంగా ఎన్నో రకమైనటువంటి కోర్సెస్, ప్రొఫెషనల్ కోర్సెస్.

0: సో పేపర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, దాన్ని బేస్ చేసిన జాబ్స్ కూడా గ్రాఫిక్ డిజైనర్ కింద కానీ, ప్రోడక్ట్ డిజైనర్ కింద, యుఎక్స్ యూఐ డిజైనింగ్, ఎన్నో రకాలైనటువంటి అప్లికేషన్. అంటే డ్రాయింగ్ని కేవలం పెయింటింగే చేయడం కాదు, ఎన్నో రకాలు మలుచుకోవచ్చు. అలాగే వాట్ వీ కాల్ నిఫ్ట్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, దాంట్లో కూడా గవర్నమెంట్ డ్రాయింగ్, గవర్నమెంట్ డిజైనింగ్ అనే ప్రతి దానికి ప్రొడక్ట్ డిజైనింగ్, ఎన్నో రకాలు వచ్చినాయి.
1: అవకాశాలు అయితే మనకి చాలా మెండుగా ఉన్నాయి,
0: చాలా
1: కానీ
0: మెండుగా ఉన్నాయి,
1: అవగాహన మాత్రం
0: అవగాహన ఉంది చాలా మందికి ఉంది. మనకు ఆంధ్రప్రదేశ్ చాలా తక్కువ,
1: ప్రత్యేకంగా
0: అది
1: మనకి.
0: స్కూల్స్లో, అంటే ఇప్పుడు మనం సిబిఎస్ఈ ఐసిఎస్ఈ స్కూల్స్లో మంచి వాటి యొక్క ఇంపార్టెన్స్, ఆ కరికులం, ఫైన్ ఆర్ట్స్ కరికులం, దానికి కూడా మిగతా సబ్జెక్ట్స్తో పాటు ఈ సబ్జెక్ట్స్ కూడా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం అలా ఉంది కాబట్టి, అలా మెట్రోపాలిటన్ సిటీస్లో దానికి ఇంపార్టెన్స్ ఉంది. మీరు కలకత్తా బాంబే వెళ్తే కనుక నువ్వేం చూస్ చేసుకుంటే ఫస్ట్ డే చూస్ దీస్ సబ్జెక్ట్స్, ఎందుకంటే ఇది ఎక్స్ప్లోర్ చేస్తా. మనీక పరంగాను ఒకప్పుడు చాలా కష్టం ఉండేది డబ్బు సంపాదించి ఫైన్ ఆర్ట్స్ దీని మీద, ఎవడో పెయింటింగ్ కొంటే కానీ వృత్తి అంటే గడిచేది కాదు. ఇప్పుడు అలా కాదు, ఇట్లో మెయిన్ మనసు అంటే ఆనందం ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, కానీ వృత్తి కూడా గడవాలి కదా, రోజు రోజు కూడా గడవాలి కదా, మనీ ఇంపార్టెంట్ నౌ డేస్. ఒక అలాంటి అది ఇప్పుడు బ్రహ్మాండంగా రెండు విధాలుగా ఉపయోగపడుతుంది, చక్కగా వాటిని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, డబ్బులు గడించవచ్చు, హ్యాపీగా మంచి అవకాశాలు ఉన్నాయి.
1: సార్, మీరు అనేక డ్రాయింగ్స్ వేసి ఉంటారు, అనేక పెయింటింగ్స్ అవన్నీ కూడా. సో దానిలో మీకు ఒక స్పెషల్ అనేది మాత్రం ఎప్పటికీ ఉండిపోతుంది కదా సార్, సో ఆ స్పెషల్ పెయింటింగ్ ఏంటి సార్?
0: నేను వేసేటప్పుడు వెలుతురు అనేది మెయిన్ గా మనం చూస్తుంది, వెలుతురు, వెలుతురు లేకపోతే ఏమీ లేదు. ఆ వెలుతురుకి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, లైట్ సోర్స్. అంటే అన్ని జీవులు ఎదగడానికి కూడా వెలుతురే కారణం, అన్నిటికి మూలం అది, అది అంధకారం అయిపోతుంది, అన్ని డెడ్ అయిపోతుంది. అది నా ప్రాక్టీస్ చేసే టైంలో దాని ఇంపార్టెన్స్ బాగా తెలుసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది వెలుతురు, తర్వాత 9 టైంకి ఎలా ఉంటుంది వెలుతురు, మధ్యాహ్నం ఎలా ఉంటుంది, రాత్రి ఎలా ఉంటుంది, అలాంటి పరిశీలన ఎక్కువ జరిగింది. సో అలాంటి వెలుతురుని, న్యాచురల్గా ఉండే వెలుతురుని నేను ఎందుకు నేను సృష్టించగ నేను ఎందుకు సృష్టించడని నారు ఒక రూమ్ని క్రియేట్ చేసుకొని దాంట్లో క్యాండిల్ లైట్ పెట్టుకుంటాను, వస్తువు మీద దాన్ని పడేలా చూసుకొని ఎక్కువ చేస్తూ ఉంటాను. పెట్టి న్యాచురల్గా నాకు కావలసిన విధంగా వెలుతురుని నా కష్టంలో తీసుకొని, ఎందుకంటే నేను పొద్దున్న కూర్చుంటే మొదలు పెడితే, పెయింటింగ్ మొదలు పెడితే సూర్యుడు వెళ్ళిపోయేవాడు, పెయింటింగ్ కంప్లీట్ చేసే గంట గంట పట్టుద్ది, గంట నేను ఎందుకు ఉంటాను అండేవాడు సూర్యుడు, నేను ఉండను బాగుంటాం.
1: అందుకని ఇంకా మీరే క్యాండిల్ లైట్
0: పెట్టుకున్నాను, చాలా డిప్రెషన్ అయ్యేవాడు. దీనికి ఎగ్జాంపుల్ వ్యాంగాక్, ఆయన చనిపోవడానికి కారణం అదే కదా, వీట్ ఫీడ్ అనే ఉంటుంది సబ్జెక్ట్, వ్యాంగాక్ గారు వేసినటువంటి. ఇప్పుడు కోట్లు పలుకుతాయి ఆయన పెయింటింగ్స్, తెలియక ఆయన చేసిన చిత్రాలు తెలియక ఆ రోజుల్లో వర్షం వస్తే కిటికీలకి అడ్డం పెట్టుకునేవారు. అలాంటి పెయింటింగ్స్ ఇప్పుడు కొన్ని కోట్లు పలుకు, అలాంటి మహాన్ బతికున్నప్పుడు ఆర్టిస్ట్ని ఎవరు అర్థం చేసుకోరు. ఇప్పుడు చూడండి, అలాగే పెయింటింగ్ రాజా రవివర్మ గారి పెయింటింగ్ కౌ, దీని మీద ఎన్ని కోట్లు వచ్చినాయి పెయింటింగ్. అలాగా వ్యాంగాక్ గారు చేస్తున్నప్పుడు, ఆయన మొదలు పెట్టినప్పుడు పెయింటింగ్ మొదలు పెట్టి అంతా బానే ఉంది, చక్క విండ్ వచ్చింది, విండ్ రాగానే ఆ విండ్ చల్లటి గాలి తగులుతున్నప్పుడు క్రోస్ వస్తుంది నేచర్ లో ఎక్కువ ఫీల్డ్స్ లో, ఆ క్రోస్ వచ్చి మొత్తాన్ని ఆ ఫీల్డ్ మొత్తాన్ని సర్వనాశం చేసింది. దానికి బాగా డిస్టర్బ్ అయ్యి లైట్ కూడా మారిపోయింది, అన్నీ డిస్టర్బ్ అయిపోయి చిరాకు వచ్చి జేబులను ప్రశ్నలు తీసుకుని కాల్ చేయచ్చు. దాట్ మీన్స్ ఎందుకంటే దే లివ్ నియర్ టు ది నేచర్, నేచర్ని పాడు చేయకూడదు అని ఇదిగా ఉంటుంది, కోపం వచ్చేస్తుంది వాళ్ళు, కోపం మీన్స్ డిస్టర్బ్ అవుతారు. అందుకనే ఆర్టిస్ట్ దే ఆర్ వెరీ సెన్సిటివ్, అంటే దే ఆర్ వెరీ సెన్సిటివ్.
1: ఎస్ సార్. సార్, ఈరోజు మీరు మన ఆకాశవాణి స్టూడెంట్స్కి విచ్చేసి ఇవాళ అంతర్జాతీయ డ్రాయింగ్ డే సందర్భంగా పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: చాలా అదృష్టంగా భావిస్తున్నానండి, ఆకాశవాణికి ఈ అవకాశం ఇచ్చిన దానికి నేను చాలా ధన్యవాదాలు చెబుతున్నాను.
2: ఇంతవరకు ఇవాళ అంతర్జాతీయ చిత్రలేఖన దినోత్సవం డ్రాయింగ్ డే సందర్భంగా ఆంధ్ర రైల్వే కాలేజ్ విజువల్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ ఎన్ శ్రీధర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రాహుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా 100 ఏళ్ల తెలుగు కథపై శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, తల్లావజుల పతంజలి శాస్త్రి గారుల సంభాషణ వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: ఇప్పుడు ఆంధ్రప్రదేశంలో మనం తెలుగు కథ అనేటటువంటిది 100 సంవత్సరాల్లో ఎలా పరిణమిస్తూ వచ్చింది, ఎందుకంటే రకరకాలైన అంతరవులు దాటుకుని రకరకాలైనటువంటి ప్రయోగాలు చేస్తూ ముందుకు వెళ్ళి సమర్థులైన 3 తరాల తెలుగు రచయితల చేతిలో కథ గొప్ప పరిణామాన్ని పొందింది. ఇప్పుడు ఇంకొక చిన్న విషయం ఉంది. 1910లో తెలుగు కథ ఆవిర్భవించింది అంటూ దిద్దుబాటు కథని కొంతమంది చెప్తున్నారు, అలాగే బండారు అచ్చబాంబు గారి కథను కొంతమంది అంటున్నారు, ఆచార్య సాయంకాలం శర్మ గారు రాసిన లలిత కథను కొంతమంది అంటున్నారు. ఈ విధమైన వాద ప్రతివాదాల సంగతి ఎలాగున్నప్పటికీ కూడా అందరూ ఒక మాటగా అంగీకరించినటువంటి అనుకుంటున్నది ఏమిటంటే, ఆధునికమైనటువంటి వ్యావహారిక భాషకి సంబంధించి ఆధునికమైనటువంటి ఇతివృత్తాన్ని తీసుకుని వచ్చినటువంటి మొట్టమొదటి కథ గురజగడప్పారావు గారి దిద్దుబాటు అనేది కనుక ఆ రచనని పురస్కరించుకుని, అది 1910లో జరిగినటువంటి సందర్భం గనక తల్లావజుల పతంజలి శాస్త్రి గారు, మీరు ఈ పరిణామం అనేది ఏ విధంగా జరిగిందని అనుకుంటున్నారో మీ అభిప్రాయం చెప్పండి.
2: శ్రీకాంత్ శర్మ గారు చాలా మంచి నేపథ్యాన్ని దాని మీద అందించారు. ముఖ్యంగా అంటే పెద్ద విస్తృతంగా లేకపోయినా దిద్దుబాటు కథ అది మొదటి కథ, లేకపోతే మరొకటి అనేది ఒక అనవసరమైనటువంటి కొంత చర్చ జరిగింది. అనవసరం అన్న ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు క్రానలాజికల్గా అంటాం చూడండి, కేవలం తేదీ ప్రకారం అయితే మొట్టమొదటి నాటకం ఏది, మొట్టమొదటి నాటకం అంటే నౌకా చరిత్ర అని చెప్పుకోవాలి చాగరస్వామి గారు. అట్లా కాదు, మనం మొదటి కథ మొదటి నాటకం ఉన్నప్పుడు దానికి ఆధునికమైనటువంటి కొన్ని యుగీనమైన లక్షణాలు ఉన్నాయి.
1: మొదటితనం అనేది కేవలం తేదీని బట్టి కాకుండా దానిలో ఉండే ఆధునికతని మనం పరిగణిస్తాం.
2: అంచేత నన్నయ్య నాదికేవారు అన్నట్టుగా. సో దాని గురించినటువంటి చర్చ అనవసరం, మీరు దాన్ని బాగా చెప్పాను. తర్వాత నేనే మిమ్మల్ని మాట్లాడగలి శర్మ గారు ఏంటంటే, ఇప్పుడు మీరు మాట అన్నారు 3 తరాల సమర్థులైనటువంటి కథారచయుల చేతిలో ప్రవర్ధమానం అయింది, బాగుంది. అలా అంటూ మీరు పరిణామ దశల గురించి ఒక అంటే మార్పు అన్న మామూలు భావన మార్పు కదా మార్పు. నేను అడిగేది ఏంటంటే, మార్పు ఇప్పుడు సాహిత్యం కానీ ఏ కళ్ళైనా కూడా జీవితంలాగే ఒక ప్రవాహశీలత కలిగి ఉంటాయి అంటాం కదా. మరి ఈ ప్రవాహశీలత కలిగి ఉన్నటువంటి ప్రక్రియ ఏ సాహిత్య ప్రక్రియ అయినప్పటికీ, మరి మార్పు అనేది అంత ఆశ్చర్యకరమైనటువంటి లేకపోతే అనూహ్యమైనటువంటి అంశం అవుతుందా ఒకటి. రెండోది, ఈ ఇట్లా అనుకునేటప్పుడు మార్పు అనేది సహజమే కదా. గురజాడ అప్పారావు గారు 1910లో కథ రాసినప్పుడు ఇవాళ నిన్న మొన్న ఏదో పత్రికలో కథ రాసిన వర్ధమాన్ రచయిత ఖచ్చితంగా ఒకే నేపథ్యంతో ఒకే దీంతో రాయడు కదా. సో మరి ఈ మార్పు కథలో వస్తువులో కానీ అభివ్యక్తిలో కానీ మరో దాంట్లో మార్పు అనేది మనం ఒక సాహిత్య చరిత్రనే ఒక పరిణామ దశలుగా మనం అధ్యయనం చేసి అనుశీలనం చేస్తున్నప్పుడు ఈ మార్పు దాని గురించి అది అండంలో నా ఉద్దేశం ఏంటంటే, మార్పు గురించి వస్తున్న దాని గురించి రకరకాలైనటువంటి వాదోపు

0: ఆధారాలు అన్న
1: విషయం నాకు అర్థమైంది.
0: అది
1: అసలు ప్రధానమైన మార్పు ఒకటి చెప్పాలండి. ఆధునిక యుగానికి పాత యుగానికి ఉండేటటువంటి మార్పు ఏమిటంటే, కృష్ణశాస్త్రి గారు చాలా స్పష్టంగా ఒకటి చెప్పారు, ఆధునిక యుగంలో రచయితకి అత పూర్వం లేనటువంటి మూడు అపురూపమైన సౌకర్యాలు ఉన్నాయి. ఒకటి సభావేదిక, రెండవది రేడియో, మూడవది పత్రిక. ఈ మూడు రకాలైనటువంటి ప్రక్రియలు అందుబాటులో రావడం వల్ల అంత క్రితం ఉండేటటువంటి జమీందారీ వ్యవస్థకు సంబంధించో, అంత క్రితం ఉండేటువంటి రాచరిక వ్యవస్థకు సంబంధించో, ఆ కాలంలో జీవించిన రచయితకి లేని ఒక ప్రజాస్వామ్య సంబంధమైనటువంటి వసతి ఆధునిక కాలంలో వచ్చింది మొట్టమొదటి సంగతి. రెండు, మీరు ఒక మాట అన్నారు, కాలంలో మార్పు రావడం అనేది సహజమే కదా అంటే, సహజమే ఎంతవరకు అండి? మార్పు రావడం అనే దాని వరకు మార్పుకి హేతువులు వేరే ఉంటాయి. మార్పు వస్తుంది ఎందుకంటే పంచి కట్టుకున్నవాడు పండ్లం కట్టుకోవచ్చు, పండ్లం కట్టుకున్నవాడు రేపు పొద్దున ఇంకొక రకమైన వస్త్రధారణ అనేటటువంటిది కానీ, వృత్తిని స్వీకరించడం కానీ, ఇవన్నీ కూడా కాలానుగుణమైన అవసరాలను బట్టి, ఆర్థికమైనటువంటి పరిణామాలను బట్టి ఇవి జరుగుతూ ఉంటాయి. ఇది మామూలుగా లౌకికమైన మార్పుగా మనం పరిగణిస్తాం. అయితే సాహిత్య సందర్భంగా వచ్చేసరికల్లా ఈ సమాజంలో వచ్చేటటువంటి రకరకాల మార్పుల ప్రభావాలు కుటుంబం మీద ఉంటాయి, వ్యక్తుల మీద ఉంటాయి, వెరసి సమాజం మొత్తం మీద ఉంటుంది. ఈ మనుషుల యొక్క సంబంధాల కలనేతల్లో లేకపోతే తీసివేతల్లో కూడికల్లో రకరకాలైనటువంటి వర్గాల నుంచి, రకరకాలైనటువంటి మనస్తత్వాల నుంచి వివిధమైనటువంటి కథలు పుట్టుకొచ్చేటువంటి అవకాశం ఉంది కళా సాహిత్యం వరకు.
0: అవునండి,
1: అదండి పరిణామానికి. అయితే వస్తువులో పరిణామాన్ని సూచిస్తుంది అది. అయితే దాన్ని ఎలా చెబుతున్నాం మనం? మీకు గుర్తుండుంటే పాతకాలంలో రాసి కథ రచయిత కొంతవరకు తన కథనం చేసి తర్వాత పాత్రలు నేరుగా మాట్లాడుకుంటున్నట్టుగా నాటకీయ పద్ధతిలో రాస్తూ వచ్చేవారు కొత్తల్లో కథలు. తర్వాత కొంతమంది ఏ పాత్ర, ఒక పది మంది పాత్రలు ఉన్నారు, లేదు ఒక ఐదారుగురు పాత్రలు ఉన్నారు, ఐదారుగురు పాత్రలు తమ జీవితాల్లో జరిగిన కథాభాగాన్ని వాళ్ళు చెబుతూ ఉంటే అది మళ్ళీ పునరుక్తి కాకుండా రెండో వాడు ఇంకో కొంత భాగాన్ని చెబుతూ, ఇలాగ ముగ్గురు నలుగురు పాత్రలు వాటిని కథనం చేస్తున్న పద్ధతిలో కథలు రాసిన సందర్భాలు ఉన్నాయి.
0: ఇలాగా
1: ఈ కథనానికి సంబంధించినటువంటి ప్రక్రియలో రకరకాలైనటువంటి మార్పులు వచ్చాయి. ఈ మార్పుల్ని కనుక మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే కథా రచనా పరంగా, అంటే ఇప్పుడు కథా సాహిత్యం గురించే ప్రధానంగా మనం చర్చిస్తున్నాము కనుక, ఈ కథలో ప్రధానంగా వచ్చేటటువంటి కథన విధానంలో మార్పును కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ దృష్టితో చూసినప్పుడు తొలి రోజుల్లో గురజాడ అప్పారావు గారు రాసినప్పుడు కానీ, ఆయన ప్రేరణతో చింతా దీక్షితులు గారు లాంటి వారు, లేకపోతే బండిపాటి కామేశ్వరరావు గారు లాంటి వారు, లేకపోతే మొక్కపాటి నరసింహశాస్త్రి గారు లాంటి వారు, గుడిపాటి వెంకటశలం గారు లాంటి వారు, అయితే వెంకటశలం గారు కొంచెం వీరికంటే భిన్నమైనటువంటి వ్యక్తి
0: మార్గంలో
1: ఆనాటి వచ్చినటువంటి మొదటి తరం కరణాలు 1910 నుంచి 30ల వరకు వచ్చినటువంటి తరం ఒకలాగా ఆలోచించింది. వాళ్ళ మీద ఒక రకమైనటువంటి ప్రభావాలు ఏర్పడ్డాయి. ఎక్కువగా మనం ఏమనుకోవచ్చు అంటే చాలా విశాలమైన దృష్టితోటి సంస్కరణ ప్రధానంగా ఉండేవి ఎక్కువ కథలు. తర్వాత స్వాతంత్రోద్యమం మంచి ముమ్మరంగా ఉండేది కనుక స్వాతంత్రోద్యమ నేపథ్యం కథలకు ఉండడానికి అవకాశం ఉండేది. అంటే పూర్తిగా దాని మీదే ఆధారపడిన కథలు కాకపోవచ్చు కానీ వాటికి సంబంధించినటువంటి ప్రస్తావనలు వస్తూ కథలు నడుస్తూ ఉండేవి. రెండవ ప్రపంచ యుద్ధం 1939లో వచ్చిన దగ్గర నుంచి అసలు ప్రపంచపు పరిస్థితే వేరే రకమైనటువంటి మార్పులు వచ్చాయి కనుక ఆ తర్వాత వేరే రకమైన మార్పులను కథ తీసుకోవడం జరిగింది. మామూలుగా సంస్కరణ నుంచి తర్వాత సామ్యవాదం రావడం అనేది, తర్వాత కథా సాహిత్యం బాగా పాశ్చాత్య దేశాల నుంచి ఆంధ్రదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన తర్వాత సమర్థులైనటువంటి రచయితలు రకరకాల ప్రయోగాలు వ్యక్తిగతంగా చేశారు. ఆ ప్రయోగాలన్నీ కూడా కథను వేరే రకాలుగా, వేరే విధాలైనటువంటి ఒక ఔన్నత్యం కథకు తీసుకురావడం అనేది జరిగాయి. ఇవన్నీ పరిణామం అనే దాని మించి వస్తుగతమైనటువంటి పరిణామం, ప్రక్రియాగతమైనటువంటి పరిణామం, తర్వాత టెక్నిక్కి సంబంధించినటువంటి పరిణామం, ఈ మూడు రకాలుగాను వచ్చాయి. ఈ రావడంలో నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, 1930ల వరకు మనకి ఒక రకంగా ప్రసిద్ధమైన కథల మొదటి తరాన్ని మనం ఎరుగుదాం. మొదటి తరం అని ఎందుకు అంటున్నాం అంటే 1890లలో పుట్టినటువంటి రచయితల తరాన్ని మొదటి తరం అని, తర్వాత 1910 తర్వాత 1910-30 మధ్యలో పుట్టినటువంటి రచయితల తరాన్ని రెండవ తరం అని, ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళని మూడో తరం అని మనం సాధారణంగా వ్యవహరిస్తున్నాం. మరి వేరే దృష్టితో చూసి మనంటే మామూలుగా శాస్త్రీయమైన పద్ధతిలో 25 ఏళ్ళను ఒక తరంగా లెక్క పెడుతూ ఉంటాం. అలా కాకుండా విధానాల్ని బట్టి, ధోరణుల్ని బట్టి ఈ తరాన్ని మనం కొంచెం విస్తృతమైన అర్థంలో వాడుతూ ఉన్నాం. ఈ దృష్టిలో మీరు 1930ల తర్వాత నుంచి వేరే రకమైనటువంటి

0: మన కథ పొందింది. దాని గురించి మీరు ఏమైనా చెప్పండి.
1: ఇందులో ఏంటంటే, మీరు మార్పు అంటే వస్తుగతమైంది, అభివ్యక్తిగతమైంది, అది వాస్తవం. మార్పు అంటే ఇంకో దృష్టితో చూస్తే, మార్పు అనేది ఎందుకు వస్తుంది, సమకాలీనత, కంటెంపరేనిటీ అంటాం ఇంగ్లీష్లో. అంటే అసలు మార్పు 1910 నుంచి ఇవాళ వరకు వచ్చిన మార్పు అంటే కథలో వస్తువులో మార్పు అంటే సమకాలీనతనే కదా. ఇది ఎందువల్ల నేను ప్రత్యేకించి నేను దీన్ని ఇక్కడ ఆపుతున్నానంటే, చాలామంది అటు కథకుల్లో కానీ విమర్శకుల్లో కానీ తెలుసో తెలియక ఒక చిన్న

0: మార్పు అంటే సమకాలీన అనేతనే కదా. ఇది ఎందువల్ల నేను ప్రత్యేకించి నేను దీన్ని ఇక్కడ ఆపుతున్నానంటే, చాలామంది అటు కథకుల్లో కానీ విమర్శకుల్లో కానీ తెలుసో తెలియక ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉందని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏంటంటే అది ఈ సమకాలీనత అనేటువంటి అంశాన్ని మానవ జీవితంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే దీని తాలూకు ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంటుంది? పదవుల పదవులు అప్పారావు గారు రాసినటువంటి పరిస్థితులు వేరని
1: మీరు అన్నదానికి చిన్న మాట నేను కలుపుతాను. ఆధునికతకి సమకాలీనతకి భేదం సన్నటి భేదం ఉంటుంది, చాలా మంది గమనించట్లే.
0: గమనించడం లేదు, అదే అంటున్నాను. ఇప్పుడు ఆ తేడా ఉండడం వల్లే నేను ప్రత్యేకించి అనడానికి కారణం ఏంటంటే, ఒక తరం కథల్ని మనం ఇవాళ మదింపు చేసేదానికి కూర్చున్నప్పుడు లేదా మరో విమర్శకుడు కూర్చున్నప్పుడు అతనికి ఈ మెంటల్ బ్లాక్ ఏర్పడుతుంది. అవి ఆ సమకాలీనత అనేటువంటిది, ఆధునికత అనేది, ఈ రెండు విషయాలకి ఒక స్పష్టమైనటువంటి ఏ సరే అది తెలుసుకోలేకపోవడం ఒకటి. తర్వాత కంటెంపరీ అనేది, సమకాలీనత అనేది ఖచ్చితంగా ఏ రచయిత రాస్తున్న ఈనాడు కాదు, 10వ శతాబ్దంలో రాసినా ఎప్పుడు రాసినా అది ఖచ్చితంగా అతని మనసులో చాలా దట్టంగా ఆవరించి ఉంటుంది. అది మనం జ్ఞాపకం అవుతుంది. ఎందుకంటే ఇవాళ మనం పునర్మూల్యాంకనం అని కొన్ని కొన్ని మాటలు వాడుతున్నాం, అవన్నీ తీసేస్తే ఆ పొరలో అట్టడుగు ఉండే మౌలికంగా అంటే సమకాలీనత, దానికి ఒక పార్శ్వ ఉండదు. సమకాలీనత అంటే కేవలం ఒక కాలిక స్పృహ, దానికి సంబంధించిందే కాదు, మీరు అన్నట్టు దానికి కూడా బహుముఖీనమైనటువంటి ఇది ఉంది. అదట్లో ఉంచండి, 1930 నుంచి ఇటీవల కాలం వరకు ఒక 3 దశాబ్దాలు తీసుకుంటే మనకి చాలా స్పష్టంగా కనిపించేది అంటే, ఇందాక దానికి మీరే సమాధానం చెప్పారు శ్రీకాంత్ శర్మ గారు, ఏంటంటే ఒక వర్గానికి చెందినటువంటి, అంటే వర్గం అంటే నిరపక్షంగా చెప్తాను, ఒక విద్యావంతులైనటువంటి ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళ ప్రాపంచిక దృక్పథం, వాళ్ళ చదువు, వాళ్ళ చింతనాశీలత, ఈ వగారాలన్నీ కలిపి జీవితాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. మళ్ళీ అగైన్ సమకాలీనత వల్ల
1: చెప్పాలంటే
0: ఆ సంస్కరణ,
1: వాళ్ళ కుటుంబ సంస్కారం, వాళ్ళ
0: సామాజిక
1: విద్యా
0: సంస్కారం, ఈ మూడు కలబోసి అప్పుడుండేటువంటి సామాజిక పరిస్థితులు, వాటి ప్రభావాలు, వీటి వల్ల వాళ్ళు రాసినటువంటి రచనలన్నీ అట్లా సాగినాయి. ఇది ఏంటి చాలా స్థూలంగా. మరి కరుణకుమార్ కూడా ఉన్నారు అందులో, ఇందాక మీరు చెప్పిన వాళ్ళు అందులో కరుణకుమార్
1: గారు,
0: చాగంటి స్వామినాడు, కుటుంబరావు,
1: కుటుంబరావు గారు,
0: వాళ్ళందరూ,
1: గోపిచంద్ గారు,
0: గోపిచంద్ గారు, ఇంకా గోపిచంద్ గారిని పోనీ ఒక రకంగా ఇట్లా పెట్టినా ఈ కరుణకుమార్ కానీ చాలా భిన్నంగా సాగిన, మీరే చెప్పినట్టు చలం గారు వీడు ఉన్నారు కనుక అది కూడా ఏకముఖంగా ఒకే పద్ధతిలో సాగినటువంటి ఇది కాదు. కానీ మౌలికంగా ఏంటంటే మీరు చెప్పిన ఒక సంస్కరణాభిలాష, జీవితాన్ని ఒక పద్ధతిలో దాన్ని అర్థం చేసుకుని వాళ్ళ ప్రాపంచ పదం ఖచ్చితంగా కొంచెం తేడాగా ఉండేది. అయితే అవి పూర్తిగా సమాజానికి ఏమాత్రం సంబంధించనివని కానీ ఇక్కడ అందుకనమాట నేను దానికి తీసుకొస్తున్నా, దాని నుంచి ఒక 30-40 సంవత్సరాలు రచించినట్టు పాతతరం రచయితలకి చాలా ఫ్రాంక్గా చెప్పాలంటే ప్రాపంచ దృక్పథం చాలా సంకుచితమైందని, వాళ్ళకి మిగతా సమాజంతో సంబంధ బాంధవ్యాలు లేవని ఇటువంటి కొంత విమర్శ ఇటీవల కాలంలో వస్తుంది. ఇది చాలా అసమంజసమైంది అని నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు వ్యక్తి నుంచి వాళ్ళు ప్రారంభించారు. వ్యక్తికి సమాజానికి ఉండేటువంటి అతి సున్నితమైన సంబంధం వాళ్ళకి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉంది, అవగాహన లేక చేసింది కాదు. అంచేత వాళ్ళు దేని గురించి మాట్లాడింది, మనిషిని కేంద్రంగా చేసుకుని మనిషి సమాజం నుంచి విడగొట్టేసి వాళ్ళు మాట్లాడలేదు ఎప్పుడు. వాళ్ళు ఎప్పుడూ కూడా 2 కాళ్ళు సమాజంలో, ఈ మట్టిలో, ఈ నేలలో ఆనుకునే వాళ్ళ సృజనాత్మక, వాళ్ళ భావుక ప్రపంచాన్ని వాళ్ళు విస్తృతం చేసి వాళ్ళు కృషి చేయడం జరిగింది.
1: మీరు చెబుతున్న దానికి ఒక చిన్న వివరణ అనగానే దాన్ని కొంచెం విస్తరిస్తున్నాను. ఏంటంటే సాధారణంగా కవిత్వం విషయంలో కానీ అన్ని చోట్ల కానీ ఒక గుంపును ఉద్దేశించి మాట్లాడడం అనేది ఒకటి, వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడదాం అనేది ఒకటి, రెండు కూడా రెండు పద్ధతులు ఉన్నాయి.
0: అవును,
1: మీరన్నట్టుగా కొంతమంది రచయితలు చేసిన రచనా విధానం సమాజం నుంచి దూరంగా వెళ్ళలేదు, కానీ వాళ్ళు ఉద్దేశించి వాళ్ళు సంబోధించింది మాత్రం వ్యక్తిని సంబోధించారు. కొంతమందిని మీరు మారండి, మీరు ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేస్తే సమాజం బాగుపడుతుంది అని లౌడ్గా బోధించడం అనే పద్ధతిలో కొంతమంది రచన చేయడం అనేది జరిగింది. అది ఎక్కువగా 1940ల కాలంలో సామ్యవాద సంబంధమైన ప్రభావాలు రచయితలమే ఎక్కువ పడ్డ దగ్గర నుంచి అంటే 1920ల కాలంలో పుట్టిన రచయితల్లో చాలా లౌడ్గా

0: ఆ ధోరణి కనిపిస్తుంది. అంత క్రితం వాళ్ళు సమాజంలో ఉండేటటువంటి వ్యక్తిని, వ్యక్తి అంటే ఒక పాఠకుడు, ఆ పాఠకుణ్ణి ఒక రచయిత వ్యక్తిగా, ఒక పాఠకుణ్ణి వ్యక్తిగా సంబోధించడం అనేటటువంటి దాని భూమిక ఉంది అక్కడ. అది వేరే భూమిక అనేది తర్వాత వచ్చింది. ఈ భూమికల్లో ఉండే తేడాల్ని కనుక గమనించకపోయినట్టయితే ఒక గందరగోళం పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.
1: ఇందా నుంచి మాట్లాడిన దాంట్లో ఒక అంతఃసూత్రం ఉంది, మీరు గమనించండి. మార్పు అనే
0: ఖచ్చితంగా
1: ఆ కీవర్డ్ అనమాట. అది ఎందుకు మళ్లీ ప్రసవిస్తున్నాండి, తర్వాత వచ్చిన తరం వాళ్ళు ముఖ్యంగా ఈ మార్క్సిస్టు ప్రభావం కేవలం దానివల్ల ప్రభావం, మిగతాదంతా వేరనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అది కాదు, అది మీరు చెప్పినట్టు వ్యక్తికి సమాజానికి ఉండే ఈ సంబంధాన్ని అర్థం చేసుకోవడం వల్ల వచ్చినటువంటి. రెండోది ఏంటంటే ముఖ్యంగా ప్రజాస్వామీకరణ అనేటువంటిది అది ఎటువంటి ప్రభావాన్ని సమాజంలో తీసుకువచ్చింది అనేదాన్ని విస్మరించడం జరుగుతోంది. అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ తరం ఒక 25 ఏళ్ల నుంచి రాస్తున్నటువంటి అనేక సామాజిక వర్గాలకు చెందినటువంటి చాలా ప్రతిభావంతులైనటువంటి రచయితలు ఇవాళ ఉన్నారు. దానివల్ల కథా సాహిత్యం చాలా సంపన్నమైంది. అయితే ఈ ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే ప్రజాస్వామీకరణ. ఈ దీన్ని మనం మర్చిపోకూడదు. ఈ ప్రజాస్వామీకరణ అనేటువంటి మార్పు, ఈ ప్రజాస్వామీకరణ అనేటువంటి స్వభావం, ఇది ఈ కంటెంపరీ సిచ్యువేషన్ ని అర్థం చేసుకుంటూ ఈ మార్పు ఈ కారణం వల్ల వస్తుంది. కవి అయినా అంతే, కథా రచయిత అయినా అంతే.
0: మనం థీరీగా చెప్పుకోవడం కంటే కొందరు వ్యక్తులు పేర్లు చెప్తే చాలా మందికి
1: సౌకర్యంగా
0: తప్పకుండా వాళ్ళ రచనలతో పరిచయం ఉంటుంది.
1: కొడవటి
0: గారు కుటుంబరావు గారు ఉన్నారు, బుచ్చిబాబు గారు ఉన్నారు,
1: అవును,
0: గోపీచంద్ గారు ఉన్నారు,
1: అవును,
0: చాగంటి స్వామి గారు ఉన్నారు,
1: అవును,
0: మీరు అన్నట్టుగా కరుణ కుమార్ గారు,
1: అవును,
0: తెన్నేటి సూరి గారు వంటి రచయితలు ఉన్నారు, పాత తరం రచయిత,
1: అవును,
0: పాలకం పద్మరాజు గారు,
1: అవును,
0: ఇలాంటి రచయితలందరూ కూడా భిన్న భిన్నమైనటువంటి తీరుల్లో భిన్న భిన్నమైన భూమి కల్పించి వాళ్ళు రచనల్ని పాత్రల ద్వారా చెప్పించారు, ఘటనల ద్వారా చెప్పించారు. ఈ రకరకాలైనటువంటి ఇంత క్రితం ఉండేటటువంటి మల్లాది రామశాస్త్రి గారు గాని, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గాని, గుడిపాటి వెంకటచలం గారు గాని, లేకపోతే మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు వంటి వారు గాని, ఇతరత్ర మునుమణికి నరసింహారావు గారు గాని, బడిపాటి కామేశ్వరరావు గారు గాని, వారు రచనలకి ఇతివృత్తాలు నేర్చుకోవడం గాని, వాళ్ళు పాత్రలు చిత్రీకరించేటువంటి విధానం గాని, మీరన్న ప్రాతిపదికకి వస్తాం. ప్రజాస్వామికీకరణ అనేటటువంటిది ఏర్పడింది కనుకే మీ భావనలో, మీ అభివ్యక్తిలో రకరకాలైనటువంటి మార్పులు జరగడానికి హేతువైంది. అసలు వచనంలో రచనా విస్తృతి జరగడానికి ప్రాథమికమైన కారణం ఈ ప్రజాస్వామికీకరణ అని నిస్సందేహంగా చెప్పచ్చు. అది సాహిత్యం అంటే పూర్వకాలంలో పద్యంలో కథ రాయడం, కావ్యం అని పేరు పెట్టండి లేకపోతే ప్రబంధం అని పేరు పెట్టండి, ఏ పేరు పెట్టినా వచనంలో రాయాల్సిన బదులు పద్యంలో కథ చెప్తారు. అది కాకుండా వచన సాహిత్యం అనేది అభివృద్ధి కావాలని వీరేశరంగం గారి దగ్గర నుంచి ప్రారంభిస్తే, అక్కడి నుంచి వాళ్ళు ఒక ఉద్యమ దీక్షతో వాళ్ళు పూనుకొని రావడం వల్ల భాష విషయంలో పరిణామానికి గిడుగు రామూర్తి పంతులు గారు వంటి వారు కృషి చేయడం వల్ల ఇటువైపు భావజాలము, అటువైపు అభివ్యక్తి ప్రధానమైన భాష, ఈ రెండింటిలో పరిణామాలు కలుపుకుంటూ ప్లస్ ఈ ప్రజాస్వామికీకరణ అనేటటువంటిది కూడా సమాజంలో ఒక కొత్త తరహా సాహిత్య ఆవిర్భావానికి హేతువైంది. కథా రచయితల్లో ప్రతిభావంతులైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, సమాజాన్ని రకరకాల అంతరవుల్లో అర్థం చేసుకున్న వాళ్ళు రచనలు నిర్వహించడం వల్ల ఈ మంచి పరిణామం తెలుగు కథకి సంభవించి ఇన్నేడు నడుచుకుంటూ.
1: ఇప్పుడు మీరన్న ఆ చివరి 6 వాక్యాలే యాక్చువల్ గా 1960ల తర్వాత, దశకం తర్వాత వచ్చినటువంటి మార్పులకి మీరు ఒక భూమికి ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఏ కొత్త మార్పు అయినా దానికి పూర్తిగా కొత్తదనం ఉండదు, దాని వెనకాల కొంత ఉంటుంది, ఒక నేపథ్యం భూమి కూడా తర్వాతే అందులో మార్పులు వస్తాయి. ఇప్పుడు ఈ ప్రజాస్వామీకరణ వల్ల జరిగింది ఏంటంటే, ఇప్పుడు కొత్తగా గత కొద్ది కాలం నుంచి మనకు వచ్చిన మార్పు ఏంటంటే, ఒకటి కథా సాహిత్యంలో స్థానీయత ఒకటి ఏర్పడు వచ్చింది. ఇది వరకు పూర్తిగా లేదనలేము, కానీ ఇది ఒక కొత్త రకమైనటువంటి స్థానీయత. మనకి నైసర్గిక స్వభావాన్ని బట్టి ఆంధ్రదేశంలో అటు తెలంగాణ, కోస్తా, రాయలసీమ, ఉత్తర ఆంధ్రదేశ్, ఉత్తర తీరా ఈ భాగాల నుంచి ప్రత్యేకించి స్థానీయత అనేటువంటి ఒక దీంతో అక్కడి నుంచి కథా రచయిత ప్రాంతీయమైనటువంటి ప్రత్యేకమైనటువంటి సమస్యలు, అక్కడ సామాజిక వర్గాలు అనుభవిస్తున్నటువంటి వేదన, వాళ్ల సమస్యలు, రకరకాల సమస్యలు, వీటిని కథా వస్తువులుగా చేసి రాయడం అనేది తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి ఒక గొప్ప మార్పు అండి. దీనికి సంబంధించిందే స్థానీయత. రెండోది ఏంటంటే మైనారిటీ, దళిత సాహిత్యం, ఈ రెండు

0: అటు మైనారిటీ దళిత సాహిత్యం ఈ రెండు కూడా దీనికి ఒక రకంగా అనుబంధంగానే పదం మంచిది కాదు. దీని వల్ల వచ్చినటువంటి ఇటీవల కాలం వచ్చినటువంటి మార్పులు
1: ఎందుకంటే
0: మార్పులు వచ్చాయి. ఇది కూడా కథా సాహిత్యంలో ఇప్పుడు వస్తున్నటువంటి మార్పుల్లో చాలా చెప్పుకోదగినటువంటి మార్పు.
1: పూర్వకాలంలో సంస్కర్తలు అనేటటువంటి వాళ్ళు ఉన్నత కులాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళ గురించి రాయడం అనేది కాకుండా ఇప్పుడు
0: వాళ్ళ గురించి
1: వాళ్ళు
0: చెప్పుకోవడం అనేటువంటిది
1: ఇతరులు గమనించారు. కొత్త విషయాలు
0: కొత్త సహజం అది, ఎందుకంటే అనుభవించే వాళ్ళు తెలుస్తుంది కనుక వాళ్ళ గురించి వాళ్ళు రాసుకోవడం అనేది ఇది చాలా గొప్ప చాలా అద్భుతమైనటువంటి మార్పు. అయితే ఇందులో ఒక చిన్న మాట కూడా చెప్పచ్చు మనం, ఇది తప్పకుండా ఆహ్వానం మంచిదే కానీ ఒక నియమం పెట్టకూడదు. ఏంటి ఆ వర్గాల గురించి ఆ రచయితలే అందులో పుట్టి పెరిగిన వాళ్లే రాస్తేనే అని కాకుండా అనుకోకూడదు.
1: సృజనాత్మక రచనకి కొన్ని నియమాలు ఏర్పరచడం అనేటటువంటి ప్రతి రచయితకి కూడా కొన్ని నియమాలు సొంతంగా ఏర్పరచుకోవడం ఉంటుంది.
0: అవును,
1: ఇది ఏవో రూల్ పాస్ చేసినట్టుగా విధంగా ఉండకూడదు.
0: ఎందుకంటే ఇది సృజనాత్మక వ్యాపారం.
1: అది
0: అంచి ఇందులో రచయిత అంటే ఏ కవి అయినా రచయిత అయినా ఒక సమాజంలో ఉంటున్నాడు కనుక ఒక సామూహికమైన వేదాన్ని సంవేదాన్ని వాడు అక్షరబద్ధం చేస్తాడు. అటువంటప్పుడు ఇదిగో మీరు దయచేసి ఇటు పక్క ఇక్కడ వరకే రండి రావద్దు ఆ తర్వాత అనడం అనేది అంత సమంజసమైన విషయం, వ్యక్తిగతంగా నేను అంగీకరించలేనది.
1: మనం మర్చిపోకూడదు ఒక విషయం చెప్పాల్సిందండి, ముందరి నుంచి కూడా స్త్రీలు కథా సాహిత్య రచనలో చేసినటువంటి అపురూపమైన కృషిని మనం విస్మరించకూడదు. స్థానాపతి కూణమ్మ గారు లాంటి వారి దగ్గర మొదలుపెట్టి బండారచిమాంబు గారు వాళ్ళందరూ ప్రాథమికంగా రచన, పాత తరం రచయితలు మాలతీ చంద్ర గారు లాంటి వాళ్ళు, రామలక్ష్మి గారు లాంటి వాళ్ళు, భానుమతి రామకృష్ణ గారు లాంటి వాళ్ళు, తర్వాత పవన నిర్మాణ ప్రభావత్ గారు, ఐవిఎస్ అచ్యుతవల్లి గారు, ఈ రకంగా మన ఆచంట శారదాదేవి గారు ఆ తరాన్ని తర్వాత ఆధునిక యుగంలో ఇవాళ నేనమోన రాస్తున్నటువంటి రచయితులు అనేకమైనటువంటి రచయితులు స్త్రీ జనులకు సమయం. ఇప్పుడు స్త్రీవాదినుల యొక్క ఉద్యమం అనేది అలాంటి పెట్టిన కవిత్వంలో ఇంతవరకు చాలా కారణం 1980ల వరకు సుమారుగా కవిత్వం రచయితులకు నిషిద్ధ వస్తువుగా ఉండగా అది కాదు అని నిరూపించడం అనేది అది అలా ఉంచడం మేజర్ కంట్రిబ్యూషన్. కాకుండా కథా రచనలో కొండేపూడి నిర్మల్ లాంటి వాళ్ళు కానీ లేకపోతే షాజహానా ఇటువంటి రచయిత, ఎందుకంటే ఇప్పుడు పేర్లన్నీ వరుసగా ఎకరపడ్డం అనేటటువంటిది ఇక్కడ ఉద్దేశం కాదు గనక చాలా మంది ఆ తరం నుంచి మొదలుపెట్టి ఆధునిక తరం వరకు, ఆధునిక అంటే ఇంచుమించు 2000 సంవత్సరం వరకు గనక మనం జ్ఞాపకం చేసుకుంటే రచయితుల్లో కూడా ఇప్పుడు చెప్పిన భాష విషయంలో కానీ భావన విషయంలో కానీ తర్వాత సామాజికమైనటువంటి విషయాలని కథల్లో నిక్షేపించిన విషయంలో కానీ స్త్రీలు చేసినటువంటి కృషిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయడానికి అవకాశం లేదు. కథా రచన అనేటటువంటి పెద్ద కృషిలో వారి
0: వంశాలకి మొదటి నుంచి కూడా
1: ముందు వేయాల్సిన అవసరం
0: ఖచ్చితంగా చాలా మంది ఒకళ్ళిద్దరు కాదు.
1: తర్వాత నేను మిమ్మల్ని మరొక విషయం అడగాల్సింది ఏంటంటే మీరు కథా రచయితగా చాలా మంచి చక్కని ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తిగా సమకాలీనంగా అంటే సుమారుగా 60 ఏళ్ల వయస్సు ఇప్పుడు ఉన్నవాళ్ళంటే ఓ 40 ఏళ్ల క్రితం నుంచి లెక్కకు వేసుకుంటే ఎంచదగిన కథా రచనలో ఉండేటటువంటి ప్రయోగానికి సంబంధించి ఇప్పుడు త్రిపుర గారు లాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు చేసిన కొన్ని విషయాల్ని మీరు ప్రస్తావిస్తే ఇంకా మన ప్రస్తావన ఇంకా ముగిద్దాం.
0: ఒకటి ఏంటంటే ప్రయోగం అనేది ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రయోగం ప్రయోగం కోసం చేయకూడదు. ఆ వస్తువును బట్టి సందర్భాన్ని బట్టి ఇదిగో ఇట్లా చెప్తే ఈ అభివ్యక్తి దీనికి సరిగ్గా సూట్ అవుతుంది అనే దానికోసం చేయాలి అది. రెండోది ఏంటంటే ఇప్పుడు ప్రయోగాలు అట్లాగా చేస్తున్న సక్సెస్ఫుల్గా చేస్తున్నటువంటి వ్యక్తులు ఒకళ్ళిద్దరు ఉన్నారు. కానీ చాలా స్థూలంగా చెప్పాలంటే ఇప్పుడు తక్కువనే నా ఉద్దేశం.
1: పూర్వం అవుతానండి
0: అటువంటి
1: పద్మరాజు గారిని మన బుచ్చిబాబు గారిని త్రిపుర గారిని తర్వాత కొంతమంది మనస్తత్వ విశ్లేషణ అనేది ప్రముఖమైనటువంటి విషయం.
0: మనస్తత్వ విశ్లేషణ అనేది చాలా ప్రముఖంగా ఉండేది కొంతకాలం. కానీ ఇప్పుడు ఇప్పటికీ కూడా కథ చెప్పడం ఎలా చెప్పాలి ఆ క్రాఫ్ట్స్మెన్షిప్ అంటే ముందు నాకు వ్యక్తిగతంగా నాకేమనిపిస్తుందంటే ఒకళ్ళిద్దరు మినహాయిస్తే వాళ్ళకి ఈ క్రాఫ్ట్స్మెన్షిప్ మీద అధికారం తక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే విస్తృతమైన అధ్యయనం లేకపోవడం.
1: శ్రీశ్రీ గారు వెనక
0: ఏ ఒక వ్యక్తి గురించి ఇద్దరు వ్యక్తుల గురించి అనడం కాదు.
1: శ్రీశ్రీ గారు ఇదే
0: చాలా స్థూలంగా
1: ఎందుకంటే ఇవాళ రచయితల గురించి మీరు ఏమనుకుంటారా అని ఒక 20 ఏళ్ల క్రితం అడిగినప్పుడు ద రిఫ్యూజ్ టు రీడ్ అన్నారు ఆయన. ఎందుకంటే విస్తృతంగా అధ్యయనం చేయాలి, ప్రిజుడిసెస్ ఉండకూడదండి.
0: ఇప్పుడు రచయితకి సాహిత్యం

0: ఉండాలంట. సాహిత్యానుభవం అంటే అదే, ఊరిగా పుస్తకాలు చదవడం ఒక్కటే సాహిత్యానుభవం కాదు, దానికి వేరే స్పర్శం కూడా ఉంది. మీరు అలా ఎక్కువ అధ్యయనం లేనప్పుడు, ముఖ్యంగా ఆలోచించేటువంటి లక్షణం లేనప్పుడు నువ్వు ఏదైనా రాస్తే పాఠకుడు దాన్ని ఆలోచింపజేసేదిగా ఉండాలి. అదేం లేకుండా కేవలం న్యూస్ ఐటమ్కి, ఒక వార్తా కథనానికి, సృజనాత్మకమైనటువంటి కథా కథనానికి భేదం అవుతుందని మనం మర్చిపోకూడదు.
1: అంతే కదండి, లావుగా రాస్తే నవల, సన్నంగా రాస్తే కదా అనుకునే
0: అట్లా
1: విచిత్రమైన అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కాదు
0: కవిత్వం లాగే వాక్యం కింద వాక్యం రాస్తే కవిత్వం అయిపోతుంది అంట.
1: చాగండి స్వామి గారు అన్నారు, లిరిక్ ఇన్ ప్రోజ్ అన్నారు కథనే.
0: అందులో చాగండి స్వామి గారు ఆయన్ని ఏదో ఒక కారణం, ఒక దీనికి జత కట్టాం కదా మనం. అంచేత ప్రతిభావంతుడైనటువంటి రచయిత ఎవరైనా ఏ ఆలోచన ధోరణి చెందిన, ప్రాథమికంగా అతను సృజనశీలి, సృజనాత్మకత అది మనం మర్చిపోకూడదు. చేత ఇప్పుడున్న రచయితలు ప్రయోగాలు అట్లా ఉంచి అధ్యయనం తక్కువ, అది నా కంప్లైంట్. అది
1: అంచేత ఇప్పుడు మనం ఇంతవరకు మాట్లాడినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం అనిపిస్తున్నది ఏమిటంటే, ఈ 100 సంవత్సరాల కాలంలో ఊరికే కాలికమైనటువంటి పరిణామాలు రావడం అనేదే కాకుండా అనేక, ఇప్పుడు ఏమిటంటే అనేక ఉద్యమాలు వచ్చాయి, అనేక ధోరణులు వచ్చాయి, అనేకమైన ప్రయోగాలు జరిగాయి. వీటన్నింటినీ కనుక ఒక్కసారి మనం ఒక విహంగ విలోకనం అన్నట్టు చేసినట్టయితే, ఇతివృత్తంలో మార్పులు వచ్చాయి, తర్వాత కథని చెప్పే విధానంలో మార్పులు వచ్చాయి. చాలా సమర్థులైనటువంటి రచయితలు కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేసినటువంటి సందర్భాలు ఏర్పడ్డాయి. వీటన్నింటినీ దృష్టిలో చూసుకున్నప్పుడు ఈ 100 సంవత్సరాల కాలంలో ఒక సాహిత్య ప్రక్రియగా, పూర్వం మనం ఒక 1000 సంవత్సరాలు లెక్క పెట్టుకుంటూ ఉన్నప్పుడు అనువాద యుగం అని అనకూడదు. నిజానికి మహాభారత యుగం కానివ్వండి, శ్రీనాథుడి యుగం కానివ్వండి, తర్వాత వచ్చిన ప్రబంధ యుగం కానివ్వండి, వీళ్ళంతా ఒక సుమారు 1000 సంవత్సరాల కాలంలో పద్య కవిత్వానికి, పద్య సాహిత్యానికి ఏ విధమైనటువంటి ప్రయోగాలు చేసి, పద్యగత రచన విషయంలో కానివ్వండి, ఈ ఇతివృత్తం సరియేదో పరిమితమైనటువంటి కొన్ని పరిమితులు ఉన్న వ్యక్తిగత ప్రతిభ వల్ల వాడు ఏ విధమైనటువంటి ప్రయోగాలు చేశారో, అంతకు మించినటువంటి ప్రయోగాలు చేసే అవకాశం ఇచ్చేటటువంటి మీరన్నట్టు, ఈ ప్రజాస్వామికీకరణ అనేటటువంటి అదనపు సౌకర్యం వల్ల, సామాజిక దృక్పథం వల్ల, రచయితల సామర్థ్యంలో మార్పుల వల్ల, తర్వాత రకరకాల వర్గాల నుంచి రచయితలు ముందుకు వచ్చి వారి వారి జీవన విషయాల్ని రచనలో చిత్రించడం వల్ల కథా సాహిత్యం చాలా పరిపూర్ణమైంది, సంపూర్ణ అయ్యే స్థితికి వచ్చింది. ఇక్కడి నుంచి ఇంకా ఈ అధ్యయనశీలతని, వీటిని రచయితలందరూ దృష్టిలో పెట్టుకుని, ముఖ్యంగా పఠనీయత, రీడబిలిటీ అంటాం, ఆ రకమైనటువంటి ధోరణి పోకుండా, అధ్యయనశీలతని రచయితలు కోల్పోకుండా కృషిని కొనసాగించినట్టయితే, ఈ 100 సంవత్సరాల కథ అనేటటువంటి జరిగిన ఈ నేపథ్యం మరింత విస్తృతంతో, మరింత ఉజ్వలంగా ముందుకు నడిచే అవకాశం ఉందని మనం చెప్పుకోవడానికి వెనుకాడక్కర్లేదు శాస్త్రి గారు.
0: అవునండి, కథకి చాలా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది, ఉండాలని మనం ఆశిద్దాం.
1: అది ఆశిద్దాం.
2: గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా 100 ఏళ్ల తెలుగు కథపై శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, తల్లావజుల పతంజలి శాస్త్రి గారుల సంభాషణ విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
3: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రాముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
4: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
3: ఏంటో విషయం?
4: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటుంది.
3: అవునా?
4: అవును చిన్నమ్మాయి.
3: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
4: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
3: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయింది మనందరికి.
4: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
3: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
4: అవునవును.
2: ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా

0: జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతి అసలు ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి, ఇది మనందరి మనోవాణి.
1: కార్యక్రమం తర్వాత విందాం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, చిత్రం 4 స్తంభాలాట.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం బెల్లిరాజ్ దీపా పాడిన వెన్నెల కంటి గీతం. చిత్రం అనంతపురం 1980, సంగీతం జేమ్స్ వసంతన్.

0: Raj Ranki Reddy and Chirag Shetty will face Malaysian shuttlers Nuruzzuddin and Goh Zefai in semi-finals of Thailand Open in Bangkok today. And in IPL cricket, Kolkata Knight Riders will take on Gujarat Titans at the iconic Eden Gardens this evening. The match is scheduled to begin at 7:30 p.m. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. లాహిరి లాహిరిలో ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం ఘంటసాల పి సుశీల పాడిన ఆత్రేయ గీతం చిత్రం దాగుడు మూతలు.

0: సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
0: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
0: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
3: కార్యక్రమంలో తర్వాత విందాం పిబి శ్రీనివాస్, పి సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్, చిత్రం లేత మనసులు.

0: ಅನುಭವವೂ ನಿಂದಿದೆಗ.
1: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
2: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
2: సూక్తులతో సుధలు పంచుతూ
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
2: అలనాటి సినీ

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
1: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత విందాం ఘంటసాల పి సుశీల పాడిన సి నారాయణ రెడ్డి గీతం, చిత్రం గూఢచారి 116.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 12:30 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్లో భారతీయ సమాజాన్ని

ఉద్దేశించి ప్రసంగిస్తారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. సిక్కింలో ఈరోజు రాష్ట అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈవేళ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధికారిక పర్యటనలో భాగంగా ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్ లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి ప్రవాస భారతీయుల్లో ప్రధానమంత్రి పర్యటన గురించి ఎంతగానో ఉత్సాహం నెలకొంది. చారిత్రాత్మక ప్రసంగంగా నిర్వాహకులు అభివర్ణిస్తున్న ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రవాస భారతీయులు హాజరవుతారని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నెదర్లాండ్స్ పర్యటనలోనే ఈ కార్యక్రమం అత్యంత ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకోగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. విభిన్న వయస్సులు, ప్రాంతాలు, మతాలకు చెందిన భారతీయ సమాజ సభ్యులు, ప్రవాస భారతీయులు సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో మోదీకి స్వాగతం పలికారు. మోదీ మోదీ వందే మాతర నినాదాలతో ఆ ప్రాంగణం అంతా మారుమోగింది. భారత నెదర్లాండ్స్ సంబంధాలు, ప్రవాస భారతీయుల పాత్ర వంటి అంశాలపై ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో దృష్టి సారిస్తారని భావిస్తున్నారు. భారత్కు యూరోపియన్ దేశాలతో ఉన్న వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 5 దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో భాగంగా 2 దేశమైన నెదర్లాండ్స్కు చేరుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయంలో మోదీకి నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బెరెన్సన్ స్వాగతం పలికారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కొద్దిసేపు ఆగిన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ కు ప్రయాణమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రి రాబ్ చెటిన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నెదర్లాండ్స్ రాజు రాణిని కూడా ఆయన కలుసుకుంటారు. ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా ఇటీవల ముగిసిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో విస్తృతమైన భారతీయ సంబంధాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రముఖ డచ్ కంపెనీల సీఈఓలతో కూడా మోదీ సమావేశమవుతారు. నెదర్లాండ్స్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సెమీకండక్టర్ చిప్స్ ఏఐ రంగాల్లో ముఖ్యంగా కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో 3 భాగంలో స్వీడన్ లోని గోతెన్బర్గ్ ప్రయాణమవుతారు. స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ తో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై లీటర్కు 3 రూపాయల ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. నిన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 23 రూపాయల నుంచి 16.50 రూపాయలకు తగ్గించారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటే విమాన ఇంధనంపై ఉన్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కూడా లీటర్కు 30 రూపాయల నుంచి 16 రూపాయలకు తగ్గించారు. సవరించిన కొత్త రేట్లు ఇవాళ నుంచి ప్రారంభమై రాబోయే పక్షం రోజుల పాటు అమల్లో ఉంటాయి. అయితే దేశీయ వినియోగం కోసం ఉద్దేశించిన పెట్రోల్ డీజిల్ పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకం రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశ ప్రజల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన ఒక మీడియా కథనాన్ని మోదీ సోషల్ మీడియా పోస్టులో తోసిపుచ్చారు. ఆ కథనం పూర్తిగా అవాస్తవమని, అందులో ఎంత మాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. విదేశీ ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తి లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం, చర్చలు, బిల్లులు, బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ వ్యవహారాల్లో మరింత పారదర్శకత ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శువేందు అధికారి పిలుపునిచ్చారు. కూచ్బిహార్ సౌత్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ శాసనసభ్యుడు రతీంద్ర బోషు 18వ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పనితీరును చూసే పూర్తి హక్కు ప్రజలకుందని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఇది జరిగేలాగా చూడవచ్చునని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈరోజు జరిగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిక్కింలో ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1975లో

0: చరిక నుండి భారతదేశంలో 22వ రాష్ట్రంగా మారిన సందర్భంగా ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈవేళ తొలిసారిగా సిక్కింలో పర్యటిస్తారు. గ్యాంగ్టాక్లో జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిక్కిం ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ అభివృద్దికి సిక్కిం అందిస్తున్న సహకారం ఎంతో విలువైందని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సిక్కిం రాష్ట్రం తన 50వ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నందువల్ల ఈ ఏడాది వేడుకలు మరింత ప్రత్యేకమైనవని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇటీవల తాను సిక్కింలో పర్యటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ వేడుకల్లో రాష్ట్ర ప్రజలతో కలిసి పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో కూడా సిక్కిం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం మద్దతిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. ఈరోజు జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. దోమల వ్యాప్తిని నివారించే లక్ష్యంతో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, నీటి నిల్వ చేసే ట్యాంకులను సరిగా నిర్వహించడం వంటి సాధారణ నియంత్రణ వ్యూహాలను ప్రోత్సహించేందుకు ఈ దినోత్సవం నిర్వహిస్తారు. డెంగ్యూ నియంత్రణకు సమాజ భాగస్వామ్యం, తనిఖీ చేయండి, శుభ్రం చేయండి, మూసి ఉంచండి అనేది ఈ సంవత్సరం ఇతివృత్తం. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఒక సందేశం ఇస్తూ డెంగ్యూ నివారణపై అవగాహన పెంచేందుకు మన పరిసరాలను శుభ్రంగా సురక్షితంగా ఉంచుకోవడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు అంతర్జాతీయ కాంతి దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. భౌతిక శాస్త్రవేత్త ఇంజనీర్ అయిన థియోడర్ మైమన్ 1960లో మొదటిసారిగా లేజర్ను విజయవంతంగా నిర్వహించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మే 16 తేదీన కాంతి దినోత్సవం జరుపుకుంటారు. ఎనర్జీ ఎఫిషియంట్ లైటింగ్, పర్యావరణ హితమైన తయారీ రంగాలు, మెరుగైన వ్యవసాయ పద్ధతుల ద్వారా కాంతి ఆధారిత సాంకేతికతలు పర్యావరణ పరిరక్షణకు ఎలా దోహదపడతాయనే అంశంపై దృష్టి సారిస్తూ ఈ సంవత్సరానికి సుస్థిర భవిష్యత్తు కోసం కాంతి, లైట్ ఫర్ అ సస్టైనబుల్ ఫ్యూచర్ అనే ఇతివృత్తాన్ని నిర్ణయించారు. ఈ సందర్భంగా శాస్త్రీయ సహకారాన్ని బలోపేతం చేయాలని, ప్రపంచ శాంతి సుస్థిర అభివృద్ది కోసం కాంతి శక్తిని ఉపయోగించుకోవాలని యునెస్కో పిలుపునిచ్చింది. తన చైనా పర్యటనలో భాగంగా అమెరికా చైనాలు కీలకమైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. చైనా పర్యటన ముగించుకుని ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో తిరిగి వస్తున్న సమయంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో జరిపిన చర్చల అనంతరం 200 బోయింగ్ విమానాలను కొనుగోలు చేయడానికి చైనా అంగీకరించిందని, అలాగే మరిన్ని అదనపు ఆర్డర్లు ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పారు.
1: A lot of great trade deals, including over 200 planes from Boeing with a promise of 750 planes, which will be by far the largest order ever if they do a good job with the 200, which I'm sure they will. And that's General Electric also. The engines, approximately 450 engines. We had an amazing time. It was a very historic.
0: 12వ తరగతి విద్యార్థుల కోసం ఫలితాల ప్రకటన తర్వాత సదుపాయాలను వివరిస్తూ కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు సిబిఎస్ఈ ఒక సూచిక జారీ చేసింది. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా మూల్యాంకన ప్రక్రియ పట్ల తనకున్న నిబద్ధతను పునరుద్ఘాటించింది. తమ 12వ తరగతి పరీక్ష ఫలితాల పట్ల అసంతృప్తితో ఉన్న విద్యార్థులు 2 అంచెల సమీక్షా విధానాన్ని ఉపయోగించుకోవచ్చునని బోర్డు తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఏకన స్టేడియంలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఈవేళ జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ తో సాయంత్రం 7:30 తలపడుతుంది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఈ రోజు సెమీఫైనల్స్ లో మలేషియా ప్రత్యర్థులతో తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్ లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. విదేశీ ప్రయాణాలపై సెస్, పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. సిక్కింలో ఈరోజు రాష్ట్రావతరణ స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటన్స్ తో తలపడుతుంది. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి జొన్నలగడ్డ శైలజ

మీరింతవరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి జొన్నలగడ్డ శైలజ, శ్రీమతి కె వీణాశ్యామల ఆలపించిన లలిత గీతాలు విన్నారు.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
3: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
2: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
3: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
2: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
3: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
2: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిలిం గీత వింటారు. ముందుగా మన్మధుడు చిత్రం నుంచి వేణు సుమంగళి పాడారు, గీత రచన సిరివేనెల

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: వస్తున్నా. అమ్మా ఇషు.
0: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
3: The voice that awakens the nation, the voice that witnessed a freedom struggle, the voice which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions, and this voice have been echoing through generations. This voice isn't just

చిత్రతరంగిణి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట నిన్నే పెళ్ళాడత చిత్రం నుంచి రాజేష్ పాడారు. గీత రచన సిరివెన్నెల, సంగీతం సందీప్ చౌతా.

ఆకాశవాణి మార్కపురం కేంద్రం, సమయం 1:20 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రతో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి టోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. అంతర్జాతీయ కాంతి దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇక వివరాలు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రతో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆయన ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నరసన్నపేటలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రజావేదిక సమావేశంలో

0: మంత్రి మాట్లాడుతూ,
1: ఈరోజు మళ్లీ పిల్లలు సంపద పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకుని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్ కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం, నాలుగో చైల్డ్ కి 40,000 రూపాయలు ఇస్తాం. మీరు అనుకుంటున్నారు పిల్లలు భారమని, కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా.
0: ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై నిర్వహించిన అవగాహన ర్యాలీని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నందన్తో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొని ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం, పరేడ్ గ్రౌండ్స్, పోలీస్ క్వార్టర్స్ పరిసరాల్లో ఏఆర్ అదనపు ఎస్పీ జి మునిరాజ ఆధ్వర్యంలో పోలీసులు పరిసరాలను శుభ్రం చేశారు. విభిన్న ప్రతిభావంతులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ ఉపకరణాలను ఆయన ఈరోజు పంపిణీ చేశారు. విభిన్న ప్రతిభావంతులు ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొంటూ,
2: 1,200 మందికి మంచి జరిగే విధంగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మలుచుకొని మీ కాళ్ళ మీద కూడా నిలబడితే మీరు 10 మందికి స్ఫూర్తిగా ఉంటారు. దానికి ఏమి చేయాలో అవన్నీ కూడా మేము చేస్తాం. అంటే ఇక్కడ కూడా గుంటూరు ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ ని ఒక మిషన్ మోడ్ లో తీసుకోవాలనుకుంటా ఉన్నాం. మీకెవరన్నా ఉద్యోగాలు లేని వాళ్ళు మా సోషల్ మీడియా ఫాలో అవ్వండి. స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగ అవకాశాలు అంటే మీ పరిస్థితులు తగ్గే విధంగా డెవలప్ చేస్తాం.
0: ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరంజని స్వామి స్పష్టం చేశారు. పరిశ్రమలు, పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,523 అధ్యాపకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. ఇప్పటికే మెగా డీఎస్సీతో 16,000 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేశామన్నారు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడ్లోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో యువ సంఘం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈరోజు ప్రారంభించారు. విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుందని కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొంటూ,
3: తిరుపతి జిల్లాలోనేటువంటి వివిధ ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాలు పైన తిరుమల గాని, శ్రీకాళహస్తి టెంపుల్, అదేవిధంగా శ్రీ సిటీ, శ్రీహరికోట మరియు ఇతరత్ర యూనివర్సిటీ అయితే మహిళా యూనివర్సిటీ వీటన్నిటిందో అక్కడికి తీసుకెళ్లడం, అక్కడ ఎక్స్పోజర్ విజిట్ లాగా చేపించి ఈ పిల్లల నుంచి వాళ్ళు క్రాస్ లెర్నింగ్ వాళ్ళ నుంచి మహారాష్ట్ర ఉన్నటువంటిది మనం నేర్చుకోవటం, ఇక్కడ ఉన్నటువంటి ఇది వాళ్ళు నేర్చుకోవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఒక 1 to 2 డేస్ అమరావతికి కూడా వెళ్ళి అక్కడ క్యాపిటల్ రీజన్ లో వర్క్స్ ఎలా అవుతున్నాయి, మిగతా పనులు ఎలా అవుతున్నాయి, యూనివర్సిటీస్ ఎట్లా వస్తున్నాయి అక్కడ, అదంతా కూడా వాళ్ళు చూస్తారు, వాళ్ళ ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది.
0: కాకినాడ జిల్లాలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలు కొవ్వూరు బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతుండగా టిప్పర్ ఢీకొని 4 మృతి చెందగా మరో 2 తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వారు చీడిగ గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వాసంశెట్టి సుభాష్ నారాయణ, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రులు హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మన దైనందిన జీవితంలో కాంతి నిర్వహిస్తున్న పాత్రను తెలియజేయడం, దాని సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెంచడం కోసం ఈరోజు అంతర్జాతీయ కాంతి దినోత్సవం నిర్వహిస్తున్నారు. అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త థియోడర్ మైమన్ 1960వ సంవత్సరం మే 16వ తేదీన మొదటిసారిగా లేజర్ ద్వారా కాంతి పుంజాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఇదే రోజున అంతర్జాతీయ కాంతి దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి పిలుపు.

0: తెచ్చింది. థియోడర్ మైమన్ చేసిన ఈ ఆవిష్కరణ వైద్య రోగ నిర్ధారణ సాంకేతికతల ఆవిష్కరణకు దోహదం చేసింది. కాంతిని మనం సక్రమ రీతిలో వినియోగించుకోగలిగితే పర్యావరణ సమతుల్యానికి కూడా మేలు చేస్తుంది. ఇంధనం ఆదాతో ఆర్థికంగా లాభంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా పేర్కొన్నారు. విజయవాడ నగరంలోని క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ఆయన ఎలక్ట్రికల్ సైకిల్పై ఈరోజు వెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఖర్చులను నియంత్రిస్తూ అందుబాటులో ఉన్న వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా డీజిల్ పెట్రోల్ వాహనాలకు బదులు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలని కలెక్టర్ తెలియజేస్తూ
1: ఎలక్ట్రానిక్ సైకిల్ని మన కలెక్టరేట్కి ఒక 3 కొనుక్కుంటున్నాం ఇప్పుడు. సో ప్రతి శుక్రవారం అలాగే లోకల్ ఇన్స్పెక్షన్స్ అయితే ఉంటాయి విత్ ఇన్ సిటీ, దానికి ఎలక్ట్రానిక్ సైకిల్ని తిరగడానికి ట్రై చేస్తాం. అలాగే సిటీ లోపల మెయిన్లీ యూత్స్ అలాగే చిన్న చిన్న పనికి వెళ్లేవాళ్ళు కంపల్సరీగా మీరు డీజిల్ బైక్ పెట్రోల్ బైక్ కన్నా ఈ ఎలక్ట్రానిక్ సైకిల్ కొనుక్కోండి. దీని ద్వారా డబ్బులు అదా అవుతాయి, మీకు ఫ్యూల్ ఖర్చు ఉండదు, ప్లస్ పర్యావరణం కూడా కాపాడిన వాళ్ళు అవుతాం. ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఇక్కడ విజయవాడ వాళ్ళు ఇన్నోవేట్ చేశారు, ఆ కాస్ట్ కూడా కన్సిడరబుల్గా ఉంటుంది. కాబట్టి అందరూ దయచేసి దీన్ని అడాప్ట్ చేయండి. దీని గురించి అత్యంత మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కలెక్టరేట్
0: వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు ఉన్నతాధికారులతో అమరావతి నుంచి టెలికాన్ఫరెన్స్ ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో బాలుణ్ణి కుక్క కరిచిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలుడికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని విశాఖ మున్సిపల్ కమిషనర్కు నారాయణ ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పట్టణాలకు దూరంగా కుక్కలకు ఫుడ్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న 320,000 వీధి కుక్కలకు గాను ఇప్పటి వరకు 180,000 కుక్కలకు శస్త్రచికిత్సలు పూర్తయినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు జారీ చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ భాష ఒక ప్రకటనలో తెలిపారు. మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 అధికారిక బోర్డు వెబ్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని విద్యార్థులకు సూచించారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై కళాశాల ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ నెల 21వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో 22A భూముల సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా ఆదర్శంగా నిలిచిందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఏలూరు కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన 22A భూముల పరిష్కార మేళాలో పాల్గొన్న మంత్రి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 290 దరఖాస్తులకు సంబంధించిన 74 ఎకరాలను 22A జాబితా నుంచి తొలగించి రైతులకు పత్రాలు అందజేశారు. మరో 202 దరఖాస్తును 15 రోజుల్లో పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్రతో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఉద్యోగ కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి స్పష్టం చేశారు. అంతర్జాతీయ కాంతి దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనిత వాణి స్త్రీల కార్యక్రమం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: ఈనాటి వనిత వాణి స్త్రీల కార్యక్రమంలో కాలానుగుణంగా వేషధారణ అంశం గురించి పి రోహిణి గారి ప్రసంగం వింటారు.
4: సీజనల్ పంటలున్నాయి, సీజనల్ పండ్లు ఉన్నాయి, అలాగే సీజనల్ వ్యాధులు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నట్లే సీజనల్ దుస్తులు కూడా ఉన్నాయి. మారుతున్న అభిరుచులతో పాటు అవసరాలు మారుతున్నాయి. ఏ ఎండ కాగొడుగు అనేది సామెతే అయినా, దాని అర్థం వేరే అయినా, ఏ సీజన్కు ఆ దుస్తులు అన్నది నేడు నడుస్తున్న నాగరికత. కాలం మారిందంటే చాలు, ఆ వాతావరణ ప్రభావం ముందుగా కనిపించేది మనిషి శరీరంపైనే. కాబట్టి ఆ ప్రభావం ఒంటికి హాని చేయకుండా కాపాడుకోవటానికి దుస్తులు చాలా అవసరం. మనిషి ఆకారాన్ని బట్టి, ఒడ్డు పొడుగుల్ని బట్టి దుస్తుల రకాల్ని రంగుల్ని ఎన్నుకోవడం ఒక పద్ధతి అయితే, సీజన్కు అనుగుణంగా మనకు అనుకూలంగా సౌకర్యంగా ఉండే దుస్తుల్ని ఎన్నుకోవడం అవసరంగా మారిన అలవాటు. వేడి వాతావరణంలో కాటన్ దుస్తులు హాయిని కలిగిస్తాయి. తేమను పీల్చుకుని శరీరానికి అనువుగా ఉండే కాటన్ కుర్తీలు, చీరలు, చిన్నపిల్లల ఫ్రాక్స్, ఇలా అన్ని వయసుల వారికి నప్పే రకరకాల దుస్తులను వెరైటీ డిజైన్లలో ఈ వేసవిలో ఎంచుకోవచ్చు. చీరకట్టులో అందమున్నా కుర్తీలో సౌకర్యం ఉంటుందని గట్టిగా నమ్మే మగువలు ఎందరో. అలాంటి వారికి, ఉద్యోగాలు చేసేవారికి సౌకర్యవంతంగా ప్రయాణాలు చేయటానికి అనువుగా అనేక రకాల వస్త్రాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఎండాకాలంలో కాటన్ లైట్ వెయిట్ చీరలు ఇచ్చినంత హాయి ఇంకా ఎలాంటి వాటిలోనూ దొరకదంటారు చీరలను అమితంగా ఇష్టపడే వనితలు. నిజమే, సింపుల్ ప్రింట్స్తో లేత రంగులకు జోడీగా మంచి రంగుల మేళవింపుతో మలచిన చీరలు ఈ సమ్మర్ సీజన్లో మగువల మనసులు దోచే కాటన్ చీరలు. లేత రంగుల్లో ఎంచుకుంటే మనసుకు శరీరానికి హాయిగా ఉంటుంది. ఎక్కువగా ఈ ఎండ వేడిమిని తట్టుకోవాలంటే తెలుపు రంగు మీద ప్రింట్స్ ఎంచుకోవడం మంచిది. పుట్టిన పిల్లల దగ్గర నుండి వయసు పైబడిన వారి దాకా ఈ కాటన్ మెత్తదనాన్ని ఈ వేసవి కాలంలో హాయిగా ఆస్వాదించవచ్చు. వదులుగా ఉండే కాటన్ డ్రెస్సులు వేసుకుంటే మండుటెండలో కూడా పండు వెన్నెల్లో ఉన్న అనుభూతిని కొంతవరకు పొందవచ్చు. ఎండాకాలంలో స్వాంతనినిచ్చే కాటన్ వస్త్రాలకు చలికాలంలో వెచ్చదనాన్నిచ్చే లక్షణం కూడా ఉండటంతో ఈ వస్త్రాలను ఎండాకాలంలోనూ చలికాలంలోనూ ఎంచుకోవచ్చు. కాటన్ దుస్తులను ఎక్కువగా క్యాజువల్ వేర్లో భాగంగానూ ఆఫీస్ వేర్గానూ వాడుతుంటారు. ఇవి చాలా హుందాతనాన్ని ఇస్తాయి. ఉద్యోగాలు చేసే మహిళలు వీటి మీద మక్కువ ఎక్కువ చూపిస్తారు, ఎందుకంటే ఇవి ఏ కాలంలోనైనా కంఫర్టబుల్గా ఉంటాయి. ఖాదీ వస్త్రాలు కూడా ఈ వేసవి కాలానికి సరైన ఎంపికగా పరిగణించవచ్చు. ఈ రకమైన దుస్తులకి చలికాలంలో వెచ్చదనాన్ని, వేసవి కాలంలో చల్లదనాన్ని కలిగించే గుణం కలిగి ఉంటాయన్నది చాలా కాలం నుండి అనుభవంలోనిదే. ఆ అనుభవం ఉన్నవారు అప్పుడు ఇప్పుడు కూడా ఖాదీ వస్త్రాలకే మొగ్గు చూపుతున్నారన్నది ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఖద్దరు వస్త్రాలు కేవలం మగవారికే అనుకుంటే పొరపాటే, మగువలకు కూడా చాలా బాగా నప్పుతాయంటే అతిశయోక్తి కాదు. ఖద్దరు దుస్తులలో

రకరకాల వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఖాదీలో కాటన్ వెరైటీ ఉన్నట్లుగానే ఖాదీ సిల్క్ మరియు ఊలు నుండి తయారు చేయబడిన ఖద్దరు వస్త్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. లెనిన్ వస్త్రాలు కూడా వేసవి కాలానికి అనువైన దుస్తులుగా వాడుకోవచ్చు. ఈ రకమైన వస్త్రాలు అత్యంత ప్రాచీనమైనవి. ఇప్పుడు ఆధునిక హంగులు అద్దుకొని రకరకాల డిజైన్లలో ఈ వేసవికి అందుబాటులో ఉన్నాయి. ఈ దుస్తులు కూడా కాటన్ లాగానే తేమను పీల్చుకుని శరీరానికి హాయిని కలుగచేస్తాయి. రేయాన్ ఫ్యాబ్రిక్తో తయారు చేసిన దుస్తులు కూడా వేసవికాలం వాతావరణానికి అనుకూలంగానే ఉంటాయి. ప్యూర్ రేయాన్ వస్త్రాలు తేమను పీల్చుకునే లక్షణం కలిగి ఉంటాయి. ఇవి కాటన్ లాగా స్టిఫ్గా ఉండే ఫ్యాబ్రిక్ కాదు కాబట్టి వీటిని ఉపయోగించడం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ వేడి వాతావరణానికి రకరకాల డిజైన్లలో ఈ వస్త్రాన్ని డిజైన్ చేసుకోవచ్చు. క్యాజువల్ వేరుగాను ఆఫీస్ వేరుగాను డిజైన్ని బట్టి పార్టీ వేరుగా కూడా ఈ రకమైన దుస్తులు వేసవి కాలానికి అనుకూలమైనవిగా పరిగణించవచ్చు. స్పాండెక్స్ ఫ్యాబ్రిక్ కూడా చలికాలానికి ఎండాకాలానికి అనుకూలంగా ఉండే వస్త్రంగా పరిగణించవచ్చు. ఇప్పుడు ఎక్కువగా అందరూ వాడుతున్న లెగ్గింగ్స్ ఈ జాబితాలోకి వస్తాయి. మెత్తగా ఉండి తేమను పీల్చుకునే గుణం కలిగి ఉండడం వల్ల ఈ కాలాల్లో అనుకూలంగా ఉంటాయి. అభిరుచిని బట్టి వస్త్రాన్ని దుస్తుల డిజైన్ని ఎంచుకోవడం అందరికీ అనుభవమే. అలాగే ప్రకృతిలో కలిగే మార్పులను బట్టి మనదైన స్టైల్ స్టేట్మెంట్ని ఏ కాలంలోనైనా చూపించడానికి అనుకూలంగా దుస్తుల డిజైన్ చేసుకుంటే నలుగురిలో గుర్తింపును సంపాదించుకోవచ్చు. డిజైన్కి తగినట్లుగా మరియు సీజన్కి తగిన రంగులను కూడా పరిగణించుకున్నట్లయితే మరింత హుందాతనాన్నిచ్చే దుస్తులను మీ సొంతం చేసుకున్నట్లే. టాలెంట్, వాక్చాతుర్యం, సెన్స్ ఆఫ్ హ్యూమర్తో పాటు మనం ధరించే బట్టలు కూడా ఇతరులను ఆకట్టుకునేలా హుందాగా ఉండాలి. డ్రెస్సింగ్ సెన్స్కి కార్పొరేట్ కార్యాలయాలు అధిక ప్రాధాన్యతని ఇవ్వడం మనకి తెలిసిన విషయమే. డ్రెస్సింగ్ మన గురించి ఎదుటివారికి ఒక అభిప్రాయానికి రావటానికి చాలా సందర్భాలలో కీలక పాత్ర పోషిస్తాయనేది వాస్తవం. రకరకాల పరిశోధనల్లో మనిషికి డ్రెస్సింగ్కి ఉన్న అవినాభావ సంబంధం గురించి చక్కగా విశ్లేషించి చెప్పడం జరిగింది. కాలేజీ విద్యార్థినులు, ఉద్యోగాలు చేసే మహిళలు ఎక్కువగా కాటన్, రేయాన్ వస్త్రాలతో తయారు చేసిన దుస్తులను ఎక్కువగా ఎంచుకోవడం గమనించవచ్చు. ఈ రకమైన దుస్తులు కంఫర్టబుల్గా ఉండటమే కాక హుందాతనాన్ని కూడా ఇస్తాయి. నిజానికి దుస్తులలో అనేక రకాల ఫ్యాషన్ స్టేట్మెంట్స్ రూపొందించుకోవటానికి అనువైన సీజన్ చలికాలం. ముఖ్యంగా పట్టుచీరలు, డిజైనర్ బ్లౌజులు, హెవీ వర్క్స్ ఉన్న డ్రెస్సులు ఈ కాలంలో ధరించినా అంత అసౌకర్యంగా ఉండదు. సింథటిక్, క్రేప్, బెనారస్, రాసిల్క్, నెట్టెడ్ ఫ్యాబ్రిక్, షిఫాన్, జార్జెట్ వంటి రకరకాలైన దుస్తులను ఈ చలికాలానికి అనువైనవిగా చెప్పుకోవచ్చు. చలికాలంలో ఊలు వాడకం ఎక్కువగా ఉంటుంది. స్వెటర్లు, షాల్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఫ్యాషన్గా ఉండే లెనిన్ షర్గులను కూడా ఈ చలికాలానికి హాయినిచ్చే వస్త్రాలుగా చెప్పవచ్చు. ఫుల్ హ్యాండ్ షర్టుల మీద స్లీవ్లెస్ స్వెటర్లు ఓ స్టైల్. పాత రోజుల్లో అన్నదమ్ములు ఒకే రకం, ఒకే రంగు స్వెటర్లు కొనుక్కుంటే వారి పేరులో ఓ అక్షరాన్ని అమ్మలు డిజైన్లా కుట్టడం ఓ తీపి జ్ఞాపకం. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు తేలికగా సౌకర్యంగా ఉండే పొడవు చేతులున్న స్వెటర్లు వేసుకోవడం అవసరం. తలకు చలి తగలకుండా టోపీలు ధరించడమే కాకుండా చెవులు, మెడ కింద భాగం వరకు కప్పి ఉంచే టోపీలను ఎన్నుకోవడం మంచిది. చలికాలంలో లెదర్ కోట్స్ కూడా కొంతమంది వాడటానికి ఇష్టపడతారు. చిన్నపిల్లలకు, పెద్దవారికి కూడా రకరకాల ఫ్యాషన్లను అనుసరించటానికి అనువైన ఈ చలికాలంలో వెల్వెట్ వస్త్రాలకు సింథటిక్, క్రేప్, అలాగే నెట్టెడ్ వస్త్రాలను మ్యాచింగ్ చేసి రకరకాల ఫ్రాక్స్ను పిల్లలకు డిజైన్ చేయవచ్చు. ఈ కాలంలో లేయర్డ్ ఫ్రాక్స్ వేసుకున్నా కూడా సౌకర్యంగానే ఉంటుంది. ఫ్యాన్సీ చీరలు, డిజైనర్ బ్లౌజులు, స్టోన్ వర్క్స్ ఇలా ఒకటేమిటి రకరకాల ఫ్యాషన్లకు అనువైన కాలం చలికాలం. ఈ కాలంలో నిండు రంగులు ఎక్కువ సందర్భాలలో ఆకర్షణీయంగా ఉంటాయి. ఒంటి రంగుని బట్టి దుస్తుల యొక్క రంగుని, పర్సనాలిటీని బట్టి డిజైను మరియు వస్త్రాల్ని ఎంచుకుంటే మరింత అందం మీ సొంతమవుతుంది. కాలానికి అతీతంగా వస్త్రాలని మన దుస్తులకి ఉపయోగించుకున్నట్లయితే కంఫర్టబుల్ ఫీలింగ్ని కోల్పోతాము. వాతావరణాన్ని బట్టి దుస్తుల ఎంపిక, రంగుల ఎంపిక ఉన్నట్లయితే శరీరం

మనసు హాయిగా ఉంటుంది. చెప్పా పెట్టకుండా వచ్చే వానలో తడిసినా త్వరగా ఆరిపోయే క్రేప్, జార్జెట్, షిఫాన్ వంటి తేలికైన దుస్తులు ధరించడం వల్ల వానాకాలంలో వచ్చే ఇబ్బందులను తేలికగా ఎదుర్కోవచ్చు. వాతావరణం చల్లగా ఉండటమే కాక మబ్బు పట్టి కూడా ఉంటుంది కాబట్టి అటువంటి సమయంలో వాతావరణాన్ని కలర్ఫుల్ చేసేలా రంగురంగుల దుస్తులను ధరిస్తే సమయానికి తగినట్లుగా ఉంటుంది. వానాకాలంలో జీన్స్ రకాల దుస్తులు కొంత అసౌకర్యం కలిగిస్తాయనే చెప్పవచ్చు. కనుక ఈ కాలంలో డెనిమ్ వస్త్రాలను వాడకపోవడమే మంచిది. రెగ్జిన్ కోట్స్ అందుబాటులో ఉంచుకోవడం మంచిది. అలాగే ఈ వానాకాలంలో లాంగ్ ఫ్రాక్స్, లేయర్డ్ ఫ్రాక్స్ని కూడా వాడకపోవడమే మంచిది. షార్ట్ టాప్స్, క్యాప్రీ ప్యాంట్స్ ఈ వాతావరణానికి అనుకూలంగా ఉంటాయి. జర్కిన్స్, ష్రగ్స్ వంటివి వాడుకోవచ్చు. ఒక సీజన్లో కంటికి నచ్చినవి, ఒంటికి నప్పినవి మరొక సీజన్లో కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు. మనసుకి శరీరానికి హాయినిచ్చే వస్త్రాలని ఎంచుకుని వాతావరణానికి అనువుగా దుస్తులను మలుచుకొని ధరించినట్లయితే ప్రకృతిలోని మార్పులను హాయిగా ఆస్వాదించవచ్చు. జూట్తో తయారు చేయబడిన దుస్తులు కూడా మార్కెట్లో రకరకాల డిజైన్లలో లభ్యమవుతున్నాయి. ఈ రకమైన దుస్తులు చలికాలంలో కంఫర్టబుల్గా ఉంటాయని చెప్పవచ్చు. చాలామంది మహిళలు సీజన్తో సంబంధం లేకుండా తమకు నచ్చినా లేదా వారికి అలవాటైన దుస్తుల్నే ఎక్కువగా వాడటానికి ఇష్టపడతారు లేదా అలవాటు పడతారు. దానివల్ల అనుకోకుండా ఎదురయ్యే అనేక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలా కాకుండా సీజన్ని అనుసరించి దుస్తుల్ని ఎంపిక చేసుకుంటే పనుల్లోనే కాదు ప్రయాణాల్లో కూడా హాయిగా ఉంటుంది. కొన్ని రకాల దుస్తుల వల్ల కొంతమందిలో స్కిన్ అలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తగా గమనించుకోవాలి. జూట్, సింథటిక్ మొదలైన కొన్ని వస్త్రాలు ఒంటికి పడకపోవడం వల్ల కొంతమందిలో ఈ రకమైన ఇబ్బందులు ఎదుర్కోవడం గమనించవచ్చు. కాబట్టి ఇలాంటి పరిస్థితులను నివారించుకోవటానికి ఒంటికి సరిపడని వస్త్రాలను గమనించి దూరంగా ఉంచడం ఉత్తమమైన పని. సమ్మర్లో హాయిగా అనిపించే కాటన్ దుస్తులు వర్షాకాలంలో అనుకూలంగా ఉండవు. వర్షంలో తడిసినప్పుడు శరీరానికి అంటుకుపోయి అసౌకర్యాన్ని కలుగజేస్తాయి. దీనివల్ల కొందరిలో స్కిన్ ర్యాషెస్ వచ్చి చర్మ సమస్యలకు దారి తీయవచ్చు. వానాకాలానికి తగిన ఫ్యాబ్రిక్స్ని ఎంచుకున్నట్లయితే వర్షాన్ని హాయిగా ఎంజాయ్ చేయవచ్చు. వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా మార్కెట్లో కొన్ని ప్రాంతాలలో లభ్యమవుతున్నాయి. చిన్నపిల్లల విషయంలో దుస్తుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు గ్రాండ్ లుక్ కోసం కాలంతో సంబంధం లేకుండా హెవీ ఫ్యాబ్రిక్స్ వర్క్స్ ఉన్న దుస్తులు కొంతమంది వాడుతూ ఉంటారు. అలాంటప్పుడు పిల్లలు ఎంతో అసౌకర్యానికి లోనవుతుంటారు. పిల్లల విషయంలో ఎక్కువ సింపుల్గా ఉండే వాటిని ఎంచుకుంటే వారికి సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల దుస్తులలో వాడే లైనింగ్ ఫ్యాబ్రిక్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. మెత్తగా ఉండే వస్త్రాలను ఎంచుకుని వివిధ రకాలైన మోడల్స్లో ఫ్రాక్స్ని డిజైన్ చేయడం వల్ల పిల్లలు కంఫర్టబుల్గా ఉంటారు. కాలానుగుణంగా వస్తున్న వివిధ ఫ్యాషన్లను అనుసరిస్తూనే వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండే వస్త్రాలను వాడుకున్నట్లయితే ఇప్పటి బిజీ లైఫ్ స్టైల్లో సౌకర్యవంతంగా ఉండే ఫ్యాషన్ను అందంగా మలుచుకోవచ్చు. ప్రకృతిలో మార్పులని హాయిగా ఆస్వాదించాలంటే వస్త్రాల రకాలలోనే కాక రంగుల ఎంపికకు కూడా ప్రాధాన్యతను ఇవ్వవలసి ఉంటుంది. ఎండాకాలంలో లేత రంగులను, చలికాలంలో ముదురు రంగులను ప్రాధాన్యత ఇస్తే ఆకర్షణీయంగాను ఆహ్లాదంగానూ కనిపించవచ్చు. వస్త్రాల నాణ్యతలోనూ రంగుల ఎంపికలోనూ తగిన శ్రద్ధ తీసుకుంటే ప్రతి కాలానికి మన దుస్తులను ఆకర్షణీయంగా తయారు చేసుకోవచ్చు. అలాగే వానాకాలంలో లేత రంగులు, ముదురు రంగుల కాంబినేషన్ మంచి లుక్ని ఇస్తుంది. ప్రకృతి ప్రసాదించే అన్ని కాలాలు అందంగానే ఉంటాయి. వాటిని మనం ఆస్వాదించాలంటే అనుకూలమైన వస్త్రాలను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. కాలాన్ని అనుసరించి రంగుని ఎంచుకోవడం ఒక పద్ధతి అయితే, మన ఒంటి రంగుకి సరిపడా షేడ్ని ఎంచుకోవడం తెలివైన నిర్ణయం. ట్రెండ్ని అనుసరించి కూడా రంగుల ఎంపికలో శ్రద్ధ తీసుకోవాలి. అలాంటప్పుడు ముదురు రంగుల్లో ఉండే రకరకాల షేడ్స్ని, లేత రంగుల్లోనే వివిధ షేడ్స్ని మన అభిరుచి మేరకు కాలానికి తగినట్లుగా ఎంచుకుంటే ట్రెండీగా కనిపించవచ్చు. అలాగే సౌకర్యంగా

0: ఉండవచ్చు. అన్ని రంగాల్లోనూ సాంకేతికంగా అభివృద్ధి చెందినట్లే దుస్తుల విషయంలో కూడా కొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చేసింది. ఏ కాలంలోనైనా ఏ రకం దుస్తుల్ని అయినా ధరించగలిగే సౌకర్యాన్ని యూనివర్సిటీ ఆఫ్ మేరీ ల్యాండ్స్ శాస్త్రవేత్తలు అందుకు తగిన వస్త్రాన్ని తయారు చేశారట. ఈ దుస్తులు ధరిస్తే ఎండాకాలంలో చల్లగాను శీతాకాలంలో వెచ్చగాను ఉంటాయట. శరీరానికి చెమట పట్టినప్పుడు ఈ వస్త్రం గుర్తిస్తుందిట. అలాగే తేమగా ఉన్నప్పుడు బయటకు వెళ్లే వేడిని అడ్డుకోవడం వల్ల శరీరానికి అవసరమైన వేడిని కలిగించే గుణం ఈ రకం వస్త్రానికి ఉన్నట్లు, కార్బన నానో ట్యూబుల పూత పూయడం ద్వారా వీటికి ఈ ప్రత్యేక లక్షణాలు వస్తాయని వారు తెలిపారు. కాలంతో పాటు వివిధ ట్రెండ్స్ ని అనుసరిస్తూనే వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మన వార్డ్రోబ్ ని ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకోవాలి. ఉద్యోగాలు చేసే మహిళలకు ఈ రకమైన అరేంజ్మెంట్ తప్పనిసరి. క్యాజువల్స్ నుండి పార్టీ వేర్ వరకు మరియు అకస్మాత్తుగా జరిగే మీటింగ్స్ కి అనుకూలమైన వస్త్రాలను, వాటికి సంబంధించిన అరేంజ్మెంట్ ను వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మలుచుకున్నట్లయితే ప్రతిరోజు చాలా సమయం వృధా కాకుండా ఉంటుంది. ఎండలో వెళ్లేటప్పుడు గొడుగును ఉపయోగించడం, అలాగే వానలో కూడా గొడుగును లేదా రెయిన్ కోట్స్ అందుబాటులో ఉంచుకోవడం అవసరం. చలికాలంలో వెచ్చగా ఉండే జర్కిన్లు, అలాగే ఫ్యాషనబుల్ వస్త్రాలు ఇష్టపడేవారు ష్రగ్స్ లో ఉలెన్ ష్రగ్స్ ఎంచుకోవచ్చు. చలికాలంలో లాంగ్ కోట్స్ కూడా వాడుకోవచ్చు. అన్ని కాలాల్లోనూ వస్త్రాల ఎంపిక ఒక ఎత్తైతే వాటిని గురించి తీసుకునే జాగ్రత్తల వల్ల దుస్తుల నాణ్యతను ఎక్కువ కాలం పదిలంగా కాపాడుకోగలుగుతాము. వేసవి కాలం రాగానే చలికాలానికి సంబంధించిన ఊలు దుస్తులను, స్వెటర్లను, షాల్స్, రగ్గులు లాంటి నిట్టెడ్ దుస్తులను ఎండలో ఆరబెట్టి తర్వాత భద్రపరుచుకుంటే మన్నికగా ఉంటాయి. వేసవి కాలానికి వీడుకోలు పలికే సమయంలో కాటన్ వస్త్రాలన్నిటికీ గంజి పెట్టుకుని ఐరన్ చేసిన బట్టలను పొందికగా సర్దుకున్నట్లయితే అకేషనల్ గా ఉపయోగించుకోవటానికి అనువుగా ఉంటాయి. అలాగే వర్షాకాలం రాగానే లాంగ్ గౌన్స్ ని, కాటన్ దుస్తులని జిప్ బ్యాగ్స్ లో పెట్టి భద్రపరచుకుంటే పదిలంగా ఉంటాయి. వార్డ్రోబ్ లో తేమను పీల్చుకునే అబ్జార్బెంట్స్ కానీ నాఫ్థలిన్ బాల్స్ కానీ వాడుకున్నట్లయితే దుస్తుల మన్నిక మరింత పెరుగుతుంది. చివరిగా అవసరానికి మించకుండా, అలాగే వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మన వార్డ్రోబ్ అరేంజ్మెంట్ ఉన్నట్లయితే చూడటానికి, అలాగే ఎంపిక చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సమయం కూడా వృధా అవ్వకుండా ఉంటుంది.
1: మీరు ఇంతవరకు కాలానుగుణంగా వేషధారణ అంశం గురించి పి రోహిణి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమం తర్వాత లలిత గీతం వింటారు.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ఇలాంటి వనితవాణి కార్యక్రమంలో ఖర్జూరంలోని పోషక విలువలు విశేషాలు వింటారు.
3: సీజనల్ పంటలు ఉన్నాయి, సీజనల్ పండ్లు ఉన్నాయి, అలాగే సీజనల్ వ్యాధులు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నట్లే సీజనల్ దుస్తులు కూడా ఉన్నాయి. మారుతున్న అభిరుచులతో పాటు అవసరాలు మారుతున్నాయి.
4: కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్యాన్ని చేకూర్చే ఖర్జూరంలోని పోషకాల గురించిన విశేషాలు ఇప్పుడు వింటారు. ఖర్జూరాల తీపికి ఎవరైనా సరే పరవశం అవ్వాల్సిందే కదా. ఖర్జూరంలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అంతేకాదు, ఖర్జూరంలో విటమిన్లు అలాగే ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. ఇవి శరీరానికి ఓ టానిక్లా పనిచేస్తాయి. ఈ ఖర్జూరాల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పాలలో ఖర్జూర పండు వేసి బాగా మరిగించి ఆ పాలను తాగినట్లయితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. బరువు తక్కువగా ఉన్నవారు, అంటే సన్నగా ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఖర్జూరాలను తరచు తీసుకోవడం వల్ల గుండె నొప్పి రాకుండా కూడా అడ్డుకోవచ్చు. ఖర్జూరంలో ఉన్నటువంటి ఎమినో యాసిడ్స్ కండరాల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. వీటిని తరచూ తినడం వల్ల ఎముకలు పటుత్వంగా ఉంటాయి, రక్తహీనత సమస్య తొలగిపోతుంది, కంటిచూపు మెరుగవుతుంది. శరీరానికి తక్షణ శక్తి ఇచ్చే పళ్లలో ఖర్జూరం కూడా ఒకటి. అనేక రకాలైన పోషక విలువలు ఖర్జూరంలో ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ బిలతో పాటు కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పీచు పుష్కలంగా ఉన్నాయి. ఖర్జూరాన్ని ప్రోటీన్స్ పవర్ హౌస్ అని కూడా పిలుస్తారు. ఖర్జూరాన్ని రోజూ తినడం వల్ల గుండె కొట్టుకునే రేటు, అలాగే రక్తపోటును కూడా అదుపులో ఉంచి గుండెకు సంబంధించిన వ్యాధులను దూరంగా ఉంచుతుంది. గుండె నీరసంగా ఉన్నవారికి ఖర్జూరం మంచి బలాన్ని ఇస్తుంది. తీయగా ఉండేటటువంటి ఈ ఖర్జూరాలలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్,

ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకున్న వెంటనే రక్తంలో కలిసిపోయి తక్షణ శక్తిని అందిస్తాయి. ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్స్ రూపంలో ఉండే విటమిన్లు కంటికి చాలా మంచిది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యకరమైన బరువు పెంచడంలో ఖర్జూరం ఎంతో సహాయపడుతుంది. మూత్రపిండాల్లో ఏర్పడ్డ రాళ్లను కరిగించేటటువంటి శక్తి ఖర్జూరానికి ఉంది. ఇంకా మూత్ర సంబంధిత సమస్యలను, అలాగే ఇన్ఫెక్షన్లను కూడా ఇది దూరం చేస్తుంది. ఖర్జూరంలో ఉండే పీచు మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది. రాత్రిపూట నీటిలో 4-5 ఖర్జూరాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని త్రాగడం వల్ల మలబద్ధక సమస్య తగ్గుతుంది. ఖర్జూరం విరోచనకారిగా కూడా పనిచేస్తుంది. ఖర్జూరంలో కాల్షియం, మెగ్నీషియం, కాపర్ ఇవి సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచగలుగుతాయి. అంతేకాదు, నోటిలోని దంతాలను కూడా దృఢపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. జలుబు, గొంతులోని శ్లేష్మాన్ని ఇవి తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు పెద్ద ప్రేగులోని సమస్యలను నివారిస్తాయి. రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఖర్జూరాలను ఎడారి పళ్ళు అని కూడా పిలుస్తారు. ఏ పండైనా సరే మాగితే రుచికరంగా ఉంటుంది. అయితే ఖర్జూరం మాత్రం ఎండితేనే తీయగా ఉంటుంది. ఇది సంప్రదాయ ఫలం. ఖర్జూరాలతో తయారు చేసే ఆహార పదార్థాలు రంజాన్ సమయంలో ముస్లింలు ఇష్టంగా తింటారు. ప్రతిరోజు వీటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అలాగే ఎనీమియా, అలర్జీలు కూడా తగ్గుతాయి. ఉదర సంబంధ వ్యాధులను ఖర్జూరాలు అరికడతాయి. ఇక గర్భిణీ స్త్రీలు ప్రసవానికి 4 వారాల ముందు నుండే రోజూ కనీసం 4 ఖర్జూరాల్ని కనుక తిన్నట్లయితే ప్రసవం సులువుగా అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఎండు ఖర్జూరాలలో కూడా విటమిన్లు, ఎమినో యాసిడ్స్, కాల్షియం వంటి పోషకాలు రోజంతా శక్తివంతంగా ఉండటానికి సహాయపడతాయి. రోజు 6 ఎండు ఖర్జూరాలు ఉదయాన్నే పరకడుపున కనుక తిన్నట్లయితే శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని తాజా అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. ఎండు ఖర్జూరాలలో పీచ్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియ సజావుగా సాగడానికి ఇది సహకరిస్తుంది. అనీమియా సమస్యను నివారించడానికి సహాయపడుతుంది. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. ఖర్జూరాలను ఫ్రూట్ సలాడ్తో పాటు కలిపి తీసుకోవడం వల్ల పోషకాల రేటు పెరుగుతుంది. ఖర్జూరాలు చర్మానికి కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్ బి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇంకా వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి. ఇందులో ఉన్నటువంటి పీచు ప్రేగులను శుభ్రం చేస్తుంది. ప్రేగులను అంటిపెట్టుకుని ఉన్నటువంటి వ్యర్థాలను తొలగిస్తుంది. ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి, నరాల వ్యవస్థను బలోపేతం చేయడానికి తోడ్పడతాయి. ఖర్జూరం శరీరంలో నీరసం, నిస్సత్తువులను దూరం చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్ల నుండే బలోపేతం చేస్తాయి. జుట్టు రాలే సమస్యను తగ్గించి వెంట్రుకలు ఆరోగ్యంగా ఎదిగేలా సహాయపడతాయి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నటువంటి ఖర్జూరాలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

0: ఈనాటి ఈ వనిత వాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 2 గంటలు కావచ్చు, మరి కొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి. ఐఎమ్ సాయిరా ముజ్తబా విత్ ది మిడ్ డే న్యూస్. The headlines. Prime Minister Narendra Modi to hold bilateral talks with his Dutch counterpart Rob Jetten and call on King William Alexander and Queen Maxima today. Several important agreements expected to be signed, including in the fields of semiconductor chips, AI and bilateral trade. Army Chief General Upin Dwivedi warns Pakistan against harboring terrorists and operating against India. West Bengal government orders re-verification of caste certificates issued since 2011. CBSE announces a two-stage re-evaluation process of answer sheets for class 12 students. And in badminton, Indian duo of Sattvik Sairaj and Chirag Shetty enter finals of Thailand Open after a thrilling victory over Malaysian pair in the semi-finals.

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది.

అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

ಆಕಾಶವಾಣಿ విజయవాడ కేంద్రం టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం కటి పతంగ్ చిత్రానికి కిషోర్ కుమార్ పాడిన పాట.

టీన్ టైంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత విందాం ఉషా ఉత్తప్ బప్పి లహరి పాడిన పాట డిస్కో డాన్సర్ చిత్రానికి.

హిందీ పాటలు వింటున్నారు టీన్ టైం కార్యక్రమంలో. తర్వాత విందాం కుర్బానీ చిత్రానికి నాజియా హస్సన్ పాడిన ఈ పాట.

టైంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత విందాం గైడ్ చిత్రానికి కిషోర్ కుమార్ లతా మంగేష్కర్ పాడిన పాట.

Damn.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. మరి శ్రోతలు 0866284888812 ఈ నెంబర్కు నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని వాట్సాప్ చేయండి. మరి మీకెంతో ఇష్టమైన యువలయ క్విజ్ కార్యక్రమం మీకోసం. మరి మీరందరూ సిద్ధంగా ఉంటే నేను ప్రశ్నలతో రెడీగా ఉన్నాను. ఎక్కువ ఆలస్యం చేయకుండా మొదటి ప్రశ్న అడిగేస్తున్నాను, మనకి సమయం తక్కువగా ఉంది కాబట్టి. ఏమంటారు? మొదటి ప్రశ్న ఈనాటి యువలయ క్విజ్ కార్యక్రమంలో మీకోసం వస్తుంది, వినండి జాగ్రత్తగా. కొంచెం రాసుకున్నా పర్వాలేదు, పెన్ను పేపర్ తీసుకోండి. సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, వీటిలో భిన్నమైనది ఏది? ఓకేనా, అర్థమైందా? సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, వీటిలో భిన్నమైనది ఏది? ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి. 0866248888 నెంబర్కి. జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, వీటిలో భిన్నమైనది ఏది? ఓకేనా, అర్థమైంది కదా ప్రశ్న. 0866284888812 నెంబర్కి ఆన్సర్స్ని సెండ్ చేయండి. మనకి పంపిస్తున్నారు, చూద్దాం. ముందుగా మనకి పంపించారు గుడ్ ఈవినింగ్ అని మాత్రమే టైప్ చేశారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. అయితే ఆన్సర్ని వెంటనే సెండ్ చేయండి. వీరెవరంటే ఫణిరాజ్ నెల్లూరు నుంచి. ఓకేనా, ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి. తర్వాత మనకి మెసేజ్ పెట్టారు, శుభ సాయంత్రం అంటున్నారు. మీకు కూడా శుభ సాయంత్రం అండి. టీన్ టైంలో హిందీ పాటలు బాగున్నాయి అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపురం నుంచి కట్ల సతీష్ ఫ్యామిలీ మెంబర్స్ మనకి మెసేజ్ చేశారు. ఓకేనండి, మరి ఆన్సర్ తెలిస్తే నేను అడిగిన ప్రశ్నకు వెంటనే సెండ్ చేయండి, చూద్దాం. తర్వాత శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం, వీరెవరంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని రాసి పంపించారు. ఓకేనండి, రైట్ ఆన్సర్. ఒకవేళ మీకు రైట్ ఆన్సర్ మీది అనిపిస్తే ఎందుకో రాసి పంపించండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత మహేంద్ర తెనాల నుంచి రాసి పంపించారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మీరు నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రోల్ రామకృష్ణయ్య సుభాషిణి ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఓకేనండి, రైట్ ఆన్సర్. తర్వాత పంపించారు ఎం కొండారెడ్డి సిద్ధవటం కడప నుంచి. ఓకే, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరెవరంటే దేశిరెడ్డిపల్లి నుంచి అంజాన్ పంపించారు, రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత ఎవరు పంపించారంటే వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు, ఆన్సర్ రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరెవరంటే నల్గొండ జిల్లా చందంపేట నుండి మీరు దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకేనండి, తర్వాత చూద్దాం, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఇక తర్వాత వీరెవరంటే ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు నుంచి లక్కవరం, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత రాచడ సుబ్రహ్మణ్యం సెరపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. ఇంకా నెక్స్ట్ ఎవరంటే రమేష్ దొంతి గగన్ పెరుమాళ్ అనంతపురం నుంచి పంపించారు, ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇక నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి పంపించారు.

రాంగ్ ఆన్సర్ ని. నెక్స్ట్ వీరు రాంబాబు సుశీల నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరంటే ఎంసి రెడ్డి అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ వీరు ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల్లంక నుంచి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్ రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ చూద్దాం, చిల్కా నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత ఎవరంటే చొల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఇక నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం, నాగేంద్రప్ప ఉడేవు వీరు కర్ణాటక నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత ఫణిరాజ్ నెల్లూరు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ జి భూమేష్ కొత్తపల్లి మెట్ట అక్కడి నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, వీటిలో భిన్నంగా ఉన్నది ఏది? ఓకేనా, ప్రశ్న అర్థమైతే ఆన్సర్ వెంటనే సెండ్ చేయండి. నెక్స్ట్ చూద్దాం, చంద్రులూరి విష్ణు సాయి మౌనిక వీరు పేర్నమిట్ట అక్కడి నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఇంకా తర్వాత ఎవరు పంపించారో చూద్దాం, చెన్నకేశ్వరరావు పంపించారు వత్తిల్ నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత అనంతపురం నుంచి అనురాధ పంపించారు రాంగ్ ఆన్సర్. తర్వాత అశోక్ రమ్య ఫ్యామిలీ మెంబర్స్ వీరంతా ఒంగోలు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరు కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం వెస్ట్ గోదావరి నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత వీరు ఎవరంటే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు. మీరు కొంచెం కరెక్ట్గా పంపించండి, గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తర్వాత చూద్దాం మనకి ఎవరు పంపించారంటే బృందావనం పద్మశ్రీ శ్యామ్ వీరంతా హైదరాబాద్ నుంచి పంపించారు, హాయ్ చెప్తున్నారు. మీకు కూడా హాయ్ అండి, అయితే రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకేనండి, థ్యాంక్ యూ. తర్వాత చూద్దాం, నెక్స్ట్ డాక్టర్ కే వీరాబు పంపించారు తణుకు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వాణి ఫ్రమ్ విజయవాడ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎవరు పంపించారంటే మనకి గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత కుంచి రామూర్తి కుంచిమానిపేట నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం, కాకర రాజ్కుమార్ లావణ్య రాజోల్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. తర్వాత వీరెవరంటే సీను వావెళ్ళ నెల్లూరు నుంచి పంపించారు, కాకపోతే ఆన్సర్ అయితే ఏమి చేయలే శ్రీను గారు. ఓకే, తర్వాత చూద్దాం, మనకి పంపించారు వరగంటి బద్దరి విశాల నెల్లూరు నుంచి. ఓకే, కాకపోతే రాశారు కానీ రాంగ్ ఆన్సర్ చేశారండి విశాల గారు. తర్వాత చూద్దాం, అనంతపురం జిల్లా పెద్దవడుగురు నుంచి జనార్దన కుసుమ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ వీరు ఇనమడుగు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. వీరెవరంటే పంపిన వారు అని రాశారు, కోట మన్మథరావు శోభారాణి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రం నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, మిడతల రామమూర్తి వరవకొండ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఎవరు పంపించారంటే నెల్లూరు వేదాయపాల నుంచి మనోజ్ తనోజ్ పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ మనకి పంపించారు లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, ఇప్పుడు రైట్ ఆన్సర్ రాశారు. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకు మీకు కరెక్ట్గా అనిపించింది ఆన్సర్ అని. ఇంకా తర్వాత చూద్దాం, శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. కందేరి గోపీనాథ్ సుధారాణి తిరుపతి నుంచి, ఓకే రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. ఇంకా తర్వాత చూద్దాం, దడిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి పంపించారు ఇప్పుడు, కాకపోతే అటు ఇటుగా కాకుండా కరెక్ట్గా పంపించండి. సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ, వీటి

డిఫరెంట్గా ఉన్నది ఏదన్నా. ఓకేనా? తర్వాత మనకి పంపించారు మళ్ళీ నల్గొండ నుంచి, చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ మళ్ళీ రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణం వీరు పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత సుమతి ఆత్మకూరు నుంచి మళ్ళీ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. తర్వాత చూద్దాం ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి జవాబు అంటూ ఓకేనండి రాంగ్ ఆన్సర్ రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం ఆర్ఎస్వి నరసింహరావు చించినాడు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఇక తర్వాత హాయ్ నమస్తే అంటున్నారు. నమస్తే అండి. ఓకే ఎయిటీన్ టైంలో పాట బాగుంది అంటున్నారు అంతే కదా. ఓకే వీరు రాసి పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం కారంచేడు మండలం నుంచి తెల్లగపాలెం నుండి వెంకటేశ్వర రెడ్డి జ్యోతి పంపించారు, అయితే ఆన్సర్ అయితే ఇక్కడ అయితే ఏమీ లేదు. ఓకేనండి రాంగ్ ఆన్సర్ చేశారు మీరు. ఇక తర్వాత చూద్దాం నెల్లూరు జిల్లా కోవూరు నుండి బి విజయ్ కుమార్ రెడ్డి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక నెక్స్ట్ ఎం రావు ఒంగోలు నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత దైదా భిక్షం వెంకటి పంపించారు మిర్యాలగూడ నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత దస్తగిరి సంధ్య కడప నుంచి ఓకే రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. లతా ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. మొహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ మనకి ఎవరు పంపించారంటే కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి మీరు మూడు ఆన్సర్లు రాశారు. ఎందుకని దానిలో ఒకటే రాయండి, ఆ నాలుగిట్లో డిఫరెంట్గా ఉన్నది ఏదో ఒక ఆన్సరే ఉన్నది అదే రాసి పంపించండి. ఇక తర్వాత చూద్దాం మనకి పంపించారు నాగేంద్రప్ప ఉడేవు కర్ణాటక నుంచి మళ్ళీ మనకి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం రాధా ఖమ్మం నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి పంపించారు ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు నుంచి మళ్ళీ పంపించారు రైట్ ఆన్సర్. ఇక తర్వాత రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారు మళ్ళీ రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం ఆత్మకూరు నుంచి ఆదిశేష్ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం ఓకే చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి పంపించారు ఓకే ఓకే రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం వీరెవరంటే వేలవర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి పంపించారు వీరు తెలంగాణ సికింద్రాబాద్ నుంచి ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చంద్రలూరు విష్ణు సాయి మౌనిక పేర్నమెట నుంచి ఇప్పుడు మళ్ళీ మనకి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం బి శివకుమార్ నంద్యాల నుంచి

సత్యనారాయణ జయలక్ష్మి పంపించారు వీరు తెలంగాణ సికింద్రాబాద్ నుంచి. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత చంద్రులూరు విష్ణు సాయి మౌనిక పేర్నమెట నుంచి ఇప్పుడు మళ్ళీ మనకి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, బి శివకుమార్ నంద్యాల నుంచి ముదిరాజు వీరంతా కలిసి పంపించారు. ఓకే, రాంగ్ ఆన్సర్ చేశారు. జనరల్ సైన్స్ అండి, జనరల్ స్టడీస్ అని అడగలేదు నేను. ఓకేనా. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రాసి పంపించారు. ఓకే, కాకపోతే రైట్ ఆన్సర్ రాశారు చివరికి. నెక్స్ట్ చూద్దాం, వీరెవరంటే తెనాల నుంచి కుమార్ రాసి పంపించారు. ఓకే, రాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత ఎవరు పంపించారంటే వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత. ప్రశ్న మరొకసారి చెప్పండి అని అడుగుతున్నారు. సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, వీటిలో భిన్నమైనది ఏది? అది ప్రశ్న. ఓకేనా. ఇక తర్వాత చూద్దాం, కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం నుంచి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎంసీ రెడ్డి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, అనంతపురం నుంచి అనురాధ పంపించారు రైట్ ఆన్సర్ని. అశోక్ రమ్య వీరు ఒంగోలు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, కాకర రవి రాజ్ కుమార్ రాజోల్ నుంచి, ఓకేనండి, ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత ఎవరంటే రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకేనండి, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, మీరు రామకృష్ణయ్య సుభాష్ నేనమడుగు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత కేదర్ వీరేష్ రాజోల్ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎవరు రాసి పంపించారంటే మనకి పాలెంపోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి వీరంతా కలిసి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత రోహన్ నెల్లూరు నుంచి రాసి పంపించారు, దర్శన్ కూడా నెల్లూరు నుంచే రాసి పంపించారు. వీరు చెరొక ఆన్సర్ రాశారు, ఒకటే రైట్ దానిలో. తర్వాత చూద్దాం, నంద్యాల జిల్లా రమేష్ వర్మ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఎవరు పంపించారంటే మిడతల రామ్మూర్తి ఎవరోకొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఘనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇందిరాదేవి వెంకట్ బాపట్ల నుంచి రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి బాపట్ల నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఫణిరాజు నెల్లూరు నుంచి మళ్ళీ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ నల్గొండ నుంచి దమ్మోజు వెంకటాచారి కృష్ణమ్మ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరు నల్గొండ నుంచి దైడ త్రివేణి చిన్మయి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరెవరంటే కోట మన్మధరావు రాజమహేంద్రవరం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకెవరు పంపించారంటే పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత మనకి ఎస్పిఆర్ విఠల్ కళ్యాణి వీరు తెనాల నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత చూద్దాం, రామ్ భూపాల్ అండ్ భారతి మార్కాపురం నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల రాసి పంపించారు, రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, ఎన్ పార్థసారథి సిద్దిపేట నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ దైదా భిక్షం వెంకటి వీళ్ళు మిర్యాలగూడ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత పాపినేనిపల్లి నుంచి సూర్యనారాయణ పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక పండ లలితాదేవి శ్రీధర్ బాబు పంపించారు బాపట్ల నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత మనకి పంపించారు బి శివకుమార్ నంద్యాల నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, రామకృష్ణ సుభాష్ని ఎనమడుగు నుంచి ఇందా పంపించారు కదా మీరు రైట్ ఆన్సర్ని, ఓకే అండి. తర్వాత చూద్దాం, కేశవరావు అత్తిల నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, వీరెవరంటే ఇస్మాయిల్ బాయ్ సయ్యద్ జాకీర్ బాయ్ నెల్లూరు నుంచి వీరంతా పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత శీను నెల్లూరు నుంచి, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరంటే దేవులపల్లి హనుమంతరావు తెలంగాణ నుంచి వీరు, ఓకే అండి, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత ఎవరు పంపించారంటే ఇందిరాదేవి బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం పంపించారు.

రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. తర్వాత చూద్దాం, ఒంగోలు నుంచి ఎం రావు పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత బెట్రా వీరమోహన్ నిర్మలాదేవి రాజోల్ నుంచి, ఓకే రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకేనండి, నేను అడిగాను ప్రశ్న, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, వీటిలో భిన్నమైనది ఏది అని అడిగితే రైట్ ఆన్సర్ సాంఘిక శాస్త్రం. సోషల్ స్టడీస్ ఇది చరిత్ర, సంస్కృతి, భూగోళం, పౌరశాస్త్రం, వీటికి సంబంధించింది. మిగతా మూడు సహజ సిద్ధమైన సూత్రాలు, తర్వాత రసాయన పదార్థాలు వీటితో మిళితమై ఉంటుంది లాజిక్స్ గణిత శాస్త్రంలో. ఓకేనండి, చాలామంది రైట్ ఆన్సర్ చేశారు, చాలామంది ట్రై చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. పెన్ను పేపర్ రెడీగా పెట్టుకున్నారు కదా, చిన్న సింపుల్ మ్యాథ్స్ ఓకేనా రాసుకోండి. 3+2 అంటే 10, 3+2=10, 4+3=21, 5+4=36 అయితే, ఓకేనా, 3+2=10, 4+3=21, 5+4=36 అయితే, 6+5 ఎంత అది ప్రశ్న. ప్రశ్న అర్థమైతే వెంటనే రాసి పంపించండి 0866-24888-12 నెంబర్కి. 3+2=10, 4+3=21, 5+4=36 36 అయితే, 6+5 ఎంత అది ప్రశ్న. రాసి పంపించండి త్వరగా.

ఓకే, వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగాను ప్రశ్న. ఓకేనండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద ఫస్ట్ ప్రశ్నకి సాంఘిక శాస్త్రాన్ని రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు పంపించారు రైట్ ఆన్సర్ని ఫస్ట్ ప్రశ్నకి. ఇక తర్వాత చూద్దాం, భానుప్రకాష్ వీరు కూడా ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు రెండో ప్రశ్నకి. ఇక తర్వాత చూద్దాం, శ్యామ్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత మనకి పంపించారు కారంచేడు మండలం నుంచి తెలగపాల నుండి వెంకటేశ్వర రెడ్డి జ్యోతి పంపించారు రాంగ్ ఆన్సర్. ట్రై చేయండి, చాలా సింపుల్ ప్రశ్న అది. నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుండి చేబ్ర రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, వీరు వరగంటి బద్రీ విశాల వేదాయపాలెం నెల్లూరు నుంచి రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు, కన్ఫ్యూజ్ అయ్యారు. ఓకే, తర్వాత చూద్దాం, వీరు ఎవరంటే రామ్ భూపాల్ భారతి మార్కాపురం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నామిరన్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వీరు ఎవరంటే లలిత మల్లిక్ సత్పల్ నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ కాసల పద్మ గుంటూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక నెక్స్ట్ పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి, ఓకే, రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత అశోక్ రమ్య వీరు ఒంగోలు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ రాశారు. మీకు నేను లెక్కలో చెప్పాను కదా ఎలా వచ్చింది అనేది, 3+2=10 ఎలా వచ్చిందో మీరు తెలుసుకొని ఈ మూడిటికి 3+2=10, 4+3=21, 5+4=36, అయితే 6+5 ఎంత, ఈజీగానే ఉంది కదా ప్రశ్న. ఓకే, తర్వాత చూద్దాం, సుమతి ఆత్మకూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, నల్గొండ నుంచి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ పంపించారు రాంగ్ ఆన్సర్ని. హాయ్ నమస్తే అంటున్నారు, నమస్తే అండి. ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్ సుగుణాబాయి పంపించారు ఫస్ట్ ప్రశ్నకి సాంఘిక శాస్త్రం అని రైట్ ఆన్సర్ చేశారు. రెండో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే వెంటనే రాసి పంపించండి. ఇక తర్వాత బి శివకుమార్ నంద్యాల నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి వీరు తెనాల నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ వీరు ఇన్నమడగ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం నుంచి

రాసి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చంద్రలూరి విష్ణు సాయి మౌనిక పేర్నమెట నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెల్లూరు జిల్లా కోవూర్ నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చెన్నకేశ్వర అత్తిల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా చాలామంది టైప్ చేస్తున్నారు, తొందరగా రాసి పంపించండి. వేలవర్తిపాటి సత్యనారాయణ అండ్ జయలక్ష్మి పంపించారు సికింద్రాబాద్ నుంచి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం వీరెవరంటే, నంద్యాల నుంచి ఉమాపతి నుంచి బ్రహ్మయ్య శారద ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ రాశారు. ఇక లలిత మల్లిక సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణం పంపించారు. ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం వీరెవరంటే, ఇంకొల్లు నుంచి రాసి పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్ రాశారు. హుస్సేన్ దాదా అక్రమ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ చూద్దాం మనకి ఎవరు రాసి పంపించారంటే, భానుప్రకాష్ వావిళ్ళ వీరు రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, డాక్టర్ కేవీఆర్ తణుకు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వీరు ఎవరంటే, వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి మళ్ళీ రాసి పంపించారు. ఓకే అండి, టైపింగ్లో మిస్టేక్ ఉందని ఇందాక చెప్పాను, ఇప్పుడు మళ్ళీ రైట్ ఆన్సర్ రాశారు విశాల గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత రాంబాబు సుశీల వీరు నర్సాపురం నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ రైట్ ఆన్సర్. తర్వాత వాణి విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఎవరంటే మనకి రాసి పంపించారు ఎస్వి సుబ్రహ్మణ్యం రుద్రాంశ్ వీరు దక్షిణ చిరువాల లంక నుంచి రాసి పంపించారు ఆన్సర్ అంటూ మనకి ఒక కాగితం మీద మెసేజ్ చేసి పంపించారు. ఓకేనండి వెరీ గుడ్. తర్వాత చూద్దాం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ చేశారు మీరు రైట్ ఆన్సర్. ఓకేనండి, రెండో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే చాలా క్విక్గా పంపించండి. తర్వాత రాధాప్రకాష్ ఖమ్మ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం, రాధా ఖమ్మ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత వీరెవరంటే ఎం రామ్మోహన్ రావు సత్యవతి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం మహమ్మద్ ఇనేతుల్లా ఇషాతుల్లా కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ పాలెం పౌలయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరంటే కందేరి గోపీనాథ్ సుధారాణి తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ నంద్యాల జిల్లా ఉమాపతి నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ చూద్దాం కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి, ఓకే ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ రైట్ ఆన్సర్ రాశారు, రెండో ప్రశ్నకి రాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా ఎవరంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. దేవులపల్లి హనుమంతరావు కూర్నావల్లి ఖమ్మం నుంచి అంత ఆన్సర్ ఎలా వచ్చింది, రాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత ఇంద్రాదేవి వెంకట్ బాపట్ల నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం ఆత్మకూరు నుంచి ఆదిశేష్ పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ గట్టుపల్లి నుండి చక్రప్ప అని పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఆశా శ్రీనివాస్ 6+5 అని అడిగానే, కాకపోతే ఆన్సర్ మీకు రైట్ ఆన్సరే వచ్చింది, ఎలా వచ్చిందో మరి. తర్వాత చూద్దాం నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్ చేశారు. వీరు ఎవరంటే వేలవర్తి పాటి రాధాకృష్ణమూర్తి సుధా. వీరు ఎక్కడి నుంచి పంపించారంటే మెల్బోర్న్ అక్కడి నుంచి పంపించారా, మరి ఇండియన్ నెంబర్ ఏమున్నది. ఓకే రైట్ ఆన్సర్, ఎనీవే రైట్ ఆన్సర్ రాశారు. ఓకే అండి. తర్వాత చూద్దాం విజయ్ శేఖర్ వీరు నంద్యాల నుంచి పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. క్వశ్చన్ అండ్ ప్లీజ్ అని అడుగుతున్నారు, అయితే సమయం చాలా తక్కువగా ఉన్నది. ఇక తర్వాత చూద్దాం కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. ఓకే బి శివకుమార్ నంద్యాల నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరు గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. భారతీ కిషోర్ అనంతపురం నుంచి పంపించారు, క్వశ్చన్ వినలేదు, చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతున్నా, ఇప్పుడే ట్యూన్ చేశా అని అడుగుతున్నారు. మనకి మిగిలింది ఇంకా 2.5 నిమిషాలే. తర్వాత చూద్దాం కారంచేడు నుండి తెల్లగలపాలెం నుండి వెంకటేశ్వర రెడ్డి జ్యోతి పంపించారు ఇందాకటి ప్రశ్నకి ఆన్సర్ని. ఓకే తర్వాత చూద్దాం.

మీరు ఎవరంటే ఆన్సర్ రాసి పంపించారు. కాకపోతే పెమరాజు లలిత కుమారి తణుకు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంకా మనకి పంపించారు డాక్టర్ కేవి రావు తణుకు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మల్లిశెట్టి నాగమణి ఒంగోలు నుంచి రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. తర్వాత రజాక్ నెల్లూరు నుంచి భానుప్రకాష్ వీరంతా కలిసి రాసి పంపించారు, కాకపోతే అందరూ రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమావ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని, ఓకేనండి, వెరీ గుడ్. తర్వాత మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత వీరు నల్గొండ నుంచి దైడ త్రివేణి చిన్మయి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత హైదరాబాద్ నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి పంపించారు మెడతల రామమూర్తి వరవకొండ నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు, ఓకేనండి. తర్వాత ఇస్మాయిల్ భాయ్ జాకిర్ భాయ్ ఫ్యామిలీ మెంబర్స్ నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, లతా ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ఇంకెవరంటే చేబ్రోల్ రామకృష్ణయ్య సుభాష్ నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. సతీరెడ్డి అనుపర్తి నుంచి రాంగ్ ఆన్సర్. రఘువీర్ సింగ్ ఏలూరు నుంచి రాంగ్ ఆన్సర్. ఓకేనండి, నేను అడిగాను ప్రశ్న 3+2 అంటే 10 అన్నారు, 4+3 అంటే 21, 5+4 అంటే 36, అయితే 6+5 అయితే ఎంత అంటే 55. ఓకేనండి, ఓకే, ఇది ఈనాటి యువలయ. చాలామంది కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు, చాలామంది ట్రై చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్. ఇది ఈనాటి యువలయ. రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ మీట్ అవుతాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో బర్తే కదమ్. 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావని వానలత, విద్యార్థి ఎం కుష్వంత్ సాయి. వినండి 8వ తరగతికి హిందీ పాఠం బర్తే కదమ్.
2: ప్రణామ్ అధ్యాపికాజీ.
3: ఆశీష్ ఆవో బైటో కుష్వంత్. డైరీ లిఖనా అచ్చీ ఆదత్ హై. దిన్ మే ఘటే సభీ ఘటనాఓ కే బారే మే సూక్ష్మ రూప్ సే డైరీ మే లిఖతే హై. ఇస్సే హమ్ యహ్ జానకారీ మిల్తీ హై హమ్ కిస్ దిన్ క్యా కియే హై. దేశ్ కే మహాన్ లోగ్ జో భీ గుజరే వే సభీ డైరీ లిఖనే కీ ఆదత్ రఖతే థే. డైరీ లిఖనే సే హర్ దిన్ హమ్నే క్యా కార్య కియే హై కైసే కియే హై ఇస్కా ఆత్మ విశ్లేషణ కర్ సక్తే హై. హమారే వ్యవహార్ మే పరివర్తన్ లా సక్తే హై. ముఖ్య విషయ తిథి ఉస్మే లిఖ సక్తే హై. ఉస్ సాల్ ఘటీ సభీ ఘటనాఓ కో హమ్ జబ్ చాహే తబ్ పఢ్ సక్తే హై. అచ్చా ఆజ్ హమ్ ఇసీ విషయ సే సంబంధిత్ పాఠ పఢేంగే. పహలే తుమ్ పాఠ పఢో.
2: జీ అధ్యాపికా జీ, ఆజ్ మా కీ తబియత్ కుచ్ టీక్ హై. సుబహ్ జబ్ మే ఉఠీ తో దేఖా కి వే కామ్ పర్ నికల్ చుకీ తీ. ఏక్ సప్తాహ్ సే మై పాఠశాలా నహీ గయీ తీ. మా కా కామ్ జో కర్నా పడతా తా, ఆజ్ మే పాఠశాలా జానా చాహతీ తీ. పతా నహీ గురుజీ నే క్యా క్యా పఢా దియా హోగా. ఔర్ ఫిర్ మమతా రవి షమీమ్ సే భీ తో కయీ దినోం సే నహీ మిలీ.
3: అచ్చా సునో, ఈరోజు అమ్మ ఆరోగ్యం కొంచెం బాగుంది. ఉదయాన్నే నేను లేచినప్పుడు ఆమె పని మీద వెళ్ళడం నేను చూశాను. ఒక వారం రోజుల నుండి నేను పాఠశాలకు వెళ్ళడం లేదు. అమ్మ ఆరోగ్యం బాగోలేని కారణంగా అమ్మకు సేవలు చేస్తూ ఇంటి వద్ద పని చేయవలసి వచ్చింది. ఈరోజు నేను బడికి వెళ్ళాలనుకుంటున్నాను. బడిలో గురువుగారు ఏం చెప్పారో ఏం చదివించారో తెలియదు. అంతేకాక మమత రవి షమీములను కూడా చాలా రోజుల నుంచి నేను కలవలేదు.

0: आगे पढ़ो।
1: पर दीदी ने कहा कि माँ की बीमारी के बाद आज काम पर जाने का उनका पहला दिन है, इसलिए तू यहाँ रहकर मेरी मदद कर। वैसे तो मैं दीदी की सहायता हमेशा करती हूँ, जो भी हो काम ज्यादा होने के कारण आज मैं स्कूल नहीं जा पाई। काम करते करते दिन कैसे गुजर गया इसका पता ही नहीं चला।
0: इसका भावार्थ मैं तेलुगु में बताऊंगी, ध्यान से सुनो। అమ్మ జబ్బు పడిన తరువాత ఈరోజు తను పనికి వెళ్ళడం మొదటి రోజు కదా, అందువల్ల నీవు ఇక్కడే ఉండి నాకు సహాయం చేయమని అక్క నాతో అన్నది. అయితే నేను అక్కకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూనే ఉంటాను. ఏది ఏమైనప్పటికీ పని ఎక్కువగా ఉన్నందున నేను ఈరోజు బడికి వెళ్ళలేకపోయాను. పని చేస్తూ చేస్తూ రోజంతా ఎలా గడిచిపోయిందో నాకే తెలియలేదు. अच्छा अब आगे पढ़ो।
1: आज जब मैं स्कूल के लिए निकली तो हल्का हल्का पानी गिर रहा था। बारिश रुकने तक देर हो गई। समय देखा तो 10 बज चुके थे। मैं बैग लेकर पाठशाला की ओर भागी, फिर भी देर हो गई। सब अपने अपने काम में लग चुके थे।
0: ఈరోజు నేను పాఠశాలకు బయలుదేరినప్పుడు వర్షం జల్లులు జల్లులుగా పడుతుంది. వర్షం ఆగేంత వరకు ఉండడం వలన ఆలస్యం అయిపోయింది. అప్పుడు సమయం 10:00 నేను సంచి తీసుకుని బడికి పరిగెత్తాను. అయినప్పటికీ ఆలస్యం అయిపోయింది. తరగతి గదులు అందరూ తమ తమ పనులలో నిమగ్నమై ఉన్నారు. అచ్చా అప్ ఆగే పడో.
1: లోమ్డి కి కహానీ లిఖనీ తీ। मुझे तो कुछ समझ में नहीं आ रहा था कि क्या करना है। पहले डर के मारे पूछा नहीं, फिर थोड़ी देर बाद पूछा तो अध्यापिका जी ने मेरी ओर देखते हुए पूछा, समीना कल तुम क्यों नहीं आई? तो मैंने उन्हें पाठशाला ना आने का कारण बताया। तब उन्होंने मुझे हर दिन पाठशाला आने के लिए समझाया, फिर कहानी पढ़ने को कहा।
0: అచ్చా సునో కుష్వంత్, నక్క కథ వ్రాయవలసి ఉన్నది. నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. మొదట భయం కారణంగా అడగలేదు. కాసేపటి తరువాత అడిగితే ఉపాధ్యాయురాలు నా వైపు చూస్తూ, సమీనా నిన్న నీవు ఎందుకు రాలేదు అని అడిగారు. అప్పుడు నేను పాఠశాలకు రాని కారణం చెప్పాను. అప్పుడు ఆమె నన్ను ప్రతిరోజు పాఠశాలకు రావలసినదిగా నచ్చ చెప్పారు. నన్ను మళ్ళీ కథ చదవమని చెప్పారు. అచ్చా ఆ ఆగే పడో.
1: मैं पढ़ने लगी, मजेदार लगी। मैं तो पढ़ ही रही थी, पर श्याम और सायना ने तो अपनी कहानी उत्तर पुस्तिका में लिख भी ली थी। वे अध्यापिका जी को दिखाने लगे। रवि और इरफान एक दूसरे के बाल खींच रहे थे। अध्यापिका जी ने उन्हें डांटा। इतने में 10 मिनट की छुट्टी हो गई। मैंने शमीम और ममता से खूब सारी बातें की। शाम को खूब खेला। दिन कैसे बीत गया यह पता ही नहीं चला।
0: अच्छा कुशवंत, तुमने अच्छा पढ़ा है। इसका भावार्थ मैं तेलुगु में बताऊंगी, ध्यान से सुनो।
1: जी अध्यापिका जी।
0: नेनु कथ चदवसागानु, मजागा अनिपिंचिंदी। नेनु चदुवुतू उंडगानी श्याम मरियु सायना इरुवुरु తమ సమాధాన పత్రాలలో కదరాసేసి ఉపాధ్యాయురాలికి చూపించసాగారు. రవి ఇర్ఫాన్ ఇద్దరూ అదే సమయంలో ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని గుంజుకొనుచున్నారు. అప్పుడు మా ఉపాధ్యాయురాలు వారిద్దరిని మందలించారు. ఇంతలో 10 నిమిషాలు విరామం లభించింది. నేను సమీం మరి ఇంకా మమతలతో బాగా మాట్లాడాను. సాయంత్రం మేమంతా కలిసి బాగా ఆడుకున్నాము. నాకైతే ఈరోజు ఎలా గడిచిందో కూడా తెలియలేదు. అచ్చా ఆగే పడో.
1: आज मैं पाठशाला समय पर पहुंच गई। पाठशाला में पाठशाला समिति की बैठक थी। सरपंच जी भी आए थे। हम सब को बरामदे में बिठाया गया। प्रधानाध्यापक जी और सरपंच जी ने बारी बारी हमसे बातचीत की। प्रधानाध्यापक जी ने बताया कि भारत सरकार बच्चों के लिए शिक्षा का अधिकार कानून 1 अप्रैल 2010 से अमल कर रही है। इस

0: कानून के अनुसार 6 से 14 वर्ष के सभी बच्चों को निशुल्क और अनिवार्य रूप से शिक्षा पाने का अधिकार है।
1: अच्छा सुनो, నేను ఈరోజు సమయానికి పాఠశాలకు చేరుకున్నాను. ఈరోజు పాఠశాలలో పాఠశాల సంఘం సమావేశం ఉన్నది. ఈ సమావేశం నాకు సర్పంచ్ గారు కూడా వచ్చారు. మమ్మల్ని అందరినీ వరండాలో కూర్చోబెట్టారు. ప్రధాన ఉపాధ్యాయులు మరియు సర్పంచ్ గారు ఒకరి తర్వాత ఒకరు మాతో మాట్లాడారు. ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ, భారత ప్రభుత్వం 1 ఏప్రిల్ 2010 నుండి పిల్లల విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిందని, ఈ చట్టం అనుసరించి 6 నుండి 14 సంవత్సరముల వయస్సు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను పొందే హక్కు ఉందని చెప్పారు. అచ్చా అబ్ ఆగే పాట్ పడో.
0: ఉన్హే అప్ని పడాయీ కే లియే ఏక్ పైసా భీ ఖర్చ్ నహీ కర్నా హోగా. भारत सरकार हर बच्चे के चेहरे पर खुशी देखना चाहती है। तभी सायना ने प्रधानाध्यापक जी से पूछा, सरकार हमारे लिए और क्या सुविधाएं दे रही है? तो प्रधानाध्यापक जी ने उसके प्रश्न की प्रशंसा की। आगे उन्होंने कहा कि सरकार पौष्टिक भोजन, बालिका शिक्षा, पेयजल की सुविधा, खेल सामग्री, खेल का मैदान, पोशाक, निशुल्क पाठ्य पुस्तकें और विविध प्रकार की सुविधाएं, प्रोत्साहन आदि दे रही है। सरकार चाहती है कि भारत का हर नागरिक पढ़ा लिखा बने, 100% साक्षरता दर प्राप्त करे। सरकार का नारा है, सब पढ़े सब बढ़े। जिस दिन भारत का हर बच्चा शिक्षित होकर अच्छा नागरिक बनेगा, उसी दिन हमारे महापुरुषों के सपने साकार होंगे। जय हिंद।
1: अच्छा सुनो, इंका प्रधान उपाध्याय वारु मात्लाडुतू ई विधंगा चेप्पारु, पिल्ललु तम चदुवु निमित्तं ओक्क पैसा कूडा खर्चु पेट्टवलसिन अवसरं लेदनि, भारत प्रभुत्वं प्रति पिल्लवानि मुखंलो संतोषानि चूडगोरुचुन्नदनि चेप्पारु। అప్పుడు సారిన ప్రధాన ఉపాధ్యాయుల వారిని, ప్రభుత్వం మన కోసం ఏమేమి సౌకర్యాలను కల్పించుచున్నది అని ప్రశ్నించాడు. అప్పుడు ప్రధాన ఉపాధ్యాయుల వారిని ప్రశ్నించినందుకు గాను సారినాను ఎంతో ప్రశంసించి ఇంకా ఈ విధంగా చెప్పారు. ప్రభుత్వం పౌష్టిక భోజనం, బాలికా విద్య, ఆట వస్తువులు, ఆట స్థలము, దుస్తులు, ఉచిత పాఠ్య పుస్తకాలు, వివిధ రకాల సౌకర్యాలు మరియు ప్రోత్సాహకాలను కల్పించుచున్నది. ప్రభుత్వం దేశంలోని ప్రతి పౌరుడు విద్యావంతుడు కావాలని కోరుకుంటుంది. 100కి 100% అక్షరాస్యత సాధించాలని లక్ష్యంతో కృషి చేస్తుందని ప్రభుత్వం యొక్క నినాదం ఏమిటంటే, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. ఏ రోజున భారతదేశపు ప్రతి పిల్లవాడు చదువుకుని మంచి పౌరుడు అవుతాడో ఆ రోజుని మన దేశంలోని మహాపురుషుల కలలు సాకారమవుతాయి. జై హింద్ అంటూ ముగించారు. అచ్చా ఆగే పడో కుష్వంత్
0: జీ. అధ్యాపిక జీ, ప్రధానాధ్యాపక్ జీ కి బాతే సున్కర్ హమ్ సబ్నే తాలియా బజాయి. आज मैं बहुत खुश थी। मैंने घर लौटकर माता पिता और दीदी को प्रधानाध्यापक जी की कही सारी बातें बताई।
1: अच्छा सुनो, प्रधान उपाध्याय वारी माटलु विनी पिल्ललंदरू कूडा चप्पट्लु कोट्टारु। नेनु ई रोजु चाला संतोषंगा उन्नानु। नेनु इंटिकी तिरिगी वच्ची तल्लिदंड्रुलकु, अक्ककु प्रधान उपाध्याय वारु चेप्पिन अन्नी विषयालनु चेप्पानु अनि समीना अन्नदि।
0: अध्यापिका जी, इस पाठ के संबंधित कुछ कठिन शब्दार्थ बताइए ना।
1: अच्छा बताऊंगी, लिख लो।
0: जी अध्यापिका जी।
1: माँ, माता, अम्मा।
0: माँ, माता, अम्मा।
1: बाप, पिता, तंद्री।
0: बाप, पिता, तंद्री।
1: तबियत, तंदुरुस्ती, आरोग्यम।
0: तबियत, तंदुरुस्ती, आरोग्यम।
1: सप्ताह, 7 दिन, वारम रोजलु।
0: सप्ताह, 7 दिन, वारम रोजलु।
1: डांटना, निंदा करना, तिट्टुटा।
0: डांटना, निंदा करना, तिट्टुटा।
1: ठीक, सही, बागुगा।
0: ठीक, सही, बागुगा।
1: అచ్చా

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద గీతాలు. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి పెనుమూడి సుధ పాడిన జానపద గీతాలు వింటారు.

ஓய்யா ஐயா சே தோடு கொள்ளா ஐயா சே போட்டோ ஐயா சே போட்டோ.

ఉన్నాదిరా చిన్నదొన్నాదిరా

0: మల్లెపూల తోటలోనే ఉన్నాదిరా,
1: ఉన్నాదిరా చిన్నదొన్నాదిరా.

ఉన్నాదిరా చిన్నదొన్నాదిరా, అది సన్న జాజి తోటలోనే ఉన్నాదిరా. ఉన్నాదిరా చిన్నదొన్నాదిరా, అది సన్న జాజి తోటలోనే.

ఉన్నాదిరా చిన్నదొన్నాదిరాది చిక్కడు చెట్టుకిట ఉన్నాదిరా ఉన్నాదిరా చిన్నదొన్నాదిరాది చిక్కుడు చెట్టుకిట ఉన్నాదిరా చిన్నదొన్నాదిరా చిన్నదొన్నాదిరా

జానపద గీతాల కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి పెనుమూడి సుధ గారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఈనాటి జానపద గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
1: కోట్లాది గుండెల చప్పుడుగా
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి
1: సమాచారాన్ని అందించడమే కాదు
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక
1: 9 దశాబ్దాల

0: శ్వసనీయత,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
1: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
0: గ్రామం నుంచి నగరం వరకు
1: సమాచారం,
0: వినోదం,
1: విజ్ఞానాన్ని అందిస్తూ
0: సంస్కృతికి అద్దం పట్టింది.
1: మారుతున్న కాలంతో పాటు
0: సరికొత్త సాంకేతికతతో
1: మీ ముందుకు సరికొత్తగా
0: ఆకాశవాణి వినండి,
1: ఆస్వాదించండి.

మీరు విన్న పాట రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో ఖలేజా. ఈ చిత్రానికి హేమచంద్ర, శ్వేత గానం చేశారు. కార్యక్రమంలో ఇప్పుడు ఇడియట్. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్, కౌసల్య పాడిన పాట. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్.

మీరు విన్న పాట చంద్రబోస్ సాహిత్యంలో చింతకాయల రవి. ఈ చిత్రానికి విజయప్రకాష్ హన్సిక గానం చేశారు. మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. నేడు మనం ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈరోజు మనం భారతదేశంలోని అందమైన రాష్ట్రాల్లో ఒకటైన సిక్కిం గురించి, అలాగే ప్రతి సంవత్సరం మే 16న జరుపుకునే సిక్కిం డే విషయాల గురించి తెలుసుకుందాం. ప్రశాంతమైన వాతావరణం, సాంస్కృతిక సంపదలతో ప్రత్యేక గుర్తింపును పొందిన రాష్ట్రం సిక్కిం. 1975 మే 16న సిక్కిం భారతదేశంలో 22వ రాష్ట్రంగా విలీనమయ్యింది. ఆ చారిత్రాత్మక రోజును గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం సిక్కిం డేను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. చిన్న రాష్ట్రం అయినప్పటికీ దేశానికి పర్యాటక రంగంలో, ప్రకృతి పరిరక్షణలో, సేంద్రియ వ్యవసాయంలో సిక్కిం ఒక ఆదర్శంగా నిలిచింది. ముఖ్యంగా సిక్కిం భారతదేశంలో పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేపట్టిన తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందింది. అక్కడి ప్రజలు ప్రకృతిని ఎంతో ప్రేమగా కాపాడుకుంటారు. అందుకే అక్కడి వాతావరణం ఎంతో స్వచ్ఛంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. సిక్కిం రాజధాని గంగ్టోక్ పర్యాటకులకు ఎంతో ఇష్టమైన ప్రదేశం. అక్కడి రోడ్లు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా చుట్టూ కనిపించే పర్వతాలు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. ప్రపంచంలో 3వ ఎత్తైన పర్వతమైన కంచెన్జుంగా సిక్కిం గర్వకారణం. ఉదయం సూర్యకిరణాలు ఆ మంచు పర్వతాలపై పడినప్పుడు కనిపించే దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే చోమ్గో లేక్, నతులా పాస్, యోమ్తాగ్ వ్యాలీ వంటి ప్రాంతాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటాయి. అక్కడి సరస్సులు, జలపాతాలు, పూల తోటలు, బౌద్ధ మఠాలు పర్యాటకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. ముఖ్యంగా మంచు కురిసే కాలంలో సిక్కిం అందాలు మరింత పెరుగుతాయి. దేశ విదేశాల నుంచి వేలాది మంది పర్యాటకులు ప్రతి సంవత్సరం సిక్కింను సందర్శిస్తూ ఉంటారు. సిక్కిం సంస్కృతి కూడా ఎంతో ప్రత్యేకమైనది. నేపాలీ, భూటియా, లెప్చా వంటి వివిధ వర్గాల ప్రజలు ఐక్యంగా జీవిస్తుంటారు. భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ అందరూ పరస్పర గౌరవంతో కలిసి ఉండటం సిక్కిం ప్రత్యేకత. బౌద్ధ సాంప్రదాయాలు అక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. రంగురంగుల దుస్తులు, సాంప్రదాయ నృత్యాలు, పండుగలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. సిక్కిం డే మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందిస్తుంది. ప్రకృతిని ప్రేమిస్తేనే భవిష్యత్తు తరాలకు మంచి జీవితం అందించగలం. అభివృద్ధి అంటే కేవలం భవనాలు కాదు, ప్రకృతిని ప్రేమిస్తూ ముందుకు సాగడం కూడా ఎంతో అవసరమని ఈ సిక్కిం డే మనకు తెలియజేస్తుంది.

ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా మే 16న జరుపుకునే ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ గురించి తెలుసుకుందాం. వెలుగు మన జీవితంలో ఎంత ముఖ్యమో గుర్తు చేయడానికి ఈ ప్రత్యేక దినోత్సవం నిర్వహిస్తున్నారు. మనం ఉదయం లేవటం నుంచి రాత్రి నిద్రపోయే వరకు చేసే ప్రతి పనిలో వెలుగు అవసరం ఉంటుంది. సూర్యకాంతి లేకపోతే భూమిపై జీవం ఉండదు, అలాగే విద్యుత్ వెలుగు లేకపోతే ఈ ఆధునిక ప్రపంచం ముందుకు సాగదు. అందుకే వెలుగును కేవలం ప్రకాశంగా కాకుండా జ్ఞానం, అభివృద్ధి, ఆశలకు ప్రతీకగా భావిస్తారు. ముఖ్యంగా యువత సైన్స్ మరియు టెక్నాలజీ గురించి తెలుసుకుని వెలుగు శక్తిని మంచి పనులకు ఉపయోగించాలనే సందేశాన్ని ఈరోజు అందిస్తుంది. ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ను యునెస్కో ప్రారంభించింది. ప్రముఖ శాస్త్రవేత్త థియోడోర్ మైమన్ 1960 మే 16న

మొదటిసారిగా లేజర్ను విజయవంతంగా ప్రదర్శించారు. ఆ చారిత్రాత్మక రోజును గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. వెలుగు ఆధారిత సాంకేతికత మన జీవితంలో ఎంత ఉపయోగపడుతుందో ప్రజలకు తెలియజేయడమే ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. మన జీవితానికి ప్రధానమైన సహజ వెలుగు సన్లైట్. మొక్కలు పెరగడానికి, వాతావరణ సమతుల్యానికి, మన ఆరోగ్యానికి సూర్యకాంతి చాలా అవసరం. పూర్వకాలంలో ప్రజలు వెలుగు కోసం దీపాలు, మంటలు, కొవ్వొత్తులను ఉపయోగించేవారు. ఎలక్ట్రిసిటీ వచ్చిన తర్వాత ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఇళ్లల్లో, పాఠశాలల్లో, ఆఫీసుల్లో, హాస్పిటల్స్లో ఎక్కడ చూసినా వెలుగే కనిపిస్తుంది. ఎల్ఈడి బల్బ్స్, స్ట్రీట్ లైట్స్, సోలార్ లైట్స్ వంటి ఆధునిక మార్పులు మన జీవన విధానాన్ని మరింత సులభంతరం చేశాయి. ఈ రోజుల్లో వెలుగు ఆధారిత టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్స్, ఫైబర్ కమ్యూనికేషన్, మెడికల్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ వెలుగు సాంకేతిక సహాయంతోనే పనిచేస్తున్నాయి. హాస్పిటల్స్లో లేజర్ టెక్నాలజీ ద్వారా చికిత్సలు, శస్త్రచికిత్సలు చేస్తున్నారు. అలాగే పరిశోధనల్లో కూడా వెలుగు ఎంతో ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్ రీసెర్చ్ వంటి రంగాల్లో కూడా వెలుగు ఆధారిత టెక్నాలజీ మరింత ముఖ్యమవుతుంది. అందుకే యువత సైన్స్పై ఆసక్తి పెంచుకొని కొత్త విషయాలు నేర్చుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా విద్య, విజ్ఞానం, ఆరోగ్యం వంటి రంగాల్లో వెలుగు కీలక పాత్ర పోషిస్తోంది. రిమోట్ విలేజెస్లో కూడా సోలార్ పవర్ ద్వారా విద్యుత్ అందిస్తున్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో కూడా వెలుగు ఆధారిత సాంకేతికత ఎంతో సహాయపడుతోంది. సోలార్ ఎనర్జీ వాడటం వల్ల కాలుష్యం తగ్గి ప్రకృతి రక్షణకు మేలు జరుగుతుంది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. వెలుగు మన జీవితంలో ఎంత ముఖ్యమో తెలుసుకొని సైన్స్ మరియు టెక్నాలజీను సమాజ అభివృద్ధికి ఉపయోగించాలని చెబుతోంది. ముఖ్యంగా యువత కొత్త ఆవిష్కరణలు నేర్చుకొని భవిష్యత్తును మరింత ప్రకాశవంతంగా మార్చాలి. ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ ఫిలిం నుంచి దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో సాగర్ మేఘ పాడిన పాట మీకోసం.

నేడు ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇన్ పీస్ను జరుపుకుంటారు. ఈ దినోత్సవం మనుషుల మధ్య శాంతి, స్నేహం, పరస్పర గౌరవం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. ప్రపంచంలో భాషలు, మతాలు, సంస్కృతులు వేరువేరు ఉన్నప్పటికీ అందరూ కలిసి ఆనందంగా జీవించాలని ఈరోజు సందేశం. చిన్న చిన్న కోపాలు, విభేదాలు, ద్వేషాలు సమాజంలో సమస్యలకు కారణమవుతాయి. కానీ ప్రేమ, సహనం, గౌరవం ఉంటే సమాజంలో శాంతి నెలకొంటుంది. అందుకే ఈ దినోత్సవం మనమంతా ఒక్కటే అనే భావనను పెంపొందిస్తుంది. ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇన్ పీస్ను యునైటెడ్ నేషన్స్ ప్రారంభించింది. ప్రపంచంలో శాంతి, ఐక్యత పెరగాలని ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువత మంచి ఆలోచనలు పెంచుకొని ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలని ఈరోజు గుర్తు చేస్తోంది. కుటుంబంలో, పాఠశాలల్లో, సమాజంలో ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి జీవించడం ఎంతో అవసరం. ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం కూడా శాంతియుత జీవితానికి చాలా ముఖ్యం. మన భారతదేశం వైవిధ్యంలో ఏకత్వంకు మంచి ఉదాహరణ. ఇక్కడ ఎన్నో భాషలు, మతాలు, సాంప్రదాయాలు ఉన్నప్పటికీ ప్రజలు కలిసి జీవిస్తున్నారు. పండుగలు వేరువేరుగా ఉన్నా అందరూ పరస్పర గౌరవంతో శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇదే నిజమైన శాంతి భావన. మనం చిన్నప్పటి నుంచే ప్రేమ, దయ వంటి మంచి విలువలను అలవాటు చేసుకుంటే సమాజం మరింత మంచి మార్గంలో ముందుకు సాగుతుంది. ఈ రోజుల్లో చాలా చోట్ల యుద్ధాలు, హింస, గొడవలు జరుగుతున్నాయి. వీటి వల్ల ఎన్నో కుటుంబాలు బాధపడుతున్నాయి. అందుకే శాంతి ఎంతో అవసరం. ఒక చిన్న మంచి మాట కూడా మనుషుల మధ్య దూరాన్ని తగ్గించగలదు. సోషల్ మీడియా వాడేటప్పుడు కూడా బాధ కలిగించే మాటలు కాకుండా మంచి సందేశాలు పంచుకోవాలి. ముఖ్యంగా యువత సమాజంలో మంచి మార్పుకు కారణం కావచ్చు. స్నేహం, సహకారం, మానవత్వం వంటి విలువలను పాటిస్తే భవిష్యత్తులో ప్రపంచం మరింత శాంతియుతంగా మారుతుంది. మనం ఇతరులకు సహాయం చేయడం, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం, ప్రకృతిని కాపాడుకోవడం ఇవన్నీ కూడా శాంతియుత జీవనంలో ఒక భాగమే. ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇన్ పీస్ మనకు అందరితో స్నేహభావంతో కలిసి జీవించాలని తెలియజేస్తోంది. గొడవలు, ద్వేషం కాకుండా పరస్పర గౌరవంతో ఉండాలి. మనలో మంచి ఆలోచనలు ఉంటే సమాజం కూడా మంచి మార్గంలో ముందుకు సాగుతుంది. ఇప్పుడు కృష్ణార్జున యుద్ధం సినిమా నుంచి హిప్ హాప్ తమీజా సంగీతంలో రేవంత్, సంజిత్, హిప్ హాప్ తమీజా పాడిన పాటను విందాం.

ఇప్పుడు మరో ముఖ్యమైన ఆరోగ్య అంశం గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మే 16న దేశవ్యాప్తంగా నేషనల్ డెంగ్యూ డేను నిర్వహిస్తారు. ప్రజల్లో డెంగ్యూ వ్యాధిపై అవగాహన పెంచడం, ఈ వ్యాధి నుంచి ఎలా రక్షించుకోవాలో తెలియజేయడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా వర్షాకాలంలో డెంగ్యూ కేసులు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే ప్రజలు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం మరియు వైద్యులు సూచిస్తుంటారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని ఈరోజు మనకు గుర్తు చేస్తుంది. డెంగ్యూ అనేది ఒక వైరస్ వల్ల వచ్చే వ్యాధి. ఇది సాధారణంగా ఈడిస్ మస్కిటో అనే దోమకాటు వల్ల వ్యాపిస్తుంది. ముఖ్యంగా ఇంటి చుట్టూ నిల్వ ఉన్న నీటిలో ఈ దోమలు ఎక్కువగా పెరుగుతాయి. కూలర్లు, పూల కుండీలు, టైర్లు, బకెట్లు, డబ్బాలు వంటి వాటిల్లో నీరు నిల్వ ఉంటే అక్కడ దోమలు పెరిగే అవకాశం ఉంటుంది. డెంగ్యూ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి నేరుగా వ్యాపించదు. దోమకాటు ద్వారానే ఈ వ్యాధి వస్తుంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో డెంగ్యూ కనిపిస్తున్నప్పటికీ భారతదేశంలో కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యాధి ఎక్కువగా నమోదవుతోంది. ముఖ్యంగా వర్షాలు పడిన తరువాత నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు వేగంగా పెరిగి వ్యాధి వ్యాప్తి చెందుతుంది. డెంగ్యూ వచ్చినప్పుడు కొన్ని ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తాయి. అకస్మాత్తుగా ఎక్కువ జ్వరం రావడం, తీవ్రమైన తలనొప్పి, శరీర నొప్పులు, కీళ్ల నొప్పులు, అలసట, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో చర్మంపై ఎర్రటి మచ్చలు కూడా వస్తాయి. డెంగ్యూ ఎక్కువైతే ప్లేట్లెట్స్ కూడా తగ్గిపోతాయి. అందుకే జ్వరం వచ్చినప్పుడు నిర్లక్ష్యం చెయ్యకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించడం చాలా అవసరం. కొన్ని సందర్భాలలో

డెంగ్యూ ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, బలహీన ఆరోగ్యం ఉన్నవారు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూకు ప్రత్యేకమైన ఒకే ఒక మెడిసిన్ లేదని డాక్టర్స్ చెబుతున్నారు. కానీ సరైన చికిత్స, విశ్రాంతి, ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొబ్బరి నీళ్లు, పళ్ళ జ్యూసులు, ORS, నీరు ఎక్కువగా తీసుకోవాలి. జ్వరం ఉన్నప్పుడు శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. స్వయంగా మెడిసిన్స్ వాడకుండా తప్పనిసరిగా వైద్యుల సూచనలు పాటించాలి. డెంగ్యూ రాకుండా ఉండాలంటే పరిశుభ్రత చాలా ముఖ్యం. ఇంటి చుట్టూ ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చూడాలి. వాటర్ ట్యాంక్స్ను మూత పెట్టాలి. పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ఖాళీ డబ్బాలు వంటి వాటిల్లో నీరు చేరకుండా జాగ్రత్త పడాలి. మస్కిటో నెట్స్ ఉపయోగించడం మంచిది. మన ఆహారపు అలవాట్లు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. బయట ఆహారం ఎక్కువగా తినకుండా శుభ్రమైన పోషకాహారం తీసుకోవాలి. పండ్లు, ఆకుకూరలు, వైటమిన్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎక్కువగా నీరు తాగడం కూడా చాలా అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం, పరిశుభ్రమైన పరిసరాలు, సరైన నిద్ర ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా యువత మరియు పిల్లలు పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలి. మన ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే డెంగ్యూ వంటి వ్యాధులను చాలా వరకు నివారించవచ్చు. ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రతి పౌరుడు కూడా బాధ్యత వహించాలి. పాఠశాలలు, కాలనీలు, గ్రామాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం కూడా చాలా అవసరం. నేషనల్ డెంగ్యూ డే మనకు ఆరోగ్యం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది. డెంగ్యూ గురించి భయపడటం కాదు, సరైన అవగాహన కలిగి జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. పరిశుభ్రత పాటిస్తూ దోమలు పెరగకుండా చూసుకుంటే డెంగ్యూను చాలా వరకు నివారించవచ్చు. కార్యక్రమంలో చివరిగా నానీస్ గ్యాంగ్ లీడర్ చిత్రం నుంచి ఒక చక్కని పాటను విందాం.

0: ఇదండి ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం.
1: ఇంతవరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రానికి గత 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇంధన పొదుపుపై ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. వార్తల వివరాలు. రాష్ట్రానికి గత 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఈరోజు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలతో యువతకు 24 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. పిల్లలు సంపదని గుర్తించాలని, తల్లికి వందనం కింద అందిస్తున్న 15,000 రూపాయలను పెంచే ఆలోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. స్వచ్ఛంద్రలో భాగంగా ఈ రోజు నుంచే ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రారంభిస్తున్నామని, అన్ని ప్రాంతాల్లో 4 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని, ఇందులో భాగంగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతిరోజు స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పేదరికం లేని సమాజం ఉండాలని, సమాజం మారితే స్వచ్ఛంద్ర సాకారమవుతుందని తెలిపారు. సంపద సృష్టించి పేదవాళ్లకు పంచి ఆర్థిక అసమానతలు తగ్గించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: 60 సంవత్సరాల మీ అందరి కల నేరేడి బ్యారేజ్, ఇప్పుడు హామీ ఇస్తున్న ఈ టర్మ్ లోనే వీలైతే పని ప్రారంభించడం కాకుండా రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ప్రతి ఒక్క ఆఫీస్ పైన కరెంట్ ఉత్పత్తి చేయాలి, సోలార్ ప్యానెల్ పెట్టుకోవాలి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అందరం కూడా ఆలోచించుకోవాలి. ఈ కార్యక్రమాన్ని చేసి ఆంధ్రప్రదేశ్ ని 1 చేయడానికి మీరు సహకరించండి. నేను ఎప్పుడూ అండగా ఉంటానని మీ అందరికీ మీకు తెలియజేస్తున్నా.
0: అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో 5,56,00,000 రూపాయలతో నిర్మించనున్న రహదారులు, వంతెనలు, కాలువలకు రక్షణ గోడల పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతులకు 3 విడతలుగా 8,965 కోట్ల రూపాయలు అందజేస్తున్నామన్నారు. 2025-26 రబీ సీజన్లో రాష్ట్రంలో 1679 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 17.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 67,257 మంది రైతుల ఖాతాల్లో 3,870 కోట్ల రూపాయలను జమ చేశామని చెప్పారు. ప్రస్తుతం ఇంధన సంక్షోభ సమయంలో పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని ప్రతి ఒక్కరూ తగ్గించి వారానికొకరోజు నో వెహికల్ డే పాటించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంధన పొదుపుపై ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇంటిపైనే సౌరశక్తి ద్వారా విద్యుత్

ను తయారు చేసుకుని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 6 లక్షల సౌరశక్తి కనెక్షన్లు, ఒక్కో ఇంటిపైన 2 కిలోవాట్ల విద్యుత్ ఉచితంగా పేదలకు ఇచ్చేందుకు పీఎం సూర్యగారి పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. 20 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజలపై భారం ఉండకుండా ఉండేలా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. గడిచిన 2 సంవత్సరాల నుంచి విద్యుత్ బిల్లులు పెంచకుండా ఎటువంటి ఖర్చులున్నా ప్రభుత్వమే భరించిందని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి పెంచి ప్రజలపై భారం పడకుండా నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే లక్ష్యంగా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అందులో భాగంగానే తమ ప్రోటోకాల్ వాహనాలను కూడా తగ్గిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు విడుదల చేశారు. ఈ పరీక్షలో మొత్తం 91.41% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. మొత్తం 26,219 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 23,193 మంది పరీక్షకు

0: ఉత్పత్తి చేసి ప్రజలపై భారం ఉండకుండా ఉండేలా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. గడిచిన 2 సంవత్సరాల నుంచి విద్యుత్ బిల్లులు పెంచకుండా ఎటువంటి ఖర్చులున్నా ప్రభుత్వమే భరించిందని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి పెంచి ప్రజలపై భారం పడకుండా నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే లక్ష్యంగా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అందులో భాగంగానే తమ ప్రోటోకాల్ వాహనాలను కూడా తగ్గిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు విడుదల చేశారు. ఈ పరీక్షలో మొత్తం 91.41% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. మొత్తం 26,219 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 23,193 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 21,205 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. కాకినాడ జిల్లాకు చెందిన వైష్ణవి 166 మార్కులతో ప్రథమ ర్యాంకు సాధించారు. అభ్యర్థులు తమ ర్యాంకు కార్డులను cets.apsche.ap.gov.in ద్వారా పొందవచ్చని మంత్రి లోకేష్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయనగరం జిల్లాలో జూన్15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 3వ దశ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. జూన్5 నుంచి 14వ తేదీ వరకు శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయని, జూన్15 నుంచి జూలై 14 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహిస్తారని, ఓటర్ల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరిస్తారని తెలిపారు. జూలై 1, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండే వారంతా తమ పేరు నమోదు చేసుకుని ఓటు హక్కు పొందాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి కోరారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని ఈరోజు పలు జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ప్లాస్టిక్ను నిషేధిద్దాం అనే ఇతివృత్తంతో కాకినాడ నగరంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి కుటుంబం ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించడానికి సంకల్పించాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను సంపూర్ణ ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అమలాపురం రైతు బజార్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ప్రజలను కోరారు. ప్రజల సహకారంతో ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా విశాఖపట్టణాన్ని నిలుపుతామని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్, ప్లాస్టిక్ రహిత విశాఖ నినాదంతో రూపొందించిన అవగాహన ప్రోచర్ను ఆయన ఈరోజు ఆవిష్కరించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రజలతో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల కూడా ఒక వినూత్నమైనటువంటి థీమ్ తో ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతుంది. ఈ నెల ఈ 3వ శనివారం ప్లాస్టిక్ నిర్మూలన మీద అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు తిరుపతి జిల్లా కాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు పట్టణంలో ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం.
0: ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 21 నుండి జూన్ 4వ తేదీ వరకు సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఈరోజు ఆయన పరీక్షల నిర్వహణ కమిటీతో సమావేశమై పలు సూచనలు చేశారు. పరీక్షలు పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆర్ఏఆర్ఎస్లో ఈ నెల 18వ తేదీ నుండి ఎంటీయు రైస్ 13/18 ఫౌండేషన్ విత్తనాలు విక్రయించనున్నట్లు పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. కిలో 42 రూపాయల ధరతో 25 కిలోల బస్తా విత్తనాలు 1,050 రూపాయలకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. విత్తనాలు అవసరమయ్యే రైతులు ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు ఆర్ఏఆర్ఎస్ కేంద్రం వద్ద కొనుగోలు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. వాతావరణం. మే 26 ప్రాంతంలో కేరళంను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు 4 రోజులు ముందుగానో లేదా 4 రోజుల ఆలస్యంగానో కేరళంలో ప్రవేశించే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ దీవులు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. మరిన్ని వాతావరణ విశేషాలు వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ అందిస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈరోజు మరియు రేపు

0: తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తోకుండా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు తోకుండా మెరుపులు మరియు ఎదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తోకుండా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు తోకుండా మెరుపులు మరియు ఎదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి గత 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇంధన పొదుపుపై ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. MBA MCA కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన APISET ఫలితాలు విడుదలయ్యాయి. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా కథితం యత్ వైశ్విక సమాహ్వానాన్ నివారణాయ విశ్వసనీయస్య భవిష్యస్య కృతే సజ్జతాయాః చ ఆపూర్తి శృంఖలాయాః నిర్మాణార్థం భారత నెదర్లాండ్స్ దేశౌ సహభాగిత్వం కుర్వంతౌ స్తః. భారతమవసరాణాం భూమీతి వర్ణితం. సేనాధ్యక్షేణ జనరల్ ఉపేంద్ర ద్వివేదినా పాకిస్తానం భయోత్పాదకేభ్యః ఆశ్రయం ప్రదాతుం భారతస్య విరుద్ధం కార్యాచరణాయ చ సావధానం కృతం. పశ్చిమబంగసర్వకారేణ 11,000 ప్రదీయమానానాం జాతిప్రమాణపత్రాణాం పునః సత్యాపనం కర్తుం ఆజ్ఞాపితం. CBSE ఇత్యనేన 12వ కక్షాయాః ఛాత్రాణాం కృతే ఉత్తరపత్రాణాం ద్విస్తరీయ పునర్మూల్యాంకన ప్రక్రియా ఘోషితా. అపి చ థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ క్రీడాయాం అద్య బ్యాంకాక్ నగరే ఉపాంత్యచక్రీయ క్రీడాయాం మలేషియా దేశస్య యుగలం పరాజిత్య సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి తథా చిరాగ శెట్టి ఇత్యేతయోః భారతీయ పురుషయుగలం అంతిమస్పర్ధాయాం ప్రవిష్టం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య వదత్ యత్ భారత నెదర్లాండ్స్ దేశౌ విశ్వస్యాపి సమాహ్వానానాం నివారణాయ విశ్వసనీయం పారదర్శకం భవిష్యస్య కృతే ఆపూర్తి శృంఖలాయాః నిర్మాణార్థం మిలిత్వా కార్యం కుర్వంతౌ స్తః. యత్ సః బహువిధ సంకటైః గ్రస్తం ఆపద్దర్శకం ఇతి వర్ణితం. నెదర్లాండ్స్ దేశస్య హేగనగరే స్వస్య 5 దేశానాం యాత్రాయాః క్రమే సాముదాయిక కార్యక్రమం సంబోధయన్ ప్రధానమంత్రి శ్రీమోదీ అవదత్ యత్ విశ్వం COVID-19 మహామార్యా వర్తమాన సంఘర్షేణ ఉద్భూత ఊర్జా సంకటం చేత్యాదీనాం అభూతపూర్వ ప్రతిసంధిం సమ్ముఖీకరోతి.
3: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
2: సహ సావధానం అకరోత్ యత్ ఏతేషాం సమాహ్వానానాం ద్రుతగత్యా నిరాకరణే విఫలతయా వైశ్విక వికాస లాభః వ్యతిక్రమితః భవిష్యతి తథా చ జనసంఖ్యాయాః విశాలః భాగః నిర్ధనతాయాం నిమగ్నః భవిష్యతి. ఆర్థిక స్థితి వ్యవస్థాయాః సుదృఢీకరణాయ వైశ్విక ప్రయాసాన్ ప్రకాశయన్ ప్రధానమంత్రీ శ్రీమోదీ అవదత్ యత్ భారత్ నెదర్లాండ్స్ దేశౌ సంయుక్తరూపేణ సుదృఢ ఆపూర్తి శృంఖలాయాః నిర్మాణే కేంద్రతౌ స్తః. ప్రధానమంత్రి శ్రీమోదీ నెదర్లాండ్స్ దేశస్య ప్రధానమంత్రిణా రాబ్ జేటెన్ ఇత్యనేన సహ ద్విపక్షీయ వార్తాం కరిష్యతి. సహ అద్య మధ్యాహ్నే హేగనగరే రాజా విలియం అలెగ్జాండర్ తథా మహారాణి మ్యాక్సిమా ఇత్యేతాభ్యాం సహ మిలనం కృతవాన్. ఏషా యాత్రా ద్విపక్షీయ సంబంధేభ్యః అధిక మహత్వపూర్ణాస్తి. సంప్రతి సంపన్నస్య భారత యూరోపీయ ముక్త వ్యాపార సంధేః అనంతరం భారత యూరోపీయ సంబంధానాం వ్యాపక విస్తారస్య అపేక్షా అస్తి. నెదర్లాండ్స్ దేశస్య యాత్రాయాః అనంతరం ప్రధానమంత్రి శ్రీమోదీ స్వస్య యాత్రాయాః తృతీయే చరణే

0: महाराष्ट्रे मराठवाड़ायां जम्मू कश्मीर प्रदेशे लद्दाखे तथा देशस्य उत्तर पूर्वीय भागेषु च अद्य गर्जनेन तीव्रवातैश्च सह झंझावातस्य संभावना विद्यते। विभागेन झारखंडे मध्यप्रदेशे तथा राजस्थानस्य केषुचित् स्थानेषु उष्णतरंगस्य स्थितेः अपि घोषणा कृता। थाईलैंड ओपन बैडमिंटन क्रीडायां अद्य बैंकॉक नगरे उपांत्य चक्रीय क्रीडायां मलेशिया देशस्य गोह सेफेई तथा नूर इज्जुद्दीन इत्यमुं च पराजित्य सात्विक साईराज रंकी रेड्डी तथा चिराग सेट्टी इत्येतयोः भारतीय पुरुष युगलं अंतिम स्पर्धायां प्रविष्टवन्तौ। आईपीएल क्रिकेट क्रीडायां अद्य आतिथेय कोलकाता नाइट राइडर्स इतीदं दलं ईडन गार्डन्स इत्यत्र गुजरात टाइटन्स इत्यनेन सह क्रीडिष्यति। क्रीडायाः आरम्भः सायं सार्ध सप्तवादने भविष्यति। गतरात्रौ लखनऊ नगरस्य एकाना क्रीडांगणे लखनऊ सुपर जायंट्स इत्यनेन दलेन चेन्नई सुपर किंग्स दलं सप्तस्तोभैः पराजितम् इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఈ సాయంత్రం మరియు రేపు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్జ్పై ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో ప్రసార విశేషాల అనంతరం 6:35 డిఆర్ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు వింటారు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు. అనంతరం కొన్ని సినిమా పాటలు వింటారు 7:05. అలానే రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఈ రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో బత్తాయి సాగులో సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పి ఆదిరెడ్డితో పరిచయం. అనంతరం జానపద గీతాలు వింటారు 7:45. అలానే రాత్రి 8:40 చిత్రమంజర్లో సినిమా పాటలు వింటారు. ఈ రాత్రి 8:00 యువాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్, ఈ వారంలో జరిగిన వివిధ కరెంట్ అఫైర్స్ గురించిన కొన్ని వివరాలు తెలుసుకుంటారు. ఈ రాత్రి 8:00 యువాణి యువజనుల కార్యక్రమంలో. అదేవిధంగా ఈ రాత్రి 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు వింటారు. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఈ రాత్రి 9:30 మధుర గీతాలు వింటారు. రాత్రి 10:00 జాతీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 11:00 హిందీలోనూ, 11:05 ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి మా ప్రభాత ప్రసారంలో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం బృందగానం, 6:05 అలానే 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సూర్యస్తుతి, అనంతరం క్రీస్తు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో చెడుతనం గురించి శ్రీ ఎన్ విజయభాస్కర్ గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో కొర్ర పంట సాగు వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:55 ప్రసార విశేషాలు, 7:00 దేశభక్తి గీతం బృందగానం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. రేపు ఉదయం 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన శ్రీరంగం నారాయణబాబు గారి జయంతి సందర్భంగా వారి గురించిన కొన్ని వివరాలు, అనంతరం మనసులో మనసు శ్రీమతి మాలతి చందూర్ గారి నవలా పఠనం వింటారు. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్, 19వ భాగం ప్రసారమవుతుంది. అనంతరం లలితగీతాలు వింటారు. రేపు ఉదయం 7:45 భావలహరి.

మధుర గీత మంజరి కార్యక్రమంలో చార్మీ కౌర్ హీరోయిన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించిన కొన్ని విషయాలు సినిమా పాటలు వింటారు. 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎస్ స్వామినాథ్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. రేపు ఉదయం 8:35 హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 9:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో కంబం ఎంపీపీఎస్ ఉర్దూ పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ఉదయం 10:00. అలానే 12:40 నుండి 1:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో సాయంత్రం 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలోను, 6:20 సంస్కృతంలోను వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:30 ప్రసార విశేషాలు. రేపు సాయంత్రం 6:35 జానపద రంజని కార్యక్రమంలో భాగంగా శ్రీమతి అక్కల ఉమాదేవి పాడిన సాంప్రదాయ జానపద గీతాలు, అనంతరం కొన్ని జానపద గీతాలు వింటారు. 7:05 అలానే రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:45 అలానే రాత్రి 9:30 చిత్రమందిరంలో సినిమా పాటలు వింటారు. రేపు రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన రాజ్యసభ గురించిన కొన్ని వివరాలను తెలుసుకుంటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. రేపు రాత్రి 8:15 రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు వింటారు. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రాత్రి 10:00 అఖిల భారత రవ్వాశ్రేయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ సాయంత్రం మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఆకాశవాణి మార్కాపం కేంద్రం డిఆర్ ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు వింటారు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు.
1: డిఆర్ ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈ మెయిల్ ఉత్తరాన్ని కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్, అశ్విని, రమేష్, ఆనంద్ మనవతి గారు రాశారు. మన కేంద్రం నుండి ప్రసారమైన మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర, ఈ అంశం గురించి కొన్ని వివరాలు బాగున్నాయి. అనంతరం లలిత గీతాలు కూడా విన్నాం, చాలా బాగుంది అంటూ రాశారు. ఈ మెయిల్ ఉత్తరాన్ని హైదరాబాద్ ఐటీ టవర్స్ నుంచి కె లక్ష్మీనారాయణ రాశారు. ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్కారములు. మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు బాగున్నాయి. మా తరపున ఒక చిన్న సూచన, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దయచేసి వివిధ భారతి విజయవాడ కేంద్రం ప్రసారాలను రిలే చేయవలసిందిగా మా మనవి. మార్కాపురం కేంద్రం కూడా వివిధ భారతి విజయవాడ ప్రసారాలను అందిస్తే శ్రోతలకు మరింత ఆనందదాయకంగా

ఉంటుంది, ధన్యవాదములు అంటూ రాశారు. ఈ మెయిల్ ఉత్తరాన్ని శ్రీముఖలింగం నుంచి నాగలక్ష్మి గారు రాశారు. ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి, వ్యాఖ్యాతలకు నమస్కారములు. మే 10 ఉదయకిరణాలులో అమ్మా అనే పిలుపులో అమృతధార ఉన్నది. అమ్మా అనే పిలుపులోనే స్వర్గ సుఖాలు ఉన్నవి. నిజమే, ఆకాశవాణి అమ్మా అనే పిలుపు అమృతం వలె స్వర్గ సుఖాలతో కూడిన అమ్మఒడి వెచ్చగా ఎంతో హాయిగా ఉంటుంది. కానీ అమ్మ మాత్రం ఒంటరిగా ఒక గదికి మాత్రమే పరిమితం అవుతున్నది. మహిళ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నది. చివరికి అమ్మా అనే స్థానానికి వచ్చేసరి ఒంటరిగా ఒక గదికే పరిమితం అవుతున్నది. అమ్మ ఓడిపోతున్నది. అమ్మ ఓడిపోవడానికి కారణం కొడుక, కోడల, కూతుర ఎవరో తెలియటం లేదు. కానీ ఒంటరిగా ఒక గదికే పరిమితం అవుతున్నది అమ్మ. కొన్ని ప్రాంతాలలో అమ్మే కాదు, నాన్న కూడా ఓడిపోయి ఓల్డేజ్ హోమ్కి పరిమితం అవుతున్నారు. అందుకే ఓల్డేజ్ హోమ్లు ఎక్కువైనాయి. ప్లీజ్ అమ్మని నాన్నని మనతో ఉండనిద్దాం, మన కుటుంబాన్ని అభివృద్ధి చెందనిద్దాం. ఇలా మెయిల్ పంపి కాలాన్ని వృధా చేసినందుకు అన్యదా భావించవద్దు, ఆకాశవాణి మార్కాపురం అంటూ రాశారు. ఈ మెయిల్ ఉత్తరాన్ని శ్రీముఖలింగం నుంచి రఘు, నాగలక్ష్మి, త్యాగులు రాశారు. ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి, వ్యాఖ్యాతలకు నమస్కారములు. మే 9 ఉదయకిరణాలులో భూ వాతావరణంలో మార్పులు, దాని ప్రభావం, పరిణామాలు శ్రీ ఎం నాగార్జున గారితో పరిచయం బాగుంది. ఇటువంటి కార్యక్రమాలు ప్రసారం చేసిన ఆకాశవాణి మార్కాపురం వారికి ప్రత్యేక ధన్యవాదములు. అనంతరం బార్లీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి చక్కగా వివరించిన కె శ్రీలత గారికి ప్రత్యేక ధన్యవాదములు. లాస్ట్ వీక్ మన ఆకాశవాణి మార్కాపురం ప్రోగ్రామ్స్ ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి, కాకపోతే మెయిల్ పంపలేకపోయాను. థ్యాంక్ యూ ఆకాశవాణి మార్కాపురం, థ్యాంక్ యూ అంటూ రాశారు. ఇంకా వీరే మరో మెయిల్ ఉత్తరంలో, ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి, వ్యాఖ్యాతలకు నమస్కారములు. మే 12 భక్తిరంజనిలో ఆంజనేయ స్వామి వారి భక్తి గీతాలు బాగున్నాయి. ఉదయకిరణాలులో హనుమత్ జయంతి సందర్భంగా హనుమాన్ వైభవం గురించి చక్కగా వివరించారు, ధన్యవాదములు. భావలహరిలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి వారి గురించి చక్కగా వివరించి స్వామివారికి సంబంధించిన శ్రీ ఆంజనేయం ఫిలిం నుంచి మరియు కొన్ని ఫిలిం సాంగ్స్ వేశారు. ఫిలిం నేమ్ తెలియలేదు. నైస్ ఎక్స్ప్లనేషన్ మేడం, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఆకాశవాణి మార్కాపురం అంటూ రాశారు. ఇంకా వీరే మరో మెయిల్ ఉత్తరంలో, ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి, వ్యాఖ్యాతలకు నమస్కారములు. మే 12 ఆరోగ్య సలహాలలో ఆరోగ్యం కాపాడుకోవడానికి ఇంట్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై హెడ్ నర్స్ శ్రీమతి మీనాక్షి గారితో పరిచయం బాగుంది. ప్రతి మంగళవారం ఒక్కొక్క ప్రముఖ వైద్య నిపుణులతో ఆరోగ్య సలహాలు మాకు ఎంతో ఉపయోగపడుతున్నది, మేము పాటిస్తాము. ప్రముఖ వైద్య నిపుణులతో మాకు ఆరోగ్య సలహాలను అందిస్తున్న ఆకాశవాణి మార్కాపురం వారికి ప్రత్యేక ధన్యవాదములు అంటూ రాశారు. ఈ మెయిల్ ఉత్తరాన్ని ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా మున్నా గారు రాశారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి మా నమస్తే. 90 వసంతాలు జరుపుకుంటున్న ఓ ఆకాశవాణి అందుకో మా శుభాకాంక్షలు. మే 9 శనివారం సాయంత్రం ప్రసారమైన DRFM అభిప్రాయాలతో కూడిన కార్యక్రమం విని ఆనందించాం. శ్రోతలు కార్యక్రమాలపై వెలువచ్చిన అభిప్రాయాలను ఎంతో అర్థవంతంగా చదివి వినిపించిన శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం. మే 10 ఆదివారం ఉదయం ప్రసారమైన భక్తిరంజనిలో శ్రీ సత్యదేవుని సంకీర్తనలు మరియు క్రీస్తు భక్తి గీతాలు విని తరించాం. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో బైబిల్ గ్రంథంలోని పలు కొటేషన్లు మా ముందుంచిన నిర్వాహకులకు మా వందనాలు అందజేయండి. బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో మార్కాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమంలో పిల్లలు పాడిన దేశభక్తి గీతాలు, ఇంగ్లీష్ పద్యాలు, చిన్న కథలు విని ఆనందించాం. పాల్గొన్న చిన్నారులకు, నిర్వహించిన స్కూల్ యాజమాన్యానికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం అంటూ రాశారు. ఇంకా వీరే మరో మెయిల్.

0: ఉత్తరంలో మే 11 సోమవారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో శివకీర్తనలు విని తరించాం. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో వినిపించిన సూక్తులు విలువైనవిగా ఉన్నవి, వారికి మా నమస్తే. మే 12 మంగళవారం భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ హనుమాన్ భక్తి గీతాలు విని తరించాం. మే 13 బుధవారం శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు వినిపించిన శ్రీ భద్రాచల రామదాసు కీర్తనలు విని తరించాం. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో శ్యామలాంబ గారు ఆధ్యాత్మిక విలువల గురించి చక్కటి సమాచారం అందించిన శ్యామలాంబ గారికి మా ధన్యవాదాలు అందజేయండి. సాయంత్రం ప్రసారమైన క్రినీడలు నాటిక విన్నాం, మాకు ఎంతగానో నచ్చింది. శ్రీ పాండురంగ గారికి, పాల్గొన్న కళాకారులకు, ఆకాశవాణికి మా ధన్యవాదములు అంటూ రాశారు. ఇదండి ఈ వారం DRFM. కార్యక్రమాన్ని ముగించే ముందుగా శ్రోతలు మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుకుంటే శుక్రవారం మధ్యాహ్నంలోపు లెటర్స్ కానీ మెయిల్స్ కానీ అందేలా రాయాలి. మా అడ్రస్ DRFM, మీరు మేము, స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, మార్కాపురం, పిన్కోడ్ 523316. అడ్రస్ మరోసారి DRFM, మీరు మేము, స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, మార్కాపురం, పిన్కోడ్ 523316. అలాగే మెయిల్స్ ద్వారా మీ అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే మా అడ్రస్ srotalamata@gmail.com. srotalamata srotalamata@gmail.com.
1: మీరింతవరకు DRFM, మీరు మేము, శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు విన్నారు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
2: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి 30 వరకు, మే 1 నుంచి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
3: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ IAS వారేమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
5: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినిమా పాటలు వింటారు. ముందుగా సూరిగాడు చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట విందాం.

మీరు విన్న ఈ పాట సూరిగాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినది. కార్యక్రమంలో తర్వాత గాయం చిత్రం కోసం చిత్ర పాడిన పాట వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి 30 వరకు, మే 1 నుంచి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బల
4: సై బాల్,
3: నడువుల తామర
4: సై బాల్,
3: బురద పుల్ల
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: కార్యక్రమాల తర్వాత రాజసింహ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

ఈ రాత్రి 7:45 చిత్రమంజరి కార్యక్రమంలో, అలానే రాత్రి 8:40, రాత్రి 9:30 వినవచ్చు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: చదువుతున్నది జే చెన్నయ్య. ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించలేకపోతే అభివృద్ధి స్తంభించి ప్రజలు పేదరికంలో పడిపోతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సిబిఐ ఈరోజు అరెస్టు చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చే వారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. వార్తల వివరంగా. భౌగోళిక అంతరాయాల పరిష్కారానికి విశ్వసనీయ, పారదర్శక, భవిష్యత్తు సరఫరా సంసిద్ధతకు భారత్, నెదర్లాండ్ దేశాలు కలిసిమెలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు నెదర్లాండ్స్లోని హేగ్లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ, అంతర్జాతీయంగా కోవిడ్-19 మహమ్మారి, దేశాల మధ్య ప్రస్తుత ఘర్షణలు, ఉత్పన్నమవుతున్న ఇంధన సంక్షోభం వంటి అసాధారణ సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటున్నదని నరేంద్ర మోదీ చెప్పారు.
1: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
0: ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో విఫలమైతే భౌగోళిక అభివృద్ధి తిరోగమనం చెందుతుందని, భారీ సంఖ్యలో ప్రజలు పేదరికంలో పడిపోతారని హెచ్చరించారు. ఆర్థిక పునరుత్తేజ చర్యల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కృషిని ప్రస్తావిస్తూ భారత్, నెదర్లాండ్స్ సరఫరా క్రమబద్ధంగా జరగడంపై ఉమ్మడిగా పాటుపడుతున్నాయని నరేంద్ర మోదీ వివరించారు. హేగ్లో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధానమంత్రి మోదీ తమకు లభించిన హార్దిక స్వాగతం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అక్కడి వారితో కలవడం భారత ఉత్సవంలో పాల్గొన్నట్లుందని అన్నారు. నెదర్లాండ్స్ సామాజిక ఆర్థిక పటిష్టతలో అక్కడి భారతీయులు చేస్తున్న కృషి పట్ల భారత్లోని ప్రతి ఒక్కరూ గర్వపడుతున్నారని అన్నారు. అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో రాజు విలియం అలెగ్జాండర్, రాణి క్వీన్ మాక్సిమాలను కలుసుకున్నారు. ఇరాక్ ప్రధానమంత్రిగా అలీ ఫలీ హతీమ్ అల్ జైదీ అధికారం చేపట్టిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరాక్తో భారత్కు సుదీర్ఘకాలపు స్నేహపూర్వకమైన ఒప్పందాలున్నాయని, అన్ని రంగాల్లో ఉభయ దేశాల మధ్య ఒప్పందాలు మరింత పటిష్టవంతంగా అమలు జరిగేందుకు కట్టుబడి ఉన్నామని మోదీ సామాజిక మాధ్యమంలో తెలిపారు. ప్రధానమంత్రి రేపు స్వీడన్ సందర్శిస్తారు. భారత్, స్వీడిష్ ఆర్థిక కార్యకలాపాల భాగస్వామ్యం, ద్వైపాక్షిక వాణిజ్యంపైన ప్రధానమంత్రి పర్యటన దృష్టి సారిస్తుంది. ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయికి చేరడం, స్వీడిష్ పారిశ్రామిక దిగ్గజాలు సైతం భారతీయ విపణిని గమనిస్తూ పెట్టుబడులు పెట్టడం గురించి ప్రధానమంత్రి పర్యటనలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. గత 12 సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు మన దేశ వాణిజ్యాంగంలో కాకుండా అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లోనూ

సంతృప్తి సాధించడం ఒక విజయంగా భావిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రితో స్వీడన్ నాయకత్వం పలు అంశాలపై చర్చలు సాగిస్తుంది. నరేంద్ర మోదీ ఐరోపా యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లేయన్తో కలిసి అక్కడి పారిశ్రామిక దిగ్గజాలతో కూడిన యూరోపియన్ రౌండ్ టేబుల్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చే వారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. ఈ నెల 19-20 తేదీల్లో పుతిన్ పర్యటన ఉంటుందని క్రెమ్లిన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. అదే సందర్భంలో 2001 నాటి సైనో రష్యన్ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ 25వ వార్షికోత్సవం ఉంటుందని పేర్కొంది. పలు కీలక ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక సహకారంపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరుగుతుందని వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీతో వాణిజ్యం, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్తో జరుపుతున్న యుద్ధంపై చర్చించిన 24 గంటల్లోపే రష్యా అధ్యక్షుని పర్యటన వెల్లడైంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@ANR_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సిబిఐ ఈరోజు అరెస్టు చేసింది. మహారాష్ట్ర పూణెకు చెందిన ఈ వ్యక్తి పేరు మనీషా గురునాథ్ మంధారే అని పేర్కొంది. ఆమెకు నీట్ యూజీ పరీక్ష ప్రక్రియతో ప్రమేయం ఉందని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆమెను నిపుణురాలిగా నియమించిందని సిబిఐ తెలిపింది. నిందితురాలికి బాటనీ జువాలజీ ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈ నెల 14 పూణేలో అరెస్ట్ అయిన మనీషా వాగ్మారే ద్వారా నీట్ అభ్యర్థులను సమీకరించి తన నివాసంలో శిక్షణ ఇచ్చిందని సిబిఐ పేర్కొంది. ఇప్పటి వరకు నీట్ పేపర్ లీక్ కేసులో ఢిల్లీ, జైపూర్, నాసిక్, పూణే, అహిల్యానగర్లలో 9 మందిని అరెస్ట్ చేశారు. 5 మందిని ఇప్పటికే న్యాయస్థానంలో హాజరుపరిచి 7 రోజుల కస్టడీకి తీసుకున్నారు. వారిని సవివరంగా ప్రశ్నించారు. నిన్న అరెస్టు చేసిన మరో ఇద్దరిని పూణేలోని న్యాయస్థానంలో హాజరుపరిచి ఢిల్లీకి తరలించారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్లో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, బూత్ స్థాయి అధికారులు జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి పరిశీలన జరుపుతారన్నారు. 25 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమం జరుగుతున్నదని తెలిపారు. ప్రతి ఓటరుకు 2 ఎన్యూమరేషన్ పత్రాలు ఇస్తారని, ఇంటివారు వాటిని పూర్తి చేసి రసీదుగా ఒక పత్రం తమ దగ్గర ఉంచుకుని ఒకదాన్ని అధికారికి ఇవ్వవలసి ఉంటుందని తెలిపారు. ఎన్యూమరేషన్ ప్రక్రియను ప్రజలు ఆన్లైన్ ద్వారా కూడా పూర్తి చేయవచ్చని అన్నారు. మన దేశ మాదక ద్రవ్య నిరోధక సంస్థలు ఎన్నడూ లేని రీతిలో 182 కోట్ల రూపాయల విలువైన క్యాప్టగాన్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ రేజ్ పిల్ ద్వారా ఈ ఘనత సాధించినట్లు హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమంలో తెలిపారు. దేశాన్ని మాదక ద్రవ్యరహితంగా చేయటమే ప్రభుత్వ లక్ష్యమని, మధ్యప్రాచ్యానికి వెళుతున్న ఈ మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకుని విదేశీయుని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. 1 గ్రాము పరిమాణంలోని మాదక ద్రవ్యాన్ని సైతం మన దేశంలోకి తీసుకువచ్చేందుకైనా, మన దేశం ద్వారా తీసుకువెళ్లేందుకైనా ప్రయత్నిస్తే అడ్డుకుంటామని అమిత్ షా స్పష్టం చేశారు. హోంమంత్రి ఈరోజు, రేపు గుజరాత్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం అనంతరం మొదటిసారిగా గుజరాత్ వచ్చిన హోంమంత్రి అహ్మదాబాద్లో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. హరియాలీ, గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గాల్లో ఉన్న పలు నగరపాలక సంస్థల అభివృద్ధి కార్యక్రమాల పనుల సమీక్ష ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. మధ్యప్రదేశ్లో ధార్లోని భోజశాల సరస్వతీదేవి ఆలయమని గుర్తిస్తూ హైకోర్టు ఇందోర్ ధర్మాసనమిచ్చిన తీర్పును రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ స్వాగతించారు. వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. అయోధ్య మాదిరిగా సౌభ్రాతృత్వంతో మెలగాలని రాష్ట్ర ప్రజలను కోరారు. కేరళం రాజధాని

అని తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ 42వ వార్షిక స్నాతకోత్సవం ఈరోజు జరిగింది. ఈ ఉత్సవంలో 130 మంది సీనియర్ రెసిడెంట్లు, విద్యార్థులు డిగ్రీలు, డిప్లొమాలు అందుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించలేకపోతే అభివృద్ధి స్తంభించి ప్రజలు పేదరికంలో పడిపోతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం

0: చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:40 వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈ పూట కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో బత్తాయి సాగులో సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పి ఆదిరెడ్డి గారితో పరిచయం, అనంతరం కొన్ని జానపద గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఒక ప్రకటన విందాం.
1: इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
2: पुतला बोल रहे
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
2: मतलब
1: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहा
2: पर हम तो सभी डाले हैं
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच
1: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूंगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
0: కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం బత్తాయి సాగులో సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పి ఆదిరెడ్డి గారితో పరిచయం.
4: పండ్ల తోటల్లో బత్తాయిని ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ బత్తాయి సాగులో మొక్కల ఎంపికను ఏ విధంగా చేపట్టాలి, ఎటువంటి నేలల్లో అధిక దిగుబడులు తీసుకోవచ్చు, అదేవిధంగా ఎలాంటి చీడపీడలు ఆశించే అవకాశం ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అధిక దిగుబడులు సాధించాలి అంటే ఎలాంటి మేలైన యాజమాన్య పద్ధతులను ఆచరించాలి ఇత్యాది అంశాల గురించి వైపాలెం హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీ పి ఆదిరెడ్డి గారు మన ముందున్నారు, వారి ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
5: నమస్కారం అండి.
4: సార్ ముఖ్యంగా బత్తాయిని స్వీట్ ఆరెంజ్ అంటారు, పండ్ల తోటలో కూడా ప్రధానమైనదిగా మనం చెప్పుకోవచ్చు. బత్తాయిలో మొట్టమొదటిగా మొక్కల ఎంపికను ఏ విధంగా చేపట్టాలంటారు, ఎలాంటి మొక్కల ఎంపికను చేసుకుంటే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉందంటారు?
5: ముందుగా మనం బత్తాయి పంటను తీసుకుంటే మన ప్రకాశం జిల్లాకి చాలా సుపరిచితమైన పంట, ఒకప్పుడు చాలా ఇంకా ఎకరాల్లో ఉండేది, కానీ మధ్యలో మనకి కరువు పరిస్థితుల వల్ల చాలా మంది తీసేయడం జరిగింది. సో ముందుగా ఈ బత్తాయిలో ప్రధానంగా అసలు రకాలు చూస్తే మనకి మహారాష్ట్ర అటు సైడు మోసంబి అంటారు, మన దగ్గర సాత్గుడి అని, అట్లాగే బటావి అని అంటారు ఈ మన బత్తాయి దీన్ని. సో మన బత్తాయిలో దీంట్లో కూడా ప్రధానంగా పాత రోజుల్లో మనకి ఒక దశాబ్దం రెండు దశాబ్దాల క్రితం జంభేరి మీద అంటుకట్టిన బత్తాయి మొక్కల్ని మనం వేయటం జరిగేది, కానీ దానివల్ల ఈ ఎక్కువ వేరుకుళ్ళు కానీ ఈ అలాగే కొంత ఈ గజ్జి తెగులు కానీ ఇలాంటి వాటికి తట్టుకునే శక్తి ఉండేది కాదు, అలాగే కరువు పరిస్థితులను కూడా తట్టుకోలేక ఎండిపోయేవి అన్నమాట. సో అందుకని మనం ఇప్పుడు చూస్తే రంగపూర్ నిమ్మ మీద అంటుకట్టిన బత్తాయి మొక్కల్ని రైతులను తెచ్చుకోమని మనం సలహా ఇస్తున్నాం. ఎందుకంటే మనకి కొంచెం కరువు పరిస్థితులు కానీ అట్లాగే ఈ బెట్ట పరిస్థితులకి అట్లాగే మనకి వేరు కుళ్ళు తెగులు కానీ ఇలాంటివి రాకుండా తట్టుకోగలిగే శక్తి ఉంటుంది రంగపూర్ నిమ్మకి. సో దాని మీద

0: మనము ఈ బత్తాయి, మంచి బత్తాయి మొక్కలు ఎక్కడైతే రోగాలు ఇవన్నీ లేకుండా చక్కగా ఉన్నటువంటి తోటలో నుంచి బడ్డు తీసుకొని ఆ మొగ్గని ఈ అంటుకట్టిన రంగపూర్ణిమ మీద అంటుకట్టిన మొక్కలు మనకి రైతులు వేసుకోవడానికి మంచిదన్నమాట.
1: సార్, మొక్క ఆకు ఎలా ఉండాలంటారు?
0: ఇందులో మనం ముఖ్యంగా రైతులు నర్సరీకి వెళ్ళినప్పుడు చూసుకోవలసిన రెండు మూడు ముఖ్యమైన అంశాలు మొక్క ఎలా ఉండాలి అనేదానికి. మనకి ముందుగా మొక్క ఆకులు చూసినట్లయితే చిట్టి ఆకు కాకుండా, చిట్టి ఆకులు ఉండకూడదు. అట్లాగే అక్కడక్కడ పసుపు రంగు మచ్చలు కానీ ఇలాంటివి లేకుండా, అట్లాగే గజ్జి తెగులు మచ్చలు కానీ లేకుండా నీట్గా కొత్తగా వచ్చేటువంటి ఆకు ఏదైనా సరే ఆకుపచ్చగా ఈ సూక్ష్మ పోషక లోపాలు లేకుండా, ఎక్కడా కూడా బంక బంక కానీ అలాంటి లక్షణాలు ఎక్కడ కనపడకుండా చక్కగా ఉన్నటువంటి మనకి 2 నుంచి 3 అడుగులు ఎత్తున్నటువంటి మొక్క మనకి చక్కగా సరిపోతుంది మనం నాటుకోవడానికి.
1: సార్, మరి మొక్కలు తెచ్చి నాటుకునే ముందుగా పొలాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలంటారు? గుంతలు తీసుకునే దాంట్లో ఎలాంటి మెలకువలు పాటించాలంటారు?
0: చాలామంది రైతులు చూస్తే మొక్కలు తీసుకొని వచ్చి కొంతమంది పైనే నాటేస్తూ ఉంటారు, కొంతమంది గుంత తీసి కొంత ఆ లోపలికి నాటుతూ ఉంటారు. రెండు కూడా తప్పే అన్నమాట. మనం కరెక్ట్గా మనకి ఈ బత్తాయి మొక్కలు నాటాలి అనుకుంటే మంచిగా 1 మీటర్ లోతు, మీటర్ ఎటు చూసినా 1 మీటరు, అలాగే లోతు కూడా 1 మీటరు ఉండేటువంటి గుంతలు తీయాల్సిన అవసరం ఉంటుంది ముందుగా. అలాంటి గుంతలు తీసుకున్న తర్వాత మనకి ఆ తీసిన మట్టిలోనే, మనకి 15 నుంచి 20 కేజీలు మంచిగా బాగా మగ్గినటువంటి పశువుల ఎరువు, అట్లాగే 1 కేజీ సింగిల్ సూపర్ ఫాస్ఫేటు ఇవి రెండు కలుపుకొని, అట్లాగే మనకి ఎక్కడన్నా ఈ నులి పురుగులు అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటిది నిర్మూలించుకోవడానికి మనకి 3G గుళికలు, ఈ 3G గుళికలు ఎక్కువ అవసరం లేదు, 25 నుంచి 30 గ్రాములు 3G గుళికలు ఆ దాంట్లోనే ఆ మట్టిలో మనం తీసిన మట్టిలోనే ఈ పశువుల ఎరువు, ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అట్లాగే ఈ 3G గుళికలు మూడు కలుపుకొని చక్కగా మిశ్రమం చేసుకొని ఆ గుంటని నింపాలి ముందుగా. ఆ నింపి అన్నిటికీ నీళ్లు పెట్టుకోవాలి. నీళ్లు పెట్టినట్టయితే అప్పుడు ఎంతవరకు అణుగుతుందో మట్టి అంతవరకు అణుగుతుంది. అప్పుడు మనం ఆ పైన ఎక్కడైతే మనం మొక్క తెచ్చుకున్నామో ఆ మొక్క ఎంత బ్యాగ్ ఉందో అంత మోయనమే మట్టిని తీసి ఆ మొక్కను పెట్టుకోవాలి పైనే. అది సరైన పద్ధతి మనం నాటుకోవడానికి. అట్లా నాటుకున్న తర్వాత చుట్టూ ఒక చిన్న పాదిలాగా చేసుకొని నీళ్లు పెట్టుకోవడానికి చేసుకుంటాము. అది నార్మల్గా మనం నీళ్లు కట్టే పద్ధతి అయితే, డ్రిప్ ఉంటే అది కూడా అవసరం లేదు, నార్మల్గా సరిపోతుంది.
1: అంటే ఎటు చూసినా మీటర్ మనం తీసుకునేటట్టయితే వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం,
0: పక్కకి వెళ్ళి అభివృద్ధి చెంది బాగా చెట్టు కూడా బాగా నాటుకోవడానికి మంచిగా ముందు ముందు కూడా చెట్టు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట.
1: సార్, మరీ ఎత్తుగా పెరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటారు మొక్కను?
0: ఎత్తు అని కాదు, ఎప్పుడైనా మనము మొక్కలు పెంచేటప్పుడు, ఈ బత్తాయి మొక్క పెంచేటప్పుడు మనం ముందుగా చూసుకోవాల్సింది, కాపుకి వచ్చిన తర్వాత కూడా మనకి మొక్కలు చక్కగా ఉండాలంటే ముందుగా 1.5 మీటర్ వరకు కింద కొమ్మలు ఏం లేకుండా చూసుకోవాలి. కింద వస్తుంటాయి, వాటిని మనం ఎప్పటికప్పుడు నిర్మూలించుకొని తీసేస్తూ ఉండాలి. తర్వాత ఆ 1.5 మీటర్ తర్వాత నుంచి కూడా పైన 50 సెంటీమీటర్లు దాటిన తర్వాత నుంచి కొమ్మలు కూడా ఒకే దగ్గర 2 లేదా 1 వైపున అట్లాంటి వచ్చే వాటిని మనం తీసేసుకొని 4 వైపులకి చక్కగా 4-5 కొమ్మలు 4 వైపులకి చూసేటట్టుగా అట్లా ఉండేటువంటి వాటిని మనం ఎంచుకొని వాటిని పెంచాలి. మధ్యలో పైకి చక్కగా పెరిగేటువంటి ఏదైతే తల కొమ్మ అంటామో అలాంటి వాటిని తీసేయాలి. అప్పుడే మనకి ఈ పక్క కొమ్మలు బాగా సమృద్ధిగా అభివృద్ధి చెందుతాయి, అట్లాగే సూర్యరశ్మి కూడా చెట్టు అంతా కూడా బాగా పట్టడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మరి ముఖ్యంగా ఈ బత్తాయి చాలా వరకు కూడా నీటి ఆధారంగా పండేటువంటి పంట, నీటి యాజమాన్యంలో ఎలాంటి మెలకువలు పాటించారంటారు ముఖ్యంగా ఈ పూత పిండ ఈ దశలో?
0: మనకి ముఖ్యంగా మనం అంటే పాత రోజుల్లో ఎక్కువ మంది రైతులు అప్పుడు ఈ డ్రిప్ సదుపాయం లేదు కాబట్టి నీళ్లు పారించేవాళ్ళు. ఆ పారించేటప్పుడు మనం ఏంటంటే కొంచెం వర్షాకాలం అయితే ఆ పదును చూసుకొని నీళ్లు పెట్టమని చెప్పేవాళ్ళము, అలా లేదని లేటి పరిస్థితుల్లో ప్రతి వారము 1 నీటి తడి ఇచ్చుకోమని సలహా ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకి డ్రిప్ అందుబాటులోకి వచ్చింది, చాలామంది రైతులు ఈ డ్రిప్ ద్వారా మనకి నీళ్లు అందిస్తూ ఉన్నారు. ఒకవేళ డ్రిప్ ద్వారా కానీ మీరు నీళ్లు అందించే రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కనుక 10 రోజులకి అలా కాకుండా ప్రతిరోజు 1 గంట సేపు చాలు, ఇంకంతకంటే ఎక్కువ వదలకూడదు, ఎక్కువ అవుతుంది. సో ప్రతిరోజు 1 గంట సేపు కానీ డ్రిప్ ద్వారా నీళ్లు వదిలినట్లయితే మనకి ఆ మొక్కకి సరిపడా నీళ్లు అనేవి సరిపోతాయి. అదే వేసవి రోజుల్లోకి వచ్చేసరికి, వేసవి కాలంలో ఏంటంటే ఇంకొంచెం ఎక్కువగా అదనంగా కావాల్సి ఉంటుంది కాబట్టి ఇంకొక 1.5 గంట సేపు అదనంగా మనం డ్రిప్ కానీ వదిలినట్లయితే ప్రతిరోజు బత్తాయి మొక్కకు కావాల్సిన నీళ్ళు

0: సరిపోతాయి. అట్లాగే మామూలుగా పారించుకునే రైతులు, పాదుల ద్వారా నీళ్లు కట్టుకునే రైతులు గాని ఉంటే వర్షాకాలము శీతాకాలంలో అంత ఎక్కువ అవసరం ఉండదు, 10 రోజులకి 12 రోజులకి అట్లా సరిపోతుంది. అదే వేసవికాలం వచ్చేసరికి 5-6 రోజులకి ఒక తడి చొప్పున మనం ఇచ్చుకోవాలి. అట్లాగే పంట మీద ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్, పంట మీదకు వచ్చినప్పుడు చాలా ముఖ్యం కాబట్టి మనకి కాపు మీద ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బెట్టకి రాకూడదు. కనీసం 5 రోజులకి, ప్రతి 5 రోజులకి కూడా మనం తేమ తడి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.
1: ఏ పంటలను అంతర పంటలుగా పండించుకునే దానికి అవకాశం ఉందంటారు?
0: ముందుగా మనం చెప్పుకోవాల్సింది, ఈ బత్తాయిలో నులి పురుగుల సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. నెమటోడ్స్ అంటాము, అవి మన కంటికి కనిపించవు, వేర్ల ద్వారా, వేర్లలోనే ఉండి ఆ బుడిపెలు, వేర్ల బుడిపెల ద్వారా మనం గుర్తిస్తాము. ఈ నులి పురుగుల సమస్య ఉంటుంది కాబట్టి ముందుగా సొలనేసియస్ క్రాప్ మనం వేయకూడదు. సొలనేసియ కుటుంబానికి చెందిన పంటలు అంటే మనకి టమాటా కానీ, అట్లాగే మిరప కానీ, ఈ టొబాకో కానీ, అట్లాగే బంగాళదుంప కానీ, ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా మనం వేయకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా నులి పురుగులు ఆశించే అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతము మనం చూసుకుంటే దీంట్లో మనము పప్పు జాతి పంటలు ఎక్కువగా మనము ప్రోత్సహిస్తాము. పప్పు జాతి మనం చిక్కుడు కానీ, గోరుచిక్కుళ్ళు కానీ, అట్లాగే మినుము, పెసర ఇట్లాంటి అంతర పంటలుగా వేసుకున్నట్లయితే మనకి రైతుకి లాభదాయకంగా ఉంటుంది. ప్లస్ అలాగే నేలకు కూడా నత్రజని సమృద్ధిగా అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మనం ఈ పప్పు జాతి పంటల్ని అంతర పంటలుగా సలహా ఇస్తాము.
1: సార్, మరి చీడపీడలు అనేది చాలా వరకు కూడా బత్తాయిలో ఎక్కువగా ఉంటుంది, ఏ రకాల చీడపీడలు ఆశించే అవకాశం ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: మనకి ప్రధానంగా చూసుకుంటేనండి, ముందుగా పురుగుల విషయానికి వస్తే మనకి బత్తాయిలో మనకి లేత మొక్కలపైన వచ్చేది మనకి ఆకు తినే పురుగు ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది సీతాకోకచిలుక మనకి ఆ లేత ఆకుల మీద గుడ్లు పెడతాయి, అక్కడి నుంచి మనకి పురుగు బయటకు వచ్చేసి అది తినుకుంటా మనకి పెద్ద అయ్యేసరికి మనకి పక్షి రెట్ట రంగులో మారుతుంది. ఇంకా ఆ తర్వాత ఆకు పచ్చగా మారి చాలా పెద్దగా అవుతుంది పురుగు. ఇది మొత్తం ఆకులన్నింటినీ కూడా తినేస్తూ ఉంటుంది. సో ఇది మనకు కొత్త మొక్కల్లోని, అలాగే పంటకు వచ్చిన మొక్కల్లో కూడా కొత్త ఎగురు వచ్చే సందర్భంలో కూడా ప్రతిసారి ఇది వస్తూనే ఉంటుంది. సో దానికి ముఖ్యంగా మనకి పెద్ద పెద్ద మందులేమి అవసరం లేదు. క్లోరోపైరిఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున ఆ కొత్త ఎగురు ఏదైతే వచ్చేటప్పుడు గమనించి దానికి ఒక 3 ml 1 లీటర్ నీటికి చొప్పున వేప కషాయం కానీ, లేదా మీకు బయట దొరికిన వేప నూనె కానీ రెండు కలుపుకొని ఆ కొత్త ఇగురు వచ్చేటప్పుడు కానీ పిచికారీ చేసుకుంటే మనం దీన్ని చాలా బాగా అరికట్టుకోవచ్చు. అట్లాగే రెండోది లీఫ్ మైనర్ అంటాం, అంటే ఈ పాము పడతెగులు అంటాం. బత్తాయిలో ఇది చాలా మీకు విరివిగా కనిపిస్తూ ఉంటుంది, ఎక్కడ చూసినా కూడా కొత్త ఆకులన్నీ కూడా ఎనిక్కి తిరుగుతాయి, మడత పడతాయి అన్నమాట. మనం కానీ చూస్తే లోపల పాము పడులాగా ఉంటుంది. ఇది లేత ఆకు మీద అది గుచ్చేసి గుడ్డు పెడుతుంది లోపలికి, అది లోపల ఉన్న ఆకుపచ్చని పదార్థాన్ని తింటా అది మనకి పాము పొడులాగా కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ ఈగగా మారి బయటకు వచ్చేస్తుంది. అది చాలా చిన్న ఈగ, మన కంటికి కనిపించదు అన్నమాట. సో ఇది ఎక్కడైనా మీకు విరివిగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇది కూడా ఇందాక చెప్పుకున్నట్టే కొత్త ఫ్లష్ వచ్చేటప్పుడు, కొత్త ఎగురు ఏదైతే వస్తుందో మనకి 3-4 సార్లు వస్తుంది ఎగురు. ఆ కొత్త ఎగురు వచ్చేటప్పుడు మనము ప్రొఫినోఫాస్ 2 ml 1 లీటర్ నీటికి చొప్పున చేసుకున్నట్లయితే మనకి అప్పుడే ఉన్న ఆ గుడ్లను కానీ, ఆ పెట్టిన గుడ్లు కానీ, ఈ పురుగును కానీ సమర్థవంతంగా మనం ఈ లీఫ్ మైనర్ అనేదాన్ని పాంపొడి తెగులను అరికట్టుకోవచ్చు. తర్వాత మనకి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇందాక మీరు చెప్పినట్టుగా రసం పీల్చే పురుగులు, ఈ మైట్స్ కానీ నల్లి, అట్లాగే సిట్రస్లో మనకి నల్ల పురుగు అనమాట, పేనుబంకనే నల్ల పేనుబంక అంటాం. అంటే మిగతా వాటిల్లో ఆకుపచ్చ రంగులో ఉంటుంది, మన ఈ బత్తాయి మీద మాత్రం నల్ల రంగు ఏ ఎక్కువగా వస్తుంది అనమాట, కందినలాగా అవుతూ ఉంటుంది. అట్లాగే అవి విసర్జించిన పదార్థం మనకి చక్కెరలాగా కనపడుతూ ఉంటుంది. ఎక్కువగా మనకి ఆకుల మీద అవి వచ్చినప్పుడు అంతా కూడా నల్లగా తిరుగుతుంది చెట్టు అంతా, మనకి చీమలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి, మసిలాగా అవుతూ ఉంటుంది. సో చెట్టు అంతా కూడా అసలు దానిలో జీవం లేనట్టుగా అయిపోద్ది. ఈ రసం పీల్చే పురుగులు ప్రధానంగా మనకి అంటే సెప్టెంబరు అక్టోబరు ఈ టైంలో ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. వర్షాకాలం నుంచి చలికాలం వచ్చే మధ్యలో అప్పుడు వాటికి బాగా ప్రత్యుత్పత్తికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మనము మనకి థయోమిథాక్సామ్ అట్లా, లేదా ఇమిడాక్లోప్రిడ్ లేదా అసెటామిప్రిడ్ ఈ మందులు ఏదైనా తీసుకొని దానితో పాటుగా మనకి వేప నూనె కలుపుకొని మనకి ఒకసారి పిచికారీ చేసుకొని మళ్ళీ 1 వారం తర్వాత 2వ పిచికారీకి మందు మార్చుకొని అట్లా కానీ చేసుకున్నట్లయితే నల్ల పేనుబంక అనేది రాకుండా మనం సమర్థంగా అరికట్టుకోవచ్చు. తర్వాత ఇంకొకటి మనకి కాయ చిన్న మన గోళీ కాయ అట్లాగే బఠానీ గోళీ సైజులో ఉన్నప్పుడు మనకి నల్లి ఆశించడం జరుగుతూ ఉంటుంది, మంగు నల్లి అంటారు. మంగు నల్లి ఏం చేస్తుందంటే అప్పుడే వచ్చే ఆ లేత ఆ కాయని గోక్కొని రసం పీల్చుకుంటుంది. మనకి కాయ

0: పెద్దదయ్యే కొద్దీ అది మంగులాగా కనిపిస్తుంది. కానీ అది డ్యామేజ్ జరిగేది ఎప్పుడు, ఆ లేత బఠానీ గోళీకి సైజులోనే జరుగుతుంది అన్నమాట. మన రైతులు తర్వాత దానికి పిచికారీ చేసినా కూడా ఎటువంటి లాభం ఉండదు. కాబట్టి ఆ టైంలో ఎక్కడైతే మనం బఠానీ నుంచి గోళీ సైజులో మనకి ఆ పిందెలు ఉన్నప్పుడు ఒక 2 సార్లు వారం 10 రోజుల వ్యవధిలో మనకి ప్రాపర్ గైట్ అని దొరుకుతుంది, బయట ఓమైట్ అంటాము. అట్లాగే ఇప్పుడు కొత్తగా ఓబెరాన్ అని దొరుకుతుంది, అంటే సపరేట్గా నల్లికి మందులు ఉంటాయి. డైకోఫాల్ అని ఇదివరకటి రోజుల్లో దొరికేది, ఇప్పుడు దొరకట్లేదు. కాబట్టి ప్రాపర్ గైట్ ఒకటి, ఓబెరాన్ ఒకటి, ఈ రెండిట్లో ఏదైనా సరే మార్చి మనం ఒక 2 సార్లు గోళీ సైజులో ఉన్నప్పుడు మనం పిచికారీ చేసుకుంటే ఈ మంగు అనేది రాకుండా మనం నివారించుకోవచ్చు. ఇది చాలా ప్రధానమైన సమస్య బత్తాయిలో. రేటు కూడా పడిపోవడానికి కూడా అదే సమస్య. ఇవి పురుగుల విషయానికి వస్తే ఎక్కువగా మనల్ని బాధ పెట్టేవి. అట్లాగే తెగుళ్ళ విషయానికి వచ్చినప్పుడు మనకి బంక తెగులు ఎక్కువగా వస్తూ ఉంటుంది, కాండం మీద కానీ అట్లాగే కొమ్మల మీద అక్కడక్కడ బంక తెగులు బంక కనపడి ఆ పైనుంచి ఎండు పుల్ల పడుద్ది అనమాట. ఎండు పుల్ల అంటాం మనం రైతులు. సో ఇది ఫైట్ ఆఫ్ తర అనే ఒక శిలీంధ్రం వలన అది జరుగుతుంది. సో ఆ బంక మనం ఆ లక్షణాలు ఎక్కడన్నా కనిపించంలోనే ముందుగా కాపర్ ఆసి క్లోరైడ్, అట్లాగే దానికి స్ట్రెప్టోమైసిన్, ఈ రెండు కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే అటు ఈ బంక తెగులు నివారించుకోవచ్చు, అట్లాగే ఈ ఎక్కడన్నా గజ్జి తెగులు ఉన్నా కూడా రెండింటికి పనికి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వర్షాకాలంలో మాత్రం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో కొంచెం ఎక్కువగా దీని మీద దృష్టి పెట్టి ఇది నివారించుకోవాలి. అట్లాగే తర్వాత ఇంకా తెగుళ్ళ విషయానికి వస్తే మనకి ఒక్కసారిగా బత్తాయి చెట్టు అంతా విపరీతంగా కాసేసి ఒకసారిగా ఎండిపోద్ది అనమాట.
1: నిండుగా
0: కాసి ఒక్కసారిగా ఎండిపోద్ది. ఇది ప్రధానంగా చాలా మంది తోటల్లో మనం చూస్తూ ఉంటాం, పెద్ద తోటల్లో
1: అది
0: ఎప్పుడు అంత కాపు చూసి ఉండరు,
1: తోటలోనే అంత కాపు
0: ఎక్కడా ఉండదు. ఆ చెట్టు కూడా ఎప్పుడు అంత కాపు కాసి ఉండదు, అంత కాపు కాసి ఒక్కసారిగా సడన్ గా ఆ కాపు మీద ఎండిపోద్ది అనమాట. ఆ కాయలు కూడా మనం తీసుకోలేము. ఇది ఈ లక్షణం అనేది మనం ముందుగా గమనించలేం కానీ ఇది ఎప్పుడో 2-3 సంవత్సరాల నుంచే ఉంటుంది కిందది. దీన్ని రూట్ రాట్ అంటాం, వేరుకుళ్ళు అంటాము. ఈ వేరుకుళ్ళు తెగులు రాకుండా మనము రైతులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ముఖ్యంగా ఏంటంటే ట్రైకోడర్మా అనేది శిలీంధ్రము, ఈ దీన్ని నివారించే శిలీంధ్రం అనమాట అది. సో ఈ ట్రైకోడర్మాని మనము పశువుల ఎరువు ఏదైతే బాగా మగ్గిన పశువుల ఎరువు ఉంటుందో దానికి ఈ ట్రైకోడర్మా కలుపుకొని పెంచుకోవాలి, కల్చర్ చేసుకోవాలి. ఒక నీడ ప్రదేశంలో మనం 1 క్వింటా పశువుల ఎరువు తీసుకున్నాం అనుకోండి, 1 కేజీ ఈ ట్రైకోడర్మా దాని మీద చల్లి మన గోనె పట్టలు కప్పుకొని నీళ్లు చల్లితే అది బాగా పెరుగుతుంది, నల్లగా మారిద్ది. అలా పెరిగిన దాన్ని ఒక్కొక్క పాదిలో 1 కేజీ వేసినా కూడా ఇంక తర్వాత అది భూమిలో సమృద్ధిగా అభివృద్ధి చెందిద్ది. ఈ వేరుకుళ్ళు ఇట్లాంటి వాటిని రానియకుండా ఆపేస్తుంది. కాబట్టి అట్లా సీజన్కి ఒకసారి చేసినా చాలు. ప్రతి సంవత్సరం ఇప్పుడు ఎలాగూ మనం పశువుల ఎరువు వేసే టైం కాబట్టి ఆ టైంలో ఇది కూడా ప్రతిసారి ఇంక అది వచ్చినా రాకపోయినా మనకి ఈ తెగులు ఉన్నా లేకపోయినా అది కానీ చేసుకుంటూ ఉంటే ట్రైకోడర్మా కల్చర్ చేసి ఆ 1 కేజీ పశువుల ఎరువు ఆ పాదుల్లో కానీ వేసేస్తే ఈ అసలైన ఎరువుతో కలుపుకుంటే ఇంకెప్పటికీ కూడా మనకి ఆ వేరుకుళ్ళు అనేది రాదు. ఇది ప్రధానంగా బత్తాయిలో ఎక్కువ మంది సమస్య, రైతులు అడిగే సమస్య ఇదే. దీనికి నివారణ కూడా అదే, మనం మందుల వల్ల ఏమి చేయలేము. దీన్ని
1: ట్రైకోడర్మా విరిడే
0: దీనికి ప్రధానమైనటువంటి శిలీంధ్రము విరుగుడు అనమాట. ఇంకా చివరిగా చెప్పుకోవాలంటే డాగు కాయలకి మనకి డాగులు వస్తూ ఉంటాయి, రసం పీల్చుకుంటాయి అనమాట. నైటు డేగలు అంటారు వీళ్ళు రైతులు, రైతు భాషలో గుచ్చి రసం పీల్చుకుంటాయి. అక్కడ డాగులాగా పడేదాను కాయలన్నీ రాలిపోతూ ఉంటాయి, పండు కాయలన్నీ రాలిపోతూ ఉంటాయి. అది వచ్చేసి దాన్ని అది ఒక మాత్ అనమాట, అది ఫ్రూట్ సక్కింగ్ మాత్ అంటాము. అది బాగా పంటకు వచ్చినప్పుడు కాయలు ఆ వాసనకి ఎక్కువ వస్తాయి, నైట్ పూట ఎక్కువ వస్తాయి. సో వీటి నివారణ చాలా సింపుల్, మందుల మీద ఆధారపడకుండా రైతులు లైట్ ట్రాప్ పెట్టుకోవాలి. అంటే ఇదివరకు రోజుల్లో మంట వేయమనేవాళ్ళమి, అలాగే కరెంట్ ఉంటే లైట్ ఒకటి పెట్టుకోమనేవాళ్ళమి. ముఖ్యంగా 6 నుంచి 10 సాయంత్రం 6 నుంచి 10 గంటల దాకా ఈ వచ్చే టైం కాబట్టి ఆ లైట్ పెట్టుకొని దాని కింద నీళ్లు పోసి పెడితే ఆటోమేటిక్గా అవి పడి దాంట్లో చనిపోతాయి అనమాట. ఇప్పుడు రోజుల్లో ఏంటంటే కొత్తగా రైతులకు ఇప్పుడు సోలార్ లైట్ ట్రాప్లు అందుబాటులోకి వచ్చినాయి, కరెంటుతో పని లేదు. సోలార్ లైట్ ట్రాప్ కానీ బిగించుకున్నట్టయితే 2 నుంచి 3 ఎకరాలకు ఒకటి సరిపోయిద్ది. అది చక్కగా సాయంత్రం అవ్వంగానే అది ఆన్ అయిపోద్ది, మనకి నైట్ అంతా అది వెలుగుతుంటుంది. సో దాని కిందనే ఒక చిన్న బకెట్ లాంటిది ఆటోమేటిక్గా ఉంటుంది, దాంట్లో కొంచెం నీళ్లు పోసి మనం పెట్టేస్తే ఇంకా కొంచెం ఏదైనా మందు 4 చుక్కలు మందు వేసినా కూడా పురుగు మందు మనకి ఈ డేగలు ఏదైతే ఉన్నాయో మాత్ అవన్నీ కూడా మాస్ వచ్చేసాను దాంట్లో పడిపోతాయి, చక్కగా నివారణ అయిపోద్ది, అసలు ఇబ్బందే ఉండదు అనమాట. ఇవి ప్రధానంగా మనకి పురుగులు కానీ తెగుళ్ళు కానీ మనకి బత్తాయిలో ఆశించి

0: చేయి, దానికి నివారణ మార్గాలు.
1: సార్ మరి కాపు విషయానికి వస్తే సీజనల్ కాపు అని చిత్త కాపు అని అంటుంటారు, ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు కాపు పట్టించే దానికి అవకాశం ఉందంటారు, ఏ కాపులో రైతుకు ఎక్కువగా ఆదాయం వచ్చేదానికి అవకాశం
0: మనకి
1: ఉందంటారు?
0: బత్తాయిలో ఇది చాలా ప్రధానమండి. మనకి బహార్ ట్రీట్మెంట్ అంటాం, బహార్ అంటాం, ఆ సమయాన్ని బహార్ అంటాము. మూడు సందర్భాల్లో మనకి పూత వచ్చే అవకాశం ఉంటుంది. అంబే బహారు, మృగ్ బహారు, హస్త బహార్ అని. అంబే బహార్ అంటే మనకి జనవరి టైంలో, అంటే డిసెంబర్ నుంచి జనవరిలో పూత వస్తుంది. ఆ పంట వచ్చేసరికి మనకి జూన్ జూలైలో పంట వస్తుంది. అట్లాగే మృగ్ బహార్ అంటే జూన్ జూలైలో పూత వస్తుంది, అది మనకి డిసెంబరు జనవరి ఆ టైంకి కాపు వస్తుంది. ఇంకొకటి హస్తబహార్ అంటాం, ఇది సెప్టెంబరు అక్టోబర్ నెలల్లో పూత వస్తుంది, ఇది మనకి ఏప్రిల్ మే నెలల్లో పంట వస్తుంది. ఈ మూడు రకాల పంటలకి అవకాశం ఉంది బత్తాయిలో, కానీ ప్రధానంగా మనకి ఈ వర్షాకాలం వచ్చే కాపు రాదు, మృగ్బహార్ రాదు. మృగ్బహార్ అసలు ఎవరు తీసుకోము, రాదు. ఎందుకంటే ఆ పూత రావాలంటే ఒత్తిడి కావాలి, చెట్టుకి బెట్టకి పెట్టాలి,
1: బెట్టకు రావాలి.
0: మనకి ఈ టైంలో వర్షాలు పడతా ఉంటాయి, కాబట్టి అసలు ఎవరు పెట్టరు, తీసుకోరు. రెండోది ప్రధానంగా మనకు రెండే మిగులుతాయి, వచ్చేసి అంబే బహారు, అస్తబహారు. చాలామంది మన ప్రాంతాల్లో ఇక్కడ ఎక్కువగా అంబే బహారు తీస్తున్నారు, అంటే మనకి ఆగస్టు ఆ టైంలో పంట తీస్తూ ఉంటారు, ఆగస్ట్ సెప్టెంబర్లో కోస్తుంటారు, అది జనవరిలో వచ్చి ఉంటుంది ఆ పూత అనమాట. సో దానివల్ల ఏంటంటే బా ఈల్డ్ దిగుబడి బాగానే వస్తుంది, కానీ ఆ టైంలో కా రేటు చాలా తక్కువ ఉంటుంది, 10,000 15,000 అంతే ఉంటుంది బయట టన్ను ధర. అదే మీరు కానీ చూస్తే హస్తబహార్లో పంట తీసుకోవాలి, అంటే సెప్టెంబరు అక్టోబర్ నెలల్లో మనకి పూత రావాలి, అది చక్కగా ఏప్రిల్ మే నెలలో పంట వస్తుంది, ఏప్రిల్కి మంచిగా కాపుకు వస్తుంది. మీరు చూస్తే 35,000 40,000 ఉంటుంది టన్ను రేటు. మీరు గమనిస్తే దాన్నే మన వాళ్ళు గైరంగం అంటారు, వేసవి పంట అంటారు. ఇప్పుడు మీరు అనంతపూర్ అటు చూస్తే అంతా ఈ పంటే తీస్తారు, వేసవి పంటే తీస్తారు. కానీ మన జిల్లా నల్గొండ జిల్లాలు, ప్రకాశం నల్గొండ జిల్లాల్లో చాలామంది రైతులు ఈ ఇక్కడ మనకి ఈ అంబే బహార్ పంట తీస్తున్నారు. సమ్మర్ పంట కూడా వస్తుంది, మీరు వద్దన్నా కూడా కొంత వస్తుంది, అది కొంత తీసుకుంటారు, కానీ అప్పుడు తక్కువ ఉంటుంది అన్నమాట. కానీ అసలైన పంట ఎక్కువ ఇప్పుడు తీస్తున్నారు, కానీ అది రాంగ్. అది దీన్ని ఎట్లా చేసుకోవాలి అంటే దానికి మనం ఏదో బ్రహ్మ విద్య ఏం కాదు, మనము ఒక్క సంవత్సరము ఈ అంబే బహార్ పంట తీయకుండా ఆపండి, అంటే మనకు అప్పుడు బెట్టకి పెట్టకుండా ఏం పెట్టకుండా వదిలేసేయండి, ఎక్కడన్నా అక్కడక్కడ పూత వస్తుంది, ఆ పిందెలు వస్తాయి, మీరు వాటిని తీసుకుంటే తీసుకోండి, లేదంటే స్టార్టింగ్లోనే తుంచేసేయండి, అట్లా ఆటోమేటిక్గా రాలిపోతాయి. అప్పుడు మనకి ఎప్పుడైతే ఈ సెప్టెంబర్ అక్టోబర్కి, అంటే మనము ఇప్పుడు ఈ జూన్ జూలైకి ముందు కరెక్ట్గా జూన్కి ఆ ఎండాకాలం రాగంలోనే ఎండాకాలంలో చక్కగా కటింగ్ చేయండి, ఎండాకాలం ముగిసేటప్పుడు మొత్తం కొమ్మ కత్తిరింపులన్నీ చేసుకొని చక్కగా దానికి ఎరువులు అవన్నీ ఇంకా స్టార్ట్ చేయండి. వర్షాకాలం కూడా స్టార్ట్ అయ్యిద్ది, లేత ఈగురంతా స్టార్ట్ అయ్యిద్ది రావటము కొత్త ఫ్లెష్, అది మనకి సెప్టెంబర్ ఆ టైంకి మంచి ఫ్లవరింగ్ వస్తుంది, పూత పిందె పడుతుంది. మీకు మంచిగా మార్చి నుంచి మే టైంలో ఆ రెండు నెలల్లో కాపు వస్తుంది, కోస్తూ ఉండొచ్చు, ఒక రెండు మూడు కోతల్లో అయిపోద్ది అనమాట తోట. అది ఇప్పుడు మంచి రేట్ ఉంటుంది, మంచి ఫలసాయం తీసుకోవచ్చు, మనకి ఎక్కువ తెగుళ్ళు పెడదు కూడా తక్కువ ఉంటుంది ఆ టైంలో. ఎందుకు, కాయ ఎప్పుడు డెవలప్ అవుతుంది, సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత పిందె పడుతుంది, ఇంకా అప్పుడు మీకు వర్షాలు కూడా తగ్గుతాయి, చలికాలం వస్తుంది, మంచి డ్రై పీరియడ్ ఉంటుంది, తర్వాత వచ్చేది సమ్మరు, మీకు ఎటువంటి ఎక్కువ మచ్చలు ఈ వర్షాకాలంలో వచ్చే సమస్యలు కూడా చాలా తక్కువ ఉంటాయి. సో ఎక్కువ ఈ హస్తబహార్ అనేది వేసవి పంట అనేది తీసుకోవాలి. దానికి ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఇట్లా అంబే బహార్ పంట తీసుకోకుండా వదిలిగానేస్తే, ఈ పంటని బహార్ ట్రీట్మెంట్ పెట్టి ఈ పంట కానీ తీసుకుంటే చెట్టుకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోద్ది. ఇంకా ఎవరి ప్రతి సంవత్సరం ఏంటంటే అది తగ్గిపోద్ది, ఈ పంట ఎక్కువ వస్తూ ఉంటుంది. అలా ఒక్కసారి మన రైతులు అలవాటు పడి ఆ ట్రీట్మెంట్ కానీ చేసుకుంటే, బహార్ ట్రీట్మెంట్ ఈ హస్తబహారు లేదా వేసవి పంట అనేది తీసుకోవచ్చు బత్తాయిలో, మంచి ఆదాయం కూడా వచ్చేది అప్పుడే అనమాట.
1: బత్తాయిలో ఎలాంటి యాజమాన్య పద్ధతులను ఆచరిస్తే మంచి దిగుబడులు తీసుకోవచ్చు, అదేవిధంగా మొక్కల ఎంపికలో ఎలాంటి మెలకువలు పాటించాలి, సాగు విధానంలో ఎలాంటి మెలకువలు పాటించాలి ఇత్యాది అంశాల గురించి రైతు సోదరులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం సార్.
0: ధన్యవాదాలు.
2: మీరింతవరకు బత్తాయి సాగులో సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పి ఆదిరెడ్డి గారితో పరిచయం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
3: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గీతాలు వింటారు.

ఈ పూట కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

మీరు వింటున్నారు చిత్రమంజర్లో సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz. చిత్రమంజర్ల తరువాత జ్వాల చిత్రం కోసం ఎస్ జానకి పడిన పాట వింటారు.

మీరు విన్న ఈ పాట జ్వాల చిత్రం కోసం ఎస్ జానకి పడినది. చిత్రమంజరి కార్యక్రమంలో తరువాత చివరిగా ప్రేమంటే ఇదేరా చిత్రం కోసం ఎస్పి

మీరింతవరకు చిత్రమందిర్లో సినిమా పాటలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలు ఈ రాత్రి 8:40 చిత్రమందిరి కార్యక్రమంలో, అలానే రాత్రి 9:30 మధుర గీతాలు కార్యక్రమంలో మరికొన్ని సినిమా పాటలు వినవచ్చు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

యువవాణి యోజనల కార్యక్రమం. ఈనాటి యువవాణి యోజనల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్. ఈ వారంలో జరిగిన కొన్ని కరెంట్ అఫైర్స్ గురించిన వివరాలు తెలుసుకుంటారు. ముందుగా యువవాణి కార్యక్రమంలో ఒక విద్యా సమాచార ప్రకటనను చూద్దాం. ఆర్జియుకేటీ ఆంధ్రప్రదేశ్ IIITలో పియూసి బీటెక్ ప్రోగ్రామ్కి సంబంధించిన విద్యా సమాచార ప్రకటన ఇది. ఆంధ్రప్రదేశ్లోని రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం ఆర్జియుకేటీ నిర్వహిస్తున్నటువంటి 4 IIITలో, అవి ఆర్కే వ్యాలీ, న్యూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్లలో 6 ఏళ్ల సమీకృత బీటెక్ ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాలకు సంబంధించినటువంటి ప్రకటన విడుదలైంది. 2026-27 విద్యా సంవత్సరానికి 3IIITలో ప్రవేశాలకు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చును. May 30, 2026 వరకు దరఖాస్తు చేసుకున్నటకు అవకాశం కలదు. మరి తాత్కాలిక ఎంపిక ఫలితాలు June 12 వెల్లడి కానున్నాయి. మరి దీనికి సంబంధించినటువంటి విషయాలను కనుక చూసినట్లయితే మొత్తం ఈ 4 క్యాంపస్ల్లో 4,400 సీట్లు భర్తీ చేయనున్నారు. ప్రతి క్యాంపస్కు 1,100 సీట్లు కేటాయించారు. 10% సీట్లను ఈడబ్ల్యూఎస్ కోటా కింద భర్తీ చేస్తారు. అర్హత విషయానికి వస్తే అభ్యర్థులు 2026 10వ తరగతి ఎస్ఎస్సి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి అనేది నోటిఫికేషన్ ప్రకారం 2026 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునడానికి అర్హులు. మార్క్స్ విషయంలో 2 అభ్యర్థుల మధ్య పోటీ కనుక ఏర్పడితే వయసులో పెద్దవారైన వారికి ప్రాధాన్యత ఉంటుంది. మరి కోర్సుల విషయానికి వస్తే ప్రీ యూనివర్సిటీ కోర్స్ పియూసీలో ఎంపీసీ, ఎంబైపీసీ విభాగాలున్నాయి. ఇంజనీరింగ్ బ్రాంచ్లో బీటెక్ 4 సంవత్సరాలు ఉంటుంది. దరఖాస్తు ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 250 రూపాయలుగాను, ఇతరులకు 400 రూపాయలుగాను ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులకు 4% డిప్రివేషన్ స్కోర్ అదనంగా కలుపుతారు. మరి ముఖ్య తేదీలను కనుక చూసినట్లయితే May 1, 2026 నుండి May 30, 2026 తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునడానికి అవకాశం కలదు. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కొరకు www.rgukt.in అనే వెబ్సైట్ని చూడగలరు. మీరు ఇంతవరకు యువాణి కార్యక్రమంలో విద్యా సమాచార ప్రకటనను విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ఉద్యోగ సమాచార ప్రకటన చూద్దాం. NHAIలో 60 డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగ సమాచార ప్రకటన ఇది. భారత ప్రభుత్వ పరిధిలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 60 డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో గేట్ 2026 స్కోర్ ఆధారంగా ఈ నియామకాలను చేపట్టనున్నారు. మొత్తం డిప్యూటీ మేనేజర్ ఖాళీల సంఖ్య 60. అర్హత విషయానికొస్తే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి

దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థి వయసు 30 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ దివ్యాంగులు మాజీ సైనికులకు వయో సడలింపు ఉంటుంది. వేతనం నెలకి 56,100 రూపాయల నుండి 1,77,500 రూపాయల వరకు ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం అనేది సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో గేట్ 2026 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తుది ఎంపిక అనేది మెరిట్ జాబితాను రూపొందించి దాని ద్వారా తుది ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూ ఉండదు. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 15 May 2026 నుండి, ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 15 June 2026 వరకు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కొరకు https://www.nhai.gov.in అనే వెబ్సైట్ని చూడగలరు. మీరింతవరకు యువాణి కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచార ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

మీరు విన్న ఈ పాట రంగం చిత్రం కోసం శ్రీరామ్ పాదసారథి బాంబే జయశ్రీ పాడారు. యువాణి కార్యక్రమాల తరువాత తెలుసుకుందాం రండి శీర్షికన కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్. ఈ వారంలో జరిగిన కొన్ని కరెంట్ అఫైర్స్ గురించిన వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 14 బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులకు విందు ఏర్పాటు చేశారు. భారత సందర్శనకు విచ్చేసిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్, అదేవిధంగా ఇరాన్, బ్రెజిల్, ఇండోనేషియా, దక్షిణాఫ్రికాకు చెందిన మంత్రులు ఈ విందులో పాల్గొన్నారు. పశ్చిమాసియా సంక్షోభ నేపథ్యంలో ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక పర్యవసానాల నేపథ్యంలో 2 రోజుల బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతుంది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ఎస్ జయశంకర్ గారు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ అంతరిక్షయాన చరిత్రలో ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకునేందుకు సిద్ధమైంది. 1957 అంతరిక్ష యుగం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం ప్రపంచ దేశాలు, ఇతర సంస్థలు అన్నీ కలిపి 15,062 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశించగా ఒక స్పేస్ ఎక్స్ మాత్రమే 14,844 శాటిలైట్లను ప్రయోగించటం విశేషం. మన దేశంలో బొగ్గు నిల్వలు పుష్కలం, కానీ కర్బన ఉద్గారాల బెడద కారణంగా వాటిని సమర్థవంతంగా వినియోగించుకోలేక ఇంధన అవసరాల కోసం దిగుమతులపై అధికంగా ఆధారపడుతున్నాం. ఈ సమస్య నుండి గట్టెక్కేందుకు బొగ్గు వాయువీకరణ విధానాన్ని ఆయుధంగా మలుచుకోవాలని కేంద్రం తాజాగా సంకల్పించింది. ఇందుకోసం 37,500 కోట్లతో ప్రోత్సాహక పథకానికి ఆమోదముద్ర వేసింది. తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్గా జిహెచ్ఎంసి మాజీ మేయర్ శ్రీ గద్వాల విజయలక్ష్మి గారు నియమితులయ్యారు. చైర్పర్సన్తో పాటు 6 సభ్యులను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు 11 ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీలకు జాతీయ పంచాయతీ అవార్డులు ప్రత్యేక కేటగిరీ కింద రాష్ట్రానికి 3 అవార్డులు దక్కాయి. క్లైమేట్ యాక్షన్, ఆత్మనిర్భర్ విభాగాల్లో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన కందులవాలిపల్లె, చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన కాణిపాకం పంచాయతీలు అవార్డులు సాధించాయి. క్షమతా నిర్వాణ్ సర్వోత్తమ్ సంస్థాన్ పురస్కారానికి చిత్తూరు జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్ ఎంపికైంది. ఆసియా సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారిణి జ్ఞానేశ్వరి యాదవ్ సత్తా చాటింది. ఈ టోర్నీలో జ్ఞానేశ్వరి 1 రజతం 1 కాంస్యం పతకంతో మెరిసింది. 13 జరిగిన మహిళల 53 కేజీల స్నాచ్లో జ్ఞానేశ్వరికి రజతం లభించింది. ఓవరాల్గా 194 కేజీల బరువులెత్తి కాంస్య పతకం సాధించింది. మీరింతవరకు తెలుసుకుందాం రండి శీర్షికన కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్. ఈ వారంలో జరిగిన కొన్ని కరెంట్ అఫైర్స్ గురించిన వివరాలను తెలుసుకున్నారు.

ఈనాటి యువవాణి యోజనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవాలు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి.
1: ప్రియమైన శ్రోతలకు నమస్కారం. భారతీయ ప్రసార చరిత్రలో ఒక మహత్తర మైలురాయిని స్మరించుకుంటున్నాం. అదే ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే లక్ష్యంతో కోట్లాది మంది భారతీయుల గుండెల్లో స్థానం సంపాదించిన ఆకాశవాణి కేవలం ఒక రేడియో సంస్థ మాత్రమే కాదు, మన దేశపు సాంస్కృతిక స్వర రాగం. 1936 జూన్ 8 ఆల్ ఇండియా రేడియోగా ప్రారంభమైన ఈ సంస్థ నాటి నుంచి నేటి వరకు కోట్లాది మంది భారతీయుల మనసుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కవులు,

0: ప్రియమైన శ్రోతలకు నమస్కారం. భారతీయ ప్రసార చరిత్రలో ఒక మహత్తర మైలురాయిని స్మరించుకుంటున్నాం. అదే ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే లక్ష్యంతో కోట్లాది మంది భారతీయుల గుండెల్లో స్థానం సంపాదించిన ఆకాశవాణి కేవలం ఒక రేడియో సంస్థ మాత్రమే కాదు, మన దేశపు సాంస్కృతిక స్వర రాగం. 1936 జూన్ 8 ఆల్ ఇండియా రేడియోగా ప్రారంభమైన ఈ సంస్థ నాటి నుంచి నేటి వరకు కోట్లాది మంది భారతీయుల మనసుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కవులు, రచయితలు, గాయకులకు ఆకాశవాణి ఒక గొప్ప వేదికగా నిలిచింది. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లాకు చెందిన ప్రముఖ కవి, విశ్రాంత జాయింట్ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ అన్నపరెడ్డి వీరారెడ్డి గారితో 90 సంవత్సరాల ఆకాశవాణి అనుభవాలను తెలుసుకుందాం. నమస్కారం వీరారెడ్డి గారు.
1: నమస్కారం అశ్వరరావు గారు.
0: ముఖ్యంగా మీరు ఇప్పుడు 75 సంవత్సరాల వయసులో ఉన్నారు, మీ జీవితంలో ఆకాశవాణి ప్రవేశించిన తొలి సందర్భం మీకు ఏదైనా గుర్తుందంటారా?
1: అవును, ఆల్ ఇండియా రేడియో అంటే ఆకాశవాణికి 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆకాశవాణి శ్రోతలందరికీ ముందుగా శుభాభినందనలు. ఆకాశవాణిలో నా తొలి అనుభవం విషయానికి వస్తే, నేను హై స్కూల్లో చదువుకునే రోజుల్లో అంటే 1962-64 ప్రాంతంలో మా వేములకోట గ్రామంలో పంచాయతీ రేడియో ఉండేది. గ్రామం మధ్యలో రామాలయం ఎదురుగా కీర్తిశేషులు పల్లె సుబ్బయ్య గారి మేడలో పంచాయతీ కార్యాలయం, దాంట్లో ఒక రూమ్లో గ్రంథాలయం, మరొక రూమ్లో రేడియో ఉండేది. ఆ మేడపై గదులు మేము చదువుకునేవాళ్ళం. అందువల్ల మా స్కూల్ హెడ్ మాస్టర్ రాయపల్లి సుబ్బరామయ్య గారు పంచాయతీ రేడియోను ఉదయము సాయంత్రం పెట్టే బాధ్యతను మాకు అప్పగించారు. ఉదయం 7 గంటలకు, సాయంత్రం 6 గంటలకు రేడియో పెట్టేవాళ్ళం. దాని బయట వైపుకు ఒక లౌడ్ స్పీకర్ ఉండేది, చుట్టుప్రక్కల వాళ్ళందరూ పెద్దగా వినిపించేది. సాయంత్రం అయితే రైతులు పనులు ముగించుకొని రామాలయం అరుగు మీద సేద తీరుతుండేవాళ్ళు. రేడియోలో వచ్చే వ్యవసాయదారుల కార్యక్రమాలు, సినిమా పాటలు, ముఖ్యంగా ప్రాంతీయ జాతీయ వార్తలు ఆసక్తికరంగా వినేవాళ్ళు
0: అప్పట్లో.
1: ఆ రోజుల్లో గ్రామ రెడ్డి, కరణం, హెడ్ మాస్టరు మొదలగు పెద్దవాళ్ల ఇళ్లలో మాత్రమే రేడియోలు ఉండేవి. సాధారణమైన వ్యక్తుల ఇళ్లలో రేడియోలు ఉండేవి కాదు. గ్రామంలో ఈ కమ్యూనిటీ రేడియో మీదనే ఎక్కువ మంది ఆధారపడేవాళ్ళు.
0: అంటే అప్పట్లో సమాచార వ్యవస్థ అనేది ఒక రేడియో ద్వారా మాత్రమే ఉండేది
1: అంతే. మరి ఆ తర్వాత కాలంలో రేడియో వాడకం పెరిగి కుటుంబ వాతావరణానికి చేరింది. రేడియో చుట్టూ కుటుంబం అనే భావన కూడా ఏర్పడింది.
0: అంటే ఒక చిన్న ప్రశ్న
1: చెప్పండి,
0: చిన్ననాటి రోజుల్లో రేడియో చుట్టూ కుటుంబ వాతావరణం ఎలా ఉండేది అంటారు? మీకు తెలిసి?
1: నాకు తెలిసి చాలా తక్కువ కుటుంబాల్లోనే రేడియోలు ఉండేవి. ఆ ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా సాయంకాలం పూట కూర్చొని వాళ్ళకి ఇష్టమైనటువంటి సినిమా పాటలు ఇట్లాంటివి వినేవాళ్ళు. అంతేకాకుండా రేడియో లేని చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు కూడా వీళ్ళతో చేరి వింటుండేవాళ్ళు. ఆ తర్వాత ఆదివారాలు వచ్చినట్లయితే ఇంకా ఎక్కువ మంది చేరి ఈ కార్యక్రమాల్ని వింటూ ఉండేవాళ్ళు.
0: నాటికలు, సినిమాలు కూడా వింటూ
1: ఎక్కువగా నాటికలు, సినిమాలు. అందులో ఆ రోజుల్లో ఆదివారం పూట ప్రత్యేకంగా నాటకాలు వచ్చేవి, ప్రత్యేకించి అవి వినేవాళ్ళు బాగా ఎక్కువ మంది.
0: మీరు గత సుమారు 40 ఏళ్లుగా కవితలు, పుస్తకాలు రాస్తున్నారు. మొదటిసారిగా మీ స్వరం లేదా కవిత ఆకాశవాణిలో వినిపించి రోజు గుర్తుందంటారా?
1: నన్ను ఈ ప్రశ్న 40 ఏళ్ల వెనక్కి తీసుకెళ్తుంది. నేను వయోజన విద్యా శాఖలో కృష్ణాజిల్లా గుడివాడలో ప్రాజెక్ట్ అధికారిగా పనిచేస్తున్నప్పుడు అంటే దాదాపు 1987-90 ప్రాంతంలో విజయవాడ ఆకాశవాణి కేంద్రం ద్వారా యువజన కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. మొదటిసారిగా కృష్ణాజిల్లా వయోజన విద్యా కార్యక్రమాల తీరుతెన్నులపై ప్రసంగించాను. అదే ప్రసంగం నేను మా స్వగ్రామం బొమ్మలాపురంలో ఉండగా ఒకరోజు రాత్రి సమయంలో ప్రసారమైంది. నేను బజార్లో నడుస్తుండగా కొంతమంది అరుగుల మీద కూర్చొని రేడియో వింటున్నారు. అది నా ప్రసంగమే. నువ్వు ఇక్కడ ఉంటే రేడియోలో ఎలా మాట్లాడుతున్నావయ్యా అని నన్ను వాళ్ళు అమాయకంగా ప్రశ్నించారు. అప్పుడు నేను పొందిన అనుభూతి మరువలేనిది. ఆ సంఘటన నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది.
0: ఇంకొక ప్రశ్న
1: చెప్పండి,
0: కవిగా మీ ఆలోచన ప్రపంచంపై ఆకాశవాణి ఎలాంటి ముద్ర వేసిందంటారు?
1: ఇక కవిగా నా ఆలోచన ప్రపంచంపై ఆకాశవాణి ముద్ర అత్యంత కీలకమైందని చెప్పాలి.

0: విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు మా గుడివాడ వయోజన విద్యా ప్రాజెక్టు ఉన్న గ్రామాల్లో తిరిగి వయోజనుల అభ్యాసకుల కార్యకర్తల అనుభవాలు రికార్డ్ చేసి కొన్ని ఎపిసోడ్లుగా ప్రసారం చేశారు. ఆ సందర్భంగా నేను రాసిన వయోజన విద్యా ప్రబోధ గీతాలను రోల్ ప్లేస్ అంటే వీధి నాటకాలు రికార్డ్ చేసి ప్రసారం చేశారు. ఇవి ప్రజల్లో అక్షరాస్యతపై, పెద్దల చదువుపై, రాత్రి బళ్ళపై ఎంతో ప్రభావం చూపాయని చెప్పాలి. అప్పట్లో వాటిని నేను అక్షర గీతాలు, అక్షర రూపకాలు, అక్షర గాథలు అనేటువంటి పేర్లతో చిన్న చిన్న పుస్తకాలుగా ప్రచురించాను. ఆ తర్వాత వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నూతన అక్షరాస్యుల పఠన సామాగ్రిగా ఎంపిక చేసి ఈ కేంద్రాలకు సరఫరా చేసింది. ఈ విధంగా నా రచనా ప్రవృత్తి వృత్తిపరంగా ఉపయోగపడడానికి దోహదం చేసింది. ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో నేను ఒక వయోజన విద్యా సాహిత్య రచయితగా పేరు తెచ్చుకోవడానికి నాకు కారణమైంది.
1: ఆ కాలంలో ఆకాశవాణి కళాకారులను ఎలా ప్రోత్సహించేది?
0: అవును, ఈ మాట వాస్తవమేను. అయితే ఆకాశవాణిలో ఉన్నటువంటి ఇతర కళాకారుల విషయం నాకు అంతగా పరిచయం లేదు. కానీ మార్కాపురంలో నాగరాజు గారు అనే ఆయన ఆకాశవాణిలో లలిత సంగీతం పాడుతుండేవాళ్ళు. మా గురువుగారు రాయపాల్ సుబ్రహ్మణ్య గారి దగ్గరికి హార్మోనియం మీద పాట ప్రాక్టీస్ చేసుకోవడానికి వస్తుండేవాళ్ళు. ఆయన చూస్తే నాకు ఆకాశవాణిని చూసినంత ఆనందంగా ఉండేది. ఆ తర్వాత రేడియోలో సమస్యపూర్ణ కార్యక్రమాలు మా గురువుగారు పద్యాలు కూడా రాస్తుండేవాళ్ళు.
1: అంటే సమస్యపూర్ణ కార్యక్రమానికి మీ గురువుగారు పద్యాలు
0: రాస్తుండేవాళ్ళు. వాటిని రేడియోలో వినడం మాకెంతో సంతోషాన్ని కలిగించేది. అలా రేడియో కళాకారులకు గుర్తింపడం మాత్రం వాస్తవం. ఇక నా మటుకు నాకు ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో అప్పటి స్టేషన్ ప్రోగ్రాం అధికారి శ్రీ ఎం సుధాకర్ మోహన్ గారు స్వతంత్ర భారత వజ్రోత్సవ సందర్భంగా నన్ను ఘనంగా సత్కరించారు. ఇది నాకెంతో ప్రోత్సాహాన్నిచ్చింది. అంతేకాక నాకు ఒక తీపి గుర్తుగా కూడా మిగిలిపోయింది.
1: ఓకే, మీరు ఆకాశవాణిలో ఇటు మార్కాపురం కేంద్రంలో అటు విజయవాడ కేంద్రంలో చాలా ప్రోగ్రాంలు ఇచ్చే ఉంటారు. అయితే మీకు అత్యంత దగ్గరైన ఆకాశవాణి కార్యక్రమం ఏది?
0: నేరుగా చెప్పాలంటే ఆకాశవాణి నిర్వహిస్తున్న ఉదయ కిరణాల కార్యక్రమం నాకు బాగా నచ్చడమే కాక నేను ఒక మంచి పుస్తకాన్ని ప్రచురించడానికి కూడా దోహదపడింది. నేను ఒక సంవత్సరం కాలం పాటు మా పశ్చిమ ప్రకాశంలో అంటే ఇప్పటి మార్కాపురం జిల్లాలో నలుమూలలా తిరిగి 48 గ్రామాల చరిత్రను సేకరించి వాటిని ఫేస్బుక్లో రాసేవాడిని. మన ఊర్ల పేర్లలో ఏముంది అనేటువంటి శీర్షికతో ఇవి రాసేవాడిని. వాటిని పరిశీలించిన మార్కాపురం ఆకాశవాణి కేంద్ర అప్పటి నిర్వాహకులు ప్రశాంత్ కిరణ్ గారు వాటిని ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారం చేయడానికి నన్ను ఆహ్వానించారు. వాటిని 14 పాటు ధారావాహికంగా ఉదయ కిరణాల కార్యక్రమంలో ప్రసారం చేశారు. వాటిపై వచ్చిన స్పందనలను స్టూడియోలో నాకు వినిపించినప్పుడు నేను పొందిన అనుభూతి మధుర అనుభూతిగా మిగిలిపోయింది. ఆ తర్వాత వాటిని మన ఊళ్ళ కథలనే పేరుతో పుస్తక రూపంగా తేవడం జరిగింది. ఆ పుస్తకం నాకు మంచి పేరును కూడా తెచ్చింది.
1: తెలుగు సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆకాశవాణి ఎంత ముఖ్య పాత్రను పోషించిందంటారు? అలాగే నేటి డిజిటల్ యుగంలో కూడా రేడియోకు ప్రత్యేక స్థానం ఉందని భావిస్తున్నారా?
0: ఆల్ ఇండియా రేడియో 90 క్రితం 1936 భారతదేశ ప్రసార సంస్థగా స్థాపించబడిన వివిధ భాషల్లో విద్యాపరంగాను సాహిత్యపరంగాను ఎంతో కృషి చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కవులను కళాకారులను ఆదరిస్తూ సాహిత్య సేవ చేసిందనడంలో సందేహం లేదు. మొదటి నుండి ఎందరో ప్రసిద్ధ కవులతో ఎన్నో కవి సమ్మేళనాలు నిర్వహించింది. మంచి మంచి నాటకాలు ప్రసారం చేసింది. సమస్య పూర్ణాలతో పద్య సాహిత్యాన్ని ప్రోత్సహించింది. లలిత సంగీత గీతాలను, కథలు, కథానికలను, వ్యాసాలను కూడా ప్రసారం చేసింది. అనేక సాహితీ ప్రక్రియలను శ్రోతలకు పరిచయం చేసింది. ఇది ఇక మన సంస్కృతి సాంప్రదాయాలకు, జానపద కళలకు పెద్ద పీట వేసిందని కూడా చెప్పాలి. నా మటుకు నాకు కేవలం మార్కాపురం ఆకాశవాణి కేంద్రం నుండి ఒక పుస్తకానికి సరిపడా కవితలను, వ్యాసాలను, ప్రసంగాలను ప్రసారం చేయడానికి అవకాశం కల్పించింది. ఆకాశవాణిలో నా వాణి అనే పేరుతో ఒక సంపుటాన్ని కూడా నేను ప్రచురించాను.
1: అంటే ఆకాశవాణిలో మీరు చదివిన కవితలు
0: వీటన్నింటిని ఒక పుస్తక రూపంలోకి తేవడం జరిగింది.
1: వెరీ గుడ్ సార్.
0: అలాగే రెక్కలు అనేటువంటి ప్రక్రియలో 100 కవితలు కొన్ని వారాల పాటు ప్రసారమయ్యాయి. ఇంకా సూక్తి శుద్ధ వంటి కార్యక్రమాల్లో కూడా నేను పాలుపంచుకున్నాను. ఇంకా మా మార్కాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంపై చూతం రారండి అనేటువంటి ఒక డాక్యుమెంటరీ రూపకాన్ని కూడా నేను రాస్తే ఈ కేంద్రం నుంచి అది ప్రసారమైంది. అది నా జన్మకు సార్థకత చేకూర్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంకా మీరు అడిగినటువంటి

0: డిజిటల్ యుగంలో రేడియో కూడా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని నేను గట్టిగా భావిస్తున్నాను. డిజిటల్ ఇంకా అనేక సోషల్ మీడియా వేదికల ఆధిపత్యం ఉన్న ఈ సాంకేతిక యుగంలో కూడా పౌరులతో ప్రత్యేకంగా సంభాషించే ప్రధాన మాధ్యమంగా ఇది కొనసాగుతూ ఉంది. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఎంచుకోవడం రేడియోకు ఉన్నత ప్రాధాన్యతను విశ్వాసాన్ని నొక్కి చెప్తుందని నేను భావిస్తున్నాను.
1: చాలా చక్కగా చెప్పారు వీరారెడ్డి గారు. ఒక కవిగా ప్రజాస్పందన రేడియో ద్వారా ఎలా అనుభూతి చెందారు?
0: ఇది ఆకాశవాణి ఎలా అభివృద్ధి చెందిందనే విషయాన్ని తెలిపే ప్రశ్నగా నేను భావిస్తున్నాను. నాకు తెలిసి 1960-70 ప్రాంతాల్లో ధనవంతుల ఇళ్లకేపరితమైన రేడియో రాను రాను ఇంటింటికి చేరువైంది. రాళ్ళు కొట్టే కార్మికులు, పొలం పనులు చేసే కర్షకులు, ఇస్త్రీ బండ్ల వాళ్ళు, వీధి బళ్ళ అమ్మకందారులు అందరికీ రేడియో అందుబాటులోకి వచ్చింది. అది అందరికీ మెచ్చింది. అందులో ప్రసారమయ్యే కార్మికుల కార్యక్రమాలు, వ్యవసాయదారుల కార్యక్రమాలు బాగా ప్రజాదరణ పొందాయి.
1: ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, గ్రామీణ ప్రాంతాల్లో ఆకాశవాణి ప్రభావాన్ని మీరు ఎలా చూశారంటారు? మీకు తెలిసి అంటే మీరు వయోజన విద్యలో పనిచేశారు కదా, ఎలా చేరువైందంటారు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆకాశవాణి, వాళ్ళ ప్రభావం ఎలా ఉంది ప్రజల మీద?
0: ప్రజల్లో ఒక ముఖ్యమైనటువంటి ప్రసార సాధనంగా రేడియో ఉండేది కాబట్టి రేడియో అందరికీ అందుబాటులో ఉండేది. అంతేకాకుండా అందులో వచ్చేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా మందికి ఉపయోగకరంగా ఉండేది కాబట్టి ఆ కార్యక్రమం రేడియో అందరికీ ఇష్టంగా ఉండేది. ఈ కార్మికుల కార్యక్రమంలో చిన్నక్క ఏకాంబరం పాత్రలు ఇప్పటికీ మర్చిపోలేనివి. రేడియో చిన్నక్క అసలు పేరు రతన్ ప్రసాద్ అని చాలా మందికి తెలియదు కూడా. ఆమె ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసి తెలుగు శ్రోతల్లో చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి. అలాగే రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్యలు కూడా న్యాయపతి రాఘవరావు గారు, కామేశ్వరులు గారు మంచి పేరు తెచ్చుకున్నారు. బాలానందం కార్యక్రమాన్ని మద్రాసు రేడియో కేంద్రం నుంచి బాలబాలికలు ఎంతో ఆకట్టుకుని ఉండేది. రారెండోయ్ రారెండోయ్ బాలల్లారా రారెండోయ్ అనే పాటతో పిల్లలందరూ కూడా రేడియో చుట్టూ గుమిగూడేవాళ్ళు. బాలబాలికల శ్రేయస్సు కోసం వారు ఎంతో కృషి చేసినట్లు నేను విన్నాను.
1: చివరిగా ఒక ప్రశ్న అండి, 90 ఏళ్ళ ఆకాశవాణి ప్రయాణాన్ని మీరు ఒక మాటలో చెప్పాలంటే ఎలా నిర్వచిస్తారు? ఈ తరానికి రేడియో విని అలవాటు పెరగాలంటే ఏం చేయాలి?
0: 90 ఏళ్ల ఆకాశవాణి ప్రయాణాన్ని మీరు ఒక మాటలో చెప్పన్నారు. ఇది ప్రసార రంగంలో వచ్చిన సాంకేతిక విప్లవాన్ని తట్టుకొని నిలిచిన చిరంజీవిగా నేను ఆకాశవాణిని అభివర్ణిస్తున్నాను. ఇక యువతలో రేడియో వినేటువంటి అలవాటు పెంచడానికి యువత అభిరుచులకు అవసరాలకు అనుగుణంగా రేడియో కార్యక్రమాలు ఉంటే బాగుంటుందనేది నా ఆలోచన.
1: ఆకాశవాణితో మీకున్న అనుబంధాన్ని చాలా చక్కగా వివరించారు వీరారెడ్డి గారు, ధన్యవాదాలు.
0: నమస్కారాలు.
2: ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

తెలుగు సాహితీ మణిదీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాల నివారణకు భారత్ నెదర్లాండ్స్ కలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డెంగ్యూ నివారణపై అవగాహన పెంచడానికి పౌరులందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత భారతదేశం సాధించేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో నీతి ఆయోగ్ బృందం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాల నివారణకు భారత్ నెదర్లాండ్స్ కలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్లోని ది హేగ్ నగరంలో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. విశ్వసనీయమైన, పారదర్శకమైన, భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా ఉండే సప్లై చైన్ నిర్మించేందుకు భారత్ నెదర్లాండ్స్ కృషి చేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుత ప్రపంచం కోవిడ్, అంతర్జాతీయ యుద్ధాలు, తీవ్రమవుతున్న ఇంధన సంక్షోభం వంటి సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఈ సవాళ్లను సకాలంలో పరిష్కరించకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సాధించిన అభివృద్ధి తిరోగమనం చెందుతుందన్నారు. దాంతో జనాభాలో ఎక్కువ భాగం మళ్లీ పేదరికంలోకి నెట్టబడే ప్రమాదం ఉందని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేస్తూ,
1: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
0: అదేవిధంగా డిజిటల్ చెల్లింపుల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని ప్రధానమంత్రి అన్నారు. నెలకు $20 బిలియన్ విలువైన డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయని, భారత్లో ఒకప్పుడు కేవలం 4 యూనికార్న్ సంస్థలే ఉండేవని ఇప్పుడు 100కి పైగా ఉన్నాయని వెల్లడించారు. భారతదేశంలో సెమీకండక్టర్ ప్లాంట్ల ఏర్పాటు జరుగుతున్నాయని, ఇప్పటికే కొన్ని చోట్ల మేడ్ ఇన్ ఇండియా చిప్లు తయారవుతున్నాయని తెలిపారు. ఏఐ సమ్మిట్, G20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించగలిగామని చెప్పారు. 21వ శతాబ్దంలో సాంకేతికత, మానవీయ విలువల కలయికతో సాగుతున్న భారతదేశం ప్రపంచానికి ఒక అపారమైన అవకాశాల భూమిగా అవతరించిందని ప్రధాని పేర్కొంటూ,
1: 21వీ సది భారత్ అవసరం కి భూమి హై. భారత్ టెక్నాలజీ డ్రివెన్ భి హై ఆర్ హ్యూమనిటీ డ్రివెన్ భి హై. భారత్ జితనా ఎన్షియంట్ హై ఉతనా హి మోడర్న్ బన్ రహా హై. और विकसित भारत की जर्नी में भागीदारी का भी है. मैं नेदरलैंड्स में भारतीय समुदाय के सभी साथियों से कहूंगा, आप भारत में ज्यादा से ज्यादा सहयोग बढ़ाएं. इससे भारत का सामर्थ्य भी बढ़ेगा और आपके इन्वेस्टमेंट पर रिटर्न भी ज्यादा मिलेगा.
0: డెంగ్యూ నివారణపై అవగాహన పెంచడానికి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి పౌరులందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ఈరోజు జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి స్పందిస్తూ, పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, పరీక్షల సామర్థ్యాన్ని విస్తరించడం, చికిత్స సౌకర్యాలను మెరుగుపరచడం, విస్తృతమైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా డెంగ్యూ నియంత్రణకు ప్రభుత్వం తన ప్రయత్నాలను నిరంతరం ముమ్మరం చేస్తోందని పేర్కొన్నారు. డెంగ్యూపై జరిగే ఈ పోరాటంలో సమాజంలోని ప్రతి ఒక్కరి క్రియాశీలక భాగస్వామ్యం ఎంతో అత్యవసరమని జేపీ నడ్డా పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల రహిత భారతదేశం సాధించేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారతదేశ దర్యాప్తు సంస్థలు ఆపరేషన్ రేస్పిల్ ద్వారా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 182 కోట్ల రూపాయల విలువైన క్యాప్టగాన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నాయి. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ సమాచారాన్ని పంచుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పశ్చిమాసియా దేశాలకు తరలించడానికి సిద్ధంగా ఉన్న ఈ డ్రగ్స్ రవాణా ఉదంతాన్ని ముందుగా పసిగట్టడం, అలాగే ఒక విదేశీ పౌరుడిని అరెస్ట్ చేయడం డ్రగ్స్పై భారతదేశానికి ఉన్న జీరో టాలరెన్స్ విధానానికి నిదర్శనమని పేర్కొన్నారు. భారత భూభాగాన్ని రవాణా మార్గంగా వాడుకుంటూ దేశంలోకి ప్రవేశించే లేదా దేశం దాటి వెళ్లే డ్రగ్స్పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని అమిత్ షా స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నీట్ పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన

0: సూత్రధారిగా భావిస్తున్న పీవీ కులకర్ణి, మరో నిందితురాలు మనీషా వాగ్మరేలను ఢిల్లీ కోర్టు దర్యాప్తు నిమిత్తం 10 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని, విచారణకు వీరిద్దరిని దేశ రాజధాని ఢిల్లీ దాటించి ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లాల్సి ఉందని దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది. దీనిని పరిశీలించిన ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి అజయ్ గుప్తా నిందితులకు సీబీఐ రిమాండ్ విధించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో నీతి ఆయోగ్ బృందం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ మేరకు నీతి ఆయోగ్ ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం, పశ్చిమ బెంగాల్లో సహకార సమాఖ్య స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకువెళ్లడంపై నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం ఈ సమావేశాన్ని నిర్వహించింది. నీతి ఆయోగ్ అడిషనల్ సెక్రటరీ రోహిత్ కుమార్, ప్రోగ్రాం డైరెక్టర్ రాజీవ్ కుమార్ సేన్ ఈ సమావేశానికి నాయకత్వం వహించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రణాళిక గణాంకాల శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ పీకే మిశ్రాతో పాటు 9 మందికి పైగా రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్టేట్ సపోర్ట్ మిషన్, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్ ప్రోగ్రాం, అటల్ ఇన్నోవేషన్ మిషన్, రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చే నీతి ఆయోగ్ ఇతర ముఖ్యమైన కార్యక్రమాలను ఈ సమావేశంలో సమీక్షించినట్లు నీతి ఆయోగ్ ఆ ప్రకటనలో తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో మార్కుల పునఃపరిశీలన, రీవాల్యుయేషన్కు నోటీసు జారీ చేసింది. తమ ఫలితాల పట్ల సంతృప్తి చెందిన విద్యార్థులు 2 అంచెల సమీక్ష విధానాన్ని ఉపయోగించుకోవచ్చని బోర్డు ఆ నోటీసులో పేర్కొంది. విద్యార్థులు మూల్యాంకనం చేసిన జవాబు పత్రాల స్కాన్డ్ కాపీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. జవాబు పత్రాలలో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే వాటి పరిశీలన కోసం లేదా బోర్డు మార్కింగ్ విధానం ఆధారంగా నిర్దిష్ట సమాధానాలను తిరిగి మూల్యాంకనం చేయాలని విద్యార్థులు కోరవచ్చని తెలిపింది. స్కాన్ చేసిన కాపీల కొరకు ఈ నెల 19 నుండి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకు ఒక సబ్జెక్టుకు 700 రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. పునఃపరిశీలన, రీవాల్యుయేషన్ దరఖాస్తులను ఈ నెల 26 నుండి 29 తేదీల మధ్య సమర్పించాలని సీబీఎస్ఈ తెలియజేసింది. ఈరోజు సిక్కిం రాష్ట అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ రాష్ట ప్రజలకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. సిక్కిం అద్భుతమైన నైసర్గిక అందాలు, సంపన్న సాంస్కృతిక వారసత్వం, పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్ధత ఆ రాష్ట్రాన్ని దేశానికే పర్యావరణ హితమైన సుస్థిర అభివృద్ధికి ఒక మార్గదర్శిగా నిలిపాయని రాష్టపతి కొనియాడారు. భారతదేశ అభివృద్ధిలో సిక్కిం అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. రాబోయే కాలంలో కూడా సిక్కిం అభివృద్ధి, ప్రగతి కోసం కేంద్ర ప్రభుత్వం తన పూర్తి మద్దతును నిరంతరం అందిస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన కోల్కతా 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 116 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, భారతదేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించడం తక్షణమే నిలిపివేయాలని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సేనా సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా స్పష్టం చేశారు. పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద చర్యలను తక్షణమే విరమించాలని, లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వాతావరణం. ఈరోజు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని భాగాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ స్పష్టం చేసింది. రాగల 2 రోజుల్లో కేరళం, మాహే, దక్షిణ కర్ణాటక, అంతర్గత ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఈశాన్య భారత ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాల నివారణకు భారత్ నెదర్లాండ్స్ కలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డెంగ్యూ నివారణపై అవగాహన పెంచడానికి పౌరులందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత భారతదేశం సాధించేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో నీతి ఆయోగ్ బృందం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి

0: గీతం వింటారు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా బొంబాయి ప్రియుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రతిమారావు పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు చిత్రమందిర్లో సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై చిత్రమందిర కార్యక్రమాల తరువాత సుందరాకాండ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు చిత్రమందిర్లో సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్జ్ పై చిత్రమందిర్లో చివరిగా నీకోసం చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ కౌసల్య పడిన పాట వింటారు.

మీరింతవరకు చిత్రమంజర్లో సినిమా పాటలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలు ఈ రాత్రి 9:30 మధుర గీతాలు కార్యక్రమంలో మధురమైన సినిమా పాటలు వినవచ్చు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9:00 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో వార్తలు వింటారు, అనంతరం 9:15 స్పాట్ లైట్, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

కార్యక్రమాల తర్వాత శివమెత్తిన సత్యం ఈ చిత్రం కోసం కేజే యశ్దాస్ వాణి జయరాం పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు మధుర గీతాలు, మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్జ్ పై. మధుర గీతాలు కార్యక్రమంలో తరువాత పల్నాటి సింహం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

మీరు విన్న ఈ పాట పల్నాడు సింహం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు. కార్యక్రమంలో తరువాత పంతులమ్మ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

కార్యక్రమం తరువాత అశోక చక్రవర్తి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం జాతీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
3: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే ప్రశాంత్ కుమార్. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि भारत और नीदरलैंड वैश्विक संकटों से निपटने के लिए भरोसेमंद, पारदर्शी और भविष्य की आपूर्ति व्यवस्था तैयार करने पर साथ मिलकर काम कर रहे हैं. 5 देशों की अपनी यात्रा के तहत आज नीदरलैंड के हेग में भारतीय समुदाय को संबोधित करते हुए प्रधानमंत्री ने कहा कि दुनिया पिछले कुछ समय से कोविड महामारी, वर्तमान में जारी संघर्षों और ऊर्जा संकट जैसी कई बड़ी चुनौतियों का सामना कर रही है. उन्होंने कहा कि यदि चुनौतियों का जल्द समाधान नहीं किया गया तो वैश्विक विकास प्रभावित हो सकता है और बड़ी आबादी गरीबी की ओर बढ़ सकती है. प्रधानमंत्री ने कहा कि 21वीं सदी में भारत अवसरों की धरती बनकर उभर रहा है.
4: 21वीं सदी का भारत अवसरों की भूमि है. भारत टेक्नोलॉजी ड्रिवन भी है और ह्यूमैनिटी ड्रिवन भी है. भारत जितना एंशिएंट है उतना ही मॉडर्न बन रहा है. और विकसित भारत